శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెర్ట్స్పై ఈనాటి ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, ఆశ్వేజ మాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, అక్టోబర్ మాసం 14వ తారీఖు బుధవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 49 సెకండ్లు. శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:05 అవుతోంది. కొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే.

0: NTI in Indore last Sunday. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం భక్తి రంజని భక్తి గీతాల కార్యక్రమం.

0: ఇంతవరకు భక్తిరంజని భక్తి గీతాల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విన్నాం సూక్తి ముక్తావళి. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
2: బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
1: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
2: సరసమైన స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
1: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
2: సుస్థిరమైన శక్తి భవిష్యత్తు కోసం భద్రత
1: విశ్వసనీయత సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
2: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
1: నిరంతరం కట్టుబడి ఉంది.
2: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
1: ఐఎస్ఐ మార్కు ఉన్న ఉత్పత్తులను ఎంచుకుందాం.
2: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
1: బిఐఎస్ హాల్ మార్కు ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
2: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం.
1: భద్రతను నిర్ధారిద్దాం.
2: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం. జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్.
3: భూదేవి సహనమునకు మారురూపు అంటే మారు పేరు. కనుకనే తనపై ఎన్ని అకృత్యాలను ఈ మానవులు చేస్తూ ఉన్నప్పటికీ అన్నింటినీ చూస్తూ సహిస్తూ ఉంది. నిష్కామ సేవానత గల భూదేవిని విజ్ఞుడు ప్రశంసింపకుండా ఆది కూర్మం భూభారాన్ని మోస్తూ ఉన్నదని మన పెద్దలు అంటున్నారు. ఆది కూర్మాన్ని కూడా నిష్కామ సేవామూర్తిగా ప్రశంసించాలి. ఆది కూర్మాదులను మనం చూడలేదు, కానీ గాంధీ మహాత్ముడు, గౌతమ బుద్ధుడు, యేసుక్రీస్తు, అల్లా ప్రభుత్తులు నిష్కామ సేవ అభిలాష తత్పరులై సంఘ ప్రజల శ్రేయస్సుకై ఎలా పాటుపడ్డారో మనకు ఎరుకేయగదా. యేసుక్రీస్తు తనతోటి ప్రజానేక బాధలను తానే భరించాడు. కాబట్టి ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు, అల్లా, గాంధీలాగా మనస్తత్వాలు కలిగి ఉంటే సర్వే జనాః సుఖినోభవంతు అనే ఆరువ్యక్తి దురాశ దుఃఖాలకు మూలం. అందుచేత దురాశలను అత్యాశలను విడిచిపెట్టి ఊర్పు కలిగి మతం విడిచిపెట్టి చెడు పనుల వైపుకు మనస్సును పోనీయక ఎల్లప్పుడూ సత్యమే పలుకుతూ పెద్దలు వెళ్లిన మంచిదారిలో వెళుతూ పండితులను సేవిస్తూ పూజింపదగిన వారిని పూజిస్తూ శత్రువులను ద్వేషించకుండా పెద్దల ఎడల వినయ విధేయతలు అనుకోగలిగి శీలానికి భంగం కలగని రీతిగా నడుచుకుంటూ బాధల్లో ఉన్న వాళ్ళకి సహాయపడుతూ వారి పట్ల సానుభూతిని దయను ప్రదర్శిస్తూ ప్రవర్తించడం మంచివాళ్ల లక్షణమని మహాకవి భర్తృహరి సంస్కృతంలో చెప్పాడు. వ్యాస వాల్మీకి కాళిదాసాదులు నిర్ఈహులు అంటే కోరికలు లేనివారు. ఐహిక వాంఛల పట్ల మనస్సును లగ్నం చేసిన వాడు కారు. కనుకనే వాళ్ళ జన్మలు ధన్యములయ్యాయి. వాళ్ళ నిష్కామ సేవా ఫలాలే ఈనాడు సాహితీ పిపాస గల సజ్జనులెల్లరూ ఆరగిస్తూ ఉన్నారు. భూమి, నీళ్లు, అగ్ని, గాలి, ఆకాశం అనే ఈ ఐదింటిని పంచభూతాలు అంటున్నాం. ఈ చరాచర జగత్తుకు ఈ పంచభూతాలు తమ తమ నిష్కామ సేవలను అందిస్తూ ఉన్నాయి అనే మాట సత్యదూరం కానేరదు. భూమి నుంచి పంటలు పండుతూ ఉన్నాయి. మేఘాల నుంచి పడే వర్షం భూగర్భంలో చేరి స్వాద్యజలంగా మనకు ఉపయోగపడుతుంది. పండలు పండడానికి వర్షజలమే ఉపయోగపడుతుంది. అగ్ని మన భోజన పదార్థాలను పచనం చేసి భుజించడం సహకరిస్తూ ఉంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు సహకరిస్తూ వాయువు ప్రాణులను నిలుపుతుంది. ఆకాశం అంటే శూన్యం, గగనం శూన్యం అన్నారు మన పెద్దలు అని అర్థమైనను ఆకాశం వైపు అంటే భూమికి పైన గల ఖాళీ స్థలం వైపు మానవులేగాక పశుపక్షాదులను తలలు పైకెత్తి చూస్తూ ఉంటాయి. కారణం ఆకాశంలో దేవతలు మేఘాదులు ఉన్నాయి అనే వాస్తవతత్వమే కాబోలు. దేవుడు ఉన్నాడో లేడో కానీ ఒకటి మాత్రం వాస్తవం, మానవుని అంటిపెట్టుకుని ఎప్పుడూ

0: అతీతమైన శక్తి మనం వెంబడిస్తూ ఉంటుంది అనేది మాత్రం సత్యం. అందుచేతనే కాబోరు సత్యం బ్రహ్మ జగత్ మిథ్య అన్నారు మన పండితుడు. కాబట్టి నిష్కామ సేవ అనే పదం ప్రత్యక్షర సత్యం కావాలంటే, సార్థం కావాలంటే ప్రతి మనిషి నిష్కామ సేవ తత్పరత కలిగి ఉండాలి. నిష్కామ సేవ చేయగలిగే సద్గుణం సజ్జనాడికి పుట్టుకతోనే అలవడతాయి. జన్మ సార్థక్యం కావాలి అని ఆశించే సామాన్య మానవుడును ప్రయత్నిస్తే మంచి లక్షణాలను అలవరుచుకోవచ్చును. దాని ద్వారా జన్మ సఫలం అవుతుంది. పాపచింతన లేనటువంటి పుణ్యకార్య ఆచరణ అభిలాషికి తప్పకుండా సజ్జన సాంగత్యంతో నిష్కామ సేవా భాగ్యం లభింపగలదు. తపస్సుతో ఆత్మను పరిశుద్ధం చేసి జ్ఞాని బ్రహ్మానందమందును. లోకంలో కోపం లేనివాళ్ళు ఇళ్ళప్పుడూ మంచి ఆచార పరాయణులు మహాత్ములు. విషయ సుఖాలు అంటే ఇంద్రియ సుఖాలు ఘోర నరక కారణాలు. వివేకి మాత్రమే దీన్ని ఎరుగును. గ్రుడ్డివాడు పెడదారిని పడితే కన్నులున్నవాడు మంచి దారిని చూపించాలి. ఆత్మతత్వ విచారం అనేటువంటి ప్రయోగశాలలో నిష్కామ సేవ పరాయణులైన వాళ్ళు ఎంతోమంది ఎన్నో ప్రయోగాలు చేశారు. బంగారం చేతులు మారినట్లు జీవుడు యోనులు మారుతూ ఉన్నాడు. దేహధారి కర్మలు చేయకుండా ఉండలేడు. వాడు చేసే పుణ్యపాపాలను బట్టి ఆయా ఫలాలను అనుభవిస్తూ ఉంటాడు. కీర్తి ఐశ్వర్యము ఆయువు అనేవి ఇష్టము లేకునను కాలం కలిసి వచ్చినప్పుడు లభిస్తాయి. కాలం కలిసి రానప్పుడు అపకీర్తి దరిద్రం మృత్యువు అనేవి ఇష్టమునను లభించవు. చిన్నపిల్లలు బొమ్మరిండ్లు కట్టుకుని ఆనందించి చివర పాడు చేసే రీతిగా జీవికి చావు పుట్టుకులు ఉంటాయి. కాబట్టి వివేకి నిష్కామ సేవతో నవ సమాజంలో ధన్యజీవుగాక.
1: సూక్తి ముక్తవాళ్ళు విన్నారు వ్యాఖ్యానం డాక్టర్ కె సుబ్రహ్మణ్యం, ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: శుభోదయం రైతు మిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో జీవ నియంత్రణ పద్ధతులు, జీవ శిలీంద్రనాశిని ట్రైకోడెర్మా విరిడి, అట్లే పంట మార్పిడి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా.

జీవ నియంత్రణ పద్ధతులు విషయానికి వస్తే, ఒక జీవిని ఉపయోగించి మనకు నష్టాన్ని కలిగించే మరొక జీవిని నశింపచేయడమే జీవ నియంత్రణ పద్ధతికి మూల సూత్రం. బెడద పురుగుల మీదకు వాటి సహజ శత్రువులను మళ్లించి నియంత్రించే ప్రక్రియనే జీవ నియంత్రణ అంటున్నాం. సమగ్ర సస్యరక్షణలో ఇది చాలా ముఖ్యమైన అంశం. ఈ పద్ధతిలో ఉపయోగపడే జీవులను మూడు రకాలుగా విభజించవచ్చు. ఒకటి, పరాన్న బుక్కులు లేదా బదనికలు అంటే ప్రిడేటర్స్. రెండవది పరాన్న జీవులు అంటే పారసైట్స్. మూడవది పురుగులకు రోగాలను కలుగజేసే క్రిములు అంటే పాథోజెన్స్. పరాన్న బుక్కులు విషయానికి వస్తే, ఇవి ఇతర పురుగులను మొత్తంగానే ఆహారంగా తీసుకుంటాయి, కనుక పురుగుల ఉధృతి తగ్గిపోతుంది. వీటిలో సాలీళ్ళు, తూనీగలు, అల్లిక పురుగులు, మిరిడ్ నల్లులు, అక్షింతల పురుగులు, నీటి కందిరేగలు ముఖ్యమైనవి. ఇవి సుడిదోమలను, దీపం పురుగులను, కాండం తొలిచే పురుగులను, గొట్టాల పురుగులను తింటాయి. పరాన్న జీవుల విషయానికి వస్తే, ఇవి ఇతర జీవి శరీరంపై చేరి జీవరసాన్ని పీల్చి నాశనం చేస్తాయి. పరాన్న జీవుల్లో ట్రైకోగ్రామా ముఖ్యమైనది. ప్రయోగశాలలో వీటిని తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయవచ్చు. ఇవి చీడపురుగులను గుడ్డు దశలు ఆశించి నిర్మూలిస్తాయి, కనుక పంటకు జరగబోయే నష్టం ముందుగానే అరికట్టవచ్చు. పురుగుల ఉనికిని గమనిస్తూ తీవ్రతను బట్టి ట్రైకోగ్రామా 2 లేదా 3 కార్డులు ఎకరానికి వాడాలి. పురుగులకు రోగాలను కలుగజేసే క్రిములు విషయానికి వస్తే, మనుషులకు రోగాలు వచ్చినట్లే పురుగులకు కూడా వస్తాయి. ఈ రోగాల వల్ల పురుగులు చనిపోతాయి. పలు రకాల పురుగులకు రోగాలను కలిగించే బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్ర రకాలున్నాయి. బ్యాక్టీరియా రకాల్లో బాసిల్లస్ థురంజియన్సిస్, వైరస్ రకాలలో న్యూక్లియర్ పాలిహైడ్రోసిస్, శిలీంధ్రాలలో ట్రైకోడెర్మా విరిడి ముఖ్యమైనవి. ఇప్పుడు చెప్పిన విధంగా సమగ్ర సస్యరక్షణలో జీవ నియంత్రణ పద్ధతి ప్రధానమైంది. కాబట్టి రైతులు కేవలం పురుగులు, తెగుళ్ల మందులపై ఆధారపడకుండా జీవ నియంత్రణ పద్ధతులు పాటించాలి. ఇక శిలీంధ్ర నాశిని ట్రైకోడెర్మా విరిడి అన్న విషయానికి వస్తే, పంట భూముల్లో అనేక రకాల శిలీంధ్రాలు ఉంటాయి. వీటిలో స్క్లీరోషియం, పిథియం, ఫ్యూజేరియం, పైరికులేరియా వంటివి మొక్కకు తెగుళ్లు కలుగజేసి నష్టపరుస్తాయి. ట్రైకోడెర్మా విరిడి

ట్రైకోడెర్మా హార్జియానం వంటి మరికొన్ని శిలీంధ్రాలు తెగుళ్లు కలిగించే శిలీంధ్రాలను నాశనం చేస్తాయి. వీటిలో ట్రైకోడెర్మా విరిడి బాగా ప్రాచుర్యం పొందింది. దీనికి ఆమ్ల నేలలు, తటస్థ నేలలు అనుకూలం. వేరుశనగ, పప్పుధాన్యపు పైర్లు, కూరగాయలు, పత్తి, నిమ్మ, కొబ్బరి, అరటి, పొగాకు, మిరప మొదలైన పంటలకు తీవ్రంగా నష్టం కలిగించే వేరుకుళ్ళు, కాండం కుళ్ళు, మాగుడు తెగులు, ఎండు తెగులు కొబ్బరిలో గానోడెర్మా నివారణకు ఉపయోగపడుతుంది. దీనిని వేసినప్పుడు వేరు చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడి తెగుళ్ల నుండి కాపాడుతుంది. ఇది విత్తన శుద్ధి చేయడానికి, సేంద్రియ ఎరువులతో కలిపి నేలలో వేయడానికి పనికొస్తుంది. దీనిని రసాయన ఎరువులు, పురుగు మందులతో కలిపి వాడకూడదు. విత్తన శుద్ధి విషయానికొస్తే 1 కిలో విత్తనానికి 4 నుండి 6 గ్రాముల పొడి మందు ఉపయోగించాలి. అరటి, పసుపు దుంపలను, చెరకు ముచ్చలను శిలీంధ్ర ద్రావణంలో ముంచి నాటాలి. 500 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి పొడి 100 లీటర్ల నీటిలో కలిపి ద్రావణం తయారు చేసి ఉపయోగించుకోవాలి. నేలలో వేయడానికి తయారు చేసే విధానం ఏ విధంగా అంటే, 2 కిలోల ట్రైకోడెర్మా విరిడి పొడి మందుకు 90 కిలోల పూర్తిగా మాగిన పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండితో బాగా కలిపి వారం 10 రోజుల పాటు నీడలో గోనెసంచి కప్పి ఉంచాలి. తగినంత తేమ ఉండడానికి అప్పుడప్పుడు నీరు చిలకరిస్తూ ఉండాలి. శిలీంధ్రం బాగా వృద్ధి చెందుతుంది. వరి పైరుకు నాట్లు వేసే ముందు పొలం మీద వెదజల్లాలి. వేరుశనగ, మిరప, కూరగాయల పైర్లకు మొక్కల మొదళ్ళ పక్కగా వేసి నేలలో కలిసేటట్లు చూడాలి. ఎకరానికి 200 కిలోలు వేయాల్సి ఉంటుంది. నిమ్మ, కొబ్బరి చెట్లలో అయితే చెట్టుకు 10 కిలోల చొప్పున వేయాలి. ఇక పంట మార్పిడి విషయానికొస్తే, ఒకసారి వేసిన పంటను అదే పొలంలో మళ్ళీ వెంటనే వేయకుండా మధ్యలో మరొక పంట వేయడాన్ని పంట మార్పిడి అంటున్నాం. దీనిని సమగ్ర సస్యరక్షణతో ముఖ్యమైన యాజమాన్య పద్ధతిగాను, సేంద్రియ వ్యవసాయంలో కీలక అంశంగాను గుర్తిస్తున్నారు. ఒక పంటను ఒకే పొలంలో వరుసగా పండించడం వల్ల చీడపీడల ఉధృతి అధికం కావడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. పురుగు జీవిత చక్రం నిరాటంకంగా ముగించుకొని తీవ్రమైన హాని కలిగించే స్థితికి చేరుకుంటుంది. ఒక పంటపై ఆశించే పురుగులు మరొక పంటపై ఆశించడం సాధారణంగా జరగదు. కనుక పంట మార్పిడి చేసినప్పుడు పురుగు జీవిత చక్రం ఛేదించబడుతుంది. అవి వృద్ధి చెందడానికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. వేగంగా ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల పురుగులను ఈ విధంగా అదుపులో పెట్టవచ్చు. సాధారణంగా నీటి వసతులున్న చోట వరి తర్వాత వరి, వేరుశనగ తర్వాత వేరుశనగ వేయడం జరుగుతుంది. వాణిజ్య పంటలైన పత్తి, మిరప, పొగాకు కూడా అలానే పండిస్తున్నారు. దీనివల్ల సహజంగా ఉండే పోషకాలు ఒకే లోతు పొర నుండి తీసుకోవడం వల్ల నేల నిస్సారం అవుతుంది. వరి, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న వంటి పైర్లు నేల పై పొరల నుండి, పత్తి, మిరప, పొగాకు, కంది వంటి పైర్లు నేల లోపలి పొర నుండి పోషకాలు తీసుకుంటాయి. క్రమంగా నేల భౌతిక లక్షణాలు, స్వభావం దెబ్బతింటాయి. అంతేగాక ఈ పైర్లను ఆశించే చీడపీడలు స్థిర నివాసం ఏర్పరచుకుంటాయి. ఇవి అభివృద్ధి చెందుతూ తర్వాత పంటకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. పంట మార్పిడి క్రమంలో ఆహార, వాణిజ్య పంటలు ఒకసారి, పప్పుజాతి అంటే చిక్కుడు పైర్లు మరొకసారి మార్పిడి చేస్తూ ఉండాలి. అవసరమైనప్పుడు పశుగ్రాసం కొరకు గడ్డిజాతి పైర్లు, భూసారాన్ని పెంచడానికి పచ్చిరొట్ట పైర్లు వేసుకోవచ్చు. పప్పుజాతి పైర్లతో పంట మార్పిడి చేయడం వల్ల వీటి వేళ్ల బుడిపెల్లలోని రైజోబియం సూక్ష్మజీవులు గాలిలోని నత్రజని స్థిరీకరించి మొక్కలకు అందిస్తాయి. నేలను సారవంతం చేయడానికి దోహదపడతాయి. పంట మార్పిడి వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి రైతులు పంట మార్పిడి పాటించి లాభాలు పొందవచ్చు.

పొల్లెంతో ఉర్లి విన్నారు. ఈరోజు రాత్రి 7:15 పల్లెసీమల కార్యక్రమం ఉంటుంది. ఇందులో మెట్ట వ్యవసాయంలో ఫామ్ పాండ్స్ నిర్వహణ గురించి, తిరుపతి రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ RARS సైంటిస్ట్ అగ్రి ఇంజనీరింగ్ డాక్టర్ సిహెచ్ మురళీకృష్ణ వీరి ప్రసంగాన్ని వినవచ్చు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. ఇక కొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 2 రోజుల పాటు పర్యటిస్తారు. కృష్ణా, గోదావరి, పెన్నా, కావేరీ నదుల అనుసంధానం ద్వారా ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. సింగరేణి కార్మికులకు దసరా కానుకగా 96 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను ఇస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 2 రోజుల పాటు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా సాయంకాలం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు. కాగా రాష్టపతి పర్యటన నేపథ్యంలో ఆలయంలో అరగంటపాటు భక్తుల దర్శనాలను నిలిపివేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ తెలిపారు. రాష్టపతి దర్శనం అనంతరం భక్తులకు యథావిధిగా దర్శనాలు కొనసాగుతాయని వెల్లడించారు. విజయవాడ పున్నమి ఘాట్లో నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ 2.0 కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి సి విజయ్ జోసెఫ్ నిన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఇరువురు ముఖ్యమంత్రులు ప్రసంగించారు. తమిళనాడు రాష్ట అభివృద్ది లక్ష్యంగా విజయ్ పనిచేస్తున్నారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పెన్నా, గోదావరి, కృష్ణా, కావేరీ నదులను అనుసంధానం చేస్తే 4 రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: దళపతి విజయ గారు మొట్టమొదటిసారిగా వేరే రాష్ట్రానికి వచ్చారు, వారికి ఒక పట్టుదల ఉంది, తమిళనాడుని అభివృద్ధి చేయాలని ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. రాష్ట్రాలు వేరు కానీ మా అభిమతం ఒకటి, భారతదేశం బాగుపడాలి. గోదావరి, కావేరి కూడా అనుసంధానం జరుగుతుంది. ఇది జరిగితే 5 నదులు కలుస్తాయి, 4 రాష్ట్రాలు బాగుపడతాయి.
0: అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ మాట్లాడుతూ, విజయవాడ ప్రజలను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలుపుతూ,
2: ఈ నవరాత్రి ఉత్సవంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నారు. మీకు అందరికీ నా నవరాత్రి శుభాకాంక్షలు. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ గురించి ఆనరబుల్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో డిస్కస్ చేయడానికి విజయవాడకి వచ్చినందుకు రొంబ హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ విజయవాడ ఫర్ యువర్ హాస్పిటాలిటీ అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ.
0: సింగరేణి కార్మికులకు దసరా కానుకగా 96 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను ఇస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో మంత్రి సింగరేణి ప్రాంత శాసనసభ్యులతో కలిసి ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడారు. 38,737 మంది శాశ్వత ఉద్యోగులకు సగటున 153,912 రూపాయల చొప్పున 29,717 మంది కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి 5,500 రూపాయల చొప్పున దసరా ప్రోత్సాహకాలను అందించనున్నట్లు వెల్లడించారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదమైనవానిలంకలో సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన బోట్లు, వలలను కేంద్ర మంత్రి నిన్న మత్స్యకారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెదమైన వానిలంక మత్స్యకారుల అభివృద్దికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని తెలిపారు. సముద్ర కోత నివారణకు గోడ నిర్మాణం, డిజిటల్ భవనం, ఇళ్లకు సోలార్ విద్యుత్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు మహాచండీదేవి అవతారంలో ఈరోజు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీనిపై మా ఆకాశ

0: దర్శించుకోనున్నారు. నిన్న రాత్రి అమ్మవారిని తమిళనాడు ముఖ్యమంత్రి సి విజయ్ జోసెఫ్ దర్శించుకున్నారు. సత్యనారాయణ, ఆకాశవాణి న్యూస్.
1: ఇదిలా ఉండగా శ్రీశైల క్షేత్రం దసరా మహోత్సవాలలో నిన్న భ్రమరాంబికాదేవి చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈరోజు అట్ల బతుకమ్మను నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా స్టార్టప్ ఇండియాపై ప్రత్యేక ముఖాముఖి మీరు ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ప్రజాసేవతో దేశసేవలో భాగంగా స్టార్టప్ ఇండియాపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. అతిథి
1: మహిళలు, బాలింతలు, కిశోర బాలికలకు నాణ్యమైన పోషకాహారం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పోషకాహార సేవలపై విశాఖపట్నంలో నిర్వహించిన సాంకేతిక సంప్రదింపుల సదస్సులో ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్టంలో పోషకాహార లోపాలు, రక్తహీనత నివారణకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి చెప్పారు. పట్టణ ప్రాంతాల్లోని వలస కుటుంబాలు, పనిచేసే మహిళలకు పోషకాహార సేవలను చేరువ చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తెలిపారు. ఏలూరు నగరంలోని 3 ప్రాంతాల్లో 2,40,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న రహదారి పనులకు స్థానిక శాసనసభ్యులు రాధాకృష్ణయ్యతో కలిసి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ,
3: బోర్ లైన్ బోర్కు సంబంధించిన వర్కులైనా గానీ, తాగునీరు సమస్యకైనా గానీ, అన్ని కూడా సమస్యలకు సంబంధించి శంకుస్థాపనలు చేస్తున్నాం. డెవలప్మెంట్ లో ఎక్కడ కూడా తగ్గకుండా మనకుండే ఫండ్స్ అన్ని కూడా యూటిలైజేషన్ చేసి కాన్సిన్సీలో ఎక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నా కూడా రెగ్యులర్ గా చేసుకుంటూ ప్రజలకి అందుబాటులో ఉంటూ, ఇవాళ మీరు చూస్తే ఒక ఏలూరులోనే ఎన్ని అభివృద్ది కార్యక్రమాలు చేశారంటే అన్ని అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లలో కూడా మీకు మంచి మెజారిటీ వస్తుంది.
1: ప్రభుత్వ సేవల్లో నాణ్యత, భద్రత, సౌలభ్యాన్ని పెంచేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు తెలిపారు. ప్రభుత్వ ధృవపత్రాల భద్రత, మన్నికను పెంచే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మీసేవ సర్టిఫికేట్ పేపర్ను హైదరాబాద్లోని ప్రజాభవన్లో మంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనన మరణ ధృవపత్రాలతో పాటు విద్య, ఉద్యోగ, ఇతర అధికారిక అవసరాలకు సంబంధించిన పత్రాలు ప్రజల జీవితాల్లో ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల సన్నాహక అంశాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి మధ్య బంగాళాఖాతం వరకు ఆవరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు మేఘావృతమైన వాతావరణం ఉంటుందని, పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని బీసీ వర్గాల కోసం త్వరలో ప్రత్యేక బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురానున్నట్లు భూగర్భ గనులు శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, బీసీల రాజకీయ, ఆర్థిక, విద్యా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో రాష్టపతి ద్రౌపది మునుము ఈ రోజు నుంచి 2 రోజుల పాటు పర్యటిస్తారు. కృష్ణా, గోదావరి, పెన్న, కావేరీ నదుల అనుసంధానం ద్వారా ప్రయోజనం కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. సింగరేణి కార్మికులకు దసరా కానుకగా 96 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను ఇస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠీ.

0: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ప్రభాత రేఖల కార్యక్రమం. ఇందులో చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత వైద్య విజ్ఞానం. 10 అక్టోబర్ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డాక్టర్ ధార్ల విజయ్ కుమారి వీరితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. ఏడు గంటల 45 నిమిషాలకు ఉదయరాగం సినిమా పాటల కార్యక్రమం. 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఈ ఉదయం 8:35 2026 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు ఉదయం సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. వ్యాఖ్యాతలు డాక్టర్ కెవిఎస్విజీ శేషాచార్యులు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సాంకేతిక సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీ వై శివకృష్ణ, శ్రీ ఆర్ రామగోవిందరెడ్డి, శ్రీ వై ఈశ్వరయ్య. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. 9:05 వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం. 10:00 ప్రజాసేవతో దేశసేవలో భాగంగా స్టార్టప్ ఇండియాపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం. అతిథి సాధినేని యామిని గారు, యామిని శర్మ, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, వీరితో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:20 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 10:30 దార్శనిక భారత్ ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే. తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి. 12:10 తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. వార్తల తర్వాత విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమయ్యే వివిధ భారతి కార్యక్రమాలు వినవచ్చు. 1:20 ప్రాంతీయ వార్తలు, తిరిగి 1:30 వివిధ భారతి కార్యక్రమాలు. ఈరోజు సాయంత్రం 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. మహిళా శ్రోతలు మాత్రమే టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 2246605, 2246606, ఎస్టీడీ కోడ్ 0877. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత వికసిత భారతం, ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా వరల్డ్ స్టాండర్డ్స్ డే గురించి కొన్ని వివరాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు. 6:30 అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు. 7:05 తెలుగులో వార్తలు ఉంటాయి. 7:15 పల్లెసీమల కార్యక్రమంలో మెట్ట వ్యవసాయంలో ఫామ్ పాండ్స్ నిర్వహణ గురించి. 7:45 టెక్నికల్ వీరితో వీరి ప్రసంగం ఉంటుంది. 7:45 వికసిత భారత్ సమర్పణ అనంతపురం కేంద్ర సమర్పణ ఇది హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం జి నందన్ భట్, డాక్టర్ పిటిజి రంగ. 8:30 వార్తలు, 8:40 చిత్రకుసుమాలు, 9:00.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవ.

అవిలత. న్యూఢిల్లీలో జరిగిన మొట్టమొదటి బిమ్స్టెక్ హోంమంత్రుల సమావేశం ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదంతో ముగిసింది. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని, త్వరలోనే ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. కేంద్ర సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ T20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. న్యూఢిల్లీలో జరిగిన మొట్టమొదటి బిమ్స్టెక్ హోంమంత్రుల సమావేశం ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదంతో ముగిసింది. ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదాన్ని, సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని ఉగ్రవాద రూపాలు, ప్రకటనలను బిమ్స్టెక్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఐక్యరాజ్య సమితి చార్టర్డ్ అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఉగ్రవాదాన్ని నిరోధించడానికి, ఎదుర్కోవడానికి సమూలంగా అణచివేయాలని సంయుక్తంగా ఈ ప్రకటనలో తెలిపారు. అనుసంధానమైన, సురక్షితమైన, స్థిరమైన, అభివృద్ది చెందిన, సుసంపన్నమైన బిమ్స్టెక్ ప్రాంతాన్ని సాకారం చేయడానికి ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయాలనే నిబద్దతను పునరుద్ఘాటించారు. సభ్య దేశాల్లో ఉగ్రవాద దాడి బాధితులు, వారి కుటుంబాలు, ప్రభావిత రాష్ట్రాల ప్రభుత్వాలకు ప్రగాఢ సానుభూతి, సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. దేశీయ, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా బాధ్యులైన వారిని చట్టం ముందు నిలపాలని పిలుపునిచ్చారు. మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, మనీ లాండరింగ్ నిరోధక రంగాల్లో కార్యాచరణ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాలని ఢిల్లీ డిక్లరేషన్ కోరింది. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని, త్వరలోనే ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో జయశంకర్ మాట్లాడుతూ, ఇరు దేశాల వాణిజ్య మంత్రులు దీనిపై పనిచేస్తున్నారని, చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. అమెరికాతో భారత్కు బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని స్పష్టం చేశారు. చైనా విషయానికి వస్తే, సరిహద్దు ప్రాంతాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతుందని జయశంకర్ అన్నారు. సరిహద్దుల్లో పరిస్థితులు సద్దుమణుగుతున్నందున సంబంధాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని తెలియజేశారు. అయితే భారత్ చైనా మధ్య వాణిజ్య సమతుల్యత పూర్తిగా లోపించిందని, చైనాలో తమకు సమాన అవకాశాలు లభించడం లేదని తెలిపారు. రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ఏ వస్తువులోనూ చైనా సాంకేతికత ఉందనే అనుమానానికి కూడా తావులేదన్నారు. ఉక్రెయిన్ యుద్దం కారణంగా రష్యా ఆసియా వైపు ఎక్కువగా మొగ్గు చూపుతోందని, రష్యాకు బహుళ ప్రత్యామ్నాయాలు ఉండడం భారత్కు, ప్రపంచానికి కూడా ఎంతో ప్రయోజనకరమని డాక్టర్ జయశంకర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత వరి కోతల సీజన్లో పంట వ్యర్థాల నిర్వహణను మిషన్ మోడ్లో అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి అంతర్ మంత్రిత్వ శాఖల సమీక్షా సమావేశం నిర్వహించింది. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సంయుక్తంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ప్రస్తుతం వరి కోతలు జరుగుతున్నాయని, రైతులు తదుపరి పంటను సాగు చేయడానికి ఆసక్తిగా ఉన్నారని పేర్కొన్నారు. రైతులకు సులభమైన, అందుబాటులో ఉండే ప్రత్యామ్నాయాలు అందించాలని చెప్పారు. పంట వ్యర్థాలను కాల్చకుండా నివారించడం మాత్రమే కాకుండా, రైతులు వ్యర్థాలను దహనం చేయాల్సిన అవసరాన్ని పూర్తిగా తొలగించే వ్యవస్థను అభివృద్ది చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మరోవైపు, పంట వ్యర్థాల దహన సంస్కృతులను అరికట్టడానికి క్షేత్రస్థాయి పర్యవేక్షణ, చట్టపరమైన చర్యలను మరింత తీవ్రతరం చేయాలని పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో, దినసరి కూలీల కుటుంబం నుంచి వచ్చిన ఆయన మంత్రివర్గంలో సేవ చేయడం తన జీవితంలో గొప్ప అదృష్టమని పేర్కొన్నారు. రాబోయే 2029 లోక్సభ ఎన్నికల దృష్ట్యా తమిళనాడులో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి పూర్తి సమయం కేటాయించాలని, పార్టీ కార్యకర్తలతో కలిసి క్షేత్రస్థాయిలో పనిచేయాలని తాను కోరుకుంటున్నట్టు తెలియజేశారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు విజయవాడలో కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళాలో ముర్ము పాల్గొంటారు. మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా 2 జ్యుడీషియల్ అధికారులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నియామకాలు చేపట్టినట్టు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీని ప్రకారం ధర్మలింగం, లింగేశ్వరన్, బలదండాయుధం, కార్తికేయన్ మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. బీహార్లోని వైశాలి జిల్లా రాఘేపూర్ దియారా ప్రాంతంలో గంగానదిలో పడవ బోల్తా పడిన ఘటనలో 13 మంది మరణించారు. రాఘేపూర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది మరణించగా 6 రక్షించినట్టు వైశాలి జిల్లా మ్యాజిస్ట్రేట్ వర్షాసింగ్ తెలిపారు. మృతి చెందిన వారిలో పడవలో ప్రయాణిస్తున్న చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. పడవలో సుమారు 15 నుండి 20 మంది వరకు ప్రయాణికులున్నారు. మరో 7 మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ పడవ ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి కూడా ఈ సంఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. దేశీయ నౌకా నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడానికి జాతీయ నౌకా నిర్మాణ మిషన్ కింద 2 ప్రత్యేక పరపతి నష్ట బీమా ఉత్పత్తులను కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ ప్రకటించారు. ముంబైలో జరిగిన మారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. ఎగుమతి, దేశీయ ప్రాజెక్టులను రక్షించడానికి ఈ పాలసీలు దోహదపడతాయని తెలిపారు. నౌకా నిర్మాణం సుదీర్ఘ ప్రక్రియ అని, ఆలస్యమైన చెల్లింపుల భయం లేకుండా షిప్ యార్డులు ప్రపంచస్థాయి నౌకలను నిర్మించేలా ప్రభుత్వం భద్రతా వలయాలు కల్పిస్తోందని అన్నారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ T20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 ప్రారంభమవుతుంది. గత ఆదివారం ఇందోర్లో జరిగిన 3వ T20 మ్యాచ్లో వెస్టిండీస్పై 14 తేడాతో విజయం సాధించిన భారత్ 5 సిరీస్లో 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ రాజస్థాన్లలో ఉరుములతో కూడిన వర్షాలు, వడగళ్ల వాన పడే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, విదర్భ, కేరళ, మాహే, కర్ణాటకలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు తీర ప్రాంత కర్ణాటక, కొంకణ్, గోవా ప్రాంతాల్లో వేడిగా, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో చెక్ రిపబ్లిక్ ఉపాధ్యక్షులు, పరిశ్రమలు, వాణిజ్య మంత్రి కరెల్ హవ్లిచెక్తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను బలోపేతం చేయడానికి, సంయుక్త తయారీ, పారిశ్రామిక భాగస్వామ్యాలను ప్రోత్సహించడానికి ఉన్న మార్గాలపై తాము చర్చించినట్టు పీయూష్ గోయల్ తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలో జరిగిన మొట్టమొదటి బిమ్స్టెక్ హోంమంత్రుల సమావేశం ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదంతో ముగిసింది. భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని, త్వరలోనే ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. కేంద్ర సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ T20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12

0: 2:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం
2: 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్ లో సమయం 7:15 దాటి 30 సెకండ్లు.

ప్రభాత రేఖలు. ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం, ఈ సందర్భంగా డాక్టర్ ధారల విజయ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. ముందుగా వాణిజ్య ప్రకటనలు.

0: దసరా సంబరాలు రెట్టింపు చేసుకోండి, ఎస్బీఐ బ్యాంక్ తో సంతోషాలు పంచుకోండి. యోనో యాప్ తో బ్యాంకింగ్ ఈజీగా, గోల్డ్ లోన్ తో అవసరాలు తీరగా, కార్ లోన్ తో కొత్త ప్రయాణం, హోమ్ లోన్ తో సొంతింటి స్వప్నం. ఈ దసరా ఆనందం మీ సొంతం, మీ విజయానికి తోడుగా ప్రతి అడుగులో ఎస్బీఐ.
1: ఇప్పుడు చరిత్రలో ఈరోజు, ఈరోజు అక్టోబర్ నెల 14వ తారీఖు, ఈరోజు జరిగిన సంఘటనలు, జన్మదినాలు, మరణదినాలు, అలాగే స్పెషల్ డే తెలుసుకుందాం. 1912 ఇదే రోజున హెచ్సి ఘెడా, వీరు భారత స్వాతంత్ర సమరయోధులు, గాంధేయవాది. హైదరాబాద్ రాజ్యంలో ఆయన ఒక మరాఠీ ప్రాంతానికి నాయకులని చెప్పాలి హెచ్సి హెడా. తర్వాత 1985 ఇదే రోజున అస్సాం గణ పరిషత్ స్థాపించబడింది ఈరోజు. 1998 ఇదే రోజున అమర్త్య సేన్కు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చిన రోజు, నవంబర్ 14 1998. ఇవ్వండి కొన్ని సంఘటనలు, జన్మదినాలకు వెళ్ళిపోదాం. ఇదే రోజున వాడేల వెంకట శేషగిరిరావు గారు, వీరు జన్మించిన రోజు. వీరు కవి, ఆయుర్వేద వైద్యులు, సామాజికవేత్త. 1909 ఇదే రోజున సూరి భగవంతం, వీరు జన్మించిన రోజు. వీరు శాస్త్రవేత్త, దేశ రక్షణకు సంబంధించిన పరిశోధనలలో ఆద్యుడు అని చెప్పాలి. ఇక కొంతమంది మరణదినాలు కూడా తెలుసుకుందాం. 1975 ఇదే రోజున కన్హయ్యలాల్ మిశ్రా, వీరు మరణించిన రోజు. వీరు భారతీయ న్యాయవాది, స్వాతంత్ర సమరయోధులు, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్గా ఉన్నారు. వీరు మరణించిన రోజు ఈరోజు. ఒక వాణిజ్య ప్రకటన విన్నాం.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం.

0: రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: తర్వాత సంవత్సరం ఇది రోజున సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి గారు మరణించిన రోజు. మీరు తెలుగు పండిత కవి, సంవత్సరం ఇదే రోజున సాయి శ్రీహర్ష మరణించిన రోజు. వీరు తెలుగు సినీ గీత రచయిత.
5: क्या आपको किसी सरकारी विभाग से जुड़ी कोई शिकायत दर्ज करनी है
6: तो आपकी सहायता करेगी भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग के सीपी ग्राम्स पोर्टल पर समाधान दीदी.
5: समाधान दीदी 22 भारतीय भाषाओं में आपकी बात सुनती और समझती है. आपको बस अपनी शिकायत को बोलना है. समाधान दीदी की AI तकनीक आपकी शिकायत को सीधे सही मंत्रालय तक पहुँचाती है.
6: आज ही www.pgportal.gov.in पर जाएं और अपनी शिकायत दर्ज करें.
5: सारी शिकायतों का समाधान सीपी ग्राम्स.
4: ఈరోజు స్పెషల్ డే ప్రపంచ ప్రమాణాల దినోత్సవం. ప్రపంచ ప్రమాణాల దినోత్సవం ప్రతి సంవత్సరం 14వ తారీఖున నిర్వహించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ ప్రమాణ సంస్థలు తమ తమ దేశాలలో ప్రమాణాలను నిర్ణయించిన సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్, ఇంటర్నేషనల్ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్, అలాగే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్, ఇంటర్నెట్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్, ఇలాంటి ప్రమాణాల అభివృద్ధి సంస్థలలో స్వచ్ఛంద ప్రమాణాలను అభివృద్ధి చేసే వేలాది మంది నిపుణుల కృషికి దీన్ని గుర్తు చేసుకుంటారు. అయితే దీన్ని ఎలా ఏర్పాటు చేశారంటే 1946 సంవత్సరం అక్టోబర్ 14న లండన్లో జరిగిన సమావేశంలో 25 దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొని వినియోగదారులకు ప్రామాణికమైన నాణ్యమైన వస్తు ఉత్పత్తులను అందించేందుకు అంతర్జాతీయ ప్రామాణిక సంస్థను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. దానికి గుర్తుగా 14వ తారీఖున ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం దీన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అంతర్జాతీయ ప్రామాణిక సంస్థ ఏర్పడినప్పటికీ ఆ తర్వాత 70 వరకు మొదటి ప్రపంచ ప్రమాణ దినోత్సవం జరుపుకోలేదన్నమాట. కానీ ఆ తర్వాత ఇందులో ప్రస్తుతం 125 దేశాలు సభ్యత్వం తీసుకొని ప్రామాణీకరణ యొక్క ప్రాముఖ్యతను గురించి పరిశ్రమలు వినియోగదారులలో అవగాహన పెంచుతున్నారు. ఇదండి ఈరోజు యొక్క స్పెషల్ డే యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన
7: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: దసరా సంబరాలు రెట్టింపు చేసుకోండి, ఎస్బీఐ బ్యాంక్ తో సంతోషాలు పంచుకోండి. యోనో యాప్ తో బ్యాంకింగ్ ఈజీగా, గోల్డ్ లోన్ తో అవసరాలు తీరగా, కార్ లోన్ తో కొత్త ప్రయాణం, హోమ్ లోన్ తో సొంతింటి స్వప్నం. ఈ దసరా ఆనందం నీ సొంతం, నీ విజయానికి తోడుగా ప్రతి అడుగులో ఎస్బీఐ.
2: ప్రభాత రేఖల కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్నాం అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ఈ సందర్భంగా డాక్టర్ ధారిల విజయ కుమారి వీరితో పరిచయ కార్యక్రమాన్ని విందాం. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్.

0: నమస్కారం. మనం ప్రతి సంవత్సరం అక్టోబర్ 10 మానసిక ఆరోగ్య దినోత్సవంగా ప్రపంచమంతా జరుపుకుంటాం. అయితే ఆరోగ్యం అంటే మనకు ఏదో శారీరకంగా ఒక నొప్పో లేకపోతే జ్వరమో ఇంకేదైనా వ్యాధో ఎక్కువగా మనం పరిగణిస్తూ ఉంటాం. అయితే మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి? ఈ మానసికంగా కూడా అనారోగ్యం కలుగుతూ ఉంటుందా? ఈ మానసిక ఆరోగ్యానికి ఏ రకమైనటువంటి మనం లక్షణాలు ఉంటాయి? వాటిని ఎలా చికిత్స తీసుకోవాలి? ఏమైనా మందులు వేసుకోవాలా? లేకపోతే ఇంకేమైనా ఆరోగ్య చికిత్సా విధానాలు ఎలా ఉన్నాయి అనే విషయాలు మనం తెలుసుకోవాలి. వీటిని మనకు వివరంగా తెలియజేయడానికి తిరుపతిలో ప్రముఖ మానసిక ఆరోగ్య కౌన్సిలర్ డాక్టర్ దారల విజయ్ కుమార్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ విజయ్ కుమార్ గారు.
1: నమస్కారం సార్.
0: మేడం, ప్రధానంగా చెప్పండి, అసలు ఈ మీరు ఒక మానసిక ఆరోగ్య కౌన్సిలర్గా అంటే సైకలాజికల్ మీరు కౌన్సిలర్ చేస్తుంటారు కాబట్టి అసలు ఈ మీరు ఎటువంటి సేవలు చేస్తుంటారు? మీరు ఎట్లా ఈ వ్యాపకంలో మీరు ఎలా కొనసాగుతున్నారు?
1: నమస్కారం సార్. నేను సైకాలజీలో PhD చేశాను సార్. మానసికమైన సమస్యలను నేను చాలా దగ్గరగా గమనించాను. శారీరకమైనటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఎలా ఉన్నాయో వాటికైతే మనము చాలా జాగ్రత్తగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్స తీసుకుంటాము, వాటి గురించి మనం శ్రద్ధను చూపిస్తాం. కానీ మానసికమైన సమస్యలు అంత శ్రద్ధ చూపించాం. అందుకని నేను ఈ వృత్తిని ఎన్నుకున్నాను. ప్రజల ఆరోగ్యంతో పనిచేస్తూ ముఖ్యంగా మానసిక ఆరోగ్యం కూడా మనిషి సంపూర్ణ ఆరోగ్యంలో ఎంత ముఖ్యమైన భాగమో దగ్గరగా గమనించాను. మానసిక సమస్యలను భయపడాల్సిన విషయంగా కాకుండా అర్థం చేసుకుని అవసరమైనప్పుడు సహాయం తీసుకోవాల్సిన ఆరోగ్య సమస్యలుగా చూడాలి అనేది నా అభిప్రాయం.
0: అయితే మరి మేడం, ఈ అక్టోబర్ 10 ఈ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం కదా, అసలు ఏంటి ఈ ప్రాముఖ్యత ఏమిటంటారు?
1: ప్రతి సంవత్సరం అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. మానసిక ఆరోగ్యం గురించి ప్రజల్లో అవగాహన పెంచడం, వారికి ఉన్నటువంటి అపోహలు అంటే ఇది కోపపడడం కూడా ఒక అనారోగ్యమా, లేకపోతే టెన్షన్ పడడం కూడా ఒక అనారోగ్యమా, అసలు ఈ ఒత్తిడి అనేది అనారోగ్యమా, ఎంతవరకు మనం ఒత్తిడి భరించవచ్చు, కోపం ఎంతవరకు ఉండొచ్చు, ఇలాంటి విషయాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం. ఈ బౌండరీ దాటొచ్చా దాటకూడదా, ఎంతవరకు మనకు కోపం ఉండొచ్చు, ఎంతవరకు మనం భరించవచ్చు అనేది, దానివలన వచ్చే నష్టాలు కూడా, అనారోగ్యాలు కూడా వివరించడం కూడా అందులో ఉంటుంది. సో అందుకోసమని ఈ రోజును, తర్వాత ఇంకొక విషయం కూడా ఇక్కడ వివక్ష ఉంది, అంటే మానసికమైనటువంటి రుగ్మతలు ఏవైనా వస్తే ప్రజల్లో వీడు పిచ్చోడైపోయినాడు, లేకపోతే ఇంకా బాగుపడడు, తర్వాత ఈ పిచ్చోను మనం దూరంగా పెట్టాలి అన్న వివక్షత ఒకటి ఉంది. ఆ వివక్షను తగ్గించడం కూడా ప్రభుత్వము నిర్ణయించుకునింది. అందుకోసం గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉంది కాబట్టి మనిషి ఎక్కడైనా మనిషే. సో మనసు అనేది ఉంటుంది, మానసిక సమస్యలు కూడా ఉంటాయి శరీరంతో పాటు. ఇలాంటి సమస్యలన్నిటి మీద అవగాహన పెంచడం, తర్వాత వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాల్సిన వాటి గురించి వివరించటం, వివక్షను తగ్గించటం ఈరోజు యొక్క ప్రాముఖ్యత సార్. ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే లివ్డ్ ఎక్స్పీరియన్సెస్ హెర్డ్ రియల్ వాయిసెస్ అండ్ రియల్ చేంజ్ అనేది, అంటే తెలుగులో చెప్పుకోవాలంటే మానసిక సమస్యలను అనుభవించిన వారి మాటలకు ప్రాధాన్యత ఇవ్వటం.
0: అయితే మరి మేడం, అసలు మానసిక ఆరోగ్యం అని ఎలా ఇదవిధంగా ఎలా తెలుస్తుంది అంటారు?
1: మానసిక ఆరోగ్యం అంటే ప్రత్యేకంగా మనసుకు సంబంధించిన ఇది అని చెప్పటానికి కాదు, కానీ శరీరంలో ఇప్పుడు ఉదాహరణకు నిద్ర లేకపోవటం, ఆకలి సరిగ్గా కాకపోవటం, తర్వాత ఊరికనే కోప్పడ్డం, ఇలాంటి లక్షణాలు విపరీతంగా కనిపించినప్పుడు ఇతనికి మానసికంగా ఏదో సమస్య ఉంది అని సాధారణ ప్రజలు కూడా గుర్తించగలరు. సో ఇక్కడ మేధావులు చెప్పేది కూడా ఏంటంటే శారీరక రుగ్మత ఏది లేకపోవటమే సమస్య కాదు, మానసిక అనారోగ్యం కూడా ఒక సమస్యనే, దాన్ని కూడా మనం గుర్తించాలా అనేది. ఇక్కడ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని సింపుల్గా ఒక 3-4 లక్షణాలు నేను చెప్తాను సార్. మనిషికి భావోద్వేగాలు ఉంటాయి, అంటే 2 రకాల భావోద్వేగాలు, అంటే ప్రతికూల అనుకూల అని. ప్రతికూల భావోద్వేగాలంటే కోపం, ద్వేషం, అసూయ, కుళ్ళు,

0: ఇలాంటివన్నీ, ద్వేషం ఇలాంటివి. అనుకూల భావోద్వేగాలంటే సంతోషం, సమాధానము, ప్రేమ, కరుణ, జాలి ఇలాంటివి. మనకు ఎప్పుడు కూడా మనకు శరీరానికి మనసుకు హాని కలిగించేది ప్రతికూలమైనటువంటి ఉద్వేగాలు, అంటే కోపం, కోపం ఎక్కువగా కావడం, జలస్ ఎక్కువగా అంటే అసూయ ఎక్కువ పెరగడం, కుళ్ళు ఎక్కువ పెరగడం, ద్వేషం ఎక్కువ పెరగడం, ఇలాంటివి మనిషికి, ఆ మనిషికి కూడా హాని కలిగిస్తాయి, చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా హాని కలిగిస్తాయి. వీటిని మనం ఎప్పుడు కంట్రోల్ చేసుకోవాలి. సో ఈ వీటిలో ఎక్కువ తక్కువలైనప్పుడే మానసికంగా మనకు అనారోగ్యం కనిపిస్తుంది సార్. ఈ అనుకూల ఉద్వేగాలు అంటే సంతోషము, ప్రేమ, సమాధానము ఇలాంటివన్నీ పంచే కొద్దీ ఇంకా పెరుగుతూ పోతాయి.
1: అయితే మరి ఏ అంటే లక్షణాల్లో ఎటువంటివి కొంచెం బాగా ఎక్కువ కనబడితే మనం నిపుణుల దగ్గరికి వెళ్ళాలంటారు?
0: ఎప్పుడు భయపడుతూ ఉండడం అకారణంగా, అంటే రీజనే లేకుండా. నేను ఇందాక చెప్పినట్లుగా మనము ఎవరో మనల్ని కొట్టడానికి వస్తున్నారు, వాళ్ళు మనల్ని తిడతారేమో, ముందు ముందే భయపడ్డం, ముందుగానే భయపడ్డం, అంటే ఒక రీజన్ అంటూ లేకుండా ముందుగానే భయపడ్డం. తర్వాత ఇక్కడ దీపం వెలిగించావు, ఇది ఒకవేళ అంటుకొని ఇల్లు అంటుకుంటుందేమో, లేదా నా చీర అంటుకుంటుందేమో, ఇది ఇక్కడే పెట్టావు చూడు, అది పగిలిపోతే ఇంత పడిపోతుంది చూడు, ఇంత నష్టమైపోతుంది చూడు, అట్లా ముందు ముందే ఊహించుకొని అలాంటి భయాలు, అలాంటి విచారాలు. తర్వాత ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి, మా తాత చనిపోయినాడు, మా తాత ఉన్నింటే ఇట్లుండేదని రోజూ బాధపడ్డము, రోజూ తలుచుకోవడం ఈ విధంగా. తర్వాత మాకప్పుడు ఒకప్పుడు ఇంత ఆస్తి ఉండేది, ఇప్పుడు లేదు అని రోజు విచారించటం,
1: గతం
0: గురించి. ఇలాగ చేసేవాళ్ళు ఆకలి లేదని చెప్తుంటారు. మనిషి చూస్తే ఆరోగ్యంగానే ఉంటాడు, డాక్టర్స్ కూడా ఏమీ లేదని చెప్పింటారు, కానీ నాకు ఆకలి లేదని చెప్తా ఉంటారు. తర్వాత నిద్రపోకుండా ఉండిపోవడం, నాకు మధ్య మధ్యలో నిద్ర లేసేస్తా ఉంటాడు, ఏంటో కారణం చెప్పలేరు, కలవరిస్తా అంటారు కొంతమంది అకారణంగా, లేదా మధ్య నిద్రలో లేచి భయం కలుగుతోంది అని అంటారు. ఇంకొంతమంది ఏంటారు, నాకు ఒకసారి మెలకు వస్తే ఇంక నిద్ర రాదు అంట అంటారు. ఇలాగా నిద్రలో సమస్యలు, అంటే ఒక మనిషి కనీసం 7-8 గంటలు పడుకోవాల్సిన మనిషి 2-3 గంటలు కూడా నిద్ర రాదని చెప్పటం, నిద్రపోవడం. తర్వాత చిరాకు, కోపం ఎక్కువ కావటం, ఇప్పుడు భార్య మాట్లాడించినా కోపడ్డం, భర్తకు చిన్న కూరగాయలు తీసుకురా అంటే దానికి కోపడ్డం, లేదా పిల్లలను హోంవర్క్ తీసుకుంటూ వాళ్ళు కోపడ్డం, ఇట్లా ప్రతిదానికి చిరాకు. చిరాకు పడ్డం అనేది ఒక అనవసరంగా చిరాకు పడ్డం. ఇప్పుడు ఒకసారి లిస్టు రాసిస్తే బజారుకు వెళ్ళి సరుకులు తీసుకొని వస్తాము, లేదు ఇది మర్చిపోయినాను అది మర్చిపోయాను అంటే చిరాకు పడ్డం సహజం, ఒకసారి రాసేయలేవా. కానీ ప్రతిసారి ప్రతిపూట చిరాకు పడ్డం అనేది అది అడ్వైజబుల్ కాదు. తర్వాత దాన్ని కూడా మనం నిపుణుల దగ్గరికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత గాయపరుచుకోవాలన్న ఆలోచనలు, తను తాను, తనకు తాను, నేను కోసుకుంటాను, నేను చేతులు కోసుకుంటాను, నేను దూకి పడిపోతాను అన్నవి ఇంకా పీక్ స్టేజ్కి వచ్చినప్పుడు. ఇంకా ఒకటి ఏంటంటే, నాకు శబ్దాలు వినిపిస్తున్నాయి, ఎవరో నాతోనే మాట్లాడుతూ ఉన్నారు, నాకు మాత్రమే పాట వినిపిస్తూ ఉంది, లేకపోతే ఇలాంటి స్మెల్ కనిపిస్తూ ఉంది, నాకు కొన్ని దృశ్యాలు కనిపిస్తున్నాయి, వీటిని మనం హాలుసినేషన్స్ అంటాం. అంటే కారణం లేకుండా, ఒక ప్రేరణ ఏది కనిపించకుండా వీళ్ళకొక్కటే కనిపించేది. కొన్ని ప్రేరణ కనిపిస్తూ ఉండేటువంటి డెల్యూషన్స్ అని అంటాం. అంటే ఒక తాడు అక్కడ కనిపిస్తా అంటే దాని పాము అని పొరబడ్డాం, అది ఎవరైనా ఎవరికైనా జరుగుతుంది, కానీ అక్కడ తాడు లేకపోయినా అక్కడ పాము వచ్చింది అని చెప్పటం అనేది హాలుసినేషన్. భ్రమలు, ఈ భ్రమలు, భ్రాంతులు ఇవన్నీ ఉండటం. వీళ్ళు ఏ స్టేజ్కి వెళ్తారంటే, ఎక్కడి నుంచి నన్ను పిలుస్తున్నారని దూకేసేయటము, ఇంట్లో నుంచి వెళ్ళిపోవటము. సో ఇలాంటివన్నీ కనిపించినప్పుడు తప్పనిసరిగా మనము మానసిక వైద్యుడిని సంప్రదించాల్సి అవసరం ఉంటుంది సార్. డాక్టర్ సార్,
1: అయితే మరి మేడం ఎక్కువగా మనం పరీక్షలప్పుడు పిల్లలను ఎక్కువగా గమనిస్తూ ఉంటాం, అప్పుడు తల్లిదండ్రులు ఏ విధమైనటువంటి మార్పులు వాళ్ళలో గమనించవచ్చంట?
0: ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఈ సివిలైజేషన్ వలన పదవులు, మార్కులు, తర్వాత హయ్యర్ స్టేటస్కి వెళ్ళటము ఇలాంటివి, పోటీతత్వము ఇవన్నీ ఎక్కువ వచ్చేసినాయి. వాళ్ళ ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉంది, మనం ఒకటి కొనుక్కోవాలి. వాళ్ళ ఇంట్లో టీవీ ఉంది, మనం తీసుకోవాలా. వాళ్ళ అబ్బాయి కలెక్టర్ అయినాడు, మన అబ్బాయి కావాలా. ఇలాంటి ఆలోచనల వలన

0: పేరెంట్సే మనకు తెలియకుండానే మన పిల్లల మీద మనం ఒత్తిడి పెంచేస్తున్నాం. సో వాడికి వచ్చిన ర్యాంకు నీకు ఎందుకు రాలేదు, ఇద్దరము ఒకే స్కూల్లో చేర్చినాం కదా, ఇద్దరికి ఒకే మార్కులు ఎందుకు రాలేదు, వాడంత బాగా చదివేసి ముందుకెళ్తున్నాడు నువ్వేమో ఇలాగే ఉన్నావు, నువ్వు ఎందుకు చదవటం లేదు, ఈ విధంగా కంపేర్ చేయటము వల్ల వాళ్లకు వాళ్ళ తాహతుకు మించినటువంటి భారాన్ని మనం వాళ్ళ మీద పెడుతున్నాం, మన ఆశలను వాళ్ళ మీద మనం రుద్దుతున్నాం. సో పేరెంట్సే ఒక రకంగా కారణం వాళ్ళ ఒత్తిడికి. తర్వాత మనం ఈ పోటీలో పిల్లలు తరమడం వలన ఎప్పుడు మనం నువ్వెలా ఉన్నావు, నీకు నిద్ర సరిపోతా ఉందా, నీకేమైనా కష్టం ఉందా, పాఠాలు అర్థమవుతున్నాయా అని చెప్పాల్సింది పోయి మనము నీకెన్ని మార్కులు వస్తున్నాయి, ఎందుకు రాలేదు, నీకు చదువు ఎందుకు చదవడం లేదు అని మనం అడుగుతున్నాం. సో పేరెంట్స్ కూడా పిల్లల పట్ల శ్రద్ధ వహించాలి సార్. ఎందుకు నిద్రపోవటం లేదు బిడ్డ, ఎందుకు ఒంటరిగా ఉంటున్నాడు, ఎందుకు అకారణంగా ఏడుస్తున్నాడు, వాడికి కష్టం ఏంటి అనేది మనం పక్కన కూర్చొని పిల్లలతో మనం మాట్లాడాల్సిన అవసరం ప్రతి పేరెంట్కు ఉంది సార్.
1: తల్లిదండ్రులు గమనించాలి వాళ్ళు ఏ రకంగా స్కూల్కి వెళ్ళిన తర్వాత, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎలా ఉంటున్నారు,
0: ఒంటరిగా ఉన్నాడా, స్నేహితులతో బాగున్నాడా, ఇంట్లో కుటుంబ సభ్యులతో బాగుంటున్నాడా, ఎక్కడైనా ఒంటరిగా కూర్చునేస్తున్నాడా, తింటున్నాడా, నిద్రపోతున్నాడా, ఏమైనా కలవరిస్తున్నాడా, అన్ని మనం గమనించాలి సార్.
1: అయితే మరి మేడం, ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియా వచ్చేసింది, అలాగే సెల్ ఫోన్లు కూడా బాగా వాడకం ఎక్కువైపోయింది, ఈ వీటి వల్ల కూడా పిల్లల అంటే యువత మీద మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుందంట?
0: తప్పకుండా ఉంది సార్. ఇక్కడ రెండున్నాయి సార్. యువత మీద మనం సెల్ ఫోన్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, మనం పూర్తిగా చెడ్డవని అనడానికి లేదు సార్. ఎందుకంటే ప్రపంచం ముందుకు పోతోంది. ఒక 10 పుస్తకాలను మనము ఒకేసారి ఒక కంప్యూటర్లో మనం చదువుకోగలము. సెల్ ఫోన్ కూడా ఈ మాధ్యమం ద్వారా మనము సమాచారాన్ని సేకరించడానికి కావచ్చు, చేరవేయటానికి కావచ్చు, చాలా త్వరగా మనము డెసిషన్స్ తీసుకోవడానికి, సహాయం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో దాన్ని మనము కొంతవరకు ఎంతవరకు ఉపయోగించుకోవాలా అనే విషయము మనం పిల్లలకు చెప్పగలగాలి సార్. పెద్దలు కూడా మనం కూడా పాటించాలి. ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఈ టైంలో మనము నెట్ ఆఫ్ చేసుకోవాలి, ఈ టైం వరకు మాత్రమే మనం సెల్ ఫోన్ చూడాలి, ఇన్ని గంటలు మాత్రమే మనము ఇంటర్నెట్లో మనం ఉండాలి అనేది చెప్పగలగాలి. తర్వాత పిల్లలు ఇప్పుడు మనకు తెలియకుండానే మనము ట్యాబ్లు కొనిస్తున్నాము, వాళ్ళకు అట్లాంటివి ల్యాప్టాప్లు కొనిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉంది. మనము ఇప్పుడు చదివిస్తున్న చదువులు ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఇంకేవైనా కావచ్చు, కంప్యూటర్ సైన్సెస్, వాళ్లకు ఇవన్నీ కూడా అవసరం. ట్యాబ్లు కావచ్చు, ల్యాప్టాప్లు, ఇవన్నీ వాళ్ళు ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళను వీళ్ళను చూసి, సినిమాలు ఏవైనా చూసి కూడా చూడకూడని ఛానల్స్ అవన్నీ చూడడము, చూడకూడని దృశ్యాలన్నీ చూడడము, క్రైమ్ చూడడము, థ్రిల్లింగ్గా ఉంటుందని థ్రిల్లర్ మూవీస్ చూడటము, ఇలాంటివన్నీ చూడడం వలన కూడా, తర్వాత ఇంకా లింగపరమైనటువంటి అలాంటి ఇష్యూస్ కూడా చూడడం వలన కూడా దారి తప్పే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత ఇంకా ఇప్పుడు రీల్స్ అనేటివి కొన్ని చేస్తున్నారు. ఈ రీల్స్ అనేటివి చేయటం వలన ఎత్తుల నుంచి, నేను రీల్ చేస్తున్నాను చూడని, ఎత్తు నుంచి పడిపోయిన సంఘటనలు ఉన్నాయి, మునిగిపోయిన సంఘటనలు ఉన్నాయి, కొట్టుకొని పోయిన సంఘటనలు ఉన్నాయి, ప్రాణం మీదకే తెచ్చుకున్నారు, ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు యూత్. సో ఈ యూత్కు మనం చెప్పగలగాలి, ఒక రీల్ చేసినంత మాత్రాన ఒకరోజు చూస్తారు మర్చిపోతారు, కానీ నీ వ్యక్తిత్వం ఇంపార్టెంట్, నీ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయో అవి చూసుకోవాలి, కానీ ఈ టెంపరరీ వాటిని కాదు అనేది మనం చెప్పగలగాలి వాళ్ళకి. ఈ లైకులు ఎన్నున్నాయి, తర్వాత ఎవరైనా రెస్పాన్స్ ఇచ్చారా లేదా అని చూసుకుంటూ చూసుకుంటూ నిద్రను కోల్పోతున్నారు పిల్లలు. ఇతరులతో పోల్చుకుంటున్నారు, వాడికి ఇన్ని రీల్స్ చేశాడు, వాడికి అంత మనీ వచ్చింది, ఇన్ని లైకులు వచ్చాయి, ఇంత అప్రిసియేషన్ వచ్చింది, నాకు లేదు అనేది, నేను ఇంకా పెద్ద రీల్ చేయాలి అని అనుకోవడము, ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నారంటే పిల్లలు కూడా ఒంటరిగా అయిపోతున్నారు సార్. పేరెంట్స్ ఇద్దరు బిజీగా ఉండటము వర్క్లో కావచ్చు, లేదా వాళ్ళు కూడా సెల్ ఫోన్లు పట్టుకొని కూడా ఉండిపోవచ్చు. కాబట్టి పేరెంట్స్ ఎప్పుడు దూరం అవుతారు, పిల్లలు ఒంటరితనం అయిపోతుంది. ఆ ఒంటరితనం వలన కూడా వీళ్ళు ఇక్కడ చాలా మంది మనకు పరిచయం ఉన్నారు కదా అని సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటారు సార్.
1: అయితే మరి మేడం, ఇప్పుడు గ్రామ

0: గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కానివ్వండి, అలాగే గృహిణులు కానివ్వండి, వీళ్ళు ఎటువంటి ఒత్తిళ్ళు ఎదుర్కొంటారు? అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత రిటైర్ అయిన వాళ్ళు కానివ్వండి, ఇంకా ఫిజికల్గా ఎటువంటి పని చేయలేని ఒక వయసు వచ్చిన ఈ వృద్ధులు అంటాం, వాళ్ళు కొంచెం ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటారు. ఏ రకంగా వాటిని మనం గుర్తించాలంటారు?
1: మొట్టమొదట మనం రైతుల గురించి మాట్లాడుకుంటే సార్, రైతుల గురించి మనకు తెలిసింది. ఎందుకంటే మన చిన్నతనంలో మా నాన్న రైతు, నేను రైతు కుటుంబంలో నుంచి వచ్చాను. మీరు కూడా పక్కింటోళ్ళు వాళ్ళని వెళ్ళి చూసిండొచ్చు. వీళ్ళు వర్షాధార పంటలు వర్షం కోసం ఎదురు చూస్తారు. తర్వాత పంట వేసేక ముందు ఎన్ని కార్తులు వచ్చినాయి, ఇప్పుడు కార్తులు వస్తాయి, ఈ కార్తులో మనం విత్తనాలు చల్లుకోవాలా అన్నది వాళ్ళందరికీ తెలిసిన విషయమే. విత్తనాలు రెడీ చేసుకుంటారు. విత్తనాలు నాసిరకంగా ఉంటే మొలవవు. విత్తనాలు వేసిన తర్వాత వర్షం కోసం ఎదురు చూస్తారు. తర్వాత మొలకలు వచ్చిన తర్వాత క్రిమిసంహారక మందుల కోసము చుట్టూ షాపుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ప్రభుత్వం కూడా సహాయం చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ క్రిముల వలన పంట నష్టం కూడా అవుతూ ఉంటుంది. తీరా పంట వచ్చింది అంటే అప్పుడు వడగండ్ల వాన రావచ్చు, లేదా వర్షం పెద్దగా పడవచ్చు, పంట కొట్టుకొని పోవచ్చు, తడిసిపోవచ్చు గింజలు. ఒకవేళ పంట తీసుకుంటే కూడా ఆ పంటను మార్కెట్ చేయటం అనేది మరొక సమస్య. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా రావు ఒక్కొక్కసారి. ఇవన్నీ సమస్యల వలన రైతు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటాడు. అందుకే ఈ రైతుల ఆత్మహత్యలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనం అందువలన రైతుకు మేమున్నాము అన్న భరోసా కుటుంబం కూడా ఇవ్వాలి, స్నేహితులు ఇవ్వాలి, ప్రభుత్వం కూడా ఇవ్వాలి. ఆ ఒత్తిడి నుంచి ఆ కొద్దిసేపు మనం మాట్లాడితే అవును, మనకి ఇంకా పెద్ద జీవితం ఉంది, ఈ పంట కాకపోతే మనం ఇంకో పంట వేసుకోవచ్చు, మన చేతిలో పని అని ఆ భరోసాను కలిగించగలిగితే రైతు ఈ మానసిక సమస్యల నుంచి బయటపడతాడు సార్. తర్వాత ఇందాక మీరు అడిగారు గృహిణులు అని. గృహిణులు అంటే ఎలాగంటే సార్, రోజంతా వాళ్ళు పని చేస్తూనే ఉంటారు సార్. మార్నింగ్ లేచినప్పటి నుంచి భర్తకు క్యారియర్ చేయాలా, పిల్లలకు రెడీ చేయాలా, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళని చూసుకోవాలి, ఇవన్నీ. వీళ్ళు చిన్న గుర్తింపు కోసం ఆశపడతారు సార్. వంట చేసినప్పుడు నీ వంట బాగుంది అనడము, లేకపోతే నువ్వు అలసిపోయావా, రెస్ట్ తీసుకో అని చెప్పడము, నీకు ఇబ్బంది ఏమైందా ఉందా అనడము, నీకు ఎలా ఉంది అనడము, ఇలాగా చెప్తే వాళ్ళు ఆ సమస్య లేకుండా, మానసికంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా వాళ్ళు పనులు చేసుకోగలరు సార్. తర్వాత సుకృతంగా చూపించడం, మెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. తర్వాత వృద్ధుల గురించి మీరు అడిగారు సార్. వృద్ధులు ఎలా అంటే, ఇప్పుడు ప్రతి పిల్లోళ్ళను మనం చదివించుకుంటున్నాము, వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి సిటీస్కి వెళ్ళిపోతున్నారు, లేదా వేరే దేశానికి వెళ్ళిపోతున్నారు. మనీ అయితే దండికి పంపిస్తున్నారు అమ్మా నాన్నలకు, ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు. ఒక సర్వెంట్ను పెట్టేస్తారు కావాలంటే, కేర్ టేకర్ని పెడతారు. కానీ ఈ వృద్ధులకు కావాల్సింది ఈ డబ్బు అవసరమే కాదనము, కాకపోతే దగ్గర కూర్చోవలసిన మనుషులు కూడా అవసరం. మాట్లాడే మనుషులు
0: మాట్లాడాలి.
1: అంతకుముందు వాళ్ళ సలహాలతో వాళ్ళ అజమాయిషితో ఇల్లంతా నడిచేది, ఇప్పుడు పిల్లలు దూరం అయిపోయింటారు. ఒక్కొక్కసారి భర్త ఉంటే భార్య చనిపోయి ఉంటుంది, భార్య చనిపోయింటే భర్త ఒక్కడే మిగిలి ఉంటాడు. ఈ వృద్ధుల పక్కన పిల్లలు లేదా ఆయన వాళ్ళు కొద్దిసేపన్నా కూర్చొని వాళ్ళతో మాట్లాడాలి సార్. నిద్ర ఎలా ఉంది, ఆకలి తగ్గిందా, మందులు ఏమైనా వేసుకున్నారా, లేదా ఒంటరిగా ఉన్నారా, ఎక్కడికైనా తీసుకువెళ్దామా, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇద్దామా అనేది ప్రతి ఒక్కరూ గమనించాలి సార్.
0: అయితే మరి మేడం, ఇప్పుడు మనం ఈ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మనం ఈ మానసిక ఆరోగ్యం గురించి చర్చించుకుంటున్నాం కదా, అసలు ఈ మన దైనందిన జీవితంలో ఈ మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటారు?
1: మొట్టమొదట మనిషి బాగా నిద్రపోవాలి సార్. ఏ మనిషికైనా 7 నుంచి 8 గంటలు, అంటే యుక్త వయసులో ఉన్న వాళ్ళకి కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. చిన్నపిల్లలైతే గన అంటే న్యూ బార్న్కు 24 అవర్స్ నిద్రే. కొంచెం యంగ్స్టర్స్గా ఉన్న వాళ్ళకు, విద్యార్థులకు కనీసము 10 నుంచి 12 గంటల నిద్ర. కానీ యుక్త వయసు వచ్చిన వాళ్లకు 8 గంటల నిద్ర సరిపోతుంది. నిద్ర లేని మనిషి మరుసటి రోజు పెద్ద లంకనాలు చేసినట్లుగా, జబ్బు పడినట్లుగా మనకు కనిపిస్తారు. సో మంచి నిద్ర అవసరం సార్. తర్వాత ఒకే టైంకు నిద్రపోవడం అనేది కూడా ఇంపార్టెంట్ సార్. మన పెద్దవాళ్ళు 9:30 అయితే మీరు పల్లెల్లో చూస్తే బాగా నిద్రపోయేసి ఎర్లీ మార్నింగ్ 4:00 లేసేవారు.

0: వాళ్ళు, లేచి పనులు మొదలు పెట్టేవాళ్ళు. కనీసం 3 అవర్స్ ఒక్కసారన్నా లేచి మన పనులు మనం చేసుకోవాలంట. దూరంగా ఉన్నది అందుకోవటం, కొద్ది నడిచిపోయి నీళ్ళు తాగటం, ఇలాంటి పనులు. అందుకే సెడెంటరీ వర్కర్స్కు లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది సార్. అదే బాగా కష్టపడి పనిచేసేవాడికి లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ ఉంటుంది, జబ్బులు కూడా చాలా తక్కువ వస్తాయి. ఉదాహరణకు బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, గుండె జబ్బులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా. సో వ్యాయామం చేయటము, శరీరాన్ని కదిలించటం అనేది చాలా ఇంపార్టెంట్.
1: అది బాగుంది మేడం. అయితే మరి ఇంట్లో ఎవరైనా ఇట్లా మానసిక సమస్యతో బాధపడుతున్నాడు అని ఒకసారి గుర్తించిన తర్వాత వాళ్ళతోటి ఏ రకంగా మనం మాట్లాడాలి, ఏ విషయాలు వాళ్ళతో మాట్లాడకూడదు అంటారు?
0: మొట్టమొదట మనం చేయాల్సింది వాళ్ళ పక్కన కూర్చోవాలి సార్. దగ్గరగా కూర్చొని వాళ్ళు చెప్పేది వినాలి. వినడం అనేది మనకు చాలా మందికి ఇష్టం ఉండదు, చెప్పడమే ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఎవరైనా ఏమైనా చెప్తుంటే కూడా మనం మధ్యలో నేను చెప్పేది వినంటాం,
1: ఇంటరప్ట్ చేస్తాం,
0: ఇంటరప్ట్ చేస్తాం. కానీ వినడం అనేది మంచి స్కిల్. ఎదుటి వ్యక్తిని, బాధను వినడం అనేది. సో మొట్టమొదట వాళ్ళ దగ్గరగా కూర్చొని మనం వినాలి, వాళ్ళ బాధ ఏంటో చెప్పమని అడగాలి. తర్వాత వెంటనే నేనున్నాను ఏం కాదులే అని తప్పుడు సలహాలు ఇస్తా అంటారు, అలా ఇవ్వకూడదు. ఏం కాదు నేనున్నాను, వాళ్ళు ఏం చేస్తారులే, వీళ్ళు ఏం చేస్తారులే అన్న రాంగ్ డైరెక్షన్ ఇవ్వకూడదు సార్. పక్కన కూర్చోవాలి, వినాలి, సలహా ఇవ్వకూడదు. మూడవది, తర్వాత అసలు నాతో చెప్పావు ఇదంతా నీ బాధను, దానికి సంతోషం కలుగుతుంది, ఇంకా చెప్పు అని వాళ్ళని ఎంకరేజ్ చేయాలంట. తర్వాత తేలికగా తీసుకోకూడదంట, వాళ్ళకి అట్లయింది, వీళ్ళకి ఇట్లయింది, అదేం చేస్తుందిలే, ఇదో పెద్ద సమస్యనా అని తేలికగా తీసుకోకూడదంట.
1: వాళ్ళని కొంచెం చులకనగా
0: తీసుకోకూడదు. తర్వాత బయటికి కనిపించకపోయినా మానసిక గాయం కూడా గాయమే.
1: అయితే మరి మేడం, ఇప్పుడు మానసిక సమస్య అంటే జనాల్లో ఎక్కువగా ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఒక పిచ్చి, ఇద్దరికి పిచ్చి ఉంది, అమ్మాయికి పిచ్చి ఉంది అనేసి దాన్ని అనుకుంటారేమో అనే భయము, అలాగే ఒక మానసిక వైద్య నిపుణుడిని సంప్రదించాలి అంటే జనం చూసేవాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో ఫలానా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారంటే వీళ్ళకి ఏదో ఉంది అని అనుకుంటారేమో అని ఒక లాంటి అపోహలు ఉన్నాయి. ఇది ఒక, మీరు ఒక సైకాలజిస్ట్ కాబట్టి ఇది దీని గురించి ఏమంటారు?
0: ఈ మానసిక సమస్య పిచ్చి అనుకోవడం అనేది మన చరిత్ర నుంచి ఉంది సార్. కాబట్టి ఈ కౌన్సిలర్ యొక్క బాధ్యత కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ యొక్క బాధ్యత కావచ్చు. ఏంటంటే కౌన్సిలర్ కూడా చెప్తారు ఇది బలహీనత కాదు. కౌన్సిలింగ్ అనేది ఏంటంటే ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాల్లో మన పెద్దవాళ్ళే కౌన్సిలర్స్. మనకు మన తాత, తాతమ్మ, నానమ్మ వీళ్ళు ఉమ్మడి కుటుంబంలో ఉండేవాళ్ళు. పిన్నిలు, బాబాయిలు, పెద్ద నాన్నలు వీళ్ళు వీళ్ళే కౌన్సిలర్స్గా మనకు యాక్ట్ చేసేవాళ్ళు, మనకు కౌన్సిలింగ్ చెప్పేవాళ్ళంటే కౌన్సిలర్ అంటే ఇక్కడ ఏమో కాదు, సమస్య ఏంటో గుర్తించి వాళ్ళ బాధ ఏంటో విని వాళ్ళకు సలహాలు చెప్పేవాళ్ళే కౌన్సిలర్స్. సో ఇంట్లోనే కౌన్సిలర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు, అంతా న్యూక్లియర్ కుటుంబాలు, అంటే ఒక్కొక్క చిన్న చిన్న కుటుంబాలు వచ్చేసినాయి. సో కౌన్సిలర్స్ ఇంట్లో లేరు. సో తప్పనిసరిగా మనము బయటకి కౌన్సిలర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఈ మానసిక సమస్యను విని అసలు ఇది సమస్యనా కాదా అని గ్రహించి ఈ భావోద్వేగాలు, ఇందాక మనం అనుకున్నట్లుగా కోపం, ద్వేషం, అసూయ, కుళ్ళు, ఈ భావోద్వేగాలు సమస్యగా పరిణమించినాయా, ఏమైనా బాధ, నిరాశ, నిస్పృహలు లాంటివి ఏమైనా ఉన్నాయా అని గ్రహించి వాళ్ళు మనకు తగిన సలహాలు ఇస్తారు, చికిత్స వైపు మనల్ని నడిపిస్తారు. ఈ 24 అవర్స్ ఈ సేవ మనకు ప్రభుత్వం ద్వారా అందుబాటులో ఉంది సార్. తర్వాత 1891 441 6 1800914416 ఈ నంబర్కి కూడా మనకు కాల్ చేస్తే ఎవరైనా మానసిక సమస్యల నుంచి తప్పకుండా వాళ్లకు సహాయము దొరుకుతుంది. దీన్ని మనము టెలిమెడిసిన్ ఎట్లా ఉందో అట్లాగా టెలి మనస్ అంటారు సార్. మానసికమైనటువంటి సమస్యలు ఏ ఉన్నా సరే అత్యవసర పరిస్థితుల్లో, అంటే కొంతమంది కత్తి తీసుకుని గాయాలు చేసుకుంటా ఉంటారు, నేను దూకేస్తానంటా ఉంటారు, లేదా గట్టిగా ఏడుస్తాను

ఉంటారు ఆపకుండా, ఎవరైనా కొట్టడానికి వస్తుంటారు. ఇలాంటి అత్యవసర సమస్యలు ఉన్నప్పుడు, పరిస్థితులు ఉన్నప్పుడు, అతని హాని చేసుకోవాలనుకున్నా వేరే వాళ్ళకి హాని చేయాలని ప్రయత్నించిన ఇలాంటి

0: మేరకు తగిన సహాయం దొరుకుతుంది. నిపుణులతో మాట్లాడి తగిన సలహాలు కూడా ఇస్తారు.
1: అయితే బాగుంది మేడం, మరి చివరిగా చాలా వివరంగా తెలియజేశారు. ఇప్పుడు చివరిగా మీరు శ్రోతలకి ఎటువంటి సందేశం ఇస్తారు?
0: మనిషికి శరీరం ఎలా ఉందో మనసు కూడా అంతే ప్రధానమైనది. తర్వాత శరీరము ఏదైనా జబ్బులు అంటే షుగరు, బీపీ, హార్ట్ డిసీజు, కిడ్నీ డిసీజు, ఇలా అజీర్తి కావచ్చు, కడుపుకు సంబంధించి ఇలా ఏ రుగ్మత ఉన్నా కూడా కంటిన్యూగా అంటే దీర్ఘకాలికమైనటువంటి ఈ శరీర సమస్యల వలన కూడా మానసికమైనటువంటి ఆందోళన కలుగుతుంది. అలాగే మీరు కొద్దిసేపు పాటలు పాడుకుంటారా, పాటలు వింటారా, సినిమా చూస్తారా, వాకింగ్కి వెళ్తారా, మీ కుటుంబ సభ్యులతో కలిసి
1: ఉంటారా,
0: ఫ్రెండ్తో మాట్లాడతారా, అది మీ ఇష్టము, కానీ మన కోసం మనం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా ఒకే ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ అనేటివి వచ్చాయి, ఒకరు ఒకరితో మాట్లాడరు, పక్కింట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు ఈ అపార్ట్మెంట్ కల్చర్తో. కాబట్టి అలాంటివంతా కాకుండా చిన్నగా హలో చెప్పాలి, ఎలా ఉన్నారండి, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, అట్లా పలకరించుకోవాలి. చుట్టుపక్కల వాళ్ళతో మంచి సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత మన మనసులను కూడా మనం అర్థం చేసుకోవాలి, నేనేమైనా ఎక్కువ కోపడుతున్నానా, ఎవరితోనైనా నేను ఎక్కువ మిస్బిహేవ్ చేస్తున్నానా, నేనేమైనా ఎక్కువ టెన్షన్ పడుతున్నాను అనేది మనల్ని మనం కూడా ఒకసారి పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేసి తర్వాత నేను ఇందాక చెప్పినట్లుగా నిద్రపోయి మంచిగా నిద్ర, మంచి తిండి తిని, మనకు కావలసిన వాకింగ్ లాంటి ఎక్సర్సైజ్ చేసుకొని, మన శరీరానికి కూడా కొంత పని చెప్పి, మన కుటుంబంతో మనం కలిసి ఉంటే, ఈ మొబైల్ని దూరం పెట్టి ఇంటర్నెట్కు దూరంగా ఉండి పిల్లల మీద శ్రద్ధ పెడితే ఆ కుటుంబము బాగుంటుంది, ఆ సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే మన దేశం కూడా బాగుంటుంది సార్.
1: చాలా బాగుంది డాక్టర్ దారాల విజయకుమార్ గారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అసలు మానసిక ఆరోగ్యం అనేది చాలా వివరంగా తెలియజేశారు. ఒక సినీకవి అన్నట్టు మనసున్న మనిషికి సుఖం లేదంటే అన్నారు. అయితే జాగ్రత్తగా మీరు చెప్పిన ఈ సూచనలు అంటే బాధను పంచుకోవటము అలాగే సంతోషాన్ని కూడా పంచుకుంటూ ఉంటే బాధ తగ్గుతుంది, సంతోషం పెరుగుతుంది, ఆరోగ్యం కూడా మానసిక ఆరోగ్యమే కదా ఏముందిలే అని అనుకోవడానికి కూడా లేదని అన్నారు మీరు. ఎందుకంటే దాని ద్వారా దాని మూలాన శారీరకంగా కూడా అనారోగ్యం కలిగే అవకాశం, కాబట్టి మానసిక ఆరోగ్యాన్ని ఎటువంటి పరిస్థితులను కూడా తక్కువ చూడకూడదు, మానసిక ఆరోగ్యాన్ని కూడా శారీరక ఆరోగ్యం లాగానే పరిరక్షించుకోవాలి. నిపుణులతోటి సంప్రదిస్తే చిన్న చిన్న దశల్లో ఉన్నప్పుడే మంచి చికిత్స తీసుకుని చక్కగా మనిషి మరి మంచి ఆరోగ్యం సంపాదించుకోవడం మరి కుదురుతుందన్నారు. చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ దారిల విజయకుమార్ గారు. మా శ్రోతలు కూడా మీరు చెప్పిన విషయాన్ని గమనించి వారు తమ ఆరోగ్య పరిరక్షణలో సరైన చర్యలు తీసుకుంటారని భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటానండి. నమస్కారం.
0: నమస్తే సార్.
2: ఇంతవరకు ప్రభాత రేఖల కార్యక్రమంలో అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ఈ సందర్భంగా డాక్టర్ దారిల విజయకుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్.

ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, ఇప్పుడు విందాం ఉదయరాగం సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఫస్ట్ లవ్ సినిమా నుంచి నరేంద్ర ఉమానెహా పాడిన ఈ పాట. ఈ పాటకు గీత రచన అభినయ్ శ్రీనివాస్, సంగీతం సమకూర్చిన వారు జీవన్ థామస్.

తర్వాత ఆకాశమంతా సినిమా నుంచి పాట విందాం. పాడినవారు కైలాష్ ఖేర్, వేటూరు గీతానికి విద్యాసాగర్ సంగీతం.

శ్రోతలకు గమనిక. ఈ ఉదయం 8:35 2026 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారం చేస్తాం. ఇప్పుడు ఉదయరాగం సినిమా పాటల కార్యక్రమంలో పాట విందాం.

దేశ తీర ప్రాంత రక్షణలో నౌకాదళ సిబ్బంది సేవలు కీలకమని అన్నారు. అలాగే రాజ్నాథ్ సింగ్ విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో భారత నౌకాదళం కోసం సూర్య పేరుతో నిర్మించిన తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ ను జలప్రవేశం చేయించారు. ఆధునీకరించిన స్లిప్వే 4 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్ కు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, భారత్ కు సముద్రం కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాదని, దేశ శ్రేయస్సు, భద్రత, సంస్కృతి, నాగరికతలోనూ సముద్రానికి కీలక స్థానం ఉందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు పరిశ్రమలకు కేంద్రంగా మారుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖపట్నంలో ఐఐఎంలో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ ప్రాంతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం 7.8% వృద్ది రేటుతో ముందుకు సాగుతోందని తెలిపారు. పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులు కల్పించేందుకు సింగిల్ విండో విధానం ద్వారా 6 నుంచి 12 నెలల్లో ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విశాఖ జిల్లాలో తీర ప్రాంత భద్రతను మరింత పటిష్టం చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్, మత్స్య, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో తీర ప్రాంత భద్రతపై సమీక్ష నిర్వహించారు. తీర ప్రాంతాల్లో నిరంతర నిఘా కొనసాగించాలని, సున్నిత ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మత్స్యకారులు, బోటు నిర్వాహకులకు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించాలని, అనుమానాస్పద కదలికలను గుర్తిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పిల్లలకు పోషక విలువలతో కూడిన సమతుల్య ఆహారం అందించడం ద్వారా వారి శారీరక, మానసిక వికాసం మెరుగుపడుతుందని విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు అన్నారు. 9వ రాష్ట్రీయ పోషణ మాసం సందర్బంగా మన అంగన్వాడీ మన బాధ్యత ఇతివృత్తంతో విశాఖలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, చిన్నతనం నుంచే పిల్లలకు పౌష్టికాహారం అందించాలని తల్లిదండ్రులకు సూచించారు. బాలల పోషణ, ఆరోగ్యం, ప్రారంభ వికాసంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. రైతులు, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధిదారులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా విశాఖపట్నంలో జాతీయ పింఛన్ వ్యవస్థ ఎన్పీఎస్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పింఛన్ నిధి నియంత్రణ మరియు అభివృద్ది ప్రాధికార సంస్థ పీఎఫ్ఆర్డీఏ లీడ్ డిస్టిక్ట్ మేనేజర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా పీఎఫ్ఆర్డీఏ డిప్యూటీ జనరల్ మేనేజర్ మనోజ్ కుమార్ తివారీ మాట్లాడుతూ, అసంఘటిత రంగంలోని వారికి పింఛన్ భద్రత కల్పించడమే సంస్థ లక్ష్యమని తెలిపారు. ఎన్పీఎస్ ద్వారా పన్ను ప్రయోజనాలు, తక్కువ నిర్వహణ ఖర్చుతో పాటు పారదర్శక సేవలు పొందవచ్చని వివరించారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో బాలల రక్షణ, సంరక్షణ, భద్రతపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైల్వే అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జిల్లా బాలల రక్షణ విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు. స్టేషన్లోని అన్ని ప్లాట్ఫామ్లపై నిరంతర పర్యవేక్షణ చేపట్టి ఆపదలో ఉన్న బాలలను గుర్తించి తక్షణ రక్షణ కల్పించాలని అధికారులు సూచించారు. మీరింతవరకు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం కొద్ది క్షణాల్లో వింటారు.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు డాక్టర్ కేవీఎస్ విజి శేషాచార్యులు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. వినండి సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: యోంతః ప్రవిశ్య మమవాజమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వథాంనా అన్యాంస్తః హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. జగత్కళ్యాణ చక్రవర్తి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆర్తత్రాణ పరాయణుడు

అడుగడుగు దండాలవాడు అయిన శ్రీనివాస పరబ్రహ్మ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు ఎంతో ముచ్చటగా స్వామి సింహవాహనారూఢుడై దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఉన్నాడు. మలయప్ప స్వామి ఒక్కడే సింహవాహనంపై విహరిస్తూ ఉన్నాడు. మృగాణాంచ మృగేంద్రోహం అని శ్రీకృష్ణ పరమాత్మగా ఏ రకంగా తాను విహరిస్తాను అన్న విభూతి దర్శన భాగ్యాన్ని కలియుగవాసులైనటువంటి భక్త శిఖామణులందరికీ కూడా అందిస్తూ ఉన్నాడు ఇక్కడ శ్రీనివాస పరబ్రహ్మ. ఆనంద నిలయాధీశుడై ధ్రువమూర్తిగా వెలుగుందేటువంటి స్వామి ఏకకాలంలో అనేక భక్తుల యొక్క మనస్సులలో ఆనంద పరవశం కలిగింపచేయడం కోసం తనంతట తానుగా ఉత్సవమూర్తిగా మలయప్ప స్వామిగా వేంచేపు చేసి స్వామి తన యొక్క వాహన మండపం నుంచి సింహ వాహనాన్ని అధిష్ఠించి చక్కని యోగ నరసింహ అవతారంతో దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఉన్నాడు. సింహం అంటే పరాక్రమానికి ప్రతీక. విష్ణువు సింహముఖుడై దుష్టుడైనటువంటి హిరణ్యకశిపుని సంహరించినటువంటి వైనం మన కనుల ముందు సాక్షాత్కరిస్తుంది. భక్తుడైన ప్రహ్లాదుని రక్షించినటువంటి కరుణ కూడా మనకి అందులో కనబడుతుంది. యోగశాస్త్రంలో కూడా సింహం వాహనశక్తికి గమనశక్తికి ప్రతీక అని, అలాగే పరాక్రమవంతులైనటువంటి భీమాదులందరూ కూడా సింహ బలులు అని మనకి పురాణాలు ఇతిహాసాలు కీర్తిస్తూ ఉన్నాయి. అంతేకాదు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిగించినట్లయితే ఆనంద నిలయంపై నలువైపులా కూడా సింహ ప్రతిమలు మనకు కనబడుతూ ఉంటాయి. అంటే సమస్త భక్తులను కూడా రక్షించేటువంటి రక్షణ శక్తిగా అవి మనకి భాసిస్తూ ఉంటాయి. బ్రహ్మోత్సవంలో వెంకటనాథుడు తిరువెంకటనాథుడు వెంకటేశ్వర స్వామి ఇలా సింహ వాహనంపై విహరించడంలో ఆంతర్యమేమిటి అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యతను నేను తీసుకున్నాను కాబట్టి భక్తులారా మీకు భయపడవలసినటువంటి పని లేదు అన్న తత్వాన్ని తెలియజేసే విధంగా ఉంటుంది. ఆ స్వామి యొక్క మంగళ మనోజ్ఞమైనటువంటి స్వరూపాన్ని శ్రోతలారా మనసనే చక్షు ద్వారా మనం గనక వీక్షించినట్లయితే స్వర్ణమయమైన సింహాసన సింహపీఠంపై స్వామివారు చక్కగా నరసింహస్వామి స్వరూపంలో యోగ నరసింహునిగా తన యొక్క దక్షిణ పాదాన్ని వామపాదాన్ని అటూ ఇటూ ఉంచి తన రెండు చేతులు కూడా మోకాళ్లపై ఉంచి ఒక దివ్యమైనటువంటి రూపంతో భాసిల్లుతూ ఉన్నారు. ఆయన పక్కన చక్కగా ఆభరణాలన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి. వజ్ర వైఢూర్యాలు పొదిగినటువంటి అలంకారాలన్నీ కూడా వాటన్నిటితో దివ్య కాంతులతో స్వామి ప్రకాశిస్తూ ఉన్నాడు. అంతేకాదు సుగంధ పుష్పమాలికల నడుమ దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి ఆయన యొక్క ముఖమండలం ప్రకాశిస్తోంది. రాజాసనానికే రాజాసమైనటువంటి ఆ అలంకారం భక్త కోటి కనులకు ఆనంద అతిశయాన్ని అందిస్తూ ఉంది. మృగరాజు అంటేనే సింహం నోరు తెరిచి జటాజూటాన్ని విదిలిస్తూ గర్జిస్తున్నటువంటి భంగిమలో అటు సింహం ఉంది. ఆ సింహం అపస్మారుడనేటువంటి వాడిని అణిచిపెడుతున్నట్టుగా మనకి వాహనంలో చక్కగా కనిపిస్తోంది. అంటే అజ్ఞానాన్ని అణగదొక్కేటువంటి సింహం ఆ సింహంపై స్వామి అంటే మన అజ్ఞానాన్నంతటినీ కూడా తొలగించేటువంటి దివ్యమైనటువంటి స్వరూపంగా స్వామి ఈ వాహన సేవలో మనకి భాసిస్తూ ఉన్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు. సద్యోరూపంగా అవతరించినటువంటి అద్భుతమైనటువంటి అవతారం నరసింహ అవతారం. అంతేకాదు తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి రక్షించడంలో ఆలస్యమైందేమో అని ఆందోళనతో, నాయన ప్రహ్లాద నిన్ను రక్షించడంలో నేనేమైనా ఆలస్యం చేశానా అని కరుణ కూడా చూపించినటువంటిది. అంటే శిష్యులకు భక్తులకు ఆర్తులకు అది సింహవాహనం సింహావతారమైనప్పటికీ కూడా కరుణతోనే కారుణ్యంతోనే వాత్సల్యంతోనే భాసిస్తుంది. కానీ ఎవరైతే దుష్టులున్నారో అధర్మ మార్గంలో అజ్ఞానంతో భోగాలపై పడి అధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తారో వారందరికీ కూడా ఆ సింహం యొక్క జూలు విదిలించుకుని పరాక్రమ స్వరూపంగా ఒకసారి తలుచుకుంటేనే ఏ రకంగా గజానికి స్వప్నంలో సింహం వచ్చినా ఆందోళన చెడి పరిగెడుతుందో అలా పాపాత్ముల యొక్క హృదయాలలో సింహస్వప్నంగా సింహంగా నేను వెలుగొందుతాను అన్న స్వరూపంతో స్వామి
అదిగో సింహ గమనుడై ముందుకు వస్తూ ఉన్నాడు.

0: నైరుతి మూలకి స్వామివారు ఏం చేస్తూ ఉన్నారు, అనంతాళ్వారు తోట సమీపానికి విచ్చేస్తూ ఉన్నారు. దివ్య మకర తోరణాలతో అద్భుతమైనటువంటి శ్వేత ఛత్రాల యొక్క ఛాయలో నిదీప్యమానంగా స్వామి మంగళ మనోజ్ఞ దర్శనాన్ని అందిస్తూ ఉన్నాడు. ఆ సింహం కూడా తన పరాక్రమాన్ని చూపించే విధంగా తన ముందున్నటువంటి రెండు పాదాలను పైకెత్తి సర్వసన్నద్ధంగా ఉన్నట్లుగా భాషిస్తూ ఉన్నది. ఇలా అద్భుత మనోజ్ఞ దివ్య దర్శన భాగ్యాన్ని కలిగించేటువంటి ఆ భాగ్యాన్ని మనోనేత్రాలతో వీరు చక్కగా విని ధరించేటువంటి ఆకాశవాణి శ్రోతలు మనందరి యొక్క కూడా జన్మ ధన్యమయ్యేటువంటి మధుర క్షణములు ఇవి. ఇటువంటి వాహన విశేషాల్ని అంశాల్ని మరికొన్నిటిని మనం శ్రీమాన్ శేషాచార్య గారి యొక్క గళం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ సింహ వాహన పరాక్రమ వైభవం మనందరికీ కూడా లభించాలని, మన అజ్ఞానం తొలగాలనేటువంటి భావనతో స్వామివారిని ప్రార్థిద్దాం. అయ్యా శేషాచార్యులు గారు అందుకోండి.
1: వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యత్. ఈ బిరుదు ఎంతో సార్థకమైనది. ఎందువల్లంటే అన్ని అవతారముల యొక్క రహస్యాన్ని కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో శ్రీనివాసుడు భక్తులందరికీ దర్శింపజేస్తూ తన యొక్క వైభవాన్ని చాటి చెబుతూ అనేక యుగాల చరిత్రలన్నింటినీ కూడా కళ్ళ ముందు ప్రత్యక్షం చేస్తూ ఉన్నాడు. ఆ స్వామిని దర్శించినట్లయితే ఒక్కసారి ఈ మానవ దేహాన్ని ధరించినందువల్ల కలిగే మాయలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఎంత చక్కని కమనీయ రూపంతో ఆ స్వామి వెలిగిపోతున్నాడో చూడండి. భగవంతుణ్ణి ఆరాధించటానికి ఎన్నో మార్గాలున్నాయి. అందులో అర్చావతారం అనేటువంటిది ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది. అర్చావతారాన్ని మనం దర్శించినప్పుడు నిగ్రహం అనేది కలుగుతుంది. ఆ నిగ్రహం కలిగినప్పుడు హృదయం పరమాత్మునియందు లగ్నమయ్యి ఇతరమైన విషయాలన్నీ విస్మరిస్తారు. అదేవిధంగా ఈనాడు తిరుమాడ వీధులలో స్వామివారు చక్కగా హాయిగా విహరిస్తూ ఉంటే సింహవాహనం మీద ఆ స్వామిని దర్శించినటువంటి భక్తుల యొక్క నేత్రములు కానీ మనస్సు కానీ చంచలమైన మనస్సు కూడా స్థిరంగా స్వామి స్వరూపమునందే నిలిచిపోయి వేరే ఐహికమైనటువంటి విషయములను మరచిపోతూ తదేకంగా ఆ స్వామి అందే లగ్నమవుతూ ఉంది. వారి యొక్క హృదయము అలాగే దర్శనము కూడా యోగమంటే అదే కదా. యోగ నృసింహునిగా ఆ స్వామిని మనం భావన చేసినట్లయితే ఆ యోగమంటే ఏమిటి? పరమాత్మ యొక్క నిజమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవటమే. అర్చారూపంలో ఉన్నటువంటి పరమాత్ముణ్ణి దర్శిస్తూ అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్ముణ్ణి తెలుసుకోవటం అనేటువంటిది నిజమైనటువంటి యోగము. ఆ కింద సింహాకారంలో ఉన్నటువంటి ఆ రూపం వాహనాన్ని చూచినప్పుడు భయం కలుగుతుందా? ఆ పైన ప్రసన్నమూర్తిగా ఉన్నటువంటి పరమాత్ముణ్ణి దర్శించినప్పుడు ఆనందం కలుగుతుందా? ఈ సింహవాహనాన్ని అధిరోహించినటువంటి పరమాత్ముణ్ణి దర్శించినప్పుడు ఈ భయంకరమైనటువంటి సింహముల వలె వెంటాడేటువంటి ఐహికమైన ఈ సమస్తమైనటువంటి భవ బాధల నుంచి ఆ పరమాత్ముడే సంరక్షిస్తాడు మనని అనేటువంటి ఒక చక్కని ఆలోచన కలుగక మానదు. ఒక సముద్రాన్ని సమీపించినప్పుడు ఆ సముద్రం ఏ విధంగానైతే మనకి ఆనందాన్ని భయాన్ని కలిగిస్తుందో అదేవిధంగా ఇక్కడ సింహరూపములైనటువంటి బాధల నుంచి మనల్ని రక్షించి ప్రసన్నంగా అనుగ్రహించేటువంటి పరమాత్ముని దివ్యస్వరూపం అనేది మనకి ద్యోతకమవుతూ ఉన్నది. అంతేకాదు ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఆ సింహమైన ఆ పరమాత్మ స్వరూపమైన భక్తుల యొక్క రూపమైన ఇదంతా పరమాత్మ తత్వమే తప్ప వేరొకటి కాదు. ఎందువల్లంటే ఈ జగత్తంతా పరమాత్ముని కన్నా భిన్నమైనది కాదు కదా. అనేక రూపాలలో ఈ లోకం మనకు కనిపిస్తూ ఉంటుంది. సాత్వికమైనటువంటి జీవరాశులు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి, అలాగే మానవులు ఉంటారు. ఉద్భిజములు, అండజములు, స్వేదజములు, యోనిజములు అనబడేటువంటి అనేక రకములైన జీవరాశులతో చరాచరములతో నిండినటువంటి ఈ సమస్తమైన ఈ ప్రకృతి, ఈ విశ్వమంతా కూడా పరమాత్మ కన్నా భిన్నమైనది కాదు అన్నప్పుడు ప్రతి

0: ప్రాణిలోనూ పరమాత్ముడే ఉన్నాడు, కానీ చూడడానికి ఆ రూపములు మాత్రం భిన్న భిన్నములుగా కనిపిస్తూ ఉంటాయి. ఆ భావనతో ఆలోచించినట్లయితే ఒక సింహాన్ని చూచినప్పుడు భయము లేదు, అలాగే ఒక సాధారణమైనటువంటి ఒక చిన్న ప్రాణిని చూచినా కూడా దాని పట్ల తక్కువ భావము లేదు, క్రూరమైన మృగాన్ని చూచినప్పుడు భీతి లేదు. ఎందువల్లంటే అంతా పరమాత్మమయమేగా. ఈ జ్ఞానాన్ని పొందటమే నిజమైనటువంటి తత్వము, అదే యోగము. ఆ యోగాన్ని మనందరికీ నేర్పిస్తున్నట్లుగా యోగ స్వరూపునిగా ఆ చక్కని చిహ్నంతో ముద్రతో పరమాత్ముడు రెండు చేతులను తన మోకాళ్లపై నిలిపి ధ్యానముద్రలో ఉన్నట్లుగా ఆ సింహవాహనాన్ని అధిరోహించి, ఓ భక్తులారా, మీరు ఏ విధంగానూ ఈ సంసార సాగరాన్ని చూచి భయపడవలదు, ఇదంతా నా మాయాకల్పితమే అనే విషయాన్ని తెలుసుకోండి. సింహముల వలె కనిపించేటువంటి ఈ లౌకికమైనటువంటి ఈ దుఃఖములకు మీరు ఏమాత్రము భయపడద్దు. నన్నే మీ హృదయంలో నిలుపుకున్నట్లయితే ఇవన్నీ, ఈ బాధలన్నీ కూడా గాలిచేత ఎగరగొట్టబడినటువంటి దారుణమైన మేఘరాశుల వలె చెల్లాచెదరైపోతాయి. మేఘముల వెనక దాగినటువంటి సూర్యుని వలె దేదీప్యమానంగా జ్ఞానజ్యోతిని వెలిగిస్తూ నేను మీ అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తాను, మోక్షాన్ని మీకు అందిస్తాను. మీరు ఉండవలసింది ఎలాగా అంటే, నేను ఏ రకంగా నిశ్చలమైనటువంటి స్వరూపంతో ఈ సింహవాహనం మీద మీకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నానో, అలాగే ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా, సుఖదుఖాలు వచ్చినా, శీతోష్ణములు మొదలైన ద్వంద్వములన్నీ పట్టించుకోకుండా నిశ్చలతత్వంతో మానవ దేహాన్ని మీ అందరికీ అందించినందుకు, దాన్ని సార్థకం చేసుకుంటూ మీ ఇంద్రియములన్నింటినీ మనస్సుని కూడా చంచలం కాకుండా విషయముల పట్ల ప్రసరించకుండా నా రూపమునందు నా తత్వమునందు దానియందే నిలబెట్టి మీరందరూ మోక్షాన్ని పొందండి అని ఉపదేశిస్తున్నట్లుగానే ఉన్నది. అలాంటి పరమాత్ముని యొక్క దివ్య వైభవాన్ని ఆనందంగా వర్ణించేటువంటి అపౌరుషేయమైన వేద రాసులతో, ఇదిగో చూడండి, ఇక్కడ వేద పండితులందరూ ఈ మాడవీధుల్లో పరమాత్ముని యొక్క దివ్య తత్వాన్ని ఆ వేదరాశిలో వర్ణింపబడినట్లుగా చక్కగా గానం చేస్తూ ఉన్నారు. వేదములంటే ఆ పరమాత్ముని స్వరూపమే కదా. అలాంటి పరమాత్ముణ్ణి మనందరం కూడా ఈనాడు సింహవాహనారూఢుడై తిరుమాడవీధులలో, కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో భక్తుల కన్నులకు ఆనందాన్నిస్తున్నటువంటి ఆ పరమాత్ముణ్ణి చక్కగా స్మరించుకుందాం, ఆ స్వామి అనుగ్రహానికి పాత్రులమవుదాం. అయ్యా, బ్రహ్మశ్రీ మారుతి గారు, మీరు చక్కగా స్వామివారి వైభవాన్ని మరింతగా వర్ణించండి. భక్తులారా, మనందరం శ్రవణానందంగా విందాం. ఓం నమో వెంకటేశాయ.
1: ధన్యవాదాలు శేషాచార్య గారు. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపరీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ గురో హే పుండరీకాక్ష మాం హే గోపీ జననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. శరణాగతి ఎలా చేయాలి, స్వామివారిని ఎలా ఆశ్రయించి తరించాలి అని మనకి కులశేఖర ఆళ్వార్లు చక్కగా తెలియపరిచారు. అదేవిధంగా పరాక్రమంతో ఉన్నవారిని కూడా ప్రసన్నం చేసుకోవడం ఎలా అన్న విషయం ప్రహ్లాదుడు ద్వారా మనకి తెలుస్తుంది. సింహ స్వభావం ఎటువంటిది అంటే, పరాక్రమంలో సింహ శిశురపి నిపదతి మద మలిన కపోల భిత్తిషు గజేషు ప్రకృతి రియం సత్వవతాం నకలు వయస్తేజసాం హేతు. సింహము ఎంత చిన్నపిల్ల అయినప్పటికీ కూడా, చిన్న శిశువు అయినప్పటికీ కూడా అది మదంతో కూడినటువంటి గజం యొక్క కుంభస్థలం మీదే దృష్టింది, దానిపైనే దాడి చేస్తుందిట. అంటే దాని యొక్క స్వభావం అటువంటిది. అంతేనా కాదు, దాని యొక్క స్వభావం గురించి నీతి శతకంలో భర్తృహరి కూడా చెప్తారు. క్షుత్క్షమోపి జరాకృషోపి శిథిల ప్రాయోపి కష్టాం దశాం ఆపన్నోపి.

విపన్నదీధితిరపి ప్రాణేషు నశ్యత్స్వపి మత్తేభేంద్ర విభిన్న కుంభ విజిత గ్రాసైక బద్ధ స్పృహ కిం జీర్ణం తృణమత్తి మాన మహతా అగ్రేసర కేసరీ. ఏమిటండి ఈ

శరీరం సహకరించట్లేదు అని తన దగ్గర దొరికేటువంటి పచ్చిక బయళ్ళు స్వీకరిస్తుందా? లేదు లేదు, ఏదో రకంగా శక్తి కూడా తీసుకుని మత్తేభేంద్ర విభిన్న అంటే మదించినటువంటి ఏనుగ కుంభస్థలంలో ఉండేటువంటి మాంసాన్నే స్వీకరించాలి అనుకుంటుంది. ఎందుకంటే మాన మహతామగ్రేసరక్కేసరి మానవంతుల్లో ముందుండేటువంటిది మృగరాట్ సింహం. మరి దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మనకి ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా, కష్ట పరిస్థితులు వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినప్పటికీ కూడా భోగాలకి వశులం కాకుండా నిరంతరము ఏ రకంగా సింహము ఆ గజం యొక్క కుంభస్థలం మీద దృష్టి పెట్టిందో, అలాగే మనకు పురుషార్థములలో తురీయమైనటువంటి మోక్షం అనేటువంటిదే మనకు కుంభస్థలం లాంటిది మనం సింహంగా భావిస్తే, కాబట్టి దానిపైన మన దృష్టిని వించి ఎటువంటి కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, దుఃఖాలు వచ్చినప్పటికీ కూడా పట్టు విడవకుండా ఎవరైతే ఆ మోక్ష పదాన్ని దక్కించుకోవడానికి భక్తి సామ్రాజ్యాన్ని భక్తిని సాధనంగా మలుచుకుంటారో అటువంటి వారికి నేను వశమవుతాను అన్న తత్వాన్ని తెలియపరిచే రీతిలో స్వామివారు చక్కగా ఇక్కడ విహరిస్తూ ఉన్నారు. ఆ స్వామి యొక్క దివ్య చరణ కమలాలను వీక్షించి ఆయన యొక్క చరణ సేవలో తరించాలని భక్తులందరూ కూడా ఎంతోమంది ఎన్నో ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చి, ముఖ్యంగా కళాకారులు కేవలం మానవ మాత్రులే కాదు, చరాచర జీవకోటి కూడా స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నాయి. గజరాజులు ముందుకు కదులుతూ ఉన్నాయి, వృషభాలు ముందుకు కదులుతూ ఉన్నాయి, అశ్వరాజాలు కదులుతూ ఉన్నాయి, పక్షులు కూడా చక్కగా వాహనం చుట్టూ విహరిస్తూ అవి కూడా స్వామి దర్శన భాగ్యాన్ని పొందుతూ ఉన్నాయి. స్వామి వాహనం ముందుకు కదులుతూ ఉంటే వృక్షరాజాలు ఆనందాన్ని తెలియపరుస్తున్నాయా అన్నట్లుగా తమ యొక్క కొమ్మలను అటు ఇటు ఊపుతూ కూడా స్వామి దర్శన భాగ్యానికి పరవశించినట్లుగా ఉంది. వీటన్నిటినీ పరవశింపచేయడం కోసం వాయువు కూడా చల్లగా వీస్తూ ఉంది. వాతావరణం కూడా భక్తులకు సహకరించే విధంగా సూర్యుడు కూడా తన యొక్క ప్రతాపాన్ని చూపించకుండా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ తిరుమలలో అందజేస్తూ ఉన్నాడు. ఇలా అందరి మనస్సులలో కూడా ఆనంద పరవశాన్ని నింపింపజేస్తూ స్వామి ఎంతో వైభవంగా వైభవోపేతంగా దివ్య మంగళ మనోజ్ఞ దర్శన భాగ్యాన్ని అందరికీ అందిస్తూ ఉన్నారు. అందుకే అంటారు, సంచింతయేత్ భగవత శరణారవిందం వజ్రాంకుశధ్వజ సరోరుహ లాంఛనాఢ్యం ఉత్తుంగ రక్త విలసన్నఖ చక్రవాల జ్యోత్స్నాభిరాహత మహత్ హృదయాంధకారం యచ్చౌచ నిస్సత సరిత్ప్రవరోదకేన తీర్థేన మూర్త్యధికృతేన శివశివోభూత్ చాతుర్మనశ్యమల శైలంది సృష్ట వజ్రం ధ్యాయేచ్చిరం భగవతశ్చరణారవిందం అని మనకు వ్యాస మహర్షి భాగవతంలో తెలియజేస్తారు. వజ్ర అంశ ధ్వజ కమలాది చిహ్నాలు కలిగి శోభాయమానంగా వెలుగుందేటువంటి ఉన్నతమైనటువంటి నఖమండల యొక్క కాంతులతో భక్తుల హృదయాలలో మహాంధకారాన్ని సంపూర్ణంగా తొలగిచేసేటువంటి ఆ భగవత్ చరణ కమలాలను మిక్కిలి ప్రేమతో మనం చక్కగా సేవించాలి. ఆ స్వామి యొక్క దివ్య పాదారవిందం అందుకోవాలని చింతన చేయాలి. ఎవరి చరణాలను ప్రక్షాళన చేయడం ద్వారా వెళ్ళినటువంటి పాదోదకం పవిత్ర గంగాజలాలను శిరస్సును దాల్చి శివుడు శివత్వాన్ని పొంది ఉన్నాడో, అలాగే యవని యొక్క చరణాలను ధ్యానించడు పురుషుని అంతఃకరణంలో గుట్టల కొలదిగా పేరుకుపోయినటువంటి పాపరాశులు సైతము ఇంద్రుని యొక్క వజ్రాయుధ ప్రయోగంతో పర్వతాలు ముక్కలైపోయినట్లుగా పటాపంచలైపోయాయో, అటువంటి భగవంతుని యొక్క చరణ కమలములే మనకు శరణములు అన్నటువంటి భావనతో మనం స్వామిని చక్కగా కీర్తించాలి. నిరంతరము కూడా ఆండాళ్ళు కూడా తన యొక్క తిరుప్పావైలే గుహలో నిద్రించినటువంటి సింహస్వరూపమా శ్రీకృష్ణ సింహమా అని కీర్తించింది. ఇలా అందరి చేత కూడా కీర్తింపబడినటువంటి స్వామి అందరినీ ఉద్ధరించడం కోసం, అనుగ్రహించడం కోసం మనలో అటువంటి పరాక్రమాన్ని అందించి అపస్మారుని సింహం తొక్కిపెట్టినట్టుగా మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని అధర్మాన్ని తొక్కిపెట్టి జ్ఞానం వైపు మన మనస్సుని మరల్చుకోమని, మన యొక్క దృష్టి నిరంతరము కూడా తురీయమైనటువంటి కైవల్య సాధనకై పరితపించమని, అలా ఎవరైతే ఉపక్రమిస్తారో వారికి సింహానికి ఉన్నటువంటి బలాన్ని మీకు నేను అందిస్తానని సుమా అన్న తత్వాన్ని కూడా మనకి తెలియజేసే విధంగా స్వామి మంగళ మనోజ్ఞుడై ప్రసన్న చిత్తుడై యోగంతో యోగ నారసింహుడిగా ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. రాజ టీవీతో వెలుగొందుతూ ఉన్నాడు. దివ్య పుష్ప మాలలతో శోభితుడై అనేకమైనటువంటి రత్న ఆభరణాలు ధరించి ప్రసన్నమైనటువంటి ముఖంతో దివ్య దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఉన్నాడు. ఆ స్వామి వైభవాన్ని కనులారా వీక్షించినా, చెవులారా విన్నా కూడా మనకు కలిగేటువంటి భాగ్యం అమోఘమని చెప్పి అందుకనే ప్రహ్లాదుడు కూడా
ఎంతో చక్కగా

0: మనకు భగవంతుడు అందించినటువంటి దానిని ఎలా సార్థకం చేసుకోవాలో కూడా తెలియజేశాడు. కమలాక్ష నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు, శేషసాయికి మృక్కు శరము శరము అని భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ పాంచభౌతిక శరీరంతో శాశ్వతమైనటువంటి యశస్ శరీరాన్ని ఇంకా ముందుకు వెళితే అసలు జన్మ రాహిత్యాన్ని ఎలా పొందాలో దివ్య తత్వాన్ని మనకు అందించినటువంటి మహనీయుడు. ఆ ప్రహ్లాద తత్వాన్ని తెలుసుకుని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎటువంటి విపత్తులు వచ్చినప్పటికీ కూడా ఏ రకంగా స్వామి దర్శన భాగ్యాన్ని పొంది స్వామి దర్శనాన్ని తాను పొందడమే కాక తన తండ్రికి కూడా ఒక రకంగా మోక్షాన్ని అందించాడో అటువంటి ప్రహ్లాదుడు యొక్క భక్తి మనందరిపై ఉండాలని చెప్పి మనం స్వామివారిని వేడుకుందాం. ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి భక్తి తత్వాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీమాన్ శేషాచార్యులు గారు సింహవాహనారూఢుడైనటువంటి స్వామి వైభవ శక్తిని మనకి తెలియజేస్తారు, తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
1: పరమాత్ముడే ఎదురుగా నిలిచి అన్నీ ఇస్తానని చెప్పి ఉంటే అది కావాలి ఇది కావాలి అని సామాన్యులైనటువంటి వాళ్ళని అర్థించటం వ్యర్థం కదా. భగవంతుణ్ణి నిజంగా అర్థించవలసినటువంటి ప్రయోజనం ఏమిటి అంటే మోక్షం మాత్రమే. ఈనాడు ఈ తిరుమల క్షేత్రంలో భక్తులందరూ కూడా ఆ స్వామి యొక్క దివ్య రూపాన్ని చూచి మైమరచిపోయి ముగ్ధులై పరస్పరము గోవిందనామాన్ని చక్కగా గానం చేస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. దీనివల్ల ఆనంద నిలయ నివాసుడనేటువంటి సార్థకత, ఆ స్వామి బిరుదు ఈనాడు నిజంగా సార్థకమై ప్రకాశిస్తూ ఉన్నది. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక. ఈ ముల్లోకముల యందు ఏమి సాధించాలి అంటే ఒక ఆధిపత్యం కాదు, ధనం కాదు, అంగబలం కాదు, ఏమి సాధించాలి అంటే సజ్జనుల యొక్క సాంగత్యం. అది లభించటం అనేటువంటిది దుర్లభం కదా. కానీ ఈనాడు ఇంతమంది భక్త జనుల యొక్క సమూహములన్నీ కూడా ఒక చోట ఏకమై ఆ భగవంతుణ్ణి నిరంతరము ధ్యానం చేస్తూ ఉంటే ఆ సాధు సజ్జన భాగవతోత్తముల యొక్క ఐక్యత మనకు కనిపిస్తూ ఉన్నది. ఇంతకన్నా నిజంగా జీవితంలో కావలసినటువంటి ప్రయోజనం ఇంకేమీ లేదు అని అర్థమైపోతూ ఉన్నది. పరమ భాగవతోత్తములు శ్రీ ఆదిశంకరాచార్య స్వామి వారు వర్ణించినట్లుగా మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలసర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. నాయనా, ధనాన్ని చూచి లేదా జనాన్ని చూచి యవ్వనాన్ని చూచి ఏమాత్రము గర్వపడకు, ఇవన్నీ కూడా ఒక్క నిమిషంలోనే హరించుకుపోతాయి అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తున్నట్లుగా అందరూ పొందవలసింది ఆ పరమాత్ముని యొక్క దివ్య సన్నిధి మాత్రమే అనేటువంటి చక్కని సారాంశం ఈనాడు ఈ తిరుమల క్షేత్రంలో మనకు గోచరమవుతూ ఉన్నది. అలాగే వయస్సు అనేటువంటిది నిత్యమైనది కాదు. నీరు ఎండిపోతే సరస్సులో ప్రయోజనం లేదు. అదేవిధంగా ధనం పోతే మన చుట్టూ ఏ పరివారము నిలబడదు. అందువల్ల నిజమైన తత్వాన్ని తెలుసుకోండి ఓ భక్తులారా అని యోగ నృసింహునిగా పరమాత్ముడు దర్శనాన్ని ఇస్తున్నాడు. వయసిగతే కహ కామవికార, వయస్సు దాటిపోయిన తర్వాత కోరికలన్నీ కూడా పోతాయి. శుష్కే నీరే కహ కాసార, నీరు ఎండిపోతే సరస్సు ఎక్కడుంటుంది. క్షీణే విత్తే కహ పరివార, ధనం గనక లేకపోయినట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి సంబంధాలన్నీ నశించిపోతాయి. జ్ఞాతే తత్వే కహ సంసార, ఎంతో ఉత్తమమైనటువంటి వాక్యం ఇది. జ్ఞాతే తత్వే, నిజమైనటువంటి పరమాత్మ తత్వం తెలిసినట్లయితే అసలు ఈ సంసారం అనేటువంటిది ఎక్కడున్నది. ఇదంతా కూడా భగవంతుని యొక్క క్రీడ. బాలుడైతే ఆటలలో నిమగ్నుడై ఉంటాడు. బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి కోపి నసక్త. బాల్యంలోనేమో ఆటల మీద ఆసక్తి, యవ్వనంలోనేమో విషయాల పట్ల ఆసక్తి, వార్ధక్యం వచ్చినప్పుడేమో ఆ జీవితంలో జరిగిన విషయాల మీద ఆలోచనతో ఆ జీవితం గడిచిపోతూ ఉంటుంది. ఇన్ని రకాలుగా ఈ జీవనంలో కనిపించేటువంటి వయస్సులోని పరిణామాలలో ఎక్కడా పరమాత్మ మీద మనస్సు నిలవటం లేదు.

0: పరమే బ్రహ్మణి కోపి నసక్తః, నిజమైనటువంటి పరమాత్మ తత్వం మీద మాత్రం ఎవరికీ ఆసక్తి కలగటం లేదు. అలాంటి ఆసక్తి ఎలా కలుగుతుంది అంటే, ఇలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో భక్తజనుల మధ్య నిలిచి ఆ పరమాత్ముణ్ణి చక్కగా దర్శించినప్పుడు ఆ నిశ్చల తత్వం అనేది ఏర్పడి ఆ పరమాత్మ సన్నిధికి చేరుకునేటువంటి మహత్తరమైన అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇటువంటి సదవకాశాన్ని మనం ఏమాత్రము విస్మరించకుండా ఆ పరమాత్ముని దివ్యమైనటువంటి చక్కని జ్ఞానాన్ని పొందుతూ పరమాత్మ లీలలను ఈ చెవులతో వింటూ ఆనందంగా మనం ఈనాడు ఆ పరమాత్మ సన్నిధికి శాశ్వతంగా చేరుకునే ప్రయత్నం చేద్దాం, మోక్ష సాధన చేద్దాం. అదే మనందరికీ ఉత్తమమైనటువంటి లక్ష్య సాధన. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఆ పరమాత్ముని తత్వాన్ని బ్రహ్మశ్రీ మారుతి గారు అందిస్తారు, తెలుసుకుందాం.
1: ఆకాశవాణి శ్రోతలం మనందరం కూడా దివ్య దృశ్యాన్ని మన మనోనేత్రంతో చక్కగా ఇంతవరకు వీక్షిస్తూ ఉన్నాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం అని చెప్పి దుష్టులను దండించి శిష్యులను రక్షించే ఆ మహావిష్ణువు అనుగ్రహం కోసం భక్తులమైన మనందరం కూడా కరకమలాలు జోడించి నమస్కరిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. స్వామివారి వాహనం తిరువాడ వీధులలో నెమ్మది నెమ్మదిగా కదులుతూ ఉండగా చక్కగా ఒక పక్క ప్రబంధ పారాయణలు జరుగుతూ ఉండగా వెనుక వేద పండితులందరూ కూడా చతుర్వేద పారాయణలు చేస్తూ ఉండగా చక్కగా ముందుకు సాగుతూ ఉన్నది. ఆ పదచిత్రాలు అద్భుతమైనటువంటి నృత్యాలు అన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. అంతేకాదు ఆ స్వామి దివ్య వైభవాన్ని వీక్షించడం కోసం సుమారు అనేక రాష్ట్రాల నుంచి కళాకారులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారందరూ కూడా స్వామివారి యొక్క దివ్య బ్రహ్మోత్సవాల్లో పాలు పంచుకుని ఆనందాన్ని పొంది పరవశిస్తూ ఉన్నారు. ఇలా ఆనంద నిలయాధీశుడైనటువంటి నిర్దిశయ ఆనంద స్వరూపుడైనటువంటి స్వామి మనందరినీ ఉద్ధరించడం కోసమే ఈ బ్రహ్మోత్సవాలలో వాహనాలలో విహరిస్తూ ఉన్నాడు. అటువంటి భాగ్యం ఎల్లవేళలా మనకు కలగాలని ఆ స్వామి వైభవాన్ని ఆలకించేటువంటి చెవులు మనకెప్పుడూ కూడా అటువంటి స్వామి గుణ సంపదను అందించాలని మనం శ్రోతలందరూ కూడా కోరుకుంటూ ఒక్కసారి ఆ స్వామికి మంగళాశాసనం పలుకుదాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కేవీఎస్ విజి శేషాచార్యులు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం శ్రీ వై శివకృష్ణ, శ్రీ ఆర్ రామగోవిందరెడ్డి, శ్రీ వై ఈశ్వరయ్య. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మనసులో మెదిలే జ్ఞాపకానికి మధురమైన ఓ పాట తోడైతే ఆ పాటకు ముందు మనకు నచ్చిన వారి పేరు పలికితే ఆ అనుభూతే వేరు. మీ మనసులోని మాటలను ఓ ఉత్తరంగా రాయండి, మీకు నచ్చిన పాటను కోరుకోండి.

0: మీ ఆత్మీయుల కోసం ఆ పాటను అంకితం చేయండి.
1: మీ ఉత్తరం, మీ కోరిక, మీకు నచ్చిన పాట,
0: అన్నీ కలిసే మధురమైన వేదిక చిత్రలేఖ.
1: ప్రతి మంగళ శుక్రవారాలు ఉదయం 9 గంటలతో పాటు,
0: సోమ గురువారాలు రాత్రి 9:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: తప్పక వినండి. మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2, 107.5 MHz పై.
0: చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం.

ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట వాట్సాప్ చిత్రమంజరి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి చాలా మంది మనకు వాట్సాప్ మెసేజెస్ చేశారు. వారిలో ముందుగా మానవుడు దానవుడు సినిమా నుంచి అణువు అణువున వెలసిన దేవా అనే పాట వినిపించమంటూ, మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం అది ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా వారి కుటుంబ సభ్యులు కోరుతున్న ఈ పాట ఇప్పుడు విందాం.

0: చరిత్రలో మొదటిసారి మనిషి తొలిసారి అగ్నిని కనుగొన్న క్షణం నుంచి ఆకాశాన్ని జయించి రాకెట్ ప్రయోగించిన క్షణం వరకు,
1: చీకటిని వెలుగుగా మార్చిన విద్యుత్ దీపం నుంచి ప్రపంచాన్ని మన చేతిలోకి తెచ్చిన స్మార్ట్ ఫోన్ వరకు,
0: ప్రతి ఆవిష్కరణ వెనుక ఒక ప్రశ్న,
1: ప్రతి ప్రశ్న వెనుక ఒక ఆలోచన,
0: ప్రతి ఆలోచన వెనుక ఒక మనిషి.
1: ఎడిసన్ నుంచి రైట్ సోదరుల వరకు,
0: సివి రామన్ నుంచి ఐన్స్టీన్ వరకు,
1: ఇలా ప్రపంచాన్ని మార్చిన ఆవిష్కరణలు,
0: ఆ ఆవిష్కరణల వెనుక నిలిచిన మహనీయుల జీవిత విశేషాలు మీకు అందించే కార్యక్రమం
1: చరిత్రలో మొదటిసారి.
0: శాస్త్రం, సాంకేతికత, వైద్యం, అంతరిక్షం, రవాణా,
1: ప్రతి రంగంలో మానవ ప్రగతికి బాటలు వేసిన వారి అద్భుత ప్రయాణాన్ని
0: తప్పక వినండి. ప్రతి మంగళవారం ఉదయం 8:35 ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై
1: చరిత్రలో మొదటిసారి.
2: ముఖాన మొటిమల
3: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: తర్వాత మనకు వాట్సాప్ మెసేజ్ చేసిన వారు, గంగోత్రి సినిమాలో ఒక తోటలో అన్న పాట వినిపించండి అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దామోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, దామోజ్ కృష్ణమ్మ, మధు శ్రీవాణి, రవి రాధిక, శ్రీరామదాసు కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, పండు, ఇక చిత్రాల గ్రామం అందరి కోసం ఈ పాట వినిపించమని కోరారు. ఒకే శ్రోతలు ఆ పాట ఇప్పుడు విందాం.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ఐఎస్ఐ మార్కును ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
0: భద్రతను నిర్ధారిద్దాం,
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం. జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్.
2: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
3: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
4: తర్వాత మనకు మెసేజ్ చేశారు రేడియో ఆకాశవాణి ఆర్జేలందరికీ, అనౌన్సర్స్ కి శుభోదయం అంటూ సుప్రభాతం సినిమా నుంచి పాట వినిపించండి ఓ ప్రియ వసుంధర అనే పాటని. చౌటప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ కోరుతున్న ఈ పాట ఇప్పుడు విందాం.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
2: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877

0: 22466 05 లేదా 22466 06. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: తర్వాత భలేరాముడు సినిమా నుంచి మాకు పాట వినిపించండి. గడ్డివాము అనే పాట వినిపించమంటూ అడుగుతున్న శ్రోతలు పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, ఇంకా లక్ష్మీకాంత్, రవళి, విహాన్స్, విద్వాన్, వీళ్ళంతా కూడా మహబూబానగర్ నుంచి కోరుతున్నారు. ఒకే శ్రోతలు మీరు కొన్ని పాట విందాం.

చెరుకు తోటల్లో

0: ఓకే శ్రోతలు, ఇప్పుడు మనం తర్వాత శ్రోత ఏం పాట అడిగారు చూద్దాం. ఎందుకంటే శ్రోతలు మీరు అడిగేటప్పుడు రేడియోలో ఆకాశవాణిలో ప్రసారం చేసే పాటలు ఒక ఇదిగా ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఏం పాట అడుగుతున్నారో ఒకసారి చూసుకొని మంచి సినిమా నుంచి మంచిగా, అంటే ఏ సినిమాలో అయినా సరే ఒక మంచి పాట అడగడానికి బాగుంటుంది అన్నమాట. ఇలాంటి పాటలు కావాలంటే సొంతంగా మీరు ఒక రికార్డ్ ట్రాక్ తెచ్చుకొని వినొచ్చు, రేడియోలో వినాల్సిన అవసరం లేదు. సరే, ఇప్పుడు మనం తర్వాత శ్రోత పాట వినే ముందుగా వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
2: BIS విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
1: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
2: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
1: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
2: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
1: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
2: భారతీయ ప్రమాణాల సంస్థ BIS ప్రజల సంక్షేమానికి
1: నిరంతరం కట్టుబడి ఉంది.
2: BIS ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
1: ISI మార్కు ఉన్న ఉత్పత్తులను ఎంచుకుందాం.
2: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
1: BIS హాల్ మార్కు ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
2: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
1: భద్రతను నిర్ధారిద్దాం,
2: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం. జారీ చేయువారు BIS విజయవాడ బ్రాంచ్ ఆఫీస్.
3: పోలీస్
4: మిస్ సీమా
3: చెప్పండి.
4: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
3: కానీ నేను ఎందుకు?
4: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు బా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
3: డిజిటల్ అరెస్ట్?
4: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
3: ఇంత డబ్బా?
4: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి. లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
3: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
5: హలో మమ్మా.
3: హాయ్.
6: RBI అంటుంది.
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: తర్వాత ఇరుముడి, ఈ సినిమా నుంచి మాకు పాట కావాలి అంటూ మనకు వాట్సాప్ మెసేజ్ చేశారు. ఎవరంటే గురుస్వామి నాయుడు గారు, ధనలక్ష్మి,

0: మీరు రొంపిచర్ల నుంచి మనకు మెసేజ్ చేశారు. ఆ పాట ఇప్పుడు విందాం.
1: గంటనే విల్లాలి వీరమే వీరమణి గంటనే.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: దసరా సంబరాలు రెట్టింపు చేసుకోండి, ఎస్బీఐ బ్యాంక్ తో సంతోషాలు పంచుకోండి. యోనో యాప్ తో బ్యాంకింగ్ ఈజీగా, గోల్డ్ లోన్ తో అవసరాలు తీరగా, కార్ లోన్ తో కొత్త ప్రయాణం, హోమ్ లోన్ తో సొంతింటి స్వప్నం. ఈ దసరా ఆనందం మీ సొంతం, మీ విజయానికి తోడుగా ప్రతి అడుగులో ఎస్బీఐ. ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
2: ఎల్ఐసి వారి బీమా ప్లాట్.

వాట్సాప్ చిత్రమంత్రి వింటున్నారు 107.5 103.2 మెగాహెడ్స్ పై. తర్వాత తొలి ముందు సినిమా నుంచి పాట వినిపించండి, చిట్టి గుమ్మ పదవి అని పాట వినిపించమని కోరారు నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి శ్రోతలు వీళ్ళు. మరి వీరు కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక వీరింత కోరుతున్నారు. అలాగే వీరి కుటుంబ సభ్యులందరి కోసం నవీన్, సౌమ్య కోసం ఈ పాట.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
2: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: కార్యక్రమంలో తర్వాత మేనిరకం సినిమా నుంచి పాట వినిపించండి అంటూ కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం కూనపరెడ్డి రమేష్ బాబు కోరుతున్నారు. ఆ పాట ఇప్పుడు విందాం.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ఐఎస్ఐ మార్కును ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
0: భద్రతను నిర్ధారిద్దాం,
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం. జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్.
2: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
3: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
2: ప్రతి గురువారం ఉదయం 8:35
3: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
2: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
3: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
2: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
3: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
4: తర్వాత ప్రియరాగాలు సినిమా నుంచి పాట కావాలి అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, సుప్రియ, నిత్య సంతోష్ని, తర్వాత మాయా, సరోజని, ఇంకా కట్ల వారి కుటుంబ సభ్యులందరి కోసం పాట కావాలన్నారు. ఒకే శ్రోతలు మీరు కొన్ని పాట ఇప్పుడు విందాం.

0: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ఈ ప్రకటన జారీ చేసిన వారు

0: రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
1: మనసులో మెదిలే జ్ఞాపకానికి మధురమైన ఓ పాట తోడైతే ఆ పాటకు ముందు మనకు నచ్చిన వారు

0: మీ కోరిక, మీకు నచ్చిన పాట,
1: అన్ని కలిసే మధురమైన వేదిక చిత్రలేఖ.
0: ప్రతి మంగళ శుక్రవారాలు ఉదయం 9 గంటలతో పాటు,
1: సోమ గురువారాలు రాత్రి 9:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
0: తప్పక వినండి. మీ ఆకాశవాణి తిరుపతి FM 103.2 107.5 MHz పై.
1: చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం.
2: తర్వాత శ్రోత మనకు మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్ ఆర్జే అంటూ, జీ మాకు పాట వినిపించండి. హితేంద్ర దాస్ అస్సాం రాష్ట్రం నుంచి మనకు మెసేజ్ చేశారండి వీళ్ళు. వీరి కోసం ఇప్పుడు ఈ పాట విన్నాం. వీరు కోరిన పాట నీ జతగా నేనుండాలి సినిమా నుంచి ఈ పాట విన్నామా?

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
2: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
0: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
2: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
0: వనితా లోకం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక వినండి.
2: వనితా లోకం స్త్రీల కార్యక్రమం.
3: ఇంతవరకు వాట్సాప్ చిత్రమంజరి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 10 గంటలవుతోంది. ఇక ప్రకటించిన కార్యక్రమం మరికొంచెంసేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.
4: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా స్టార్టప్ ఇండియాపై ప్రత్యేక ముఖాముఖి మీరు ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
5: శ్రోతలకు నమస్కారం. కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. యువత ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా నలుగురికి ఉపాధి కల్పించే విధంగా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దటమే స్టార్టప్ ఇండియా ప్రధాన ఉద్దేశం. కొత్త ఆలోచనలతో వ్యాపారాలు ప్రారంభించే యువతకు సహాయం చేసే భారత ప్రభుత్వ వేదిక ఈ స్టార్టప్ ఇండియా గురించి వివరించేందుకు భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, అలాగే రాష్ట అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ గారు ఈ రోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సాధినేని యామిని శర్మ గారు.
6: నమస్కారం అండి.
5: యామిని శర్మ గారు, భారతదేశంలో స్టార్టప్ సంస్కృతి యువతను ఉద్యోగాలు వెతుక్కునే వారి నుండి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి, అంటే జాబ్ క్రియేటర్స్, ఎలా మారుస్తోంది?
6: ప్రస్తుతం మన భారతదేశము సరికొత్త ఆలోచనలకి వేదికగా ఉంది. ఒకప్పుడు భారతదేశం అంటే కేవలము అంటే యువత అంటే చదువుకున్నాము, చదువుకోగానే ఇంకా జాబ్ తెచ్చేసుకోవాలి, జాబ్ సీకర్స్ లాగానే ఉండేవాళ్ళు వెతుక్కుంటూ. కానీ ఈ రోజున చూస్తే స్టార్టప్ ఇండియా పథకం పుణ్యమా అని చెప్పనని వారు ఉద్యోగాలు తీసుకునే దగ్గర నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి, అంటే జాబ్ క్రియేటర్స్ లాగా ఎదగడం జరిగింది. ఇది జాబ్ క్రియేటర్స్ ఎప్పుడు అంటారు, వాళ్ళు ఆంటర్ప్రినర్ అంటే వాళ్ళు పారిశ్రామికవేత్తలాగా అయినప్పుడు, వారికి అటువంటి ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. గతంలో చాలా మందికి ఇప్పుడు స్టార్టప్ ఐడియా అనగానే చాలా మందికి పెద్ద పెద్దగా అనుకుంటారు, అంటే చాలా బేసిక్ వచ్చి ఏదేదో అని అది మనకు సంబంధించిన అంశం కాదు అన్నట్టుగా ఉంటారు సహజంగా. కానీ చాలా చిన్నగా ఆలోచిస్తే అసలు సరికొత్త ఆలోచన అంటే ఏంటి, మన గ్రామంలో లేదా మన ఇంట్లో ఇప్పటి వరకు మీరు చూస్తే మొదలు పెట్టిన ప్రతి స్టార్టప్, లేదంటే ఈ రోజున మనం ఉపయోగించుకుంటున్నటువంటి మొబైల్ ఫోన్లో యాప్స్ కానివ్వండి, టికెటింగ్ యాప్స్ కానీ, ఫుడ్ ఆర్డర్ చేసుకునేటువంటివి కానీ, మందులు తెచ్చిచ్చేవి కానీ, లేదంటే సరుకులు ఇంటికి తీసుకుని వచ్చేటటువంటి యాప్స్, ఇలాంటి ప్రతీది కూడా మనిషికి ఉన్నటువంటి సమస్య నుంచి సమాధానం లాగా మొదలైంది. సో స్టార్టప్ అంటే ఏంటి, సరికొత్త ఆలోచన అంటే మనిషికి లేదంటే కొంతమందికి ఒకరికి ఎవరికో ఒకరికి జరుగుతున్నటువంటి వారు ఎదుర్కొనే

0: ఒక సమస్య, ఆ సమస్యకి అనువైన రీతిలో మంచిగా దానికి సమాధానాన్ని వెతకడం స్టార్టప్ ఐడియా. ఇట్లానే ఎవరు వస్తున్నారు ఇప్పుడు అని చెప్పని చూస్తే, స్టార్టప్ స్కీమ్ ద్వారా చాలా మంది గతంలో వారికి ఐడియాస్ ఉండేవి, ఆలోచనలు ఉండేవి, చాలా సృజనాత్మకత ఉండేది. కానీ అటువంటి సృజనాత్మకత ఉన్నా ఒక మనకి వ్యవస్థ కావాలి, ఒక ఎకో సిస్టమ్ కావాలి, సపోర్ట్ చేసేటటువంటి ప్రభుత్వాలు కావాలి, వాళ్ళకి నిధులు ఫండింగ్ ఇచ్చేటటువంటి వ్యవస్థ కూడా ఉండాలి. ఆ ఆలోచన అంటే చాలా మందికి బేసిక్ ఐడియా వస్తుంది, ఇప్పుడు ఏదో ఒక సమస్య ఉంది, దానికి వెంటనే పరిష్కారం నాకు ఇలా చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తారు, ఎవరి దగ్గరికి వెళ్తారు, దాన్ని ముందుకు తీసుకుని వెళ్లే ఆలోచన 2014కి ముందు చూస్తే కనుక చాలా తక్కువగా ఉండేది. అంటే అటువంటి పరిసరాలు. ఎప్పుడైతే ఈ స్టాండప్ ఇండియా పథకం వచ్చిన తర్వాత, మనం ఇది జనవరి 16 2016 ప్రారంభమైంది. ఆ రోజున తీసుకున్నటువంటి ఈ చొరవ ప్రస్తుత దేశంలోని యువ పారిశ్రామికవేత్తల నైపుణ్యానికి, వారిలోని ఆవిష్కరణకు ఒక పెద్ద ఊతాన్నిస్తుంది. కేవలం యువకులే కాదు, ఈ రోజున వ్యవసాయదారులు మీరు చూడండి, ఆదర్శ రైతులు అని చెప్పని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వారిని గుర్తిస్తుంది. అంటే వ్యవసాయంలో కూడా ఎన్నో ఆవిష్కరణలు తీసుకుని వచ్చి అది పంట దిగుబడి ఎక్కువగా రావడం కానీ, లేదంటే రసాయనాలు వాడకుండా సేంద్రీయ ఎరువులు వాడకం కానివ్వండి, టెక్నాలజీని వ్యవసాయంలో ఉపయోగించేది కానీ, ఇలాగా మహిళలు చాలా మంది ఉన్నారు. ఈ రోజు ఇళ్లలో ఉన్న అసలు మహిళలే నిజంగా చాలా సృజనాత్మకత కలిగి ఉంటారు. ఎటువంటి సమస్యకైనా ఈజీగా సొల్యూషన్ ఏదో ఒకటి దొరుకుతుంది మన దగ్గర మహిళలకి. అటువంటి మహిళలను కూడా ప్రోత్సహిస్తూ, అటు యువతరం వాళ్ళల్లో వాళ్ళ యంగ్ బ్లడ్ ఉంటుంది, మంచి మంచి ఆలోచనలు ఉంటారు, వాళ్ళ టెక్నాలజీకి చాలా దగ్గరగా ఉంటూ ఉంటారు ప్రతిరోజు నిత్యం కూడా. ఇలా అన్ని వర్గాల వారికి కూడా వారి ఆలోచనలను, వారి సృజనాత్మకతలను వెలికి తీసుకుని వచ్చి దాన్ని ఇంక్యుబేట్, అంటే ఒక ఆలోచన వచ్చింది దాన్ని ఇంకొంచెము సమర్థిస్తూ దాంట్లో అది దాన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్లే విధంగా దాన్ని తయారు చేసి మెంటర్షిప్ ఇవ్వడము, అంటే వాళ్ళకి సరైనటువంటి సూచనలు సలహాలు ఇటువంటివి అందిస్తూ తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి ఒక మంచి పెద్ద పథకమే స్టార్టప్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఈ రోజు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ లాగా భారతదేశం ఉంది. ఇన్ని దేశాలు ఉంచండి, అసలు ఒకప్పుడు స్టార్టప్ లో ఆ స్పెల్లింగ్ కూడా నిజంగా చెప్పడం కష్టంగా ఉండేటటువంటి పరిస్థితి దగ్గర నుంచి ఈ రోజు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ లాగా భారతదేశం నిలిచింది అంటే దానికి కారణము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారం అండి. ఎందుకంటే మోదీ గారు ప్రతిసారి కూడా మీరు చూడండి, వారు ఏ దేశాలకి వెళ్ళినా కూడా, ఎక్కడికే వారి పర్యటనలు ఏవి చేస్తున్నా దానికి సంబంధించి ముందు స్టార్టప్ల గురించి, టెక్నాలజీ గురించి, ట్రేడ్ గురించి, మన దేశంలో ఉన్నటువంటి యువత గురించి, వాటిల గురించి ఆలోచిస్తారు. అసలు భారతదేశంలో కావలసినన్ని సహజ వనరులతో పాటు మానవ వనరులు ఉన్నాయి. ఈ రోజు ఆ కారణంతో ప్రపంచ దేశాల్లో ప్రతి దేశంలోనూ అటు ఇంజనీర్లు కానీ ఇటు డాక్టర్లు కానివ్వండి, మంచి మంచి పారిశ్రామికవేత్తలు, వ్యవసాయం చేసే వాళ్ళు, ఇక్కడ నుంచి కూడా వెళ్లి విదేశాల్లో వ్యవసాయం చేసే వాళ్ళు కూడా భారతీయులు ఎక్కువ మంది ఉంటారు. భారతదేశాన్ని మీరు చూస్తే ఇప్పుడు కాదు, 15వ శతాబ్దంకి ముందు పూర్వం నుంచి కూడా ప్రపంచ జీడిపిలో భారతదేశము దాదాపుగా మనం 25-25-30% భారతదేశం జీడిపి ఉండేది ప్రపంచ దేశాల జీడిపిలోనే. అంటే ఆల్మోస్ట్ 1/4 పైన, అంటే ఒక 1/4 భాగంలో భారతదేశం ఉండేది. మిరియాల దగ్గర నుంచి ఒంటికి పూసుకునేటటువంటి పర్ఫ్యూమ్ల వరకు కూడా మన భారతదేశం నుంచి ఎగుమతి అయ్యేవి. ఇవి మాత్రమే కాదు, ఈ రోజున చేతి వృత్తులు చూడండి, చెప్పులు వాళ్ళు, కుమ్మరి వాళ్ళు, కమ్మరి వాళ్ళు, బ్యాగులు తయారు చేసేవాళ్ళు, బుట్టలు అల్లే వాళ్ళు, ఇలాగ ఎన్నో చేతి వృత్తులు ఉన్నాయి. బొమ్మలు తయారు చేసేవాళ్ళు, కొండపల్లి, ఇలాగ ఎన్నెన్నో వాళ్ళు చేతి వృత్తులు అంతా కూడా బ్రిటిష్ వాళ్ళ స్వార్థంతో అనుకోండి మొత్తం తీసేసి మన భారతీయుల్ని కేవలము ఉద్యోగాలు చేసుకుంటూ బానిసల్లాగని అదే మైండ్ సెట్ ని మనలో వదిలేసి వెళ్ళిపోయారు. 2016 ముందు వరకు స్టార్టప్లని నిజంగా సరైన రీతిలో ప్రోత్సహించే పథకము పెద్ద స్థాయిలో లేదు. అసలు ఏదో పేరుకి ఈడిపి ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ అని కొన్ని ఏదో పెట్టేవాళ్ళు, కానీ ఇంత పకడ్బందీగా అన్నిటినీ, అంటే 0 నుంచి మొదలు పెట్టి ముందు పైన వరకు వెళ్లి ఫండింగ్ ఇచ్చి ఒక ప్రోడక్ట్ తయారు చేయించడమే కాకుండా, లేదా ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఏదైనా అది తయారు చేయించడమే కాకుండా దాన్ని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయాలన్నా, మార్కెట్ చేయాలన్నా, మార్కెటింగ్ చేసుకోవాలన్నా దానికి కూడా మళ్ళీ ప్రభుత్వాలు సహకారాన్ని అందిస్తున్నాయి. అంటే ప్రతి స్థాయిలోనూ ప్రభుత్వము చేయి పట్టుకొని తన సహకారాన్ని అందిస్తున్నందువల్లనే ఈ స్టార్టప్ ఇంత ఎకోసిస్టమ్ లో మన దేశం 3వ స్థానానికి రాగలిగింది.
1: మేడం, అలాగే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే యువ పారిశ్రామికవేత్తలకు స్టార్టప్ ఇండియా

0: పథకం కింద అందుతున్న ప్రధాన ఆర్థిక ప్రోత్సాహకాలు అలాగే సబ్సిడీలు గురించి తెలియజేయండి.
1: స్టార్టప్ ఇండియా కింద ప్రభుత్వం అనేక రాయితీలను కల్పిస్తోంది. ఒకటి, పన్ను మినహాయింపులు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఒక ఐడియా స్టార్టప్ రాగానే దాన్ని పరిశోధన చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ అమలు పరుస్తున్న సమయంలో వారికి ఆదాయం రాకపోవచ్చు, లేదా తక్కువ ఆదాయం రావచ్చు, లేదా కొన్ని కొన్ని ఉంటే ఒకేసారి అంటే ఆ పరిష్కారాన్ని బట్టి చాలా ఫాస్ట్ గా గ్రోత్ వచ్చేస్తుంది. ఉదాహరణ చెప్పాలంటే పేటీఎం అనేది మనందరికీ అర్థమైంది. ఆ పేటీఎం ఏంటి? అదొక స్టార్టప్. అందరూ అంతకుముందు గతంలో మీరు చూస్తే ఏ రైల్వే టికెట్ కొనుక్కోవాలన్నా రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, లేదు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలన్నా మీ సేవకి వెళ్ళాలి, ఏది కట్టాలన్నా కూడా అక్కడ వరకు వెళ్ళి లైన్లలో నించొని అది కౌంటర్ ఓపెన్ ఉందా లేదా క్లోజ్ చేశారా లేదా మళ్ళీ మళ్ళీ తిరిగి ఇంత అవస్థలు పడేవారు. దానికి సమస్యకి పరిష్కారం ఏంటి? చిన్న ఒక యాప్ ద్వారా దొరికింది. సరుకులు ఇప్పుడు ఏదో కిరాణా షాప్కి వెళ్ళి ఆటో ఎక్కి రిక్షా ఎక్కువ లేదంటే బండి తీసుకుని ఆల్రెడీ అలసిపోయి అలసిపోయి ఇంటికి వస్తారు ఉద్యోగాల నుంచి, మళ్ళీ వెళ్ళి ఏం తెచ్చుకుంటాము అని చెప్పనని అలా అనుకునేటటువంటి వాళ్ళకి అటు సమయము అటు వారి శ్రమ మిగులుతూ ఈ రోజున ఇంటికి అన్ని వస్తున్నాయి, కూరగాయలు వస్తున్నాయి, పాలు వస్తున్నాయి, సరుకులు వస్తున్నాయి. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇటువంటివి చాలా తొందరగా క్లిక్ అయిపోయినాయి. ఇంకా మెడిసిన్కి సంబంధించి కూడా చాలా ఉన్నాయి, ఇప్పుడు టెలిమెడిసిన్ ఉంటుంది, అలాగా ఇవన్నీ కూడా పరిష్కారాలు. ఇటువంటి స్టార్ట్ చేస్తున్నప్పుడు వారికి పన్ను రాయితీలు అనేది చాలా ముఖ్యమైనటువంటి. అట్లా చాలా ఇప్పుడు డిఫెన్స్కి సంబంధించి ఎన్నో రంగాలకు సంబంధించి అంతెందుకు. ఇప్పుడు మీరు చూస్తే గనక ఉదాహరణకి కొబ్బరికాయలు కోయడానికి కూడా ఒకప్పుడు మనిషి పైకెక్కి ఆ కూర్చొని దానిపైన దాన్ని కొట్టేవాడు కొబ్బరికాయలు అనేది. ఇప్పుడు ఒక చిన్న మిషన్ లాగా వెళ్ళి దానిపైన ఎక్కి కూర్చొనిలాగా కోసేసుకోవచ్చు. ఇలాంటి ఆవిష్కరణలు అన్నమాట. సో పన్ను రాయితీలు, అలానే సులభతరమైనటువంటి నిబంధనలు. మామూలుగా ఎంఎస్ఎంఈ అంటే మనకి పెద్ద కొంచెం మధ్యతరగతి కుటీర నుంచి మధ్యతరగతి పెద్ద కంపెనీలకి ఇదివరకు సింగిల్ విండో విధానం ఉండేది కాదు. పొల్యూషన్ బోర్డు నుంచి ఒక పర్మిషన్ తీసుకోవాలి, ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళకి ఇంకొక పర్మిషన్ తీసుకోవాలి, భూమికని లేదంటే ఇంకా పిఎఫ్ వాళ్ళకని చెప్పనని ఇన్కమ్ ట్యాక్స్ అంటే రకరకాలుగా ఉండేవి, ఇంకా చాలా రకాలైనటువంటి లేబర్ బోర్డు నుంచి. ఇప్పుడు సింగిల్ విండో పెట్టారు. అలానే స్టార్టప్స్కి ఇంకా కూడా సులభతరమైనటువంటి నిబంధనలు పెట్టారు. అంటే పెద్ద పెద్ద కంపెనీలకు ఉండే రూల్స్ అని కాకుండా వీళ్ళ కోసం అని చెప్పని చాలా సులభతరమైనటువంటి నిబంధనలు. మేధో సంపత్తి, కొన్ని పేటెంట్స్ అంటాం కదా, అంటే వాళ్ళకి మాత్రమే అది దానిపైన పేటెంట్ తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్టప్లకు కానీ మిగతా వాళ్ళకి పేటెంట్స్ అనేది చాలా స్ట్రెంగ్థెన్ చేసింది, అంటే చాలా బలంగా సిస్టమ్ తయారు చేసింది. ఎవరైనా సరే చిన్న ఐడియా వచ్చిన ఏదైనా అది పేటెంట్ తీసుకోవచ్చు దానిపైన. అలాంటి పేటెంట్స్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ రాయితీలు, అలాగే ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటే పెట్టుబడులు, వాళ్ళకి కావాల్సినటువంటి ఫండ్స్ ఏవైతే వస్తాయో, ఏంజిల్ ఫండింగ్ అని ఇప్పుడు స్టార్టప్ ఫండింగ్ అని చాలా ఉంటున్నాయి అన్నమాట. అటువంటి ఫండ్స్ ఆఫ్ అంటే దాని ద్వారా పెట్టుబడులు మద్దతు, ఎందులో యువకులని వ్యాపార రంగం వైపు అడుగులు వేయిస్తూ ప్రోత్సాహంగా అంటే ప్రోత్సహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. గతంలో స్టార్టప్స్ అంటే కేవలం బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉండేవో, మహానగరాలు అంటాం కదా, మహానగరాలకు మాత్రమే ఉండే. కానీ ఈ రోజున దేశంలో టైర్ టూ అండ్ టైర్ త్రీ, ఉదాహరణకు అంటే విజయవాడ కావచ్చు, లేదంటే ఒక ఒంగోలు కావచ్చు, తెనాలి అంటే ఇట్లాంటివి కూడా, మరి టైర్ త్రీ ఉండేటటువంటి వాటిల్లో కూడా ఈ స్టార్టప్లకి ఎకోసిస్టమ్ అనేది ఇక్కడ నుంచి కూడా అద్భుతమైన స్టార్టప్లు వస్తున్నాయి. అగ్రికల్చర్, అగ్రిటెక్, అగ్రికల్చర్లో ఎడ్యుకేషన్, సో అగ్రిటెక్ అని, లేదంటే ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్లో కూడా స్టార్టప్స్, స్మార్ట్ క్లాస్ రూమ్లు. ఇప్పుడు మనం పిల్లలకి చూస్తున్నాం కదా, అంతా కూడా యూట్యూబ్లో వాళ్ళకి ఒక యానిమేటర్ లాగా వచ్చేస్తుంది. అటువంటివి చాలా, ఇంకా చాలా ఉన్నాయి. హెల్త్ కేర్లో మరియు ఫైనాన్స్, ఫిన్టెక్, బ్యాంకింగ్ ఇందా చెప్పుకున్నట్టు బ్యాంకింగ్ రంగం సంబంధించి, స్పేస్కి సంబంధించి, డిఫెన్స్కి సంబంధించి. అంతెందుకు, ఒక అబ్బాయి విజయవాడ నుంచి చెప్తాను ఉదాహరణ, ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. అతను చేసినటువంటి ఒక చిన్న ఐడియా, స్టార్టప్ ఐడియా, ఈరోజు భారతదేశం మన డిఫెన్స్ వాళ్ళు దాన్ని ఎక్స్పెరిమెంట్లు పెట్టారు. అంటే ఎక్కడ విజయవాడ అబ్బాయి, ఎక్కడ ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం, ఎక్కడ డిఫెన్స్ చూడండి. అంటే అలాంటిది ఇప్పుడు అంతెందుకు. మొన్నటికి మొన్న మనం చూసాము, తెలుగు రాష్ట్రాల అబ్బాయి ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ ని పంపించాడు కదా, అసలు ఎప్పుడైనా ఊహించామా ఇది మనం? అది నిజంగానే గర్వకారణం. చిన్న చిన్న పిల్లలు, యూత్, ఇదివరకు మీకేం తెలీదు అని చెప్పినాను, అంటే చెడిపోతున్న యూత ఉన్నారు, కాసేపు దాన్ని పక్కన పెడితే అవకాశం ఉన్నదాన్ని అందిపుచ్చుకుంటున్నటువంటి యువత, వారికి అవకాశాలను కల్పించేటటువంటి ప్రభుత్వ వ్యవస్థ, ఇది బాగా రెండు సమన్వయంతో పనిచేసుకుంటూ ఈ రోజున ముందుకు వెళ్తూ ఉన్నాయి
0: మేడం. అలాగే ఒక స్టార్టప్ విజయవంతంగా నిలదొక్కుకోవటానికి ప్రస్తుత మార్కెట్లో ఎదురవుతున్న ప్రధాన సవాళ్లు ఏమిటి, వాటిని ఎలా అధిగమించాలంటారు?
1: పెద్ద అంశం ఇది. కాకపోతే ఇప్పుడు

0: మనం ఎంత పాజిటివ్గా ఉన్నాయని చెప్పని చెప్పుకుంటున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, నాకు అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్, మన దేశంలోనే ఎక్కువ చూస్తుంటాము, దట్టు మన రాష్ట్రంలో ఎక్కువగా ఇటువంటి ఇబ్బంది ఉందండి. తల్లిదండ్రులకి ఎంతసేపటికి కూడా ఇలాంటి వ్యాపారం చెయ్యాలి అని అంటే భయపడేటటువంటి పరిస్థితి, అంటే నష్టపోతారు, అందులో సక్సెస్ అవ్వలేరు అని చెప్పని ఎందుకో ఉందంటే, ఇప్పుడు ప్రతి దాంట్లో లాభ నష్టాలు ఉంటాయి, కానీ నేను చూస్తున్నటువంటిది ఏంటంటే పిల్లల్ని స్టార్టప్స్ లా అంటే వ్యాపారం వైపు, ఆల్రెడీ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా, వాళ్ళు కూడా చాలా తక్కువ కొంతమంది ఉంటారు వాళ్ళ సంగతి పక్కన పెడితే, సహజంగా చదువుకుంటున్నటువంటి లేదంటే ఇలాంటి యువతని నేను వ్యాపారం చేస్తాను, నాకు ఈ ఐడియా ఉందంటే ఎందుకు అవన్నీ నష్టాలు వస్తాయి, అప్పులు పాలైపోతావు, జీవితంలో ఎదగలేవు, దాని బదులు చదువుకొని ఉద్యోగం చేసుకో, నెలకింత జీతం వచ్చేస్తుంది, లైఫ్ సెటిల్ అయిపోతుంది అన్నటువంటి ధోరణి అనేది ఇప్పటికీ కూడా మన మైండ్ సెట్ ఏదైతే ఉందో, అంటే పేరెంట్స్ అఫ్కోర్స్ వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి, నిజమే నష్టం వచ్చిందంటే ఆ కుటుంబం అంతా చెల్లా చెదురైపోతుంది, ఉన్నదంతా అమ్ముకోవాల్సి వస్తుంది, అప్పుల పాలైపోతారు, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ప్రతి ఒక్కరికి అదే జరగాలని కూడా లేదు కదా, ఒకప్పుడు ఇంతలాగా ప్రోత్సహించేటటువంటి వ్యవస్థలు లేవు, ఇప్పుడు ఉంది, ఉన్నదానిపైన మనం కొంచెం ధైర్యం చేసి దాన్ని పిల్లల్ని గనక అటు ముందుకి మనం ప్రోత్సహించగలిగితే అదొక పెద్ద సవాల్ యాక్చువల్గా. అంటే అంత మార్పు రావడం అంటే కూడా కష్టమే, అందులోనూ ఉద్యోగాల్లో కూడా మళ్ళీ మనకి ప్రైవేటు సాఫ్ట్వేరు, మంచి జీవితం గురించి ఆశపడ్డము ప్లాన్ చేసుకోవడం తప్పేం కాదు, కానీ అదే జీవితం అని అనుకోవడం కూడా తప్పు అంటున్నాను. సో ఇదొకటి పెద్ద సమస్య. రెండోది, యువతకి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో వాళ్ళు చూస్తే చాలా టెక్నాలజీ వాళ్ళకి అవైలబుల్గా ఉంది. ఎంతసేపటికి సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్ యాప్స్ని, రీల్స్ని ఇలా తిప్పుతూ ఉండే బదులు అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఉదాహరణ చెప్తున్నా, సెమీకాన్ సమ్మిట్ జరిగింది, ఢిల్లీలో జరిగింది, ఎవరు ఊహించలేదండి అసలు సెమీకండక్టర్ రంగంలో భారతదేశము ఇంత పెద్ద పాత్ర పోషిస్తుంది, ఇంతగా ఎదుగుతుంది అని. సెమీకండక్టర్ అంటే ఏంటి, చిప్పులు. ఈరోజు మనం మాట్లాడుకుని ఉపయోగించే ఫోన్ దగ్గర నుంచి వాషింగ్ మిషన్ వరకు, టీవీ దగ్గర నుంచి ప్రతి దాంట్లో, ఆఖరికి మనం వాడే కార్లలో కూడా చిప్ ఉండాల్సిందే. అటువంటి సెమీకండక్టర్ చిప్ దాని గురించి ప్రపంచం పైన విపరీతంగా ఆధారపడేవాళ్ళు భారతదేశం. కానీ ఈ రోజున అసలు ముందు, ఇంతకుముందు మోదీ గవర్నమెంట్ వాళ్ళు 2030కి $1 trillion టార్గెట్ పెట్టుకున్నారు, ఇప్పటికే ఆల్రెడీ 1 trillion మనం అచీవ్ చేస్తాం. ఇప్పుడు 2030కి అంటే 2030కి 2 trillion టార్గెట్ పెట్టుకున్నారు. ఈ రోజున ప్రపంచం మొత్తానికి సెమీ కండక్టర్స్ దాంట్లో మనము ఖచ్చితమైన ఒక లాజిస్టిక్ సప్లై చైన్ ఇచ్చేతే, అంటే ఒక దేశం మన పైన ఆధారపడుతున్నారు ఈ రోజు మిగతా విదేశాలన్నీ కూడా. దాంట్లో ఎన్ని స్టార్ట్అప్స్ వస్తున్నాయి, ఎన్ని ఐడియాస్. సో ఐటీ మాత్రమే కాదు, నేను అదే చెప్తున్నాను. అంటే ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఇలాగ స్పేస్ రంగం తీసుకోండి, ఇందాక ఒక అబ్బాయి ఉదాహరణ చెప్పుకున్నాం, ఎన్ని అవకాశాలు స్పేస్ రంగంలో ఉన్నాయి. స్పేస్ ఎందుకు, రాకెట్ ఎందుకంటే మళ్ళీ సేమ్, ఈ రోజున మనం ఇప్పుడు ఉపయోగించుకునే 5G 6G దగ్గర నుంచి ఇంట్లో చూసే టీవీ కానీ, లేకపోతే గనక బయటకు వెళ్తే వర్షం పడుతుందో పడదే దగ్గర నుంచి కానీ, ప్రతిదీ కూడా సాటిలైటే కదా.
1: అవును,
0: సాటిలైట్ నుంచే కదా వచ్చేది మన కమ్యూనికేషన్. సో మనిషికి ఎంత అవసరం ఉందో స్పేస్ అంత ఓపెన్ గా ఉంది, అంటే ఆ రంగం అన్నమాట. అలాగా స్పేస్ ఉంది, డిఫెన్స్ తీసుకోండి, చాలా చాలా లేక ప్రతి రంగం, రైల్వే రంగం కానీ ఇలా అన్ని రంగాల్లోనూ అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ వీళ్ళు దాన్ని యాక్సెస్ చేయరు, అంటే ఏముంది ఏం చేస్తాము అని ముందు తెలుసుకోరు. ఆ ఆలోచన అనేది యువతలో కూడా కలగాలి, అప్పుడే కదా మనం ముందుకు వెళ్ళగలిగేది. ఆ సమయాన్ని, కీలకమైనటువంటి సమయం ఏదైతే ఉంటుందో, 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసు, ఎన్ని కోట్లు ఇచ్చినా వెనక్కి రాదు. యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో ఎంటర్టైన్మెంట్ కోసము, జల్సాల కోసము ఎంత సమయాన్ని పెడుతున్నారు, అంతకి 3 రెట్లు ఎక్కువగా మీ భవిష్యత్తు గురించి పెడితే గనక ఇదే సమయంలో, అద్భుతమైన జీవితం మీ సొంతం అవుతుంది, జీవితం మొత్తం ఆనందించవచ్చు. లేదనుకోండి 25 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చేంత వరకు తిరుగుతారు, తర్వాత ఏంటి పరిస్థితి, సరైనటువంటి జాబ్ ఉండదు, అప్పుడు వ్యాపారాలు చేయలేరు, ఇబ్బందులు పాలవుతారు, సరైన జీవితం ఉండదు ప్లానింగ్ లేకపోవడం వల్ల. సో స్టార్టప్స్ లో ఇప్పుడు మనకి కావాల్సింది అంటే ఈ, ఇది ఒక సమస్య అంటే యువత మారాల్సింది, ఇంకొంచెం అవగాహన. ప్రభుత్వం పథకాలు ప్రవేశపెడుతోంది, ఆ కిందకి ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉంటుందో, కింద వర్క్ చేసేటటువంటి ఎకో సిస్టమ్ ఉందో, వాళ్ళు కూడా అంతే చొరవ చూపించాలి. కానీ ఇవన్నింటిని దాటుకుంటూ 100కి 100% ఈ రోజున స్టార్టప్ రంగంలో భారతదేశం తీసుకుని వెళ్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు 100కి పైగా యూనికార్న్, అంటే మనం కొన్ని గ్రూప్ ని కలిపి యూనికార్న్ అంటాం, కొన్ని స్టార్టప్స్ని కలిపి. సో అలాంటి 100కి పైగా యూనికార్న్ అంటే 1 బిలియన్

0: డాలర్ల కంటే ఎక్కువ, ఆ 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువైన కంపెనీలు, కొన్ని వందల కంపెనీలు కలిపి ఒక 1 బిలియన్ డాలర్ అయింది అనుకో, దాన్ని యూనికార్న్ అంటున్నాం. సో అటువంటి యూనికార్న్ స్టార్టప్లు 100 ఉన్నాయి ఈ రోజున మన దేశంలో, అంటే 1 బిలియన్ × 100 అలాంటివి. సో పెట్టుబడిదారులందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి మోదీ గారి పైన విశ్వాసం చూడండి. మొన్న బ్రిక్స్ కూడా జరిగింది. సో బ్రిక్స్ లో చాలా చోట్ల చూస్తే గనక ప్రపంచ దేశాలు మన గురించి ఏం మాట్లాడుతున్నాయి, వాళ్ళని రాజకీయ నాయకులు కాదు, మోదీ గారిని పొగడ్డానికో భారతదేశాన్ని పొగడ్డానికో, వాళ్ళు వేరే ప్రపంచ దేశాలను రిప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ ఏ విధంగా మార్చింది, మీరు చేస్తున్నటువంటి హెల్త్ కేర్లో వస్తున్నటువంటి స్టార్టప్స్ ఏంటి, ఇలా మాట్లాడుతుంటే నాకు నిజంగా ఆనందం వేసింది. అంటే ప్రపంచ దేశాలకి మోదీ గారి పైన, వారి నాయకత్వం పైన, భారతదేశం ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో అది స్టార్టప్లని, ఇన్వెస్ట్మెంట్స్ని, పెట్టుబడిని ఇంకా మరింత ఎక్కువగా తీసుకుని రావడానికి ఉదాహరణ అవుతుంది. రెండోది స్థానిక సమస్యలు. ఇప్పుడు యూపీఏ అంతే కదా ఒక పెద్ద సమస్యకి పరిష్కారం, అటువంటి ఆవిష్కరణలు కూడా మనం చేస్తూ ఉన్నాము. భవిష్యత్తులో నేను చెప్పే చివరిగా ఏంటంటే ఒకటే సలహా ఇస్తున్నాను, భారతదేశ భవిష్యత్తు మొత్తము ఇలాంటి సృజనాత్మకత, నవకల్పన ఆలోచన పైనే ఆధారపడి ఉంటుంది. దాన్ని యువత కూడా అంటే అర్థం చేసుకుంటూ, మనం వికసిత భారత్ 2047 అనుకున్నాం, అప్పటికే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు, ఇక్కడ నుంచి 25 సంవత్సరాలు ఏదైతే ఉందో దీన్ని అమృతకాలం అని అంటున్నాం. ఈ అమృతకాలంలోని యువత చాలా ఎక్కువగా వాళ్ళు స్థిరపడడానికి అవకాశం ఉంటుంది, వారి దేశాన్ని ముందు తీసుకుని వెళ్ళడంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. కాబట్టి నష్ట భయానికి భయపడకుండా, అంటే క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి, క్యాలిక్యులేట్ చేసుకోవాలి, రిస్క్ అనాలిసిస్ చేసుకొని ఆ నష్ట భయానికి భయపడకుండా కొత్త ఆలోచనతో వచ్చినటువంటి యువతని బ్యాంకులు కూడా అంతే స్థాయిలో వాళ్ళకి అవకాశాలను ఇస్తూ, ఆల్రెడీ ఉన్న పథకాలని వాళ్ళని దానిలో భాగస్వాములను చేస్తూ కనుక ముందు తీసుకుని వెళ్తే ఇంకా చాలా బాగా ఉంటుంది. మహిళా పారిశ్రామికవేత్తలు కూడా చాలా పెరిగారు ఈ స్టార్టప్స్ లో, మహిళలు చాలా గణనీయంగా పెరిగారు. ఏ పథకంలో అయినా సరే, ఏ స్టార్టప్ లో అయినా, ఎటువంటి దాంట్లో అయినా 70% మహిళలే. ఇదివరకు ఏంటి, మహిళా సాధికారత అనేవాళ్ళం, ఉమెన్ డెవలప్మెంట్, ఇప్పుడు ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ అంటే మహిళా ఆధారిత డెవలప్మెంట్, అభివృద్ధి మహిళల చేత అభివృద్ధి అనే స్థితిలో ఉన్నాం మనం. వాళ్ళు కూడా బాగా పెరిగారు. కొన్ని ఫాస్ట్ గణాంకాలు ఏంటంటే, ఇప్పటివరకు భారతదేశంలో అధికారిక స్టార్టప్ల సంఖ్య 1.40 లక్షలు స్టార్టప్లు మన భారతదేశంలో ఉన్నాయి. అలానే మహిళల భాగస్వామ్యం 45% పైగా స్టార్టప్లలో మహిళలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే కనుక ఇన్నోవేషన్ హబ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్టార్టప్స్ ని ప్రోత్సహించడం కోసమని విశాఖపట్నంలో మనము చాలా పెద్ద ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ పెట్టాము, తిరుపతిలో ఐటీ హబ్లని విస్తరిస్తున్నాము, అమరావతిలో క్వాంటమ్ వాలే అనుకోండి, ఓర్వకల్లో డ్రోన్ సిటీ ఉంది, ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ఉంది, దీని ద్వారా కాలేజీలకి, అలానే ఇక్కడ మనకి టాటా ఇన్నోవేషన్ సెంటర్ ఉంది మంగళగిరిలో, ఇలాగా అదే కాకుండా విశాఖపట్నం మెడ్టెక్ జోన్, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి పెద్ద పెద్ద, విశాఖపట్నం నుంచి చెన్నైకి, చెన్నై నుంచి బెంగళూరుకి, అలానే బెంగళూరు టు హైదరాబాద్. సో ఈ 3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఏవైతే ఉన్నాయి దాంట్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకమైనటువంటి ఇండస్ట్రీలు వస్తున్నాయి, పెద్ద పెద్దవి చిన్న అన్ని వస్తున్నాయి. మళ్ళీ మళ్ళీ మేము కోరుకునేది ఒకటే, నిరాశ పడకుండా, సెట్ బ్యాక్స్ ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, వాటన్నిటిని అధిగమిద్దాము, చాలా ధైర్యంతో ముందుకు మీరు సాగుతూ దేశాన్ని కూడా ముందుకు తీసుకుని వెళ్ళాలి అని చెప్పని కూడా నేను కోరుకుంటున్నాను.
1: స్టార్టప్ ఇండియాకి సంబంధించి ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు, ధన్యవాదాలు యామిని శర్మ గారు.
0: థ్యాంక్ యూ.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా స్టార్టప్ ఇండియాపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. అతిథి సాదినేని యామిని శర్మ, భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి. పరిచయకర్త కె రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: అంటూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: నడుముని
1: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు?
0: ఆశ దోష అమ్ము
1: చెప్పమంటుంది.
0: చెప్పనా?

0: రైతు సంక్షేమం, అన్నదాత అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వ చర్యలు, ఈ అంశం గురించి సీనియర్ పాత్రికేయులు శ్రీ అమరేంద్ర గారి ప్రసంగం వింటారు. చదివినవారు శ్రీ సయ్యద్ ఆబిద్ హుసేన్.
1: భారతదేశ ఆర్థిక సామాజిక వ్యవస్థల్లో వ్యవసాయానికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. దేశ జనాభాకు ఆహారాన్ని అందించడంతో పాటు కోట్లాది కుటుంబాలకు వ్యవసాయం జీవనాధారంగా ఉంది. రైతు కష్టంతోనే మనకు అన్నం, పప్పులు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు వంటి అనేక ఆహార ఉత్పత్తులు అందుతున్నాయి. అందువల్ల రైతు సంక్షేమం అనేది కేవలం ఒక వర్గానికి సంబంధించిన అంశం కాదు. ఇది దేశ ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి, పోషణ మరియు సమగ్ర అభివృద్ధికి సంబంధించిన అంశం. వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోని అంశమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం, ధరల విధానం, రుణ సదుపాయాలు, పంట బీమా, మౌలిక వస్తులు, మార్కెట్ సంస్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం మరియు వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రాలకు రైతులకు మద్దతు అందిస్తోంది. రైతు ఆదాయాన్ని పెంచడం అనే లక్ష్యాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ విధానాల్లో ముఖ్యమైన అంశంగా తీసుకుంది. రైతు ఆదాయం పెరగాలంటే కేవలం పంట దిగుబడి పెరగడంతో సరిపోదు. వ్యవసాయ పెట్టుబడికి ఖర్చు తగ్గాలి, పంటకు సరైన ధర లభించాలి, పంట నష్టాల నుంచి రక్షణ ఉండాలి, తక్కువ వడ్డీకి రుణం లభించాలి, పంటను నిల్వ చేసుకునేందుకు సదుపాయం ఉండాలి. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం కూడా ఉండాలి. ఈ సమగ్ర దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించే ప్రముఖ పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. 2019లో ప్రారంభమైన ఈ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు సంవత్సరానికి 6,000 చొప్పున మూడు సమాన వాయిదాల్లో ఒక్కో వాయిదాకు 2,000 చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ పథకం ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డిజిటల్ పద్ధతిలో డబ్బు బదిలీ చేయడం ద్వారా మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. రైతు కుటుంబానికి 6,000 వార్షిక సహాయం ద్వారా వ్యవసాయ పెట్టుబడులన్నింటినీ భర్తీ చేయలేకపోయినా కూడా విత్తనాలు, ఎరువులు

చిన్న వ్యవసాయ అవసరాలు వంటి వాటికి ఉపయోగపడేలా ప్రత్యక్ష ఆర్థిక మద్దతు లభిస్తుంది. రైతు పండించిన పంటకు సరైన ధర లభించడం రైతు ఆదాయానికి అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. అందులో మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధరకు వ్యవసాయ విధానంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం 22 నిర్దేశిత వ్యవసాయ పంటలకు ఎంఎస్పీని ప్రకటిస్తోంది. 2018-19 నుంచి ఎంఎస్పీని ఉత్పత్తి వ్యవసాయానికి కనీసం 50% మార్జిన్ ఉండే విధంగా నిర్ణయించే విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. 2014 నుంచి 2026 వరకు ఎంఎస్పీ కింద వివిధ పంటల ప్రభుత్వ కొనుగోళ్ల విలువ 26.32 లక్షల కోట్లకు పైగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఎంఎస్పీ ప్రకటించడం మాత్రమే కాకుండా సంబంధిత పంటల ప్రభుత్వ వ్యవస్థ కూడా రైతుల విషయంలో ముఖ్యమైంది. పప్పులు, నూనె గింజలు వంటి పంటల్లో ధరల పతనం సమయంలో రైతులను రక్షించడానికి ప్రధానమంత్రి అన్నదాత ఐ సంరక్షణ్ అభియాన్, పీఎం ఆశ వంటి కార్యక్రమాలు కూడా అమలు చేస్తోంది. వ్యవసాయం ప్రకృతిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అధిక వర్షాలు, కరువు, వరదలు, తుఫాన్లు, వడగళ్ల వాన వంటి ప్రకృతి వైపరీత్యాలు రైతుల పంటను దెబ్బతీయవచ్చు. ఒక సీజన్లో పంట నష్టపోతే రైతు కుటుంబం మొత్తం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పీఎంఎఫ్బీవై రైతులకు కీలకమైన రక్షణ అందించే పథకంగా మనం చెప్పుకోవచ్చు. ఈ పథకం కింద రైతు చెల్లించాల్సిన గరిష్ట ప్రీమియం ఖరీఫ్ ఆహార ధాన్యాలు, నూనె గింజలకు 2%, రబీ పంటలకు 1.5%, వార్షిక వాణిజ్య మరియు ఉద్యాన పంటలకు 5% ఉంటోంది. 2025 డిసెంబర్ వరకు పీఎంఎఫ్బీవై కింద 92 కోట్లకు పైగా రైతు దరఖాస్తులు బీమా పరిధిలోకి వచ్చాయి. ఉపగ్రహ సాంకేతికత, రిమోట్ సెన్సింగ్ మరియు ఎస్ టెక్ వంటి ఆధునిక డిజిటల్ పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా పంట నష్టాన్ని మరింత వేగంగా, పారదర్శకంగా మరియు శాస్త్రీయంగా అంచనా వేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. వ్యవసాయానికి పెట్టుబడి అవసరం. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, సాగునీరు, యంత్రాలు, పంట కోత వంటి అనేక దశల్లో రైతుకు డబ్బు అవసరమవుతుంది. ఈ అవసరాలను తీర్చడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్, కేసీసీ కీలకమైన పథకం. 2026 ఆగస్టు నాటికి దేశంలో 7.28 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డు ఖాతాలు కార్యరూపంలో ఉన్నాయని, వాటి కింద ఉన్న బకాయిల మొత్తం 10.08 లక్షల కోట్లని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కిసాన్ క్రెడిట్ కార్డు సౌకర్యాన్ని రైతులతో పాటు పశుపోషణ, మత్స్యరంగంలో ఉన్నవారికి కూడా విస్తరించారు. పంట దిగుబడికి నేల ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ఆవశ్యకతను మించి ఎరువులు వాడటం వల్ల రైతు ఖర్చును పెంచడమే కాకుండా నేల సారం కూడా దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో సాయిల్ హెల్త్ కార్డ్ ద్వారా నేలలో పోషకాల స్థితిని పరీక్షించి అవసరమైన ఎరువుల వినియోగంపై రైతులకు శాస్త్రీయ సూచనలు అందిస్తున్నారు. నేలలో ఏ పోషకం లోపించింది, ఏ ఎరువును ఎంత మోతాదులో ఉపయోగించాలి వంటి విషయాలపై స్పష్టమైన సమాచారం అందించడం ద్వారా రైతు ఖర్చును తగ్గించడంతో పాటు నేల ఉత్పాదకతను కాపాడటం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. వ్యవసాయ ఖర్చును తగ్గించడం మరియు నేల ఆరోగ్యాన్ని కాపాడడం అనే లక్ష్యాలతో రసాయన రహిత వ్యవసాయ పద్ధతులు నేడు దేశంలో పెద్ద ఎత్తున ప్రాధాన్యత పొందుతున్నాయి. ప్రకృతి వ్యవసాయం గురించి మన ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు దృఢంగా ఒక మాట చెప్పారు. మనం భూమిని రసాయనాలతో విషపూరితం చేయడం కాదు, పెట్టుబడి ఖర్చు తగ్గించి పర్యావరణాన్ని కాపాడే ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్తు వ్యవసాయం అని. ప్రకృతి వ్యవసాయంలో స్థానికంగా లభించే సహజ వనరులు ఉపయోగించడం, పశువుల ఆధారిత ఇన్పుట్స్ అంటే జీవామృతం, ఘన జీవామృతం, పంటల వైవిధ్యం, నేల ఆరోగ్యం మరియు జీవ వైవిధ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ NMNF ను ప్రారంభించింది. 2025-26లో ఈ కార్యక్రమం కింద 18,893 క్లస్టర్లు, సుమారు 10.32 లక్షల హెక్టార్ల భూమి, 20.93 లక్షల మంది రైతులు భాగస్వాములయ్యారు. ప్రకృతి వ్యవసాయ పద్దతులపై రైతులకు శిక్షణ, అవగాహన, సహజ ఇన్పుట్ల లభ్యత మరియు ధృవీకరణ వంటి అంశాలకు కూడా ప్రభుత్వం మద్దతు అందిస్తోంది. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు మరియు నమ్మకం రావాలంటే ధృవీకరణ కూడా ముఖ్యం. ఈ నేపథ్యంలో పీజీఎస్ ఇండియా న్యాచురల్ వంటి ధృవీకరణ విధానాలను అభివృద్ది చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వేలాది మంది రైతులు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. రసాయన రహితంగా పండించిన ఈ పంటలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉండడం వల్ల రైతులకు సాధారణ ధర కంటే ఎక్కువ ఆదాయం లభిస్తుంది. ప్రకృతి వ్యవసాయంతో పాటు సేంద్రీయ వ్యవసాయాన్ని కూడా

కేంద్ర ప్రభుత్వం పరంపరాగత్ కృషి వికాస్ యోజన పీకేవీవై ద్వారా ప్రోత్సహిస్తోంది. ఉత్పత్తి, ధృవీకరణ, శిక్షణ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ కు ఈ పథకం మద్దతు ఇస్తుంది. 2026 జూన్ నాటికి పీకేవీవై కింద 18.93 లక్షల హెక్టార్ల భూమి సేంద్రియ సాగు పరిధిలోకి రాగా 33.63 లక్షల మంది రైతులు లబ్ది పొందారు. సేంద్రియ వ్యవసాయంలో రైతుకు కేవలం పంట పండించడం మాత్రమే కాకుండా ఆ ఉత్పత్తికి సరైన మార్కెట్ మరియు విలువ లభించేలా సర్టిఫికేషన్, బ్రాండింగ్, ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని ప్రత్యేక మిషన్లు ప్రారంభించింది. పీఎం ధన్ ధాన్య కృషి యోజన పీఎండీడీకేవై 2025-26 నుండి 6 ఏళ్ల కాలానికి కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ పథకం కింద దేశవ్యాప్తంగా తక్కువ ఉత్పాదకత, తక్కువ బ్యాంకింగ్ రుణాలు ఉన్న 100 జిల్లాలు ఎంపిక చేశారు. దీని ద్వారా సుమారు 1.7 కోట్ల మంది రైతులకు పంటల వైవిధ్యం, మెరుగైన సాగునీరు, నిల్వ వసతులు మరియు స్వల్పకాలిక రుణాలను అందిస్తూ ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్ వ్యవసాయంలో విత్తన ఉత్పత్తికి నాంది పలుకుతూ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇటీవల 184 రకాల సుస్థిర వాతావరణ స్థితిస్థాపకత గల నూతన పంట రకాలను ఆవిష్కరించింది. ఇవి తెగుళ్లను తట్టుకుంటూ తక్కువ నీటితో ఎక్కువ దిగుబడినిస్తాయి. రైతు పంట పండించినా సరైన మార్కెట్ దొరక్క ఆశించిన ఆదాయం రాకపోవడంతో ఈ సమస్యకు డిజిటల్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిష్కారం చూపే ప్రయత్నమే వ్యవసాయ మార్కెట్ల ఆధునీకరణ ఈనామ్. ఈనామ్ ద్వారా ఏపీఎంసీ మార్కెట్లను ఎలక్ట్రానిక్ వేదికతో అనుసంధానం చేస్తున్నారు. 2026 జూన్ నాటికి 1656 మండీలు ఈనామ్తో అనుసంధానించబడ్డాయి. దాదాపు 1.89 కోట్ల మంది రైతులు, 2.78 లక్షల మంది వ్యాపారులు ఇందులో నమోదయ్యారు. ఆన్లైన్ వేలం, నాణ్యత ఆధారిత ధర నిర్ణయం, మార్కెట్ సమాచారం, ఆన్లైన్ చెల్లింపులు వంటి అంశాల ద్వారా వ్యవసాయ మార్కెట్ను మరింత పారదర్శకంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. రైతుకు మార్కెట్ సమాచారం అందుబాటులో ఉండడం వల్ల తన పంటను ఎప్పుడు ఎక్కడ ఎలా విక్రయించారనే దానిపై సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. చిన్న సన్నకారు రైతులు ఒంటరిగా మార్కెట్లో పెద్ద పెద్ద వ్యాపారులతో పోటీ పడడం చాలా సందర్భాల్లో కష్టం. రైతులు సమూహంగా పనిచేస్తే వారి మార్కెట్ శక్తి పెరుగుతుంది. ఎఫ్పీఓల ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం, పంటను సమూహంగా విక్రయించడం, ప్రాసెసింగ్ మరియు ప్యాకేజింగ్ చేపట్టడం, మార్కెట్తో నేరుగా అనుసంధానం కావడం వంటి ప్రయోజనాలు పొందుతున్నారు. ఇది రైతును కేవలం ఉత్పత్తిదారుడుగానే కాకుండా మార్కెట్లో సమూహ శక్తిగా నిలబడే ప్రయత్నమని చెప్పొచ్చు. ఆధునిక సాంకేతికతను పొలంగట్టుకు చేర్చడంలో భారతదేశం సరికొత్త మైలురాయిని అందుకుంది. భారత్ విస్తార్ అనే ఏఐ టూల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ అగ్రిస్టాక్ పోర్టల్ను మరియు ఐకార్ పరిశోధనలు మిళితం చేస్తూ భారత్ విస్తార్ అనే బహుభాషా ఏఐ సాధనాన్ని తీసుకొచ్చింది. ఇది రైతులకు వారి సొంత భాషలోనే తక్కువ రిస్క్తో కూడిన పద్ధతులు, వినూత్న సాగు సలహాలు సూచిస్తూ 72 లక్షలకు పైగా రైతు సందేహాలు ఇప్పటి వరకు తీర్చింది. వ్యవసాయ రంగంలో డ్రైన్ల వినియోగం ఇటీవల కాలంలో పెరుగుతోంది. పురుగు మందులు, ద్రవ, నానో ఎరువులు వంటి వ్యవసాయ ఇన్పుట్లను వేగంగా, సమానంగా పిచికారీ చేయడంలో డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి. ఇందులో గ్రామీణ మహిళలను భాగస్వాములను చేయడం కోసం నమో డ్రోన్ దీదీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 15,000 డ్రోన్ల లక్ష్యంతో 1,261 కోట్ల కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంపికైన మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్ ప్యాకేజీ ఖర్చులో 80% వరకు, గరిష్టంగా 8 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. దీనివల్ల రైతులకు ఆధునిక వ్యవసాయ సేవలు అందించడమే కాకుండా గ్రామీణ మహిళలకు సరికొత్త నైపుణ్యం, ఉపాధి మరియు ఆదాయ అవకాశాలు లభిస్తాయి. సబ్మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ ద్వారా సన్నకారు రైతులు వ్యవసాయ యంత్రాలు, హార్వెస్టర్లు కొనుగోలు చేయడానికి 50-80% వరకు సబ్సిడీని కల్పిస్తూ శ్రమను మరియు సమయాన్ని పొదుపు చేస్తున్నారు. పంటను పండించడం ఒక ఎత్తైతే దాన్ని నిల్వ చేసి, ప్రాసెస్ చేసి విక్రయించడం మరో ఎత్తు. అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వంటి కార్యక్రమాల ద్వారా వ్యవసాయ మౌలిక వస్తువులకు ఆర్థిక మద్దతు అందిస్తున్నారు. 2026 జూలై నాటికి అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద గత 10 ఏళ్లలో 12,353 స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మొత్తం 369.18 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో మంజూరయ్యాయి.
పంట పండించడం

0: మాత్రమే కాకుండా దాన్ని నిల్వ చేసి, ప్రాసెస్ చేసి, విలువను పెంచి మార్కెట్కు తీసుకెళ్లడం ద్వారా రైతు ఆదాయాన్ని పెంచే అవకాశం ఏర్పడుతుంది. పర్ డ్రాప్ మోర్ డ్రాప్ నీటి పొదుపు ఈ కార్యక్రమం ద్వారా డ్రిప్ స్ప్రింక్లర్లు వంటి మైక్రో ఇరిగేషన్ పద్ధతులు ప్రోత్సహిస్తున్నారు. నీటి వినియోగం తగ్గించడం వల్ల రైతు ఖర్చు తగ్గడంతో పాటు నీటి వనరులు దీర్ఘకాలం కాపాడుకోవచ్చు. వ్యవసాయానికి ఆధునిక సాంకేతికత కూడా అందాలి. రైతుకు మార్కెట్పై మరింత అవగాహన అవసరం. వ్యవసాయంతో పాటు ఇతర ఆదాయ వనరులు కూడా పెరగాలి. అప్పుడే రైతు కుటుంబం ఆర్థికంగా మరింత బలపడుతుంది. రైతు బలపడితే గ్రామీణ భారతదేశం బలపడుతుంది. గ్రామీణ భారతదేశం బలపడితే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది. రైతు సంక్షేమానికి బలం చేకూర్చడం, వ్యవసాయాన్ని ఆధునికంగా, స్థిరంగా, లాభదాయకంగా మార్చడం మనందరి సమిష్టి బాధ్యత. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ బహుముఖ చర్యలు భారతీయ వ్యవసాయ రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కిస్తూ భారతదేశాన్ని ఒక సుసంపన్నమైన భవిష్యత్తు వైపు నడిపిస్తున్నాయి.
1: మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో రైతు సంక్షేమం, అన్నదాత అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వ చర్యలు ఈ అంశం గురించి సీనియర్ పాత్రికేయులు శ్రీ అమరేంద్ర గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
2: గుడ్ మార్నింగ్ సౌజ్ఞ గారు అంటూ ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి. ఇంకా ఇంకా ఆన్సర్స్ అయితే పంపిస్తూ ఉన్నారు. నేమ్ పి జానకీరామ్, ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు నందికం నుంచి. విజయలక్ష్మి పడకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగనంద కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నరసింహారెడ్డి మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిన్ని మచిలీపట్నం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. అలాగే స్వాతి, రుద్విక అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తెనాల నుంచి ఆన్సర్ అయితే పంపించారు కరెక్ట్ ఆన్సర్. మరి ఆన్సర్ రివీల్ చేసేస్తాను చాలా ఈజీగా. ఇందాకైతే కొంచెమైనా లాజిక్ ఉంది, ఇందులో అయితే అస్సలు లాజిక్ లేదు. 1000లో 50% అంటే 500, మళ్ళీ ఆ 500లో 50% అంటే 250, అంతే. ఫ్రీగా ఏం రాదనమాట, ఊరికే కన్ఫ్యూజ్ చేయడానికి చిన్న లాజిక్ వాడానంతే. ఇంకా మరి ఫైనల్ క్వశ్చన్ అడిగితే అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటంటే, ఒక ఆఫీస్ బిల్డింగ్ లో 10 ఫ్లోర్స్ ఉన్నాయి. ప్రతిరోజు గ్రౌండ్ ఫ్లోర్ నుండి 10th ఫ్లోర్ వెళ్ళడానికి లిఫ్ట్ వాడుతున్నారు, కానీ ఏ రోజు చూసినా లిఫ్ట్ ఎప్పుడు ఫ్లోర్ లోనే ఎక్కువసేపు వేచి ఉంటుంది, ఇది ఎలా సాధ్యం? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మన నెంబర్ 0662488114 కు మెసేజ్ చేసండి. స్టే ట్యూన్ టు విద్ భారత్ FM 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: శ్రోతలకు ఒక ప్రకటన. ప్రైమరీ ఛానల్లో క్యాజువల్ అసైనీస్ గా, ఎఫ్ఎం క్యాజువల్ అసైనీస్ గా, వివిధ భారతిలో క్యాజువల్ అసైనీస్ గా పనిచేయడానికి అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. కావలసిన అర్హతలు: ప్రైమరీ ఛానల్లో పనిచేయగోరు అభ్యర్థులకు కనిష్ట వయోపరిమితి 20 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 50 సంవత్సరాలు. ఎఫ్ఎం ఛానల్లో వివిధ భారతిలోనూ పనిచేయగోరు అభ్యర్థులకు కనిష్ట వయోపరిమితి 20 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరములు. అభ్యర్థులు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందినవారే ఉండాలి. గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం నుండైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి గుర్తింపు పొందిన సంస్థ నుండి సర్టిఫికెట్ అభిలషణీయం. చక్కని స్వరస్థాయి కలిగి స్పష్టమైన ఉచ్చారణతో మాట్లాడుతూ శ్రోతలను ఆకట్టుకునేలా ఉండాలి. అభ్యర్థుల ఎంపిక మూడంచెల విధానం ద్వారా జరుగుతుంది. వ్రాత పరీక్ష అభ్యర్థుల తెలుగు, ఆంగ్ల భాషా నైపుణ్యం పరీక్షించేదిగా ఉంటుంది. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను స్వర పరీక్షకు పిలవడం జరుగుతుంది. వ్రాత స్వర పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 10వ తరగతి సర్టిఫికెట్, డిగ్రీ సర్టిఫికెట్, స్థానిక చిరునామా ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీ, మీ ఫోన్ నెంబర్, ఇంకా ఇమెయిల్ ఐడి తప్పక పొందుపరిచిన అప్లికేషన్తో పాటు ఇటీవల తీయించుకున్న 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో కూడిన తమ బయోడేటాను, తాము చెల్లించాల్సిన 354 రూపాయల దరఖాస్తు రుసుము రసీదుతో కలిపి టు ది స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, పున్నమ్మతోట, విజయవాడ 520010 ఈ చిరునామాకు పంపించాలి. స్వయంగా అందచేయో అభ్యర్థులు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పెట్టెలో వేయాలి. అభ్యర్థులు దరఖాస్తు రుసుము 354 రూపాయలను ఇప్పుడు చెప్పబోయే బ్యాంక్ అకౌంట్లో నెఫ్ట్ ద్వారా గాని యూపీఐ ద్వారా గాని జమ చేసి రసీదును జతపరచవలసి ఉంటుంది. అకౌంట్ నేమ్ ప్రసార భారతి, ఆల్ ఇండియా రేడియో విజయవాడ. అకౌంట్ నంబర్ 311-22-92-491. ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 0003055. అకౌంట్ నంబర్ మరొకసారి

ఎఫ్ఎం క్యాజువల్ అసైనీ అని, వివిధ భారతి క్యాజువల్ అసైనీ అని రాయాల్సి ఉంటుంది. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 2026 అక్టోబర్ 31. చిరునామా మరొకసారి, ద స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, పున్నమ్మతోట, విజయవాడ 520010. ముఖ్య గమనిక, ఇప్పుడు చెప్పిన నియామకాలు కేవలం అసైన్మెంట్ పద్ధతిలో పనిచేయడానికి మాత్రమే. ఆకాశవాణి ఉద్యోగాలకు ఇవి ఎంతమాత్రం భరోసా ఇవ్వవు. అన్ని పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి టీఏడిఏలు చెల్లించబడవు. అభ్యర్థులు తమ సొంత ఖర్చులతోనే హాజరు కావాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు కాని అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు షిఫ్ట్ డ్యూటీలు చేయవలసి ఉంటుంది. ఈ అవకాశం స్థానిక అభ్యర్థులకు మాత్రమే. మరిన్ని వివరాలు వ్యక్తిగతంగా తెలుసుకోగోరు అభ్యర్థులు ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి నేరుగా వచ్చి తెలుసుకోవచ్చు. సంప్రదించవలసిన సమయం అన్ని పని దినాల్లో ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 2 గంటల నుండి 4 గంటల వరకు. ప్రకటన విన్నారు. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే సౌజన్య. మీరైతే వసంతమో నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్య అండ్ కోరస్ పాడగా కులశేఖర్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:54 దాటి 58 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం హార్వీల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక ఆఫీస్ బిల్డింగ్ లో 10 ఫ్లోర్లు ఉన్నాయి. ప్రతిరోజు గ్రౌండ్ ఫ్లోర్ నుండి 10 ఫ్లోర్స్ వెళ్లడానికి లిఫ్ట్ వాడుతున్నారు. కానీ ఏ రోజు చూసినా లిఫ్ట్ ఎప్పుడు ఫ్లోర్లోనే ఎక్కువసేపు వేచి ఉంటుంది. ఇది ఎలా సాధ్యం అని అడిగాను. చాలా మంది అయితే ఆన్సర్స్ పంపించారు నాకైతే. ₹250 అంటూ చిన్ని మచిలీపట్నం నుంచి ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ ₹250 పడుతుంది అంటూ పంపించారు గిరీష్ గారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా కనకారావు పడన్ నుంచి లిఫ్ట్ రిపేర్లో ఉంది అని పంపించారు, కాదండి ఏ ఫ్లోర్ నొక్కితే ఆ ఫ్లోర్లో ఉంటుంది. బాబీ సిరి గణపవరం నుంచి పంపించారు, కాదండి. ఇంకా కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి లిఫ్ట్ రోజులో వాడేది, కరెక్ట్ ఆన్సర్ పంపించారండో. ఇంకా గుడ్ మార్నింగ్ విత్ భారతి అంటూ కిషోర్ కుమార్ గారు మెసేజ్ చేశారు, వెరీ గుడ్ మార్నింగ్. ఆన్సర్ పంపించండి, ఇంకా బాగుండేది. మరి ఆన్సర్ రివీల్ చేసేస్తాను. ఆన్సర్ ఏంటి అంటే, ప్రజలందరూ ఆఫీస్ అయిపోయాక కిందకే వస్తారు కాబట్టి కింద ఫ్లోర్లోనే ఎక్కువసేపు ఉంటుందన్నమాట, అదనమాట ఆన్సర్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:56 దాటి 13 సెకండ్లు కావస్తుంది. ఈనాటి అరవిలకైతే బాబే చెప్పేసే టైం అయితే వచ్చేసింది, అలాగే ఈనాటి నా షో కూడా బాబే చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో మంచి మంచి స్టోరీస్తో మళ్లీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. రాష్టంలోని 123 పురపాలక సంఘాల్లో మౌలిక వసతుల కల్పనకు 50,000 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంజూరు చేశారని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో దాదాపు 10 కోట్ల రూపాయలతో చేపడుతున్న వివిధ అభివృద్ది పనులకు ఆయన ఈ రోజు శంకుస్థాపన చేశారు. 2721 పోస్టులతో డీఎస్సీ 2026 ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసినట్లు రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇందులో 350 ప్రత్యేక విద్యా పోస్టులు ఉన్నాయని, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు మెరుగైన విద్య, వ్యక్తిగత శ్రద్ద అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్న కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం 134 కోట్ల రూపాయల వ్యయంతో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయనుందని నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ ఆసుపత్రి వల్ల కార్మికులకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని అన్నారు. అనంతపురంలో మహిళల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్మిస్తున్న పింక్ టాయిలెట్స్ నిర్మాణానికి శాసనసభ్యుడు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఈరోజు భూమి పూజ చేశారు. కృష్ణా జిల్లా పెడర నియోజకవర్గంలోని నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 13,51,629 రూపాయల విలువైన చెక్కులను 33 మంది లబ్దిదారులకు పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ ఈ రోజు అందజేశారు. రాష్టంలోని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సంబంధించి వార్డుల విభజన, రిజర్వేషన్లను ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా పూర్తి చట్ట ప్రకారం పారదర్శకంగా చేపట్టారని మంత్రి పి నారాయణ వెల్లడించారు. పోలీస్ శాఖలో కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో ఎక్కువగా వినియోగిస్తున్నామని రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఆయన ఈరోజు శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే నేపథ్యంలో పోలీస్ బందోబస్తుతో

పాటు సాంకేతిక నిఘా వ్యవస్థలకు ప్రాధాన్యమిస్తున్నామని అన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన ఈ ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు సింహవాహనంపై యోగ నరసింహస్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈరోజు భారత్ వెస్టిండీస్ల మధ్య నాలుగో టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

మానవా మానవా ఏమి కోరిక.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: एनसीपीएनडीटी कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वाले दोनों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है।
1: स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी।
2: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
3: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
4: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
2: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20 కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై విత్ యువర్ ఆర్జే సమత. ఎస్, మరి ఈ రోజు అమ్మవారి అవతారం మహాచండీ దేవి. సో ఈవిడ పరమశక్తి స్వరూపం కదా. మన జీవితంలో మార్పు రావడానికి అడ్డుపడేటువంటి నెగిటివిటీని, శత్రు భయాలు, మానసిక ఆందోళనలు అన్నింటినీ కూడా పూర్తిగా సంహరించేటువంటి తల్లి. ఎప్పుడైతే మన చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల శక్తి నశిస్తుందో అప్పుడే కొత్త మార్పుకు, విజయాలకు మార్గం సుగమమవుతుంది. మరి ఇంతే కాకుండా మహాచండీదేవి కేవలం బాహ్య శత్రువుల్ని మాత్రమే కాదండి, మనలో ఉండేటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు అనేటువంటి

కాబట్టి అరిషడ్ వర్గాలను నాశనం చేస్తుంది. మన ఆలోచన విధానంలో మార్పు తెచ్చి సరైన నిర్ణయాలు తీసుకునేలా బుద్ధిని ప్రసాదిస్తుంది. మరి ఇలా అమ్మవారు మనల్ని మార్చడానికి, మనల్ని మనం మార్చుకోవడానికి ఎన్నో అవకాశాలను ఇస్తుంది కదా. మరి అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో కూడా, కొన్ని సినిమాలు కూడా ఈ సొసైటీలో మన చుట్టూ ఉండేటువంటి ప్రజల్లో కొన్ని మార్పులు తీసుకురావడానికి ట్రై చేసిందనమాట. మరి అలాంటి సినిమాల గురించి ఈరోజు అయితే మనం తెలుసుకుందాం. అండ్ ఈ సినిమాలు అంటే సినిమాలు మనం చూసేది చాలా వరకు ఎంటర్టైన్మెంట్, అండ్ ఏదన్నా సమస్యలున్నా వాటిని కాసేపు అన్న ఆ 2 గంటల సమయమైనా మనం ఆ సమస్యల్ని మర్చిపోయి ముందుకు వెళ్లేందుకు ఒక సరదా కోసం అలా చూస్తుంటాం కదా. కానీ కొన్ని సినిమాలు మాత్రం మనల్ని ఆలోచింపజేస్తాయి. మన సమాజంలో అసలు ఎందుకు ఇన్ని సమస్యలున్నాయి, వాటిని మార్చలేమా, మార్పు ఎక్కడ మొదలవ్వాలి అనేటువంటి క్వశ్చన్స్ మనలో రేజ్ చేస్తాయన్నమాట కొన్ని సినిమాలు. అంతేకాకుండా అలాంటి సినిమాలను మనం చూడడం ఒక ఎత్తు అయితే, అంత అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ను తెరకెక్కించడంలో కొందరు దర్శకులు తమదైన ప్రత్యేక ముద్ర కూడా వేశారు. మరి అలా సమాజంలో మంచి మార్పు రావాలని సందేశాన్ని ఇచ్చినటువంటి కొన్ని చిత్రాలు ఏంటి మరి తెలుసుకుందాం, మాట్లాడుకుందాం.

మనం రోడ్డు మీద చెత్తేస్తాం. ట్రాఫిక్ రూల్స్ కొన్ని కొన్నిసార్లు హడావిడి అవుతుందనో లేట్ అయిపోతుందనో పాటించకుండా వెళ్ళిపోతుంటాం. ఇలా చిన్న పనికి కూడా కొన్ని కొన్నిసార్లు లంచం ఇవ్వడం మామూలే అని అనుకుంటూ ఇలా ఎన్నో చేసేస్తూ ఉంటాం కదండి. మరి ఇలాంటి చిన్న తప్పులే అందరూ కలిసి చేస్తే అది ఒక పెద్ద సామాజిక సమస్యకు కారణమైతే? అదే ప్రశ్నను బలంగా చూపించినటువంటి సినిమా అపరిచితుడు. మరి ఈ సినిమాలో చూపించినటువంటి విధంగా ఇలా తప్పులు చేసిన వాళ్ళందరికీ హింసాత్మకమైనటువంటి శిక్షలు, అదేనండి నరకంలో గరుడ పురాణంలో చెప్పినట్లు నరకంలో విధించేటువంటి శిక్షలు వేయడం అనేది సమస్యలకు పరిష్కారం కాదు. అయితే చట్టాన్ని గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను తాము నిర్వర్తించడమే అసలైన మార్పుకు మార్గమని చక్కగా చూపించారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, దేశం మారాలి అని మనం అనుకుంటే ప్రభుత్వం మారడం కాదు, ముందు మన ప్రజల్లో అంటే మనలో పరివర్తన అనేది రావడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని చాలా చక్కగా ఒక మంచి సందేశంతో చూపించారు కదా. మరి ఈరోజు ఆ సినిమా గురించే కాకుండా మరి అలాంటి ఎన్నో సినిమాలు సొసైటీలో ఒక మంచి మార్పు కోసం ప్రయత్నించినటువంటి సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: చేద్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: FM 101.3.

మరి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతున్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి మన సొసైటీలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించినటువంటి కొన్ని సినిమాల గురించి. అండ్ మన ఇంట్లో ఏదన్నా ఒక వస్తువు పాడేదనుకోండి, ఏం చేస్తాం? రిపేర్ చేసుకుంటాం, లేదా ఇంకెక్కడన్నా రిపేర్ చేస్తే అక్కడ చేయించుకోవడానికి ట్రై చేస్తాం. మరి సమాజం పాడైతే అలా వదిలేస్తామా? కాదు కదా. సో ఇలా ప్రకృతిని కాపాడడం, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం కూడా మన బాధ్యతే అని గుర్తు చేసేటువంటి సినిమా జనతా గ్యారేజ్. సో సమాజంలో మార్పు రావాలంటే మన మధ్య ఒక హీరో పుట్టాల్సిన అవసరం లేదు, మనలో ప్రతి ఒక్కరూ బాధ్యత గల పౌరులుగా మారితే చాలు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ మనకి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. సో ఎవరైనా కష్టాల్లో ఉంటే ఈ కష్టం తగ్గిపోతుంది, త్వరలోనే అంత మామూలైపోతుంది, పర్లేదు మేమున్నాం అని చెప్పి ఇలా జస్ట్ ధైర్యం చెప్పడం మాత్రమే కాదు, కుదిరితే మనం వాళ్ళకి ఏ విధంగా సహాయపడగలం అనేటువంటి కోణంలో కూడా మనం ఆలోచించాలి అని చక్కగా చూపించారు ఈ చిత్రం ద్వారా. మరి ఇలాంటి ఎన్నో మంచి సందేశాన్ని ఇస్తూ మన సొసైటీలో మార్పు తీసుకురావడానికి ట్రై చేసినటువంటి మరికొన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ జనతా గ్యారేజ్.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం సొసైటీని మార్చడానికి వచ్చినటువంటి, అంటే అలా ఒక మంచి థీమ్ తో వచ్చినటువంటి కొన్ని తెలుగు సినిమాల గురించి. ఒక సర్టిఫికెట్ కావాలన్నా లేదా ఏదన్నా ప్రభుత్వ పని జరగాలన్నా చివరకు ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితుల్లో కూడా అవినీతి పెరిగిపోతే ఇలాంటి వ్యవస్థపై ఒక స్వాతంత్ర సమరయోధుడు ఆవేదన భారతీయుడు చిత్రం. అండ్ ఈ చిత్రం ద్వారా స్వాతంత్ర్యం సాధించడం ఒక గొప్ప విజయం, కానీ ఆ స్వాతంత్ర్యానికి తగిన విలువలతో జీవించడం కూడా అంతే ముఖ్యం అని మనందరినీ ప్రశ్నిస్తున్నట్టు ఉంటుంది ఈ చిత్రం. ఇలాగే లంచం పైన, అంటే లంచాలు తీసుకోవడం ఇవ్వడం ఇవన్నీ కూడా ఎంతటి విషమ పరిస్థితులకు మనల్ని దారితీస్తాయి అని చూపించినటువంటి మరో చిత్రం ఠాగోర్. ఒక వ్యక్తి మారితే ఒక కుటుంబం మారుతుంది, కానీ యువకులు మంచి లక్ష్యంతో పనిచేస్తే అదే ఆలోచనతో తెరకెక్కినటువంటి సినిమా ఇది. ఈ సినిమా మనకు ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్నను కూడా ఇస్తుంది. యువత తమ శక్తిని కేవలం వ్యక్తిగత విజయాలకే పరిమితం చేయాలా, లేదా సమాజం కోసం కూడా ఉపయోగించాలా అనేటువంటి ప్రశ్న మనలో తలెత్తుతుంది. అయితే ఈ సినిమాలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేటువంటి సంఘటన ఉన్నప్పటికీ యువతలో సామాజిక బాధ్యతను పెంచి మంచి సందేశాన్ని మనం చూడాలి. మరి ఇలాంటి మరిన్ని మంచి సినిమాల గురించి మనమైతే మాట్లాడుకుందాం మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ భారతీయుడు.

భారతి ఎఫ్ఎం 101.3. సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే అద్భుతమైన సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇలా మరి సొసైటీని మార్చాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో

ఎన్నో టాలీవుడ్ మూవీస్ అయితే వచ్చాయి. సో అందులో మనం అయితే కొన్ని సినిమాల గురించి కుదిరినంత వరకు మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ మనం చిన్నప్పుడు స్కూల్లో ప్రతిజ్ఞ చేసేవాళ్ళం, గుర్తుందా? భారతదేశం నా మాతృభూమి, అండ్ దేశాన్ని ప్రేమిస్తామని, ఇలా అందరినీ గౌరవిస్తామని. అయితే ఇవన్నీ పాటిస్తున్నామా? అంటే

అనేటువంటి బాధ్యత చాలా ముఖ్యమని చాటి చెప్పినటువంటి సినిమా భరత్ అనే నేను. అలాగే ఒక నిజాయితీ గల అధికారి తలుచుకుంటే వ్యవస్థలో మార్పు తీసుకురాగలడా? అవినీతిని ఎదుర్కోగలడా? మరి ఇలాంటి ప్రశ్నలకు సినిమా రూపంలో సమాధానం చెప్పడానికి ప్రయత్నించారు దర్శకుడు శంకర్ గేమ్ చేంజర్ చిత్రం ద్వారా. అండ్ పదవి అనేది అధికారం చలాయించడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికి అనే ఒక మంచి సందేశాన్ని అందిస్తుంది ఈ చిత్రం.

చాలా మంది ఏమనుకుంటారంటే బా ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇలా చేయాలి అలా చేయాలి అలా పరిపాలించాలి ఇలా పరిపాలించాలి, కానీ ఒకవేళ వాళ్ళకి పదవి వస్తే ఇలా ఒక సాధారణ టీవీ రిపోర్టర్ రాష్ట్ర ముఖ్యమంత్రికి విసినటువంటి సవాల్ను స్వీకరించి 1 డే సీఎం అవుతాడు. అండ్ ఈ పాయింట్ అప్పట్లో ఒక పెద్ద సంచలనమే చెప్పుకోవచ్చు. ఒకే ఒక్క రోజులో సరైన సంకల్పం ఉంటే వ్యవస్థను ఎంతలా మార్చచ్చో చూపించిన చిత్రం ఒకే ఒక్కడు. మరి ఇలాంటి మరిన్ని సినిమాలు ఎన్నో ఉన్నాయి కదా. అయితే ఈ సినిమాలన్నీ కూడా మనకు చెప్పేది ఒకటే, ఏంటి అంటే మార్పు అనేది ఎప్పుడు కూడా మనతోనే మొదలవ్వాలి. ప్రభుత్వాన్ని వ్యవస్థను నిందించే ముందు ఒక పౌరుడిగా మనం ఎంత కరెక్ట్ గా ఉంటున్నాం, ప్రకృతిని ఎలా కాపాడుతున్నాం, తోటి వారికి సహాయం చేస్తున్నామా లేదా, లేదంటే మనం పాటించాల్సినటువంటి బాధ్యతలను సరిగ్గా పాటిస్తున్నామా లేదా, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలన్నమాట. సో ఇదే తరహాలో ఇంకా మరిన్ని సినిమాలు రావాలని, అలాగే మన సమాజంలో ఒక మంచి మార్పు చోటు చేసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే మనం కోరుకుందాం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం గేమ్ చేంజర్ ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. భారత రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 2 రోజుల పాటు విజయవాడలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సాయంకాలం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంటారు. స్వయం సహాయక సంఘాల మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు స్త్రీ నిధి ద్వారా 3 లక్షల రూపాయల వరకు రుణాలు అందించనున్నట్లు పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అర్హులైన మహిళలకు 48 గంటల్లోనే రుణాలు మంజూరు చేస్తామని, ఒక్కో స్వయం సహాయక సంఘం నుంచి గరిష్టంగా 3 మహిళలు ఈ రుణాలు పొందవచ్చని ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన భూముల ఈ వేలం తొలిదశ విజయవంతమైంది. రాష్టీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ భూముల విక్రయానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఈ వేలాన్ని నిర్వహించింది. తొలిదశలో 150 ప్లాట్లు అమ్ముడయ్యాయని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో జనజీవన స్రవంతిలోకి వచ్చిన మాజీ మావోయిస్టు బి కృష్ణవేణికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు మంజూరు చేసినట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు. నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్లో నిర్మించిన నూతన గృహాన్ని కలెక్టర్ ప్రారంభించారు. రాష్టంలోని 123 పురపాలక సంఘాల్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి 50,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో సుమారు 10 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. వినియోగదారులకు వస్తువులు, ఉత్పత్తులు, సేవల నాణ్యతపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈరోజు వరల్డ్ స్టాండర్డ్స్ డే ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పర్చూరు నియోజకవర్గాన్ని వ్యవసాయంతో పాటు పారిశ్రామికంగానూ అభివృద్ది చేయడమే లక్ష్యమని శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు తెలిపారు. బాపట్ల జిల్లా ఇనగల్లు గ్రామంలో 2 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ఆయన ఈరోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పారా ఆసియా క్రీడలకు 166 మంది అథ్లెట్లను పంపించేందుకు కేంద్ర క్రీడల శాఖ ఆమోదం తెలిపింది. ఈ నెల 18న జపాన్లో ప్రారంభమయ్యే ఈ క్రీడల్లో పాల్గొనే 166 మంది క్రీడాకారులు 111 మంది పురుషులు, 55 మంది మహిళలు ఉన్నారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈరోజు భారత్ వెస్టిండీస్ల మధ్య 4వ T20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: subsidize insurance premiums, and provide direct support to insurers in the event of claims by shipyards. In men's cricket, India will face West Indies in the fourth T20 International in Hyderabad today. The match will begin at 7 p.m. Indian Standard Time. India lead the five-match series 2-1 after defeating West Indies by 14 runs in third T20I in Indore last Sunday. In badminton, Tanvi Sharma and Kidambi Srikanth progressed to the second round of the Denmark Open 2026 after securing hard-fought victories in their opening matches. And benchmark domestic equity indices were trading marginally down in the forenoon session today. Sensex lost 39 points to 72,995, while Nifty dipped 30 points to 22,692 when reports last came in. On the sectoral front, housing finance, banking and healthcare were the biggest drags, while chemicals, IT and FMCG emerged as the top gainers. And that is the end of this news bulletin.
1: పనిచేయగోరు అభ్యర్థులకు కనిష్ట వయోపరిమితి 20 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరములు. అభ్యర్థులు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందినవారే ఉండాలి. గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం నుండైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి గుర్తింపు పొందిన సంస్థ నుండి సర్టిఫికెట్ అభిలషణీయం. చక్కని స్వరస్థాయి కలిగి స్పష్టమైన ఉచ్చారణతో మాట్లాడుతూ శ్రోతలను ఆకట్టుకునేలా ఉండాలి. అభ్యర్థుల ఎంపిక మూడంచెల విధానం ద్వారా జరుగుతుంది. వ్రాత పరీక్ష అభ్యర్థుల తెలుగు ఆంగ్ల భాషా నైపుణ్యం పరీక్షించేదిగా ఉంటుంది. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను స్వర పరీక్షకు పిలవడం జరుగుతుంది. వ్రాత స్వర పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 10వ తరగతి సర్టిఫికెట్, డిగ్రీ సర్టిఫికెట్, స్థానిక చిరునామా ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీ, మీ ఫోన్ నెంబర్, ఇంకా ఈమెయిల్ ఐడి తప్పక పొందుపరిచిన అప్లికేషన్తో పాటు ఇటీవల తీయించుకున్న 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో కూడిన తమ బయోడేటాను, తాము చెల్లించాల్సిన 354 రూపాయల దరఖాస్తు రుసుము రసీదుతో కలిపి టు ది స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, పున్నమ్మతోట, విజయవాడ 520010 ఈ చిరునామాకు పంపించాలి. స్వయంగా అందచేయు అభ్యర్థులు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పెట్టెలో వేయాలి. అభ్యర్థులు దరఖాస్తు రుసుము 354 రూపాయలను ఇప్పుడు చెప్పబోయే బ్యాంక్ అకౌంట్లో నెఫ్ట్ ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ జమ చేసి రసీదును జతపరచవలసి ఉంటుంది. అకౌంట్ నేమ్ ప్రసార భారతి, ఆల్ ఇండియా రేడియో విజయవాడ. అకౌంట్ నంబర్ 311-22-29-491. ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 000-30-55. అకౌంట్ నంబర్ మరొకసారి 311-22-29-491. ఐఎఫ్ఎస్సి కోడ్ మరొకసారి SBIN 000-30-55. డ్రాఫ్ట్లు, ఎంఓలు, పోస్టల్ ఆర్డర్లు, చెక్కులు స్వీకరించబడవు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 266 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. వారు బయోడేటాకు అటెస్ట్ చేసిన కుల ధృవీకరణ పత్రం కూడా జత చేయాల్సి ఉంటుంది. మీ దరఖాస్తును కవర్లో పెట్టి కవర్ పైన మీరు అప్లై చేసే పోస్టును బట్టి ప్రైమరీ ఛానల్ క్యాజువల్ అసైనీ అని లేదా ఎఫ్ఎం క్యాజువల్ అసైనీ అని, వివిధ భారతి క్యాజువల్ అసైనీ అని రాయాల్సి ఉంటుంది. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 2026 అక్టోబర్31. చిరునామా మరొకసారి ద స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, పున్నమ్మతోట, విజయవాడ 520010. ముఖ్య గమనిక, ఇప్పుడు చెప్పిన నియామకాలు కేవలం అసైన్మెంట్ పద్ధతిలో పనిచేయడానికి మాత్రమే. ఆకాశవాణి ఉద్యోగాలకు ఇవి ఎంతమాత్రం భరోసా ఇవ్వవు. అన్ని పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి TA DAలు చెల్లించబడవు. అభ్యర్థులు తమ సొంత ఖర్చులతోనే హాజరు కావాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు కాని అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు షిఫ్ట్ డ్యూటీలు చేయవలసి ఉంటుంది. ఈ అవకాశం స్థానిక అభ్యర్థులకు మాత్రమే. మరిన్ని వివరాలు వ్యక్తిగతంగా తెలుసుకోగోరు అభ్యర్థులు ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి నేరుగా వచ్చి తెలుసుకోవచ్చు. సంప్రదించవలసిన సమయం అన్ని పని దినాల్లో ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 2 గంటల నుండి 4 గంటల వరకు. ప్రకటన విన్నారు.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్, మీకు తెలిసే ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే మనం ఈ రోజు ఒక చాలా అంటే చాలా ప్లేసెస్ గురించి మాట్లాడుకుంటాం, చాలా ప్లేసెస్ గురించి మనం ఇంట్రెస్టింగ్ గా తెలుసుకుంటుంటాం. అయితే మనం ఈరోజు ఒక దీవి గురించి మాట్లాడుకోవాలి. ఆ దీవిలో అడుగు పెట్టాలంటే చాలా ధైర్యం ఉండాలి, అండ్ ఆ దీవి నుంచి బయటపడాలంటే అదృష్టం కూడా ఉండాలి. ఇంతకీ ఏంటి ఆ దీవి అనుకుంటున్నారా? ఎస్, స్నేక్ ఐలాండ్ అనమాట. అంటే మామూలు ఐలాండ్ అంటే మనకి గుర్తొచ్చేది ఏంటి? అందమైన సముద్రం, చక్కగా ఇసుక, కొబ్బరి చెట్లు, చల్లటి గాలి, అలా సముద్రం ఒడ్డున ఇసుకలో హాయిగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఇలా ఊహించుకుంటూ ఉంటాం కదా మనకి సముద్రం, దీవి అనగానే. అండ్ ఇలా అంతా ఇదంతా ఒకేంత అయితే, కానీ ప్రపంచంలో కొన్ని దీవులు ఉన్నాయి చూడండి, వీటికి పూర్తిగా భిన్నంగా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ స్నేక్ ఐలాండ్ కూడా ఆ జాబితాలో ఒకటి. అండ్ ఈ దీవి నిండా విషపూరితమైనటువంటి పాములు ఉంటాయి. అదే బ్రెజిల్లో ఉన్నటువంటి స్నేక్ ఐలాండ్. సో ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి దీవుల్లో ఒకటిగా పేరొందింది బ్రెజిల్ తీరానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ స్నేక్ ఐలాండ్. మరి ఈ స్నేక్ ఐలాండ్ విశేషాలు ఏంటి, వివరాలు ఏంటి, ఇవన్నీ కూడా మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: FM 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కార్డ్ బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనది తెలియదా నీకు?
4: శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
5: అట్టా చెప్పు మరి.
4: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్దతి సంగతి.
6: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
7: మమ్మీ నేను
6: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
8: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: एनडीटी कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वालों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी।
1: ब्रो, E20 గురించి ఎందుకు ఇంత కన్ఫ్యూజన్?
2: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20 ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
1: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
2: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
3: FM 101.3.

0: ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. అండ్ సమయం చూస్తే 12:30 వస్తుంది. మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తా ప్రసారం వింటారు.
1: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు విజయవాడకు చేరుకుని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బృహత్తర్ భారత్ అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తారు. భారత్ ఇండో పసిఫిక్ దృక్పథంలో ఆసియాన్కు సముచిత స్థానముందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత్ గత 4 ఏళ్లలో 38 దేశాలతో ప్రాధాన్యతా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ రాష్టంలో 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు విజయవాడకు చేరుకుంటారు. రాష్టపతి ఈ సాయంత్రం విజయవాడలోని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రేపు విజయవాడలో జాతీయ సరస్ ఆజీవికా మేళా 2026ను ప్రారంభిస్తారు. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ మేళాను నిర్వహిస్తున్నాయి. 30కి పైగా రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మందికి పైగా స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు ఈ మేళాలో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు తమ సాంప్రదాయ హస్తకళలను పరిచయం చేయడానికి మెరుగైన మార్కెట్ వసతులు కల్పించడానికి ఈ సరస్ మేళా ఎంతగానో దోహదపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు వీడియో సందేశం ద్వారా న్యూఢిల్లీలో బృహత్తర భారత్ ప్రపంచవ్యాప్తంగా భారత్ సాంస్కృతిక అనుసంధానాలు అనే అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల నుంచి ప్రతినిధులు, రాయబారులు, మేధావులు ఈ 3 రోజుల సదస్సులో పాల్గొని భారతదేశ చారిత్రాత్మక సమకాలిక సాంస్కృతిక సంబంధాలపై చర్చిస్తారు. చైనా, జపాన్, మంగోలియా, నేపాల్, ఇరాన్ తదితర దేశాల నుంచి పాల్గొనేవారు ఉమ్మడి సాంస్కృతిక వారసత్వం, నాగరికత మార్పిడిపై జరిగే చర్చల్లో తమ అభిప్రాయాలు పంచుకుంటారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాకూర్ ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంలో కోల్కతాలో 1926 అక్టోబర్ 14న భారతీయ విద్వాంసుల తరం చేత స్థాపించబడిన గ్రేటర్ ఇండియా సొసైటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ సదస్సు జరుగుతోంది. క్షయవ్యాధి నివారణలో భారత్ మెరుగైన పురోగతి సాధించింది. 2015 నుంచి 2024 మధ్యకాలంలో దేశంలో కొత్త క్షయ కేసుల నమోదులో 21% తగ్గుదల నమోదైంది. విస్తృత స్క్రీనింగ్, అధునాతన సాంకేతికత, సమాజ భాగస్వామ్యం ద్వారా క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలను మరింత తీవ్రం చేసింది. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద ఇప్పటివరకు 28 కోట్ల మందికి పైగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. 2 లక్షలకు పైగా వ్యక్తులకు టీబీ నివారణ చికిత్సను అందించగా 5,70,000 మంది కొత్త నీ క్షయ మిత్రులు ఉద్యమంలో భాగస్వాములయ్యారు. అట్టడుగు స్థాయి వరకు అవగాహన కల్పించేందుకు జోష్ ప్రచార కార్యక్రమాన్ని నిన్న పైలట్ ప్రాతిపదికన 11 రాష్ట్రాల్లో 55 జిల్లాల్లో నిర్వహించారు. మై భారత్ వాలంటీర్లు, ఎన్సీసీ క్యాడెట్లు, ప్రభుత్వ అధికారులను ఒకే వేదికపైకి తెచ్చిన ఈ ప్రచారం వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, సకాలంలో చికిత్స పొందడం, వ్యాధి పట్ల ఉన్న వివక్షను రూపుమాపడం

0: పై అవగాహన కల్పిస్తారు. రష్యా నుంచి డీజిల్ దిగుమతి ఒప్పందంపై వస్తున్న విమర్శలను అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తిప్పికొట్టారు. ప్రపంచ మార్కెట్లలో ఇంధన ధరలను తగ్గించడానికే రష్యా డీజిల్ సరఫరాకు సంబంధించిన ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని, ఇది అమెరికా కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. రష్యా మొదట 3 లక్షల టన్నులకు పైగా డీజిల్ను, ఆ తర్వాత నవంబర్లో 5 లక్షల టన్నులను, ఆపై ప్రతీ నెల 1 మిలియన్ టన్నుల చొప్పున సరఫరా చేస్తుందని ట్రంప్ తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో 2027 ఏప్రిల్ 7 వరకు రష్యా డీజిల్ రవాణాపై ఉన్న ఆంక్షలను సడలిస్తూ అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ తాత్కాలిక లైసెన్స్ను జారీ చేసింది. శాంతియుత, స్థిరమైన, సమ్మిళిత ఇండో పసిఫిక్ ప్రాంతం పట్ల భారత్, ఆసియాన్ దేశాలకు స్పష్టమైన ఉమ్మడి ప్రయోజనం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈ ఉదయం న్యూఢిల్లీలో జరిగిన ఆసియాన్ ఇండియా డిఫెన్స్ థింక్ ట్యాంక్ ఫోరంను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, భారత్ ఇండో పసిఫిక్ దృక్పథంలో ఆసియాన్కు కేంద్ర స్థానముందని, ఆగ్నేయాసియా దేశాలతో సమాన భాగస్వామిగా కలిసి పనిచేయడమే భారత్ యాక్ట్ ఈస్ట్ విధానం దీర్ఘకాలిక నిబద్ధత అని ఆయన అన్నారు.
1: For India, ASEAN is central to our Indo-Pacific vision. India's act-east policy, Sagar and Mahasagar vision, advocate open multipolar cooperation, and we align these approaches through ASEAN-led mechanism. Our act-east policy is a long-term commitment to working with Southeast Asia as an equal partner. Our collective objective should be to build trust, respect for each other's sovereignty, and keep channels of dialogue open.
0: ప్రపంచ సెమీకండక్టర్ వ్యయాలతో పాటు విశ్వసనీయత, సైబర్ భద్రత ఎంతో కీలకమని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. సెమీకండక్టర్ డిజైన్, తయారీ, తుది ఉత్పత్తుల పరీక్షల్లో భారత్ను ఒక విశ్వసనీయ భాగస్వామిగా తీర్చిదిద్దడమే దేశం లక్ష్యమని వైష్ణవ్ స్పష్టం చేశారు. స్థిరమైన తయారీ రంగానికి సమగ్ర పర్యావరణ వ్యవస్థను అభివృద్ది చేయడం అత్యంత ఆవశ్యకమని చెప్పారు. మొబైల్ ఫోన్ పరిశ్రమను ఉదాహరణగా చూపిస్తూ, భారత్ మొదట అసెంబ్లింగ్పై దృష్టి సారించి ఆ తర్వాత మాడ్యూల్, కాంపోనెంట్ తయారీకి విస్తరించిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం దేశీయ అవసరాలను తీర్చడంతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని పేర్కొన్నారు. సెమీకండక్టర్, రైల్వే, రక్షణ రంగ తయారీ, పర్యావరణ వ్యవస్థలను అభివృద్ది చేయడానికి భారత్ ఇదే విధానాన్ని అనుసరిస్తోందని చెప్పారు.
2: Materials are very important because that ecosystem takes a lot of time and effort to build. So we have to put in that extra effort to get that capability in our country in terms of understanding of the materials, handling of the materials, manufacturing them, processing them, storing them, using them in the chips or every other manufacturing process. And making sure that we develop an ecosystem which becomes good for us, good for the world.
0: గత 4 ఏళ్లలో భారత్ 38 అభివృద్ధి చెందిన దేశాలతో ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. భారతీయ వ్యాపార సంస్థలకు మార్కెట్ అవకాశాలను విస్తృతం చేయడంతో పాటు దేశ మార్కెట్లను ప్రపంచ భాగస్వాములకు అందుబాటులోకి తీసుకురావడమే భారత్ లక్ష్యమని గోయల్ తెలిపారు. 2014కు ముందు సుమారు 10 ట్రిలియన్ డాలర్ల జీడీపీ కలిగిన ఆర్థిక వ్యవస్థలతో భారత్ వాణిజ్య ఒప్పందాలు కలిగి ఉండేదని, నేడది సుమారు 70 ట్రిలియన్ డాలర్లకు పెరిగిందని పేర్కొన్నారు. కెనడా, మెక్సికో, మెర్కసూర్, యురేషియా అనేక ఇతర దేశాలతో కూడా భారత్ వాణిజ్య ఒప్పందాల కోసం చర్చలు జరుపుతోందని తెలిపారు. భారత్ ఎల్లప్పుడూ విశ్వసనీయ భాగస్వామ్యాల కోసమే చూస్తోందని పీయూష్ గోయల్ చెప్పారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ T20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. గత ఆదివారం ఇండోర్లో జరిగిన 3వ T20 మ్యాచ్లో వెస్టిండీస్పై 14 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ 5 మ్యాచ్ల సిరీస్లో 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది.

పారా ఏషియన్ క్రీడల భారత బృందం నుంచి పారా షూటింగ్ కోచ్ జయప్రకాష్ నౌటియాల్ను క్రీడా మంత్రిత్వ శాఖ తొలగించింది. ఎంపికలో అవకతవకలపై ఆరోపణలు రావడం, దీనిపై దర్యాప్తుకు డిమాండ్లు వ్యక్తమైన నేపథ్యంలో మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో సుదీర్ఘకాలంగా జాతీయ కోచ్గా సేవలందిస్తున్న జీవన్ ఎల్ రాయ్ బాధ్యతలు చేపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు విజయవాడకు చేరుకుని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బృహత్తర్ భారత్ అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. భారత్ ఇండో పసిఫిక్ దృక్పథంలో ఆసియాన్కు సముచిత స్థానముందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత్ గత 4 ఏళ్లలో 38 దేశాలతో ప్రాధాన్యతా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1 గంట 10 నిమిషాలకు ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మనం అయితే ఉన్నాం, మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా మరి స్నేక్ ఐలాండ్ గురించి. బ్రెజిల్లో ఉన్నటువంటి స్నేక్ ఐలాండ్ అనమాట. సో ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత ప్రమాదకరమైన దీవుల్లో ఒకటిగా పేరొందింది ఈ స్నేక్ ఐలాండ్. సో బ్రెజిల్ తీరానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఈ దీవి అయితే ఉంది. అండ్ ఈ దీవి ఎందుకంటే డేంజరస్ అంటే, ఈ దీవిలో ఉన్నటువంటి గోల్డెన్ లాన్సెడ్ వైపర్ అనే అత్యంత విషపూరితమైన అరుదైన పాము ఇక్కడే నివసిస్తుందట. అండ్ ఈ జాతి సహజంగా ప్రపంచంలో మరెక్కడా కూడా కనిపించదట. అండ్ ఈ పాములు ప్రధానంగా దీవికి వచ్చేటువంటి పక్షులను వేటాడి జీవిస్తాయి. అలాగే సాధారణ పర్యాటకులకు మాత్రం ఈ దీవిలో ప్రవేశం నిషిద్ధం. ప్రత్యేక అనుమతులతో పరిశోధకులు మాత్రమే వెళ్లగలిగేటువంటి దీవి బ్రెజిల్లో ఉన్నటువంటి స్నేక్ ఐలాండ్. సరే, స్నేక్ ఐలాండ్ అంటున్నావు, బానే ఉంది, మరి ఇన్ని పాములు ఇక్కడికి ఎలా వచ్చాయి అనేటువంటి డౌట్ మీ ఇక్కడ వస్తుంది కదా. సో ఈ పాములు ఈ దీవికి ఎలా వచ్చాయి అనే దానిపైన ఒక ఆసక్తికరమైనటువంటి కథనం ఉంది. 1000 సంవత్సరాల క్రితం సముద్ర మట్టాలు పెరగడంతో భూభాగం నుంచి ఈ ప్రాంతం విడిపోయిందట. దీవిలో అప్పటికే ఉన్నటువంటి పాములు ఇక ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయాట. కాలక్రమంలో ప్రత్యేకమైన జాతిగా పరిణామం చెందాయి. అండ్ ఈ దీవిలో పాముల కథ వెనక 1000 సంవత్సరాల ప్రకృతి చరిత్ర ఉందని మనకైతే అర్థమవుతుంది. అండ్ ఈ దీవి ఎందుకు ఇంకా ఇంత డేంజరస్ అంటే, ఈ దీవిలో ప్రతి చదరపు మీటర్కు ఒక పాము ఉంటుందట. కాబట్టే ఈ ప్రాంతానికి పర్యాటకులను అస్సలు అనుమతించరు. అండ్ శాస్త్రవేత్తలకు మాత్రమే ఎక్కువ ఆసక్తి కలిగించేటువంటి ప్రదేశం ఇది. అయితే మరి శాస్త్రవేత్తలు ఏం పరిశోధనలు చేస్తారు ఇన్ని పాములతో అనుకుంటున్నారు కదా. సో ఆ విషయం కూడా మనం అయితే తెలుసుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత అండి. ప్రతి మీ అందరి కోసం బెండప్పారావు ఈ చిత్రం నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మనం బ్రెజిల్లో ఉన్నటువంటి స్నేక్ ఐలాండ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ ఇది ఇవి ఎందుకు ఇంత పాయిజనస్ అండ్ అలాగే డేంజరస్ అంటే, ఎస్ మనమైతే తెలుసుకున్నాం ఈ దీవిలో ఉండేటువంటి గోల్డెన్ ల్యాండ్స్ హెడ్ వైపర్ అనేటువంటి అత్యంత అరుదైన విషపూరితమైనటువంటి పాము ఇక్కడ నివసిస్తుంది. అలాగే ఈ దీవిలో ప్రతి చదరపు మీటర్కు ఒక పాము ఉంటుంది. కాబట్టి ఇది పర్యాటకుల కంటే శాస్త్రవేత్తలకే ఎక్కువ ఆసక్తి కలిగించేటువంటి ప్రదేశం అని చెప్పాం. అండ్ శాస్త్రవేత్తలకే ఎందుకు అంటే, ఈ పాముల విషంలోని పదార్థాలను అధ్యయనం చేయడం ద్వారా వైద్య పరిశోధనలకు ఉపయోగపడేటువంటి కొత్త విషయాలు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి శాస్త్రవేత్తలకు ఈ దీవి చాలా ఇంట్రెస్టింగ్ అన్నమాట. అంతేకాదు, మరి ఈ పాముల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా, అయితే తగ్గిపోతుంటే వీటిని అంతరించిపోకుండా ఎలా కాపాడాలి అనేటువంటి ఎన్నో విషయాలపైన కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. అందుకే సాధారణ పర్యాటకుడికి ఇది ఒక ప్రమాదకరమైనటువంటి దీవి, కానీ శాస్త్రవేత్తలకు మాత్రం ఎన్నో ప్రకృతి రహస్యాలను దాచుకున్న ఒక అద్భుతమైన పరిశోధన కేంద్రం. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మనం భయపడేటువంటి విషపూరితమైనటువంటి పాములే శాస్త్రవేత్తలకు కొత్త విషయాలు నేర్పించే సాధనాలుగా మారుతున్నాయన్నమాట. ఎస్, నిజంగా ప్రకృతి ఎంత విచిత్రమైందో కదా. సో ఇది వాళ్ళకి మనం మీకు తెలుసా. అండ్ నెక్స్ట్ ధీర ప్రోగ్రామ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. కాబట్టి స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. పోలీస్ శాఖలో కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో ఎక్కువగా వినియోగిస్తున్నామని రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఆయన ఈరోజు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడుతూ, భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే నేపథ్యంలో పోలీస్ బందోబస్తుతో పాటు సాంకేతిక నిఘా వ్యవస్థలకు ప్రాధాన్యమిస్తున్నామని అన్నారు. 2721 పోస్టులతో డీఎస్సీ 2026 ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసినట్లు రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇందులో 350 ప్రత్యేక విద్యా పోస్టులు ఉన్నాయని, పిల్లలకు మెరుగైన విద్య, వ్యక్తిగత శ్రద్ద అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్న కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం 134 కోట్ల రూపాయల వ్యయంతో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయనుందని నెల్లూరు లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ ఆసుపత్రి వల్ల కార్మికులకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని అన్నారు. అనంతపురంలో మహిళల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్మిస్తున్న పింక్ టాయిలెట్స్ నిర్మాణానికి శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఈరోజు భూమి పూజ చేశారు. కృష్ణా జిల్లా పెడర నియోజకవర్గంలోని నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 13,51,629 రూపాయల విలువైన చెక్కులను 33 మంది లబ్దిదారులకు పెడర శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ఈరోజు అందజేశారు. రాష్టంలోని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సంబంధించి వార్డుల విభజన, రిజర్వేషన్లను ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా పారదర్శకంగా చేపట్టామని మంత్రి పి నారాయణ తెలిపారు. వీబీజీ రామ్జీ పథకం కింద చేపట్టిన పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయడంతో పాటు శ్రామికులకు విస్తృతంగా ఉపాధి కల్పించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ సిరి డ్వామా ఆదేశించారు. గూడూరు మండలంలోని కే నాగలాపురం గ్రామంలో జలధార జలహారతి 2.0 కింద చేపడుతున్న నీటి సంరక్షణ పనులను కలెక్టర్ ఈరోజు పరిశీలించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్బంగా ఇంద్రకీలాద్రిపై మహాచండీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, సమన్వయంతో కూడిన నిర్వహణతో అమ్మవారి దర్శనం పూర్తవుతోందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈరోజు భారత్ వెస్టిండీస్ల మధ్య 4 T20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

అండ్ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి మనమైతే ఉన్నాం ధీర ప్రోగ్రామ్ లో. మనం ఇప్పటి వరకు ఎంతో మంది ధీర వనితల గురించి తెలుసుకున్నాం, తెలుసుకుంటూనే ఉన్నాం. అండ్ అలాగే ప్రతి ఒక్కరి గురించి కొత్తగా తెలుసుకున్న ప్రతిసారి అబ్బా ఎంత బాగా అనిపిస్తుందంటే అది ఒక చాలా ఇన్స్పిరేషనల్ ఫీలింగ్ అనమాట. వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవచ్చు. మనం ఇన్ని విషయాలు వెనకబడి ఉంటున్నామా, లేకపోతే ఇన్ని విషయాలు మనకి తెలియకుండా ఉంటున్నాయా అని ఆశ్చర్యపోయేటువంటి విషయాలు ఎన్నో మనకి తెలుస్తూనే ఉంటాయి కదండి. మరి అలా అడవుల కోసం పోరాడినటువంటి ధైర్యవంతురాలు గురించి ఈ రోజైతే మనం తెలుసుకుందాం మన ధీర ప్రోగ్రామ్ లో. చెట్లను సోదరులుగా భావించి రక్షాబంధన్ నాడు ఆ చెట్లకి రక్ష కట్టి వాటిని కాపాడాలి అనేటువంటి సందేశాన్ని అందిస్తున్నారు జార్ఖండ్ కు చెందిన పర్యావరణ కార్యకర్త జమున టుడు గారు. అడవులను అక్రమంగా నరికేస్తున్నటువంటి కలప మాఫియా ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా పోరాడి చెట్లను కాపాడినటువంటి ధైర్యవంతురాలు. అందుకే ఆమెను లేడీ టార్జాన్ ఆఫ్ జార్ఖండ్ అని పిలుస్తారు. మరి జమున టుడు గారి జీవిత

0: ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు.
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

జమున తుడు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఒక అసాధారణ పర్యావరణ ఉద్యమకారిణి. ఒడిశాలో పుట్టిన జమున 1998లో వివాహమై తర్వాత జార్ఖండ్లోని ముతుర్ఘమ్ గ్రామానికి కోడలుగా వచ్చారు. అక్కడ స్థానిక అడవుల్లో విలువైన చెట్లను అక్రమ కాంట్రాక్టర్లు, కలప మాఫియా యథేచ్ఛగా నరికేస్తుండడం ఆమె గమనించారు. అప్పట్లో మాఫియాకు భయపడి గ్రామస్తులెవరూ నోరు మెదిపేవారు కాదు. దీన్ని అడ్డుకోవాలని నిర్ణయించుకున్నటువంటి జమున మొదట, మరి మీరు ఎవరు మాకు సహాయంగా రాకపోతే మేమే మన చెట్లను కాపాడతామంటూ 5 స్థానిక మహిళలను చేరదీసి వన సురక్ష సమితి అంటే ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. అండ్ అంతేకాదు, అండ్ ఈవిడ ధైర్యాన్ని మనం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఈ కలప మాఫియా వాళ్ల వద్ద తుపాకులు, గొడ్డళ్లు ఇలాంటి ప్రమాదకరమైనటువంటి ఆయుధాలు ఉండేవి. కానీ జమున, ఆమె బృందం వెనకడుగు వేయలేదు. వారు చేతుల్లో కర్రలు, విల్లంబులు, బాణాలు, కత్తులను పట్టుకుని అడవుల్లో పహారా కాయడం ప్రారంభించారు. దట్టమైన అడవుల్లోకి దొంగతనంగా వచ్చినటువంటి స్మగ్లర్లను వీరు వేటాడి తరిమి కొట్టేవారు. తమ రక్షణ కోసం వేట కుక్కల్ని కూడా వెంట తీసుకెళ్లేవారు. ఇలా జమున ఇన్ని చేస్తుంటే ఆవిడ పైన కూడా పగపట్టి ఎంతో మంది చాలాసార్లు ఆవిడపైన దాడి చేయడానికి ట్రై చేశారు. ఆమెకు చంపేస్తామని బెదిరింపులొచ్చాయి. ఒక రైల్వే స్టేషన్ వద్ద అడవుల్లో ఆమెపై రాళ్లు రువ్వడం, ప్రాణాంతక దాడులు చేయడం వంటివి కూడా జరిగాయి. అయినా ఏ మాత్రం భయపడకుండా తన పోరాటాన్ని సాగించారు జమున తుడు. మరి లేడీ టార్జాన్ ఆఫ్ జార్ఖండ్ గురించి మరిన్ని విషయాలు మనమైతే తెలుసుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత అండి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఎస్ తక్కేదే లేదు అయ్యా, అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాలే అంటూ చూపించినటువంటి జమున తుడు గారు నిజంగా మనందరికి ఇన్స్పిరేషన్ అంటూ ఇప్పుడు ఆ పాట అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి FM పై.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట పర్యటనలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని ఈరోజు దర్శించుకుంటారు. రాష్టంలోని పురపాలక సంఘాల్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి 50,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు శ్రీనిధి ద్వారా 3,00,000 రూపాయల వరకు రుణాలు అందించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం 2,721 పోస్టులతో డీఎస్సీ 2026 ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విజయవాడలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 2 రోజుల పాటు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను ఈ రోజు రాత్రి 7 గంటలకు దర్శించుకుంటారు. భద్రతా కారణాల దృష్ట్యా రాష్టపతి దర్శన సమయంలో అరగంట పాటు సాధారణ భక్తుల దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేయనున్నామని అధికారులు తెలిపారు. రాష్టపతి పర్యటన ఏర్పాట్లపై విజయవాడ పోలీస్ కమిషనర్ సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ,
1: ఈ రోజు రాష్ట్రపతి గారు 7:20 అమ్మవారి దర్శనానికి వస్తారు. 2.5 అవర్స్ వారు సరస్సు మేళాలో ఉంటారు. అక్కడ దత్పతి దీదీతో మీటింగ్ స్టాల్ సందర్శన సరస్సు మేళాన్ని ప్రారంభించి కార్యక్రమాలన్నీ కూడా రేపు ఉన్నాయి. సో ఈ సందర్భంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్ టెక్నాలజీని ఎక్కడైతే మనం ఉపయోగించగలమో అక్కడ ఉపయోగిస్తూ ముందుకు పోతాం.
0: కాగా రాష్టపతి పర్యటనలో భాగంగా రేపు విజయవాడ పున్నమి ఘాట్లో నిర్వహించే జాతీయ సరస్ మేళా 2026ను రాష్టపతి ప్రారంభిస్తారు. రాష్టంలోని 123 పురపాలక సంఘాల్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి 50,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో సుమారు 10 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ నిధులతో రాష్టంలోని పురపాలక సంఘాల్లో అభివృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. నెల్లూరు నగరంలో ఈ ఏడాది డిసెంబరు నెలాఖరులోగా ప్రతి ఇంటి కుళాయి కనెక్షన్ అందిస్తామని మంత్రి వెల్లడిస్తూ,
2: ఈ 123 మున్సిపాలిటీస్ లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్, లైట్స్, అదేవిధంగా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాళ్ళకి కావాల్సిన పార్కులు, స్కూల్స్, హాస్పిటల్స్ చేయడానికి 50,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తుంది. నెల్లూరు కార్పొరేషన్ లో ఈరోజు అన్ని రోడ్లు పూర్తి చేయడానికి, అదేవిధంగా డ్రైన్స్ పూర్తి చేయడానికి, అదేవిధంగా ఎలక్ట్రికల్ స్తంభాలు పెట్టడానికి, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా యూజీడీ. ఈ యూజీడీ అయితే బాత్రూమ్ నుంచి కానీ, కిచెన్ నుంచి కానీ, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ అంతా భూమి లోపల పోవాలి.
0: స్వయం సహాయక సంఘాల మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు స్త్రీనిధి ద్వారా 3,00,000 రూపాయల వరకు రుణాలు అందించనున్నట్లు పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అర్హులైన మహిళలకు 48 గంటల్లోనే రుణాలు మంజూరు చేస్తామని, ఒక్కో స్వయం సహాయక సంఘం నుంచి గరిష్టంగా 3 మహిళలు ఈ రుణాలు పొందవచ్చని ఒక ప్రకటనలో తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మహిళా పారిశ్రామికవేత్తల రుణాల కోసం 3,000 కోట్ల రూపాయలు కేటాయించిన మంత్రి పేర్కొన్నారు. దసరా ఉత్సవాల్లో భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణకు కృత్రిమ మీద ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నామని రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు కొండపై ఘాట్ రోడ్డు, క్యూలైన్లు, పార్కింగ్ ప్రాంతాల్లో డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా వివిధ ప్రాంతాల్లో పరిస్థితులను పర్యవేక్షిస్తూ అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు క్షేత్రస్థాయి పోలీసు బందోబస్తు, వివిధ శాఖల సమన్వయంతో భక్తులకు సురక్షితమైన దర్శనం కల్పించడమే లక్ష్యమని తెలిపారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది.

0: దీనిలో భాగంగా అంతరిక్ష రంగంలో సంస్కరణలు 2020 గురించి ఈరోజు తెలుసుకుందాం. 2020లో భారత అంతరిక్ష రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. అంతరిక్ష పరిశోధనలు, ఉపగ్రహాల తయారీ, రాకెట్ ప్రయోగాలు వంటి రంగాల్లో ప్రైవేటు సంస్థలకు అవకాశాలు కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. గతంలో అంతరిక్ష కార్యకలాపాల కోసం ప్రధానంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోపైనే ఆధారపడే పరిస్థితి ఉండేది. 2020లో చేపట్టిన సంస్కరణలతో ప్రైవేటు సంస్థలు, పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు కూడా ఈ రంగంలో భాగస్వాములు అయ్యేందుకు మార్గం సుగమమైంది. ఈ సంస్కరణల ఫలితంగా స్పేస్ టెక్ స్టార్టప్లు ఏర్పాటై ఉపగ్రహ సాంకేతికత, రాకెట్ తయారీ, అంతరిక్ష ఆధారిత సేవలు వంటి విభాగాల్లో కార్యకలాపాలు ప్రారంభించాయి. అంతరిక్ష రంగంలో భారత్ను ప్రపంచ స్థాయిలో మరింత బలోపేతం చేయడంలో ఈ సంస్కరణలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: స్పేస్ రిఫార్మ్స్ కి బాత్ కర్తే హై చార్ పిల్లర్స్ పర్ ఆధారిత హై. పహలా ప్రైవేట్ సెక్టర్ కో ఇన్నోవేషన్ కి ఆజాదీ, దూసరా సర్కార్ కి ఎనేబ్లర్ కే రూప్ మే భూమిక, తీసరా భవిష్య కే లియే యువాఓ కో తయార్ కర్నా, చౌథా స్పేస్ సెక్టర్ కో సామాన్య మానవీ కి ప్రగతి కే సంసాధన కే రూప్ మే దేఖనా. ఆజ్ డిఫెన్స్ సే లేకర్ స్పేస్ సెక్టర్ తక్ సర్కార్ అప్నే ఎక్స్పర్టైజ్ కో సాఝా కర్ రహీ హై, ప్రైవేట్ సెక్టర్ కే లియే లాంచ్ ప్యాడ్ ఉపలబ్ధ కర్వా రహీ హై.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం 2721 పోస్టులతో డీఎస్సీ 2026 ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు వెల్లడించారు. ఇందులో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు మెరుగైన విద్య బోధించే 350 ప్రత్యేక విద్యా ఉద్యోగాలు ఉన్నాయని వెల్లడించారు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. డీఎస్సీ సిలబస్ ను ఇప్పటికే tet2dsc.apcfss.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి పేర్కొన్నారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన భూముల ఈవేలం తొలిదశ విజయవంతమైంది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆర్ఐఎన్ఎల్ భూముల విక్రయానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఎన్ఎల్ఎంసీ ఈవేలాన్ని నిర్వహించింది. తొలిదశలో 150 ప్లాట్లు అమ్ముడయ్యాయని అధికారులు తెలిపారు. భూముల ఈవేలానికి ఆన్లైన్ బిడ్డింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల వద్ద ఉన్న మిగులు భూములను పారదర్శకంగా పోటీతత్వ విధానంలో విక్రయించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. మిగిలిన 216 ప్లాట్ల విక్రయానికి చివరి దశ ఈవేలాన్ని ఈ నెల 30న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నామని, ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ నెల 27లోగా రిజిస్టేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో జనజీవన స్రవంతిలోకి వచ్చిన మాజీ మావోయిస్టు బి కృష్ణవేణికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు మంజూరు చేసినట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు. నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్లో నిర్మించిన నూతన గృహాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గతంలో మావోయిస్టు కార్యకలాపాల్లో కొనసాగి ఆ మార్గాన్ని విడిచిపెట్టిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. వారు సాధారణ జీవితంలో స్థిరపడేందుకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. వినియోగదారులకు వస్తువులు, ఉత్పత్తులు, సేవల నాణ్యతపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈరోజు ఓల్డ్ స్టాండర్డ్స్ డే, ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణీకరణ సంస్థ ISO ఏర్పాటైన సందర్భంగా ప్రతి ఏటా అక్టోబర్ 14న ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము రాష్ట పర్యటనలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని ఈరోజు దర్శించుకుంటారు. రాష్టంలోని పురపాలక సంఘాల్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి 50,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. స్వయం సహాయ సంఘాల మహిళలకు స్వనిధి ద్వారా 3 లక్షల రూపాయల వరకు రుణాలు అందించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం 2721 పోస్టులతో డీఎస్సీ 2026 ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు.

0: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: एसीपी एनडीटी कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वाले दोनों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है.
2: स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी.
3: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
4: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
5: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
3: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
6: FM 101.3.

ధీర ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం, అలాగే మనం మాట్లాడుకుంటున్నాం. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఒక అసాధారణ పర్యావరణ ఉద్యమకారిణి అయినటువంటి జమున టుడు గారి గురించి, అండ్ అడవులను కాపాడడంలో, ప్రకృతిని కాపాడటంలో ఆమె చూపించినటువంటి అంతులేని ధైర్యానికి గాను ఆమెను లేడీ టార్జాన్ అని పిలుస్తారు. ప్రమాదకరమైనటువంటి కలప మాఫియా అలాగే స్మగ్లర్ల నుంచి ఆమె చెట్లను ఎలా కాపాడిందో మనమైతే తెలుసుకుందాం. సో ఇందాక మనం చెప్పుకున్నట్లు 5 స్థానిక మహిళలను చేరదీసి వాళ్లతో వన సురక్ష సమితిని ఏర్పాటు చేసి ఇలా గొడ్డళ్లు, తుపాకులు, ఎన్నో ప్రమాదకరమైనటువంటి ఆయుధాలు ఉండేటువంటి కలప మాఫియాకి ఎదురెళ్లారు జమున టుడు గారు. అండ్ వీరు కర్రలు, విల్లు, బాణాలు, కత్తులను చేతపట్టుకుని ఆ అడవుల్లో నైట్ టైం కూడా పెట్రోలింగ్ అంటే పహారా కాయడం ప్రారంభించారు. సో అలా దొంగతనంగా వచ్చేటువంటి స్మగ్లర్లను వీరు వేటాడి తరిమి కొట్టేవారు. అండ్ వాళ్లతో పాటుగా వేట కుక్కల్ని కూడా వెంట తీసుకెళ్లేవారు. అయితే ఇలాంటి ఎన్నో పరిస్థితులు, వాటితో పాటు ఇంకా ఎన్నో ప్రాణాంతకమైనటువంటి దాడులను కూడా జమున టుడు గారు ఎదుర్కొన్నారు. అండ్ ఇలా అడవిని కాపాడుతున్న జమునపై కల్ప మాఫియా పలుమార్లు పగబట్టిందని చెప్పచ్చు. ఆమెకు ఎన్నోసార్లు చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. అండ్ అలాగే ఒక రైల్వే స్టేషన్ దగ్గర అడవుల్లో నుంచి ఆమెపైకి రాళ్లు వేయడం, ప్రాణాంతకమైనటువంటి దాడులు చేయడం ఇలాంటివి ఎన్నో జరిగినా కూడా ఆమె ఏమాత్రం భయపడకుండా తన పోరాటాన్ని కొనసాగించారు. అండ్ జమున ధైర్యాన్ని చూసి చుట్టుపక్కల గ్రామాల్లో మహిళల్లో కూడా చైతన్యం వచ్చింది. క్రమంగా ఆ 5

మహిళల బృందం కాస్త ఇప్పుడు 10,000 మందికి పైగా మహిళల సైన్యంగా రూపాంతరం చెందింది. వీరంతా షిఫ్టుల వారీగా, అంటే ఉదయం మధ్యాహ్నం రాత్రి వేళల్లో అడవిని కాపలా కాస్తూ మాఫియా ఆటలు సాగకుండా చేశారు. గత 20 ఏళ్లలో దాదాపు 300 గ్రామాల్లో విస్తరించి ఉన్నటువంటి 50 హెక్టార్ల అడవిని ఆమె కలప మాఫియా బారి నుంచి కాపాడారు.

వైపు అంటూ అంకురం చిత్రంలోంచి ఈ పాట నాకైతే గుర్తొస్తుంది. మరి మీరందరూ కూడా ఆ పాట వినాలంటే స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ అలాగే జమునా తుడు గారు చేసినటువంటి ఈ సాహసోపేతమైనటువంటి పనికి ఆవిడకు భారత ప్రభుత్వం నుంచి లభించినటువంటి సత్కారం గురించి కూడా మనమైతే తెలుసుకుందాం.

ఎస్, ధీరా ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం అండ్ మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా జమ్నాథుడు గారి గురించి. అండ్ కేవలం పోరాటమే కాకుండా ప్రజల్లో చెట్లపై ప్రేమను పెంచడానికి జమునా గారు ఒక గొప్ప సాంప్రదాయాన్ని కూడా స్టార్ట్ చేశారు. అదేంటంటే రక్షాబంధన్ రోజున మహిళలందరి చేతులతో చెట్లకు రాఖీలు కట్టించి వాళ్లని తమ తోబుట్టువులుగా భావించి కాపాడేలా ప్రతిజ్ఞ చేయించారు. అంతేకాదు, ఆ గ్రామంలో ఒక ఆడపిల్ల పుడితే 18 మొక్కలు, అలాగే ఆ అమ్మాయికి పెళ్లైతే 10 మొక్కలు నాటాలి అనేటువంటి నిబంధనను కూడా తీసుకొచ్చారు. కలప మాఫియా గుండెల్లో వణుకు పుట్టించి పర్యావరణాన్ని రక్షించిన జమునాథుడు సేవలను గుర్తించినటువంటి భారత ప్రభుత్వం 2019లో ఆమెకు దేశ 4వ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. అండ్ అంతేకాదు, 2017లో గాడ్ఫ్రే ఫిలిప్స్ నేషనల్ బ్రేవరీ అవార్డును, అలాగే 2017లో ఉమెన్స్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డును కూడా ఆవిడకు అందించింది భారత ప్రభుత్వం. అలాగే ఆమెకు లభించినటువంటి పురస్కారాలు కేవలం వ్యక్తిగత విజయానికి గుర్తులు మాత్రమే కాదండి, ప్రకృతిని కాపాడడానికి నిస్వార్థంగా పనిచేసే ప్రతి ఒక్కరికి లభించేటువంటి గౌరవం కూడా. అండ్ జమునాథుడు గారి జీవిత చరిత్రను కనుక మనం చూసుకుంటే మనకు ఇచ్చేటువంటి గొప్ప సందేశం ఏంటో తెలుసా? మన దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నది అనేది బలం కాదండి, మన ఆత్మవిశ్వాసమే మనకుండేటువంటి గొప్ప బలం. ఇలా ఒక సామాన్య పల్లెటూరి మహిళ తలుచుకుంటే ప్రాణాంతకమైనటువంటి మాఫియాను సైతం ఎదిరించి 100 హెక్టార్ల అడవిని కాపాడగలదని జమునాథుడు నిరూపించారు. కేవలం 5 మహిళలతో మొదలైనటువంటి ఆమె ప్రయాణం ఇప్పుడు 10,000 మందికి పైగా సైన్యంగా మారడం అనేది సామాజిక ఐక్యతకు, అలాగే మహిళా శక్తికి నిదర్శనం. చెట్లకు రాఖీలు కట్టడం వంటి సాంప్రదాయాల ద్వారా ఆమె ప్రకృతిని సమాజంలో ఒక భాగంగా చేశారు. ప్రభుత్వాలు వ్యవస్థల సహాయం కోసం ఎదురు చూడకుండా మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలనేటువంటి బాధ్యతను గుర్తు చేసినటువంటి జమునాథుడు నిజంగా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి రియల్ లైఫ్ లేడీ టార్జాన్. సో ఆవిడికైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పేస్తూ మరి ఇది ఇవాల్టి మన ధీరా ప్రోగ్రాం. సో మరి ఇది ఇలాంటి మరిన్ని విషయాలు విశేషాలు తెలుసుకోవాలంటే వింటూ ఉండండి వివిధ భారతి FM విత్ యువర్ RJ సమతా.

FM 101.3. శ్రోతలకు ఒక ప్రకటన. ప్రైమరీ ఛానల్లో క్యాజువల్ అసైనీస్ గా, ఎఫ్ఎం క్యాజువల్ అసైనీస్ గా, వివిధ భారతిలో క్యాజువల్ అసైనీస్ గా పనిచేయడానికి అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. కావలసిన అర్హతలు: ప్రైమరీ ఛానల్లో పనిచేయగోరు అభ్యర్థులకు కనిష్ట వయోపరిమితి 20 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 50 సంవత్సరాలు. ఎఫ్ఎం ఛానల్లో వివిధ భారతిలోనూ పనిచేయగోరు అభ్యర్థులకు కనిష్ట వయోపరిమితి 20 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరములు. అభ్యర్థులు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందినవారే ఉండాలి. గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం నుండైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి గుర్తింపు పొందిన సంస్థ నుండి సర్టిఫికెట్ అభిలషణీయం. చక్కని స్వరస్థాయి కలిగి స్పష్టమైన ఉచ్చారణతో మాట్లాడుతూ శ్రోతలను ఆకట్టుకునేలా ఉండాలి. అభ్యర్థుల ఎంపిక మూడంచెల విధానం ద్వారా జరుగుతుంది. వ్రాత పరీక్ష అభ్యర్థుల తెలుగు ఆంగ్ల భాషా నైపుణ్యం పరీక్షించేదిగా ఉంటుంది. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను స్వర పరీక్షకు పిలవడం జరుగుతుంది. వ్రాత స్వర పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 10వ తరగతి సర్టిఫికెట్, డిగ్రీ సర్టిఫికెట్, స్థానిక చిరునామా ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీ, మీ ఫోన్ నెంబర్, ఇంకా ఇమెయిల్ ఐడి తప్పక పొందుపరిచిన అప్లికేషన్తో పాటు ఇటీవల తీయించుకున్న 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో కూడిన తమ బయోడేటాను, తాము చెల్లించాల్సిన 354 రూపాయల దరఖాస్తు రుసుము రసీదుతో కలిపి టు ది స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, పున్నమ్మతోట, విజయవాడ 520010 ఈ చిరునామాకు పంపించాలి. స్వయంగా అందచేయు అభ్యర్థులు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పెట్టెలో వేయాలి. అభ్యర్థులు దరఖాస్తు రుసుము 354 రూపాయలను ఇప్పుడు చెప్పబోయే బ్యాంక్ అకౌంట్లో నెఫ్ట్ ద్వారా గాని యూపీఐ ద్వారా గాని జమ చేసి రసీదును జతపరచవలసి ఉంటుంది. అకౌంట్ నేమ్ ప్రసార భారతి, ఆల్ ఇండియా రేడియో విజయవాడ. అకౌంట్ నంబర్ 311-22-92-491. ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 00030055. అకౌంట్ నంబర్ మరొకసారి 311-22-92-491. ఐఎఫ్ఎస్సి కోడ్ మరొకసారి SBIN 00030055. డ్రాఫ్ట్లు, ఎంఓలు, పోస్టల్ ఆర్డర్లు, చెక్కులు స్వీకరించబడవు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థి

0: చేసినట్లయితే 266 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. వారు బయోడేటాకు అటెస్ట్ చేసిన కుల ధృవీకరణ పత్రం కూడా జత చేయాల్సి ఉంటుంది. మీ దరఖాస్తును కవర్లో పెట్టి కవర్ పైన మీరు అప్లై చేసే పోస్టును బట్టి ప్రైమరీ ఛానల్ క్యాజువల్ అసైనీ అని లేదా ఎఫ్ఎం క్యాజువల్ అసైనీ అని, వివిధ భారతి క్యాజువల్ అసైనీ అని రాయాల్సి ఉంటుంది. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 2026 అక్టోబర్31. చిరునామా మరొకసారి ద స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, పున్నమ్మతోట, విజయవాడ 520010. ముఖ్య గమనిక, ఇప్పుడు చెప్పిన నియామకాలు కేవలం అసైన్మెంట్ పద్ధతిలో పనిచేయడానికి మాత్రమే. ఆకాశవాణి ఉద్యోగాలకు ఇవి ఎంత మాత్రం భరోసా ఇవ్వవు. అన్ని పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి టీఏడీఏలు చెల్లించబడవు. అభ్యర్థులు తమ సొంత ఖర్చులతోనే హాజరు కావాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు కాని అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు షిఫ్ట్ డ్యూటీలు చేయవలసి ఉంటుంది. ఈ అవకాశం స్థానిక అభ్యర్థులకు మాత్రమే. మరిన్ని వివరాలు వ్యక్తిగతంగా తెలుసుకోగోరు అభ్యర్థులు ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి నేరుగా వచ్చి తెలుసుకోవచ్చు. సంప్రదించవలసిన సమయం అన్ని పని దినాల్లో ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 2 గంటల నుండి 4 గంటల వరకు. ప్రకటన విన్నారు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హలో, మరి ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ కి. అయితే వెల్కమ్ చెప్పేద్దాం. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వెల్కమ్ టు సందడి సందడి అంటూ మరి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మేము రెడీగా ఉన్నామంటూ మన లిజినెస్ అయితే ఆపకుండా అలా మెసేజెస్ వచ్చేస్తున్నాయి అనమాట. సో హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్, మరి మీ మెసేజెస్ ని నేను అడగబోయేటువంటి క్వశ్చన్స్ కి సంబంధించినటువంటి ఆన్సర్స్ ని కూడా జత చేసి మరి నాకైతే వాట్సాప్ చేసేయండి. మరి మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట.

ఎస్, మరి మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నవదుర్గలలో మొదటి రూపమైనటువంటి శైలపుత్రి దేవి ఏ పర్వతరాజు కుమార్తె? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. నవదుర్గలలో మొదటి రూపమైనటువంటి శైలపుత్రి దేవి ఏ పర్వతరాజు కుమార్తె? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866244884 ఈ వాట్సాప్ నంబర్ కి. ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వింటూ

0: ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: Only on Vivid Bharati FM 101.3, every day evening at 7:15.
0: Vintunaru Vivid Bharati FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
5: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
6: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

మరి మన సందడే సందడిలో నేను అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్ కి మన లిజనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. బాలరాజు, అనురాధ, రక్షిత అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా గొనగొండ్ల నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా అనంతనాగ్, త్రివేణి, నిఖిల్, మణిదీప, ముద్దునూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కోల నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి, రామలింగ, దమ్మాయిగూడ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపురం నుంచి రమేష్, అలాగే వెంకటాచలపతి నాగిరెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గౌతమ్ చౌడేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ లావణ్య ఫ్రమ్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన గారు ఎన్జిఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ లిఖిత మారుతి బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నందికమ్మ నుంచి తేజస్విని విజయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే కిషోర్ గారు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. సునంద అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయన్నమాట.

అండ్ ఇంకా మన లిజనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. అండ్ చిలుక నారాయణ అనసూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే రాయచూర్ నుంచి యలప్ప యాదవ్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్. నందిగామ నుంచి పుష్పావతి గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే రామళ్ళకోట నుండి దుబాయ్ భాష అబ్దుల్ మన్నార్ మునీన్ ముబీన్ బేగం అండ్ ఫ్యామిలీ మెంబర్స్ క్వశ్చన్ అర్థం కాలేదంటున్నారు, నో ప్రాబ్లం. అండ్ అలాగే సో వచ్చిన దగ్గర నుంచి అలా మెసేజెస్ పంపిస్తూ నన్ను పలకరిస్తూ ఉన్నటువంటి ఆదర్ నుంచి రాజేశ్వరి బాయ్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ చూద్దాం, మీ విష్ త్వరలోనే పూర్తి కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి నుంచి అనంతపురం నుంచి పూజారి ధనంజయ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే, క్వశ్చన్ అర్థం కాలేదంటున్నారు, నేను క్వశ్చన్ మరొకసారి అయితే రిపీట్ చేస్తాను. నవదుర్గలలో మొదటి రూపమైనటువంటి శైలపుత్రి దేవి ఏ పర్వతరాజు కుమార్తె? సో ఇదన్నమాట క్వశ్చన్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎస్ఎస్ రామారావు గారు శ్రీకాకుళం నుంచి. అలాగే పాపారావు గారు టి నర్సాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. అలాగే కేదారి వీరేష్ గారు రాజోల్ నుంచి నమస్తే అంటున్నారు. అండ్ ప్రశ్న మరొకసారి చెప్పండి అంటున్నారు వేటపాలెం రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు. సో ఇప్పుడే క్వశ్చన్ అయితే రిపీట్ చేశానండి. సో మరి నవదుర్గలలో మొదటి రూపమైనటువంటి శైలపుత్రి దేవి ఏ పర్వత రాజు కుమార్తె అని అడిగాను. సో అదనమాట క్వశ్చన్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను గారు పంపించారు, బట్ ఆన్సర్ తెలియట్లేదు అంటున్నారు.

ఎస్, నవదుర్గలలో మొదటి రూపమైనటువంటి శైలపుత్రి దేవి ఏ పర్వతరాజు కుమార్తె అని అడిగాను. అండ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హిమవంతుడు. సో హిమవంతుని పుత్రిక అన్నమాట, శైలపుత్రి హిమవంతుని పుత్రిక. మరి అలాగే మరి మన నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఏంటో తెలుసుకుందాం. అలాగే మరి నవదుర్గలలో శివుణ్ణి పొందడానికి కఠోర తపస్సు చేసినటువంటి రూపం ఏమిటి? నవదుర్గలలో ఒక అమ్మవారి రూపాన్ని ప్రత్యేకంగా మనం చెప్పుకుంటాం. అండ్ ఆవిడ శివుని పొందడానికి కఠోర తపస్సు చేశారన్నమాట. మరి ఇంతకీ ఎవరు అనేది మీకు కనుక తెలిస్తే 0866244884 ఈ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తూ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం, ప్రతి ఒక్కరి ఆర్జీ సమత.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. రాష్టంలోని మున్సిపాలిటీలలో గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాష్ట ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై స్టే ఇచ్చేందుకు, మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ నెల 16 నుంచి 18 వరకు విజయవాడలో జరిగే దసరా ఉత్సవాలకు చైనా రాయబారి జూఫీహాంగ్ తన సతీమణి టాన్ యుక్సీతో పాటు హాజరు కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయి భారత్ చైనా మధ్య సాంస్కృతిక సంబంధాలు, పరస్పర సహకారం పెంపుపై చర్చించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ఎన్నికల్లో కూటమిలో సీట్ల సర్దుబాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పలువురు కూటమి నాయకులు సమావేశం.

హాజరయ్యారు. ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్, లింగమనేని రమేష్, హరిప్రసాద్, నిమ్మల రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. రాష్టంలోని శైవక్షేత్రాలలో దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రం బలివే శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమానికి రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి ఈరోజు శంకుస్థాపన చేశారు. విజయవాడ పోస్టల్ రీజన్ కార్యాలయం ఆధ్వర్యంలో అక్టోబర్ 28వ తేదీన ఉదయం 11:30 పోస్ట్ మాస్టర్ జనరల్ విజయవాడ రీజియన్ కార్యాలయం గాంధీనగర్ బిల్డింగ్ నందు తపాలా పింఛన్ అదాలత్ నిర్వహించనున్నారు. తపాలా పెన్షనర్లు, పింఛను గ్రాట్యుటీ తదితర అంశాలకు సంబంధించిన సమస్యలను మరియు ఫిర్యాదులను సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం విజయవాడ వారికి రేపటిలోగా అందేలాగా పంపాలని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బాపట్ల నియోజకవర్గం పిట్టలవానిపాలెం మండలం కోడూరు గ్రామంలో సమగ్ర భూమి రీసర్వే ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో అధికారిక రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్రవర్మరాజు రైతులకు ఈరోజు పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా దర్శీ పట్టణంలో 120 కోట్లతో అమృత్ 2.0 తాగునీటి పనులను టీడీపీ ఇన్ఛార్జి గుట్టిపాటి లక్ష్మి ఈరోజు ప్రారంభించారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పీటీసీ గ్రౌండ్ వద్ద 6.30 కోట్లతో 12 ప్రాంతాల అభివృద్ది పనులకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఈరోజు శంకుస్థాపన చేశారు. త్వరలో జరగనున్న జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో విశాఖపట్టణంలో ఏయూలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాన్ని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఇతర అధికారులతో కలిసి విశాఖ కలెక్టర్ ఎం అభిషక్తి కిషోర్ ఈరోజు పరిశీలించారు. తుంగభద్ర ఆయకట్టు ప్రాంతాలకు నవంబర్ చివరి వరకు నీరు అందకపోతే 60,000 ఎకరాల్లో పంటలు నాశనమయ్యే అవకాశముందని, మిర్చి, కోల్డ్ స్టోరేజీలు, అనుబంధ రంగాలు కూడా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటాయని, ఈ నేపథ్యంలో పరిశ్రమలకు ఇచ్చే నీటిని నిలిపివేసి పంటలకు మళ్లించాలని రైతులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. విజయవాడ ఈగల్ జీఆర్పీ సిబ్బంది సంయుక్త ఆపరేషన్ నిర్వహించి ఓ యువతి నుంచి 110 గ్రాముల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుని ఆమెను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. భారత వెస్టిండీస్ జట్ల మధ్య ఈ రోజు రాత్రి 7 గంటలకు హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో 4 T20 మ్యాచ్ జరగనుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

ఇలా ఆడుతాడే పాడుతాడే. పిట్ట కన్ను చెదిరిటట్టు లొట్టలేసి కూడుతాడే. తులుబొమ్మ

0: నారదునికి లాల పోసి లాగుతాడే, సందు చూసి సామలీల పాడుతాడే పలుకుతాడే,
1: ప్రణయమిందు ప్రణవమంటూ సాటి సల్ల చిలుకుతాడే.

ఎస్, మరి నేను అడిగినటువంటి క్వశ్చన్ కి అంటే నవదుర్గల్లో శివుని పొందడానికి కఠోర తపస్సు చేసినటువంటి రూపం ఏమిటి అని అడిగాను కదా. అండ్ మరి చూసేద్దాం మన లిజనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్. అయితే మార్కాపురం నుండి టి మోహన్ రావు, అచ్యుత లక్ష్మీనారాయణ గారు పంపించారు. యాక్చువల్గా ఏంటంటే సతీదేవి, పార్వతీదేవి, సో ఈ అవతారాలు కాకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి నవదుర్గలలో, అందుకే క్లియర్ గా మెన్షన్ చేశాను, బట్ స్టిల్ కొంతమంది కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఓకే, బట్ ఎనీవేస్, అలాగే ముజఫర్ నగర్ కర్నూల్ నుండి దేవేంద్ర బాబు గారు, ఓకే ఇందాక క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే శేషసాయి రోహన్, సాయి దర్శన్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు పంపించారు. ఓకే అండి. కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతనాగ్ త్రివేణి, నిఖిల్ మణిదీప ముదునూరు కడప నుంచి,

0: ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే శంకర రెడ్డివారిపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కోల నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి శ్రీను గారు పంపించారు బట్ కాదండి. అలాగే పేటపాలెం రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే వేదంతం జానకి శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్. సో ఫస్ట్ క్వశ్చన్ కి అలాగే సెకండ్ క్వశ్చన్ కి కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగట్ల నుంచి. సంజయ్ కుమార్ కొత్తగూడెం నుంచి పంపించారు అనమాట. ఓకే అండి. అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి నాగిరెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే నాగర్ కర్నూల్ కొల్లాపూర్ నుంచి మసూం బాబా గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కిషోర్ గారు నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. ఫణి సత్య శ్రీ గారు తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్. బాలరాజు అనురాధ రక్షిత అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జిఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే వెంకట్ ఫ్రమ్ లక్క సముద్రం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే హర్షిత మదనపల్లి దేవకీదేవి పంపించారనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే గౌతమ్ చౌడేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే పూజారి ధనంజయ్ గారు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఓకే సెకండ్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎస్ఎస్ రామారావు గారు శ్రీకాకుళం నుంచి. అలాగే ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్ ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి మన లిజనర్స్ పంపించినవి చూసేద్దాం. తేజస్విని విజయలక్ష్మి గారు నందిగామ్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు నెల్లూరు నుంచి, ఓకే కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే షిహూర్ అండి, కిషోర్ అండ్ లక్ష్మణరావు గారు ఆకివేడ్ నుంచి పంపించారు, బట్ షూర్ తప్పకుండా ట్రై చేస్తాను. అలాగే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొద్దుటూరు నుంచి స్పందన కృష్ణ సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పోలవరం నుండి భాస్కరరావు రాణి గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే రాయచూర్ నుంచి ఎల్లప్ప గారు కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ లత గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. సునంద గారు అనంతపురం నుంచి పంపించారు. సో ఇందాక క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించారన్నమాట. ఓకే అలాగే హాయ్ మ్యామ్ అంటూ పంపించారు పాపారావు గారు టీ నర్సాపురం నుంచి.

ఓకే. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అలాగే దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, రామళ్లకోట నుంచి, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగొండ్ల నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, కరెక్ట్ ఆన్సర్. అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు, కరెక్ట్ ఆన్సర్. ఆదర్ నుంచి రాజేశ్వరి బాయ్ గారు, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అలాగే నెల్లూరు జిల్లా ఇనబడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు, అండ్ సుభాష్ని శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే రాఘవేంద్ర గారు ఇబ్రహంపురం నుంచి పంపించారు, కనకారావు గారు పెడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అలాగే చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సో ఓకే, కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. ఆచార్య చిరంజీవి రామలింగ తమ్మాయిగూడ హైదరాబాద్ నుండి పంపించారు. అలాగే బేతంచెర్ల గౌరీపేట నుంచి మురారి మహేష్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ గోపి పాటిబండ్ల నుంచి, రైట్ ఆన్సర్. అండ్ ఇంకా గడ్డం వంకాయ్ గారు బందర్పల్లి నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. అలాగే ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు, రైట్ ఆన్సర్. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ నుంచి కొమ్మల పవన్ కుమార్ లక్ష్మి గారు పంపించారు. ఓకే, సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో కూడా తెలుసుకుందాం.

ఎస్ ఇంకా దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌధామేణి, వసుంధర ఇనమడుగు నుండి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అలాగే జమ్మిపాలెం భారతి వెంకట కృష్ణయ్య గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో మరి క్వశ్చన్ అండ్ అలాగే ఆన్సర్ కూడా తెలుసుకుందాం. మరి నవదుర్గలలో శివుని పొందడానికి కఠోర తపస్సు చేసినటువంటి రూపం బ్రహ్మచారిణి. సో అందరు కూడా రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో కూడా తెలుసుకుందాం, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మీలో ఎవరైనా పిలవని పేరంటానికి వెళ్లారా? అంటే పిలవకపోయిన ఫంక్షన్స్ కి, అలా ఎప్పుడైనా భోజనాలకు కానీ లేకపోతే ఇంకా ఏదన్నా అలా వెళ్లారా? సో ఇలా వెళ్తే మనకి ఏమవుతుందిలే అని అనుకుంటున్నారా? లేదు, దొరికితే చాలా పెద్ద శిక్ష పడుతుంది, తెలుసా మీకు? ఎస్, ఇలా పెళ్లికి కానీ లేదంటే ఏదన్నా ఫంక్షన్ కి కానీ పిలవకుండానే వెళ్లి అక్కడ భోజనం చేసినా, లేదా అలా మంచి బట్టలు వేసుకుని వెడ్డింగ్ హాల్లో అలా దొరికిపోయినా చట్ట ప్రకారం శిక్ష అయితే పడుతుందన్నమాట. మరి ఇంతకీ ఏంటి ఆ శిక్ష? ఒకవేళ మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866 24 888 14 ఈ వాట్సాప్ నెంబర్కి. మరి భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఏ సెక్షన్ ప్రకారం మీకు అంటే ఇలా వెళ్లిన వాళ్ళకి శిక్ష పడుతుంది? సో అదనమాట. మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కనుక మీకు తెలిస్తే, నాకు తెలిసి సెక్షన్స్ అనగానే తెలియకపోవచ్చు, బట్ ఎనీవే మీరు ఆన్సర్ అయితే కనుక్కొని పంపించేస్తారు కాబట్టి మరి మీరు ఆలోచించి ఆన్సర్ ని నాకైతే వాట్సప్ చేస్తూ అండ్ వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, మరి పిలవని పేరంటానికి వెళితే ఏమవుతుందిలే అనుకుంటాం, అనుకుంటున్నారా? లేదు, ఇంకో ఇక నుంచి అలా అనుకోం. ఎందుకు అంటే మరి ఇలా పిలవని పేరంటానికి వెళితే, అంటే ఇలా పెళ్లి పిలుపు లేకుండా, లేదంటే ఫంక్షన్స్ ఏదైనా సరే పిలవ

కాకుండా అలా మంచి బట్టలు వేసుకుని వెళ్లి అక్కడున్నటువంటి వాళ్లకి దొరికిపోతే మరి మీకు ఎలాంటి శిక్ష పడచ్చు మన బిఎన్ఎస్ చట్టం ప్రకారం? సో మరి ఏంటి అనేటువంటి క్వశ్చన్ అయితే అడిగాను కదా, అండ్ మరి చూసేద్దాం మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్ అయితే. ఎస్, నెల్లూరు నుంచి రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే ఇక్కడ నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది, 30 సంవత్సరాల క్రితం నేను ఒక పెళ్లికి వెళ్ళడం జరిగింది. ఆ పెళ్లికి చాటుగా వెళ్లి చూసి భోజనాలు కూడా చేసి వచ్చాను. అండ్ సూపర్ శాంతి, ఒక శాంతినగర్ నుండి ఒకే ఒక్కడి గారు పంపించారన్నమాట, కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. ఓకే అండి, సూపర్. అలాగే మురళి గారు హాయ్ అంటూ పంపించారు, హాయ్ అండి. అలాగే యూసుఫ్ గారు హాయ్ అంటూ పంపించారు, అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి, ఓకే బట్ భాస్కర్ గారు పెడ నుంచి రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే అవమానం పరాభవం జరుగుతుంది అంటున్నారు మురారి మహేష్ బేతంచెర్ల గౌరీపేట నుంచి, ఓకే. అలాగే కౌస్తుభ ఆత్మకు నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. అలాగే రాఘవేంద్ర గారు ఇబ్రహంపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాపారావు గారు టీ నర్సాపురం నుంచి. అండ్ దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుంటూరు నుండి ఉమా మహేశ్వరరావు గారు ఎస్ రైట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జిఓ కాలనీ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ పిల్లవని పేరంటానికి వచ్చిన వాళ్ళని ఒక 4 తిట్లు తిట్టి పంపించేస్తారంట, వాళ్ల చేత పనులు కూడా చేపిస్తారంట. సూపర్. ఆకివీడ్ నుండి కిషోర్ గారు పంపించారు. అలాగే మంచి పాటలు వేస్తున్నారు, ధన్యవాదాలు అంటున్నారు ధనంజయ్ గారు అనంతపురం జిల్లా పెద్దమ్మగుడి నుంచి. అండ్ అలాగే ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నరసింహారావు గారు దేవాలగట్ల కొత్తగూడెం నుంచి పంపించారు, శిక్షేం ఉండదు అంటున్నారు. ఉంది, ఉందండి. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఎస్ ఇందా క్వశ్చన్ కి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ అలాగే ఇప్పుడు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఆదర్ నుంచి పంపించారన్నమాట. అండ్ పోలవరం నుండి భాస్కర్రావు రాణి గారు రైట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎఫ్ తర్వాత ఎస్ఎంఎస్ సర్దార్ గారు, ఓకే పంపించారు ఆన్సర్. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు ఇలాంటి శిక్షలు కూడా ఉన్నాయని ఇప్పుడే తెలిసింది అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. ఉన్నాయి ఇలాంటివి, మనకి తెలియనివి చాలా ఉన్నాయండి. అండ్ ఆదర్ నుండి రాజేశ్వరి గారు, అంత సాహసం ఎందుకని ఎప్పుడు వెళ్ళలేదు సమత గారు, ఒకవేళ పొరపాటున వెళ్ళి ఇంకా అక్కడ దొరికామనుకోండి అంతే సంగతులు అంటున్నారు. అండ్ అలాగే సూపర్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి నాగరెడ్డి గారు, నాగరెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ గారు పంపించారు, ఓకే వీరు వీరైతే ఫైన్ వేస్తారంట, ఓకే. అలాగే నెల్లూరు జిల్లా కొవ్వూరు నుండి బి విజయ్ కుమార్ రెడ్డి గారు పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ అంటున్నారు డేవిడ్ రాజు గారు. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురుహరి యశోద జానకిరాజు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అలాగే దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ మరి తెలుసుకుందాం రైట్ ఆన్సర్ ఏంటో. ఎస్, ఇలా పిలవని పేరంటానికి వెళితే భారతీయ న్యాయ సంహిత ప్రకారం సెక్షన్ 329 అంటే పాత ఐపీసీ సెక్షన్ 441 ఆర్ 447 ప్రకారం క్రిమినల్ ట్రెస్పాసింగ్ అంటే అక్రమ ప్రవేశం, ఈ చట్టం కింద శిక్ష అయితే విధిస్తారన్నమాట. ఒక్కరోజు కాస్త ఉచిత భోజనం కోసం వెళ్లి అక్కడ గనక మీరు దొరికారనుకోండి 3 నెలల వరకు జైలు శిక్ష లేదా ఫైన్, ఇలా ఏదైనా జరగచ్చు లేదా ఒక్కొక్కసారి 2 కూడా పడచ్చు. కాబట్టి ఇలాంటివి జరుగుతాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి, చక్కగా పిలిస్తేనే వెళ్ళండి ఫంక్షన్స్ కి, ఓకేనా? మరి అలాగే మీరందరూ ఎంతో ఇంట్రెస్టింగ్ గా

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: మరి ఇప్పుడైతే నేను ఆడియో క్లిప్ ప్లే చేయబోతున్నాను, అండ్ అలాగే వినేసి మరి ఆ సాంగ్ ఏంటి అనేది గెస్ట్ చేయడానికి రెడీగా ఉండండి మరి.

మరి విన్నారు కదా, మరి ఈ ఆడియో క్లిప్ ఏ సినిమాలోది, పాట ఏంటి అనేది కరెక్ట్ గా గెస్ చేసి మరి వాట్సాప్ చేసేయండి 0866 24 888 14 ఈ వాట్సాప్ నంబర్ కి. మనకు సూపర్ సాంగ్ అయితే వింటూ

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నీకు తెలుసా, ప్రతిరోజు అరౌండ్ 6 to 7 crore వెహికల్స్ పెట్రోల్ పంప్స్ దగ్గర ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటాయి. ఇండియాలో అరౌండ్ 20 crore టూ వీలర్స్, 3 crore కార్స్ లాస్ట్ 2.5 years నుంచి E20 తో రన్ అవుతున్నాయి.
2: అండ్ అవి అన్ని బాగానే రన్ అవుతున్నాయి కదా.
1: ఎగ్జాక్ట్లీ, E20 వల్ల వైడ్ స్ప్రెడ్ ప్రాబ్లమ్స్ నిజంగానే ఉంటే ఇప్పటికే మనం చూసుండేవాళ్ళం, కానీ అలా జరగలేదు. కబుర్లని నమ్మకండి, ఫ్యాక్ట్స్ ని నమ్మండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

0: ఎస్ మరి నేను వినిపించినటువంటి ఆడియో క్లిప్ ఏ సినిమాలోది అనేది గెస్ చేశారేమో చూసేద్దాం మన లిజనర్స్. అయితే రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, బట్ కాదండి ఆన్సర్. అయితే అలాగే ఇందాక క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడ నుంచి, కొల్లిపాడు నుంచి మౌలాలి గారు, అలాగే కోల నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి, పాలోజు గోపాల కృష్ణమాచారి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ మురళీ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కొల్లాపూర్ నుంచి సోని ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే టి పాపారావు గారు, టి నరసాపురం నుంచి, అండ్ యనమల కుదురు నుంచి భార్గవ్, మోక్ష అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ముదునూరు కడప నుంచి అనంతనాగ్ త్రివేణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమర్తి శంకర్ గారు రాజోల్ నుంచి, అండ్ ఇంకా మాధవ స్వామి అండ్ సునీత రాజోల్ నుంచి, మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి, అండ్ నాసిక వేణు గారు దేశాయపేట నుంచి, అలాగే దరిపినేని సాయికృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి, మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి, అలాగే బాబీ సిరి గణపవరం నుంచి, అండ్ దేవకీదేవి హర్షిత మదనపల్లి నుంచి. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, ఫణి సత్యశ్రీ గారు తెనాలి నుంచి, మాధవీ ఆంజనేయులు గారు బట్ సాంగ్ అయితే కరెక్టే గెస్ చేశారు భూదాన్ పోచంపల్లి నుంచి, బట్ సినిమా అయితే కన్ఫ్యూజ్ అయ్యారు. ఓకే నో ప్రాబ్లం అండి. అలాగే రాఘవేంద్ర గారు ఇబ్రహంపురం నుంచి, రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ అయితే పంపించారు. రాజశేఖర్ రెడ్డి గారు కర్నూలు నుంచి, అండ్ ఇంకా బసరకోడ్ నుంచి, ఓకే కౌస్తుభ ఆత్మకూరు నుంచి, అలాగే ధనుంజయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సిండికేట్ నగర్ నుంచి, అలాగే ఎస్ సత్యభార్గవి గారు తాడపర్తి అనంతపురం డిస్టిక్ట్ నుంచి. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే నవ్య గుంటూరు నుంచి, అండ్ ఇంకా అశోక్ గన్నవరం నుంచి, శేక్షావలి అనంతపురం నుంచి, అలాగే అనంతపూర్ జిల్లా గుత్తి నుంచి రామాంజనేయులు గారు. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే సీను గారు ఐరాల నుంచి, అలాగే వీర కనకారావు గారు వీరభద్రాపురం నుండి, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు, అలాగే గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు గారు, అలాగే రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ గారు, హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణం అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే బాలసుబ్రహ్మణ్యం రాజు చిత్తూరు జిల్లా నుంచి. సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా బోల్డ్ అన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం.
1: ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని

0: తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్, మరి మన లిజనర్స్ పంపించినటువంటి మెసేజెస్ అయితే ఇంకా ఉన్నాయన్నమాట, చూసేద్దాం. ఆచార్య చిరంజీవి గారు హైదరాబాద్ నుంచి, జాన్సన్ గారు విజయవాడ నుంచి, లక్ష్మణ్ బాబు గారు అద్దంకి నుంచి, ఓకే కరెక్ట్ గా గెస్ట్ చేశారు ఆన్సర్ అయితే, కర్నూలు నుంచి శీను గారు పంపించారు కానీ కాదండి, గౌతమ్ చౌడేపల్లి నుంచి, అలాగే షేక్ ముబీన్ అండ్ యస్మీన్ నాజ్ బీవీ నగర్ నెల్లూరు నుంచి, అలాగే గోనెగొండ కర్నూలు నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి, సులోచన గారు కరీంనగర్ నుంచి, అలాగే పోలవరం నుండి భాస్కరరావు రాణి గారు, అండ్ గోనెగొండ్ల కర్నూలు నుంచి రమేష్ గారు, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో అందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. జోగులాంబ గద్వాల డిస్టిక్ నుంచి చంద్రశేఖర్ గారు, ప్రణీత రాఘవేంద్ర, అలాగే చందు రావిరాల నుంచి, అలాగే అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి నాగిరెడ్డి గారు, ఆదర్ నుంచి రాజేశ్వరి బాయ్ గారు, అలాగే సునంద గారు అనంతపురం నుంచి, అండ్ దస్తగిరి సంధ్యా పొద్దుటూరు కడప నుంచి, లతా గారు ఉయ్యూరు నుంచి, అండ్ ఇంకా సుల్తాన్ యూసెఫ్ దుబాయ్ ఓకే దుబాయ్ నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. దామోదర్ రెడ్డి గారు అండ్ జయలక్ష్మి గారు బుక్కాపురం నుంచి, అండ్ అనసూయ గారు చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ జానకంపేట నిజామాబాద్ నుంచి, సాంబర్ శివరావు గారు వేటపాలెం నుంచి, పెడన జోగానంద్రకాల నుండి అప్పలరాజు గారు, సో ఎలా ఉన్నారు అంటూ ఓకే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అలాగే శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు, అలాగే రాంబాబు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చిత్తూరు నుంచి, అండ్ శుభ మధ్యాహ్నం అంటూ వేముల నరసింహారావు గారు నిజామాబాద్ నుంచి. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. షూర్ తప్పకుండా అండి. మురళి గారు, కమర్తి శంకర్ గారు రాజోల్ నుంచి, అలాగే మంగళగిరి నుండి యశోద గారు రైట్ ఆన్సర్, మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తల్లంపాడు నుంచి, అండ్ ఇంకా మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు నిజామాబాద్ నుంచి, అలాగే ఆచార్య చిరంజీవి గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే సంజీవపురం సావిత్రి కాటమయ్య గారు, సో అందరు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గడ్డ మంకయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, సూపర్ సాంగ్స్ అంటున్నారు. అలాగే దంపూర్ బలరామ్ రెడ్డి గారు, సుగుణమ్మ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ మరి తెలుసుకుందాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో. ఎస్, మరి ఇందాక నేను వినిపించినటువంటి సాంగ్ అయితే అన్నయ్య ఈ చిత్రంలోది, వనవల్లప్ప వల్లప్ప ఉళ్ళప్పగించి సామినంగా, ఆపుని గొప్పలి తప్ప నా తిప్పలెట్ట రంగరంగా అంటూ ఈ సాంగ్ అయితే మీ అందరి కోసం మరి వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై విత్ యువర్ ఆర్జే సమత అండ్ సందడే సందడి ప్రోగ్రామ్ కి కూడా ఇంకా బాయ్ బాయ్ అయితే చెప్పేద్దాం ఈ బ్యూటిఫుల్ సాంగ్ తో.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద రాష్టపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతారు. అనంతరం జాతీయ సరస్ మేళాలో పాల్గొంటారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ రోజు రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ షెడ్యూల్ను విడుదల చేశారు. రాష్టంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్, 77 మున్సిపాలిటీలు, 4 నగరపాలక పంచాయతీలకు ఈ నెల 18 నామినేషన్ల దాఖలు, 21 నామినేషన్ల ఉపసంహరణ, 28 ఎన్నికలు జరగనుండగా 30 ఫలితాలను వెల్లడించనున్నట్లు ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు. ఈ నెల 23 ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు, 27 ఉపసంహరణ, నవంబర్ 3 పోలింగ్, 5 ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు. నవంబర్ 26 మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఈ రోజు పెనుకొండలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా 70 మంది లబ్దిదారులకు మొత్తం 31,43,227 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో పల్లె పండుగ 3.0 నిధుల ద్వారా కాజలూరు గ్రామంలో పుష్కరాల అభివృద్ది పనుల్లో భాగంగా 1.10 కోట్ల వ్యయంతో ఏజీకేపేట నుంచి ఆత్రేయ పుష్కర్ ఘాట్ వరకు నిర్మించనున్న సీసీ

రోడ్డు పనులకు మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. 25 పడకలపైన ఉన్న హాస్పిటల్స్, జిల్లా ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల వారందరూ వ్యర్థనీటిని శుద్ది చేసే ప్లాంట్లను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవడ నాగరాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం మార్కొండపుట్టి గ్రామంలో సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఏ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలికల హక్కులు, విద్య, ఆరోగ్యం, భద్రత, సమాన అవకాశాలపై న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో హెచ్ఐఎం నిధులు 19 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఈరోజు శంకుస్థాపన చేశారు. హోళగుంద మండలం దేవరగుట్టలో దసరా పండుగ రోజు జరిగే బన్నీ ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఏ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

నాలుగు గంటల 5 నిమిషాలు అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రామ్ లోకి. మరి ఈ రోజు వివిధ ప్రోగ్రామ్ లో వన్ సింగర్ సాంగ్స్ అయితే మనం వినబోతున్నాం అనమాట. ఇంతకీ ఆ సింగర్ ఎవరు అంటే ద బ్యూటిఫుల్ వన్ అండ్ ఓన్లీ సుమంగళి గారు. సో సుమంగళి గారి వాయిస్ లో ఒక మ్యాజిక్ ఉందని చెప్పచ్చు. సో ఆవిడ పాడిన ప్రతి పాట కూడా మనకి చాలా రెగ్యులర్ గా, అంటే మన పక్కింటమ్మాయో లేకపోతే మన ఇంట్లో ఎవరైనా చక్కగా ఆడపిల్లలు పాట పాడే పిల్లలు ఎవరున్నారనుకోండి, వాళ్ళు పాడుతుంటే ఎంత శ్రావ్యంగా ఎంత మధురంగా అలా మెల్లిగా వెళ్ళిపోతూ ఉంటాయి కదా పాటలు, అలా అనిపిస్తుంటుంది నాకైతే. మరి అలా బ్యూటిఫుల్ వాయిస్ ఉన్నటువంటి సో సుమంగళి గారి వాయిస్ లో వచ్చినటువంటి సాంగ్స్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తున్నాయి. మరి వింటూ ఉండండి వివిధ భారతి FM 5.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: మన సాయం చేసావమ్మా ఒట్టుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

0: అల్లగాలి ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది నీ వర్ణన. ఇంకా
0: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
0: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మరి సమయం చూసుకుంటే 4:50 అయితే అయిపోయింది అండ్ ఇంకా మరి సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది కాబట్టి సో దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ స్టే హెల్దీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే మరి సమయం 4:50 అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే మీరు వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా.

హలో అండ్ వెల్కమ్ టు వెనెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. భార్యాభర్తలు పాలు నీళ్లలా కలిసిపోవాలని అంటూ ఉంటారు పెద్దలు. ఎవరైనా సరే కలకాలం ఒకరితో ఒకరు కలిసి బతకాలన్న ఆశతోనే వైవాహిక జీవితంలోకి అడుగు పెడతారు. ఎప్పటికైనా విడిపోవాలన్న కోరికతో ఎవరు కూడా కొత్త బంధంలోకి అడుగు పెట్టరు. పూర్వకాలంలో జీవిత భాగస్వాముల మధ్య అనురాగం, ప్రేమ, ఆప్యాయతతో పాటు ఓర్పు, సహనం ఉండేవి. అందువల్ల వారు తుది శ్వాస విడిచే వరకు ప్రాణానికి ప్రాణంగా బతికేవారు. కానీ నేటి తరంలో ఓర్పు, సహనం అనే లక్షణాలే కరువయ్యాయి. అందుకే పెళ్లైన జంటలు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ ఉంటారు. కొందరైతే చిన్న గొడవలనే పెద్దవి చేసుకుని విడిపోయే స్టేజ్ వరకు వెళ్లిపోతారు. వివాహ బంధం

టెంపుల్ కావడానికి ప్రధానంగా మూడు విషయాలు కారణమవుతాయని ఫ్యామిలీ కౌన్సిల్స్ చెప్తారు. అవేంటంటే, ఇప్పుడు చేతన్ మీతో చెప్తాడు వెన్నెల ప్రోగ్రాంలు. ఇవి మీరు ఒక్కసారి విని కాస్త అర్థం చేసుకున్నట్టయితే ఇవి మీ వివాహ సంబంధమే కాదు, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ లో కూడా మీకు హెల్ప్ చేస్తాయి. పెళ్లైన కొత్తలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిపై ఒకరు చాలా ప్రేమ కురిపిస్తారు. ఒకరంటే ఒకరు విడిచిపెట్టి ఉండలేనంత కేరింగ్ తీసుకుంటారు. ఇష్టాయిష్టాలు తెలుసుకుని భాగస్వామి మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తారు. అయితే కాలం గడిచే కొద్దీ పిల్లలు పుట్టడం, కుటుంబ బాధ్యతలు మీద పట్టడంతో ఆ ఉత్సాహం అంతా నీరుగారిపోతుంది. ఒక్కసారి భాగస్వామిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు, అప్పుడే మళ్లీ సమస్యలు మొదలవుతాయి. చికాకులు గొడవలతో జీవితం దుర్భరంగా మారిపోతుంది. అందువల్ల ఎన్ని పనులు బాధ్యతలున్నా పార్ట్నర్ ను నిర్లక్ష్యం చేయకూడదు. ఆధిపత్యం. కాపురంలో భార్యాభర్తలు ఇద్దరి పాత్ర కీలకమే. ఒకరు ఎక్కువ కాదు, మరొకరు తక్కువ కాదు, ఇద్దరూ సమానులే. కాని కొందరు భార్యాభర్తలు సంసారంలో తనదే పై చేయిగా ఉండాలని ప్రయత్నిస్తారు. భార్యపై ఆధిపత్యం చెలాయించేందుకు భర్త, భర్తను డామినేట్ చేసేందుకు భార్య ప్రయత్నిస్తే ఆ కాపురం మూండాళ్ల ముచ్చటగానే ముగిసిపోతుంది. అందుకే జీవిత భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించకుండా వారి ఇష్టాయిష్టాలేంటో తెలుసుకొని వారి మనసులో ఏముందో అర్థం చేసుకొని ప్రవర్తించాలి. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. గౌరవం ఉండాలి. కాపురంలో దంపతులిద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. ఎదుటివారి అభిప్రాయాలకు తగిన గుర్తింపు ఇవ్వాలి. ప్రతి విషయంలోనూ నా మాటే నెగ్గాలి అని ఇద్దరిలో ఎవరు అనుకున్నా అది ఏదో ఒక రోజు సంసారాన్ని కూల్చేస్తుంది. కాబట్టి కాపురంలో భాగస్వాములు ఇద్దరూ ఎదుటి వారిని గౌరవించాలి. భార్యాభర్తలు హ్యాపీగా ఉండాలంటే ఇప్పుడు చేతన్ చెప్పే టిప్స్ కొన్ని మీరు పాటించాల్సిందే. ఎప్పుడైనా సరే బంధం ఆనందంగా సాగిపోవాలంటే భార్యాభర్తలిద్దరు కూడా కొన్ని టిప్స్ పాటించాలి. అప్పుడే వారి బంధం బాగుంటుంది, కలకాలం ఆనందమయంగా కొనసాగుతుంది. అసలు ఇంతకు వారిద్దరూ ఏం పాటించాలి, ఎలా ఉండాలనే విషయాలు గుర్తించి సైకాలజిస్టులు ఏం చెప్తున్నారో ఇప్పుడు చేతన్ మీతో షేర్ చేసుకుంటాడు. ఫోన్ పక్కన పెట్టండి. ఎస్, ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ ఫోన్ కి తెగ అడిక్ట్ అయిపోతారు. ఎంతలా తినడమైనా పక్కన పెడతారేమో కానీ ఫోన్ మాత్రం పక్కన పెట్టరు. అయితే ఈ అలవాటు రిలేషన్షిప్స్ కి మరింత ఎఫెక్ట్ చూపిస్తాయని నిపుణులు చెప్తున్నారు. మీ బంధం మధ్యలో ఫోన్ ప్రభావం అంతగా ఉండకూడదు. అందుకే మీరు మీ భాగస్వామితో గడిపే సమయంలో ఫోన్ ని పక్కన పెట్టడం మర్చిపోవద్దు. ఇంపార్టెంట్ విషయం అయితేనే ఫోన్ అటెండ్ అవ్వండి, లేకపోతే వదిలేయండి. ప్రతి నోటిఫికేషన్ చూసుకుంటూ ఏముంటుందో అని పక్కన వారిని వదిలేసి ఆ ఫోన్ లో ఉంటే మాత్రం మీ రిలేషన్షిప్ ఎఫెక్ట్ అయినట్టే. లైఫ్ పార్ట్నర్ ఎదురుక అధికంగా ఫోన్ వాడడం అంత మంచిది కాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఫోన్ పక్కన పెట్టడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీ పార్ట్నర్ తో మీరు హ్యాపీగా టైం స్పెండ్ చేయగలుగుతారు. కాబట్టి ఇప్పటి నుంచి మీ పార్ట్నర్ తో గడిపే సమయంలో ఫోన్ కి దూరంగా ఉండండి. ఒకప్పుడు పార్ట్నర్ కి ఫోన్ లో మెసేజెస్ చేసి, కాల్ చేసి, వీడియో కాల్స్ లో అన్ని చూసుకుంటారు. కానీ అదే పార్ట్నర్ ఇప్పుడు మీతో ఉంటే మళ్లీ మీరు ఫోన్ లో ఏం చేస్తున్నారు? సో కీప్ ద ఫోన్ అవుట్. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఎవరూ ఫ్యామిలీ లైఫ్ ని అంతగా పట్టించుకోవడం లేదు. కానీ మీ పార్ట్నర్ తో గడిపేందుకు ఒక రోజుని కేటాయించుకోండి. ఓ రకంగా చెప్పాలంటే ఆ రోజుని డెడికేట్ చేయండి, వారితో డేట్ కి వెళ్ళండి. అలా చేయడం వల్ల మీ మధ్య బంధం మరింత బాగుంటుంది. అలా డేట్ కి వెళ్లాలనుకున్నప్పుడు రెగ్యులర్ గా కాకుండా కాస్త కొత్తగా ప్లాన్ చేయండి. మంచి హోటల్ రూమ్ బుక్ చేసుకోండి, సర్ప్రైజెస్ ప్లాన్ చేయండి, గిఫ్ట్స్ ప్లాన్ చేసుకోండి. హ్యావ్ సమ్ అడ్వెంచర్ ఇన్ యువర్ లైఫ్. భార్యాభర్తలు అంటే ఎంతసేపు సినిమాలు షికార్లు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు కలిసి ఇద్దరు అడ్వెంచర్స్ చేయండి. ఇలా చేయడం వల్ల ఓ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ మీ సొంతమవుతాయి. తెలియని ప్రాంతాలకు వెళ్ళండి, అక్కడ సాధ్యమైనంత వరకు సమయాన్ని గడపండి. ఇలా చేయడం వల్ల మీ పార్ట్నర్ గురించి కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. మీ రిలేషన్షిప్ బాగుండాలంటే ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయండి. ఇలా చేయడంలో మీరు పర్సనల్ టైం ని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. కాబట్టి ఎప్పుడు రొటీన్ కాకుండా అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా చేయండి. వెరైటీ ఇస్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ అంటారుగా. చాలా వరకు సర్ప్రైజెస్ అంటే ఇష్టపడతారు. ఇది మన స్నేహితుల నుంచి అయితే ఆ ఆనందం రెట్టింపుగా ఉంటుంది.
ఇది లవర్స్ కపుల్స్ మధ్యలో బాగా పనిచేస్తుంది కాబట్టి అప్పుడప్పుడు ఒకరికొకరు సర్ప్రైజెస్

తెచ్చుకోవడం చేస్తుండండి. ఇది చాలా మంచి అలవాటు. ఎందుకంటే తమ స్నేహితులు తమ కోసం ఆలోచించి ఏదైనా చేశారు అన్న ఆనందమే ఎదుటివారిని ఎక్కువగా ఆకర్షిస్తుంది. కాబట్టి ఒకరికొకరు సర్ప్రైజెస్ ఇచ్చి పుచ్చుకోండి. మెచ్చుకోవడం మర్చిపోవద్దు సుమా అంటారు. ఏదైనా గొడవలు తలెత్తినప్పుడు ఒకరినొకరు తిట్టుకుంటారు.

ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య ఓ సానుకూల బంధం ఏర్పడుతుంది. ఇద్దరూ కలిసి సమయం గడపండి, మీకంటూ కాస్త సమయాన్ని కేటాయించుకోండి, ఆ సమయంలో ఆనందంగా సమయం గడపండి. ఇలా చేయడం వల్ల మీ ఇద్దరికంటూ ఓ సమయం ఏర్పడుతుంది, ఈ సమయంలో ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి రిలేషన్షిప్ అయినా ఆనందమయంగా మారుతుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ టు స్పైస్ అప్ యువర్ లైఫ్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్. I'll get back to you with more such useful information in our next segment. Till then, bye. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

రేడియో వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు విందాం

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం వింటారు. మీరు డయల్ చేయవలసిన మా నంబర్లు 2246606, మరొక నంబర్ 2246606, STD కోడ్ 0877. గుర్తించగలరు, ఈ అవకాశం కేవలం మహిళా శ్రోతల కోసం మాత్రమే. వినే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది?
2: మేడం
3: చెప్పండి.
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగవుతుంది?
3: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్

0: లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
0: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
0: అంతే.
1: అర్థమైంది.
0: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
5: బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
4: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
5: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
4: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
5: సుస్థిరమైన శక్తి భవిష్యత్తు కోసం భద్రత,
4: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
5: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
4: నిరంతరం కట్టుబడి ఉంది.
5: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
4: ఐఎస్ఐ మార్కును ఉత్పత్తులను ఎంచుకుందాం.
5: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
4: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
5: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
4: భద్రతను నిర్ధారిద్దాం,
5: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం. జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్.
6: ముఖాన్ మొటిమల
7: సై బాల్,
6: గజ్జా బొబ్బల
7: సై బాల్,
6: నడుగుల తామర
7: సై బాల్,
6: బుర్రద పుల్ల
7: సై బాల్.
8: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
9: ఆకాశవాణి తిరుపతి కేంద్రం వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం వింటారు. మీరు డయల్ చేయవలసిన మా నంబర్లు 2246605, మరొక నంబర్ 2246606, STD కోడ్ 0877. మొదటి కాలర్తో మాట్లాడదాం. హలో.
10: హలో
9: హలో, నమస్తే అండి.
10: బాగున్నానండి,
9: మీరు బాగున్నారా?
10: బాగున్నా మేడం.
9: ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మీ పేరు? చెప్పండి, ఏ పాట నుంచి, ఏ సినిమా నుంచి పాట కావాలి? చెప్పండి. చెప్పండి. అలాగే అండి. మా కార్యక్రమాలు అన్ని వింటూ ఉంటారా?
10: అన్నీ వింటాను మేడం, చాలా ఇష్టం మేడం నాకు రేడియో అంటే.
9: సంతోషం అండి. మరి కోరుకున్న శ్రోతలు పేర్లు చెప్తారా?
10: నాకీర్తి.
9: చెప్పండి.
10: జానకి.
9: మీకు, మీరు కోరుకున్న శ్రోతలు అందరి కోసం పాట రెడీగా ఉంది, వింటారా మరి?
10: వింటాను మేడం.
9: ఓకే అండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. ధన్యవాదాలు.
10: ధన్యవాదాలు.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. మహిళా శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. మాకు డయల్ చేయవలసిన మా నంబర్లు 2246605, మరొక నంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో,
1: The person you are speaking with has put your call on.
0: హలో,
2: నమస్తే
0: అండి. మీ పేరు?
2: పూర్ణిమ.
0: పూర్ణిమ గారు, చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి?
2: సంక్రాంతికి వస్తున్నామా, గోదావరి గత బాగా పాట మేడం.
0: అలాగే అండి, మా కార్యక్రమాలన్నీ వింటూ ఉంటారా అండి?
2: ఇంకా మేడం,
0: కోరుకున్న శ్రోతలు ఎవరైనా ఉన్నారు? చెప్పండి.
2: ఢిల్లీ బాబు, తులసి, మేఘశ్రీ, మిత్ర, పుష్పలత, గీతాయి.
0: అలాగే అండి, తప్పకుండా. మీకోసం, మీరు కోరుకున్న శ్రోతల కోసం పాట రెడీగా ఉంది, విందామా మరి?
2: థ్యాంక్స్ మేడం,
0: ధన్యవాదాలండి.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం మహిళా శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో ఆకాశవాణి అండి, నమస్తే.
3: నమస్తే మా.
2: నమస్తే అండి, మీ పేరు?
3: నా పేరు శైలజ, దీటివారిపల్లి ఐరాల దగ్గర.
2: చెప్పండి శైలజ గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
3: మాకు రాజా లేదన్నా మంచి పాట వేయండి మేడం.
2: అలాగే అండి, మా కార్యక్రమాలన్నీ వింటూ ఉంటారా అండి?
3: నేను మా పిచ్చి పిచ్చిగా వింటాను మేడం, నాకు పాటలు అంటే చాలా ఇష్టం.
2: అలాగే అండి.
3: మాట్లాడతా అంటే నాకే ఏం మాట్లాడదా అర్థం కావట్లేదు మేడం.
2: చెప్పండి. అలాగే అండి, కోరుకున్న శ్రోతలు ఉన్నారా అండి?
3: మా పక్కన విశ్వనాథ్ అన్న, రాజమ్మ, శాంతి.
2: చెప్పండి.
3: నా పేరు శైలజ.
2: ఓకే.
3: మనోడి పేరు రామ్ చరణ్. మా అమ్మ పేరు సైత. మా కోడలు పేరు వచ్చి విమల.
2: రాజ చిత్రం నుంచి ఏ పాట అయినా పర్వాలేదా అండి?
3: ఏదైనా పర్వాలేదు మేడం.
2: అలాగే అండి.
3: మూడు నిన్న ట్రై చేస్తాను మేడం, ఈ రోజు కాల్ తగిలింది.
2: అలాగే అండి,
3: చాలా ఆనందంగా ఉంది.
2: ధన్యవాదాలండి, సంతోషం. అలాగే మాకు కాల్ చేస్తూ ఉండండి.
3: చేస్తాం మేడం.
2: ఓకే అండి, పాట రెడీగా ఉంది, విందాము.
3: బాయ్ మా.
2: బాయ్ అండి.

0: దసరా సంబరాలు రెట్టింపు చేసుకోండి, ఎస్బీఐ బ్యాంక్ తో సంతోషాలు పంచుకోండి, యోనో యాప్ తో బ్యాంకింగ్ ఈజీగా, గోల్డ్ లోన్ తో అవసరాలు తీరగా, కార్ లోన్ తో కొత్త ప్రయాణం, హోమ్ లోన్ తో సొంతింటి స్వప్నం. ఈ దసరా ఆనందం మీ సొంతం, మీ విజయానికి తోడుగా ప్రతి అడుగులో ఎస్బీఐ.
1: మహిళా శ్రోతలు ఫోనింగ్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో, హలో, ఆకాశవాణికి స్వాగతం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: ఇక్కడ నెల్లూరు జిల్లా పదనకురు తాడిపత్రి నుంచి.
1: మీ పేరు?
2: సునీత.
1: సునీత గారు,

0: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: మాకు బ్రహ్మ సినిమాలో ఏదైనా పర్వాలేదు మేడం, మోహన్ బాబు గారు.
0: మా కార్యక్రమాలన్నీ వింటూ ఉంటారా అండి?
1: వింటూ ఉంటాం మేడం, మేము చేనేత కార్మిక మగ్గం నేర్చుకుంటా వింటా ఉంటాం మేడం. అది ఇప్పుడే కాల్ చేశాను, కలుసుద్దా వెంటనే లక్కీగా కలిసింది.
0: బ్రహ్మనాయుడు లేకపోతే బ్రహ్మ అంటే సినిమా?
1: బ్రహ్మ సినిమా మేడం.
0: ఓకే అండి, ఏ పాట కావాలి దాంట్లో?
1: ఏదైనా పర్వాలేదు, గుర్తులేదు మేడం.
0: సరే అండి, పాట రెడీగా. ఓకే అండి, చెప్పండి.
1: థ్యాంక్ యూ మేడం, అందరికోసం వింటున్న వాళ్ళందరికీ.
0: అలాగే అండి, పాట రెడీగా ఉంది, విందామా మరి. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు మేడం.

శ్రోతలు, మీరింతవరకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు విందాం

ఆకాశవాణి తిరుపతి కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం వింటారు, అనంతరం సినీ గీతాల కార్యక్రమం.

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.

ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ స్పోర్ట్స్ కోటా కింద కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 126. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ 10వ తరగతి, దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. వయస్సు 18 సంవత్సరాల నుంచి 23 ఏళ్ల వరకు ఉండాలి. వేతనం నెలకు 21,700 నుంచి 69,100 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక విధానం: సర్టిఫికేట్ల పరిశీలన, శారీరక ప్రమాణాల పరీక్ష, స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, మెరిట్ జాబితా, మెడికల్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 2026 నవంబర్ 1వ తేదీ. దరఖాస్తులకు చివరి తేదీ. వెబ్సైట్ https://itbpolice.nic.in/. మీరింతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ఐఎస్ఐ మార్కును ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
0: భద్రతను నిర్ధారిద్దాం,
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం. జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్.
2: क्या आपको किसी सरकारी विभाग से जुड़ी कोई शिकायत दर्ज करनी है?
3: तो आपकी सहायता करेगी भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग के सीपी ग्राम्स पोर्टल पर समाधान दीदी.
2: समाधान दीदी 22 भारतीय भाषाओं में आपकी बात सुनती और समझती है. आपको बस अपनी शिकायत को बोलना है. समाधान दीदी की AI तकनीक आपकी शिकायत को सीधे सही मंत्रालय तक पहुँचाती है.
3: आज ही www.pgportal.gov.in पर जाएं और अपनी शिकायत दर्ज करें.
2: सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी.
4: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 నుండి 12 మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224605 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
5: శ్రోతలు, ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు చిత్రం నుంచి పాటను విందాం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
2: బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
3: మనసులో మెదిలే జ్ఞాపకానికి మధురమైన ఓ పాట తోడైతే ఆ పాటకు ముందు మనకు నచ్చిన వారి పేరు పలికితే ఆ అనుభూతే వేరు. మీ మనసులోని మాటలను ఓ ఉత్తరంగా రాయండి, మీకు నచ్చిన పాటను కోరుకోండి. మీ ఆత్మీయుల కోసం ఆ పాటను అంకితం చేయండి. మీ ఉత్తరం, మీ కోరిక, మీకు నచ్చిన పాట అన్నీ కలిసే మధురమైన వేదిక చిత్రలేఖ. ప్రతి మంగళ శుక్రవారాలు ఉదయం 9 గంటలతో పాటు, సోమ గురువారాలు రాత్రి 9:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. తప్పక వినండి. మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2, 107.5 MHz పై చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం.
4: శ్రోతలు ఇప్పుడు 100% లవ్ చిత్రం నుంచి సాంగ్ వింటారు.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
0: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11:00 నుండి 12:00 మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10:00 ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2

2 4 6 6 0 6. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877 224 6605 లేదా 2

ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 6 గంటలు కావస్తోంది. ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 అన్నమయ్య పదమంజరి భక్తిగీతాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మెట్ట వ్యవసాయంలో ఫామ్ పాండ్స్ నిర్వహణ గురించి తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ మురళీకృష్ణ గారి ప్రసంగం వింటారు. 7:45 చిత్రకుసుమాలు. 8:00 2026 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రాత్రి ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎంజి నందన్ భట్ గారు, డాక్టర్ పిటిజి రంగరామానుజాచారులు గారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రకుసుమాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 నాటిక విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:00 రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:45 ఆపాత మధురాలు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. 6:00 ప్రబోధ గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సాయిబాబా భక్తి గీతాలు వినవచ్చు. 6:30 సూక్తి ముక్తావళి. వ్యాఖ్యాత శ్రీమతి బెల్లంకొండ వరలక్ష్మి గారు. 6:35 పొలం కబుర్లు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 7:00 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం ఆకాశవాణితో అనుబంధం, శ్రోత కొత్తకోట రామకృష్ణ గారితో సంభాషణ, పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:45 ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 అమరావతి జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 2026 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. వ్యాఖ్యాతలు డాక్టర్ కెఎస్ఆర్ చక్రవర్తి గారు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి గారు. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 9:05 హలో ఆకాశవాణి శ్రోతలు ఫోన్ ఇన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. 12:10, 12:40, 1:30 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ప్రత్యేక అంశంపై మాటలు పాటలతో కూర్చిన కార్యక్రమం. సమర్పణ శ్రీమతి జయ నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం ఎలక్ట్రికల్ మెకానికల్ కోర్ దినోత్సవం గురించి కొన్ని వివరాలు, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ

0: ముఖ్యమ కార్యక్రమాల వివరాలు. 6 గంటలకు ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం గురించి కొన్ని వివరాలు. అనంతరం భక్తి కుసుమాలు. 7:15 కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 7:45 చిత్రకుసుమాలు. 8:00 2026 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు రాత్రి సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. వ్యాఖ్యాతలు డాక్టర్ పిటిజి రంగరామానుజాచార్యులు, డాక్టర్ కె రామానుజాచార్యులు. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:40 చిత్రకుసుమాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 చిత్రలేఖ శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం. 10:00 వ్యాసపీఠం మహాభారత కార్యక్రమంలో శాంతి పర్వం మొదటి భాగం వినవచ్చు. శ్రోతలు, సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: This is Akashvani, the news read by Valsa Williams. The Union Cabinet has approved a productivity-linked bonus PLB of 78 days for more than 11,40,000 eligible railway employees in recognition of their performance. Information and Broadcasting Minister Ashwini Vaishnav made the announcement while briefing the media after the Union Cabinet meeting chaired by Prime Minister Narendra Modi in New Delhi today.
2: The cabinet today approved a productivity linked bonus equivalent to 78 days wages for around 11,40,770 railway employees. The bonus is a Diwali gift for all railway employees who work tirelessly day and night to ensure the smooth functioning of the Indian Railways. The total financial outlay for the bonus is approximately 2,009 crore rupees.
1: Mr. Vaishnav also said large-scale recruitment is underway in the railways, with recruitment being carried out for around 1,65,000 posts. The union minister said the government has also approved the continuation of the National Social Assistance Programme for 5 years from 2026-27 to 2030-31 with an outlay of 53,428 crore rupees. He said the cabinet has approved the strategic restructuring of the IDBI bank. Prime Minister Narendra Modi has said India's civilizational journey has been shaped by centuries of cultural exchange and the sharing of knowledge across borders. The Prime Minister made the remarks during a message delivered at the inaugural session of the 3-day international conference on Bharat's cultural connections across the globe in New Delhi today. The Prime Minister highlighted the role of ancient centres of learning, such as Nalanda, in promoting the exchange of knowledge between India and other parts of Asia. The Prime Minister's message was read out by Culture Secretary Vivek Agarwal at the conference. External Affairs Minister Dr. S. Jayashankar and Canadian Foreign Minister Anita Anand today reviewed progress in India-Canada relations, covering trade and investment, education, energy, defence and people-to-people exchanges. The two ministers held a meeting in New Delhi, during which they also exchanged views on key regional and global developments. In a social media post, Dr. Jayashankar said India and Canada are advancing their strategic partnership through leadership-level engagement and sustained cooperation between their governments and industries. India today expressed solidarity with Saudi Arabia and condemned the string of attacks in the West Asian nation. Briefing media in New Delhi this afternoon, External Affairs Ministry spokesperson Randhir Jaiswal condemned the attack on the Aramco headquarters, which took place yesterday, saying India condemns all such attacks on civil infrastructure in the country. He said India hopes that peace and normalcy returns in the region. Giving an update on the diaspora in Saudi Arabia, Mr. Jaiswal said Indian Embassy in Riyadh is in regular touch with the Indian community members for their welfare. At the same time, advisories have been issued. Maharashtra has declared 305 of the state's 358 talukas droughted.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరికాసేపట్లో విజయవాడ నగరానికి రానున్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు నవంబర్ 3వ తేదీలోగా డిఎస్సీ 2026 పూర్తిస్థాయి నోటిఫికేషన్ను విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విజయనగరం జిల్లా తాగు సాగునీటి అవసరాల నిమిత్తం 22,14 లక్షల రూపాయలతో చెరువుల పునరుద్దరణ పనులు చేపట్టేందుకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. దీంతో రాష్ట వ్యాప్తంగా ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట ప్రకటించారు. 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలకు ఈ నెల 28న పోలింగ్ నిర్వహించనున్నామని, 30న ఓట్ల లెక్కింపు చేపడతామని తెలిపారు. ఈ నెల 18 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని, 19న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు ఈ నెల 21 వరకు గడువు ఉందని అమరావతిలో ఈరోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన వెల్లడించారు. నవంబర్ 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నామని, దీనికి సంబంధించి ఈ నెల 19న నోటిఫికేషన్ విడుదల కానుందని చెప్పారు. నామినేషన్ల దాఖలకు తుది గడువు ఈ నెల 23 కాగా, ఉపసంహరణకు ఈ నెల 27 వరకు గడువు ఉందని, నవంబర్ 5న ఫలితాలు వెల్లడించనున్నామని చెప్పారు. పంచాయతీలకు 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నామని, నవంబర్ 26న మొదటి విడత, 29న రెండో విడత, డిసెంబర్ 2న మూడో విడత జరగనున్నాయని చెప్పారు. పంచాయతీలకు ఎన్నికలు జరిగిన రోజునే ఓట్ల లెక్కింపు ఉంటుందని రాష్ట ఎన్నికల కమిషనర్ వివరిస్తూ,
2: 23 అర్బన్ లోకల్ బాడీస్ లో 4 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి, 15 మున్సిపాలిటీస్ ఉన్నాయి, 4 నగర పంచాయత్స్ ఉన్నాయి. అది కూడా సెపరేట్ గా వారు ఎప్పుడు మాకు ప్రీ ఎలక్షన్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసి చెప్తారు, అది కూడా నోటిఫికేషన్ ఇష్యూ చేస్తాము. బహుశా ఇది డిసెంబర్ లోగా కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. లాస్ట్ ఫేజ్ గ్రామ పంచాయతీ 3rd ఫేజ్ లో నోటిఫికేషన్ ఏపీఎస్ఈసీ 19/11, ఎలక్షన్ నోటీస్ 21/11, లాస్ట్ డేట్ నామినేషన్ 23/11.
1: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరికాసేపట్లో విజయవాడకు రానున్నారు. 2 రోజుల పాటు నగరంలో పర్యటించనున్న రాష్ట్రపతి ఈ సాయంత్రం ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకోనున్నారు. ఇక రేపు జాతీయ సరస్ ఆజీవక మేళా 2026ను ప్రారంభించనున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి ఈరోజు ఆ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన వివిధ ఉత్పత్తులు, ఆహార వంటకాలను ఈ సరస్సు మేళాలో ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ మేళా ద్వారా ఆంధ్రప్రదేశ్కు చెందిన డ్వాక్రా మహిళలకు అత్యంత ప్రాధాన్యత కల్పించేలా ఏర్పాట్లు

0: చేశామని చెప్పారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు 2721 ఉపాధ్యాయ పోస్టులతో డిఎస్సి 2026 ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు తుది గడువు, పరీక్ష తేదీ మొదలగు వివరాలతో కూడిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ను నవంబర్ 3లోగా విడుదల చేస్తామన్నారు. దరఖాస్తుల స్వీకరణ ఆన్లైన్ ద్వారానే ఉంటుందని, పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తామని తెలిపారు. కాగా మొత్తం 2721 పోస్టుల్లో జనరల్ స్కూల్స్కు సంబంధించి 2111 పోస్టులు, స్పెషల్ ఎడ్యుకేషన్కు సంబంధించి 350 పోస్టులు, గురుకుల సొసైటీలకు సంబంధించి 260 పోస్టులున్నాయి. విజయనగరం జిల్లా తాగు సాగునీటి అవసరాల నిమిత్తం పంచాయతీరాజ్ శాఖ నుంచి 22,14 లక్షల రూపాయలతో చెరువుల పునరుద్దరణ పనులు చేపట్టేందుకు ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి వీబీజీ రామ్జీ పథకంలో భాగంగా మెటీరియల్ కాంపోనెంట్ నిధులు 205,69 లక్షల రూపాయలు జిల్లాకు అందుబాటులో ఉన్న నేపథ్యంలో వాటిని ఉపయోగించి జిల్లాలో మొత్తం 454 చెరువులకు జీవం పోయనున్నారు. చెరువుల్లో పూడిక తొలగించి పునరుద్దరణ చేయడంతో పాటు నీరు సరఫరా అయ్యే కాలువల పునరుద్దరణ, స్లూయిజ్ గేట్లకు మరమ్మతులు చేయనున్నారు. 454 చెరువులకు సరికొత్త కళ తెచ్చేలా ఈ పనులు వెంటనే ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవా సే దేశ్ సేవ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా వక్ఫ్ సవరణలు 2025 వక్ఫ్ సవరణల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, నమోదు ప్రక్రియలో పారదర్శకతను పెంపొందించడం, ఆస్తుల వివరాలను డిజిటలైజ్ చేయడం, వాటి దుర్వినియోగాన్ని నిరోధించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం 2025ను తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా 1995 నాటి వక్ఫ్ చట్టానికి పలు సవరణలు చేసింది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడంతో పాటు వాటి పరిపాలనలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. వక్ఫ్ సవరణ చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తుల వివరాలను నిర్ణీత గడువులోగా ప్రత్యేక డిజిటల్ పోర్టల్లో నమోదు చేయడం, ఆస్తుల యాజమాన్యం, నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచడం వంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. ఇప్పటికే నమోదైన వక్ఫ్ ఆస్తుల వివరాలను కూడా పోర్టల్లో సమర్పించాలని చట్టం నిర్దేశించింది. ఈ వివరాల నమోదు కోసం యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యూమిడ్ పోర్టల్ను ఏర్పాటు చేశారు. ముస్లిం సమాజం నుండి ముఖ్యంగా మహిళలు, వితంతువులు, పస్మందా ముస్లింల నుండి వచ్చిన 1700కు పైగా ఫిర్యాదులు, వినతుల ఆధారంగానే ఈ సంస్కరణలు చేపట్టామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: వక్ఫ్ కానూన్ మే బద్లావ్ కే బాద్ అబ్ యే గరీబో సే జో లూటా జా రహా హై వో బంద్ హోనే వాలా హై. అబ్ నయే కానూన్ కే తహత్, వక్ఫ్ కే కానూన్ కే తహత్ కిసీ భీ ఆదివాసీ కీ జమీన్ కో హిందుస్తాన్ కే కిసీ భీ కోనే మే ఆదివాసీ కీ జమీన్ కో ఉస్కే ఘర్ కో ఉస్కే సంపత్తి కో ఏ వక్ఫ్ బోర్డ్ హాత్ భీ నహీ లగా పాయేగా.
0: అభివృద్ది, సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని రాష్ట మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సాలూరు నియోజకవర్గంలో 110 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి మండలానికి 20 కోట్ల రూపాయలు, సాలూరు పట్టణానికి 30 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవాలు నిర్వహించే దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. సాలూరు నియోజకవర్గానికి 1000 గోకులాలు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టైం స్లాట్ టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి దాదాపు 8 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 84,179 మంది భక్తులు దర్శించుకోగా 29,644 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల లక్ష రూపాయలుగా నమోదైంది. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ఉదయం శ్రీ మలయప్ప స్వామి సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుండి 23 వరకు గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలో రాష్టస్థాయి క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు విజయవాడ ఏపీఎస్పీఎఫ్ కమాండెంట్ ముద్దాడు శంకర్రావు తెలియజేశారు. 35వ ఏపీఎస్పీఎఫ్ స్పోర్ట్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 19 నుండి 23 వరకు జరగనున్న ఈ క్రీడా పోటీలకు

0: రాష్టవ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న క్రీడాకారులు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, 100 మీటర్ల పరుగు, 400 మీటర్ల పరుగు, 5 కిలోమీటర్ల పరుగు, హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ వంటి పోటీల్లో పాల్గొనున్నారని శంకర్రావు వెల్లడించారు. విశాఖపట్నంలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు నవంబర్ 12-13 తేదీల్లో జరగనుంది. దీనికి సన్నాహకంగా రాష్ట వ్యాప్తంగా 5 ప్రాంతీయ సదస్సుల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే అక్టోబర్ 7వ తేదీన విశాఖపట్నంలోను 12న కాకినాడలో 2 సదస్సులు విజయవంతంగా పూర్తయ్యాయి. మిగిలిన 3 ప్రాంతీయ సదస్సులను అక్టోబర్ 16వ తేదీన అమరావతిలోను, అక్టోబర్ 23వ తేదీన అనంతపురంలోను, 26న తిరుపతిలోను ప్రభుత్వం నిర్వహించనుంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్టపతి ద్రౌపది ముర్ము మరికాసేపట్లో విజయవాడ నగరానికి రానున్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు నవంబర్ 3వ తేదీలోగా డీఎస్సీ 2026 పూర్తిస్థాయి నోటిఫికేషన్ను విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విజయనగరం జిల్లా తాగు సాగునీటి అవసరాల నిమిత్తం 22.14 కోట్ల రూపాయలతో చెరువుల పునరుద్దరణ పనులు చేపట్టేందుకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. आदौ मुख्याः वार्ताः. केन्द्रीय मन्त्रिमण्डलस्य महती स्वीकृतिः. 11.40 लक्षपरिमितेभ्यः रेल कर्मचारिभ्यः 78 दिनानां पारितोषिकम् अनुमोदितम्. राष्ट्रिय सामाजिक सहायता कार्यक्रमः च 31-2000 वर्षपर्यन्तं विस्तारितः. वित्तीयक्षेत्रे मन्त्रिमण्डलस्य ऐतिहासिकः निर्णयः. సూక్ష్మ లఘు మధ్యమ ఉద్యమానాం నూతన ఉద్యమానాం చ సంవర్ధనాయ IDBI బ్యాంక్ సంస్థాయాః రణనీతిక పునర్ సంరచనాయై మంత్రిమండలస్య స్వీకృతిః. జాగతిక జ్ఞాన సాంస్కృతిక ఆదాన ప్రదానేషు భారతస్య ఐతిహాసికం అవదానం అద్య ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సప్రశ్రయం సముద్ఘోషితం. భారత్ కెనడా దేశయోః రణనీతిక సహభాగితాయాః నూతనః అభ్యుదయః. వాణిజ్య ఊర్జా రక్షా శిక్షా క్షేత్రేషు పరస్పర సహయోగస్య దృఢీకరణాయ సంకల్పః. అపి చ హైదరాబాద్ నగరె అద్య భారత్ వెస్టిండీస్ దళయోః 4th T20 అంతారాష్ట్రీయ సమ్ముఖీకరణం భవిష్యతి. अथ वार्ताः विशदीकृत्य. उत्कृष्ट प्रदर्शनाय 44,000+ रेल कर्मचारिणः 78 दिनानां वेतनातुल्यं उत्पादकता सम्बद्ध पारितोषिकं लप्स्यन्ते. मन्त्रिमण्डलस्य निर्णयं श्रावयता अश्विनी वैष्णवेन प्रोदीरितं यत् पर्वणः प्राग् दीयमानम् एतत् पारितोषिकं कर्मचारिणां कार्यप्रेरणाम् उत्कर्षयिष्यन्ति.
2: रेलवे के करीब 11,40,770 कर्मचारियों के लिए परफॉर्मेंस लिंक्ड बोनस, 78 दिनों का बोनस आज कैबिनेट ने अप्रूव किया. ये दीपावली का उपहार है रेलवे के सभी कर्मठ कर्मचारियों के लिए जो दिन रात मेहनत करते हैं. करीब 2,009 करोड़ रुपए का टोटल बोनस है.
1: केंद्रीय मन्त्रिमण्डलेन राष्ट्रिय सामाजिक सहायता कार्यक्रमस्य आगामि 5 वर्षाणां कृते 28,00,453,50,00,000 रूप्यकाणां व्ययेन विस्तारः स्वीकृतः. अनेन दिव्याङ्गजन पेन्शन् राशिः वर्धिता. दिव्याङ्गतायाः मानदण्ड सीमा 80% न्यूनीकृत्य 40% यावत् विहिता. तथा हि न्यूनतम वयः सीमा जन्मतः एव निर्धारिता इति सूचना मंत्रिणा अश्विनी वैष्णवेन समाख्यातम्.
2: दिव्यांगजनों के लिए जो पहले 80% थ्रेशोल्ड था डिसेबिलिटी पेंशन में एलिजिबिलिटी के लिए, उसको आधा करके 40% पर भी अब दिव्यांग पेंशन दिया जाएगा. पहले दिव्यांग पेंशन 18 साल से ऊपर के व्यक्ति को ही दिया जाता था. अब जन्म से ही दिव्यांगजन को पेंशन में कवर किया जाएगा. 27 लाख

0: अद्यतन ऋतु वृत्तांतानुसारं भारतीय ऋतु विज्ञान विभागेन जम्मू कश्मीर लद्दाखादि उत्तुंग भूभागेषु तमिलनाडु पुद्दुचेरी तटीय प्रदेशेषु च सघन वृष्टेः पूर्व सूचना प्रकाशिता तथा हि शुक्रवासरं यावत् देहली पंजाबादि मध्य क्षेत्रेषु झंझावातेन सह वज्रपातस्य अतिवृष्टेश्च संभावना समावेदिता। पुरुष क्रिकेट स्पर्धायां भारतं वेस्टइंडीज दलं च अद्य हैदराबाद नगरे चतुर्थे 20-20 अन्ताराष्ट्रिय क्रिकेट द्वन्द्वे परस्परं स्पर्धिष्यतः। एषा स्पर्धा भारतीय मानक समयानुगुणं सायं 7 वादने प्रारप्स्यते। पञ्चस्पर्धात्मक अस्यां श्रृंखलायां भारत पूर्वमेव 2-1 इत्यंकैः अग्रे वर्तते, यतः विगते रविवासरे इन्दौरनगरे सम्पन्नायां तृतीयायां 20-20 प्रतिस्पर्धायां भारतेन वेस्टइंडीज दलं 14 धावनांकैः पराजितम् आसीत्। इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
3: బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
2: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
3: సరసమైన స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
2: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
3: సుస్థిరమైన శక్తి భవిష్యత్తు కోసం భద్రత
2: విశ్వసనీయత సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
3: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
2: నిరంతరం కట్టుబడి ఉంది.
3: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
2: ఐఎస్ఐ మార్కు ఉత్పత్తులను ఎంచుకుందాం.
3: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
2: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
3: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం.
2: భద్రతను నిర్ధారిద్దాం.
3: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం. జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్.
4: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
2: దసరా సంబరాలు రెట్టింపు చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ తో సంతోషాలు పంచుకోండి. యోనో యాప్ తో బ్యాంకింగ్ ఈజీగా, గోల్డ్ లోన్ తో అవసరాలు తీరగా, కార్ లోన్ తో కొత్త ప్రయాణం, హోమ్ లోన్ తో సొంతింటి స్వప్నం. ఈ దసరా ఆనందం మీ సొంతం. మీ విజయానికి తోడుగా ప్రతి అడుగులో ఎస్బీఐ.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?
6: తెలుసుకుంటే ఇన్వెస్టింగ్ సింపుల్.
5: చిన్న మొత్తం

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం అన్నమయ్య పదమంజరి భక్తిగీతాలు.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ఐఎస్ఐ మార్కు ఉన్న ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: బిఐఎస్ హాల్ మార్కు ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
0: భద్రతను నిర్ధారిద్దాం,
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం. జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్.
2: అపరాధిని దయానిధివిని నేరములు చేయుట నా పని, నా నేరములెంచని నేరుపు నీది. నేను పరమాత్మతత్వము తెలియని అజ్ఞానిని, నీవు ఆత్మతత్వము తెలిసిన జ్ఞానివి. మంచితనమే తెలియని ఈ నీచుని కరుణించి పాలించిన గుణస్వరూపుని విని పురుషోత్తమ, నేను పురుషాతముడను.

మీరింతవరకు అన్నమయ్య పదమంజలి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. దేశ నాగరికత ప్రయాణం శతాబ్దాల సాంస్కృతిక మార్పిడిలో జ్ఞాన ప్రసారం ద్వారానే రూపుదిద్దుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రివర్గం జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని 5 సంవత్సరాల పాటు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. గత 4 ఏళ్లలో భారత్ 38 అభివృద్ది చెందిన దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నిన్న సౌదీ అరేబియాలో జరిగిన వరుస దాడులను భారత్ ఖండిస్తూ సంఘీభావం తెలిపింది. దేశ నాగరికత ప్రయాణం శతాబ్దాల సాంస్కృతిక మార్పిడిలో జ్ఞాన ప్రసారం ద్వారానే రూపుదిద్దుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ఈ రోజు ప్రారంభమైన ప్రపంచవ్యాప్తంగా భారత సాంస్కృతిక అనుబంధాలు అనే అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి పంపిన సందేశాన్ని సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్ చదివి వినిపించారు. నలంద వంటి ప్రాచీన విద్యా కేంద్రాలు భారతదేశానికి ఇతర ఆసియా దేశాలకు మధ్య జ్ఞాన మార్పిడికి ఎంతగానో తోడ్పడిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భౌమ సముద్ర మార్గాల ద్వారా మన ఋషులు, విద్వాంసులు, వర్తకులు, యాత్రికులు భారతీయ ఆలోచనలను ప్రపంచం నలుమూలలకు తీసుకువెళ్లారని ప్రధానమంత్రి తెలిపారు. కాగా నాగరికత ప్రభావం కేవలం ఆ దేశ భౌగోళిక సరిహద్దులకే పరిమితం కాదని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఆలోచనలు, జ్ఞానము, కళల మార్పిడి ద్వారానే నాగరికతలు సరిహద్దులను దాటి విస్తరించాయని పేర్కొన్నారు. లడక్ ప్రాంతంలో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన 5 ముఖ్య అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ రవాణా అనుసంధానాన్ని పెంచడం, విద్యుత్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, నీటి భద్రతను పటిష్టం చేయడం లక్ష్యంగా చేపడుతున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. లేహ్లోని ఖుషోక్ బకులా రింపోచి విమానాశ్రయంలో 640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. 23,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న ఈ ఆధునిక టెర్మినల్ ఏటా 35 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలను నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పదం దార్చ రోడ్డును కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. వీటితో పాటు 9 మెగావాట్ల సామర్థ్యం గల హను చిన్న నీటి విద్యుత్ ప్రాజెక్టును, 66 కెవీ డబుల్ సర్క్యూట్ దాహను కల్సి విద్యుత్ సరఫరా లైన్ను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రివర్గం ఈరోజు జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని 2026-27 నుంచి 2030-31 వరకు 5 సంవత్సరాల పాటు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. కాబినెట్ సమావేశం అనంతరం సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ సామాజిక భద్రత వలయం కోసం 53,428 కోట్ల రూపాయల వ్యయానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. దివ్యాంగుల పెన్షన్ పథకం కింద సహాయాన్ని మొత్తం ఇకపై 79 సంవత్సరాల వయస్సు వరకు ఉన్నవారికి 375 రూపాయలు, 80 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారికి 625 రూపాయలు అందించనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి సామాజిక సహాయ యోజన కింద దివ్యాంగులకు సంబంధించిన బెంచ్ మార్క్ అంగవైకల్య ప్రమాణాన్ని ప్రస్తుతం ఉన్న 80% నుంచి 40% మారుస్తున్నట్లు వైష్ణవ్ వెల్లడించారు. దీని ద్వారా 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 3,20,00,000 మంది లబ్దిదారులకు ప్రయోజనం పొందుతారు.
1: दिव्यांगजनों के लिए जो पहले 80% थ्रेशोल्ड था डिसेबिलिटी पेंशन में एलिजिबिलिटी के लिए, उसको आधा करके 40% पर भी अब दिव्यांग पेंशन दिया जाएगा. पहले दिव्यांग पेंशन 18 साल से ऊपर के व्यक्ति को ही दिया जाता था, अब जन्म से ही दिव्यांगजन को पेंशन में कवर किया जाएगा. 27 लाख दिव्यांगजन लाभार्थी होंगे. टोटल लाभार्थियों की संख्या बढ़ के

0: करीब 3,20,00,000 हो जाएगी।
1: రైల్వే ఉద్యోగుల పనితీరును గుర్తించి వారికి 78 రోజుల ఉత్పాదకతతో కూడిన బోనస్ పీఎల్బీ చెల్లించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బోనస్ చెల్లింపు కోసం కేబినెట్ 2,09,00,000 రూపాయలకు పైగా నిధులను ఆమోదించింది. అర్హులైన రైల్వే ఉద్యోగులకు ప్రతి ఏటా పండుగల కంటే ముందే పీఎల్బీ చెల్లింపులు జరుపుతామని చెప్పారు.
0: రైల్వే కే కరీబ్ 11,40,770 కర్మచారియో కే లియే పర్ఫార్మెన్స్ లింక్డ్ బోనస్ 78 దినో కా బోనస్ ఆజ్ కేబినెట్ నే అప్రూవ్ కియా. యే దీపావళి కా ఉపహార హై రైల్వే కే సభీ కర్మఠ కర్మచారియో కే లియే జో దిన రాత్ మెహనత్ కర్తే హై. కరీబ్ 2,09,00,000 రూపే కా టోటల్ బోనస్ హై.
1: ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, ప్రగతిని సాధించడానికి, రాష్టాల అభివృద్దిని వేగవంతం చేయడానికి ప్రధానమంత్రి మోదీ నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లప్పుడూ ఢిల్లీకి ప్రాధాన్యతనిస్తూ నగరాభివృద్దికి నిరంతరం సహకరిస్తున్నారని ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. ప్రభుత్వ అధినేతగా వరుసగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకుగాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతూ మహారాష్ట కేబినెట్ ఒక తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన ముంబైలో జరిగిన ఈ సమావేశంలో పరిపాలన, మౌలిక సదుపాయాలు, డిజిటల్ రంగాల్లో ప్రధానమంత్రి నాయకత్వాన్ని ప్రశంసించారు. 2029 నాటికి దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు భారత్ కృషి చేస్తోందని, అలాగే మహారాష్ట కూడా 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రివర్గం పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు సౌరవ్ దాస్, ఆశుతోష్ హోరంకాలకు ఢిల్లీలోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టు 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అజింక్యా షిండేను వ్యక్తిగత బ్యాండ్పై విడుదల చేశారు. జాతీయ రాజధానిలోనే జంతర్ మంతర్లోకి రహస్యంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన సీజేపీ నాయకులు దాస్, రంకాలతో పాటు ఇతరులను ఢిల్లీ పోలీసులు నిన్న అదుపులోకి తీసుకుని వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గడిచిన 4 ఏళ్లలో భారత్ 38 అభివృద్ది చెందిన దేశాలతో ప్రాధాన్యత గల వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో మంత్రి మాట్లాడుతూ భారతీయ వ్యాపారానికి అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలను విస్తరించడంతో పాటు గ్లోబల్ భాగస్వాములకు కూడా దేశీయ మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా భారత్ ముందడుగు వేస్తుందని మంత్రి పేర్కొన్నారు. 2014 ముందు భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు సుమారు 10 ట్రిలియన్ డాలర్ల జీడీపీ కలిగిన ఆర్థిక వ్యవస్థలకు మాత్రమే పరిమితమై ఉండేదని, ప్రస్తుతం ఆ పరిధి సుమారు 70 ట్రిలియన్ డాలర్లకు పెరిగిందని గోయల్ స్పష్టం చేశారు. భారత్ నమ్మకమైన భాగస్వాముల కోసమే మొగ్గు చూపుతోందని సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. భారత్ అమెరికా సంబంధాలపై మంత్రి మాట్లాడుతూ,
2: I think the US and India have a very, very consequential relationship, and it's only going to get better irrespective of changes in political thinking, whether in India or in the US. The relationship draws its strength from our economic imperatives, from our political imperatives, from our security imperatives. So it's a very safe relationship. I don't think the rest of the world needs to worry about it.
1: ఇరు దేశాల మధ్య బంధం ఎంతో కీలకమైందని, రాజకీయ ఆలోచనల్లో మార్పులు వచ్చినప్పటికీ ఇది మరింత బలోపేతమవుతుందని మంత్రి అన్నారు. నిన్న సౌదీ అరేబియాలో జరిగిన వరుస దాడులను ఖండిస్తూ భారత్ ఈరోజు సంఘీభావం ప్రకటించింది. న్యూఢిల్లీలో ఈ మధ్యాహ్నం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ నిన్న సౌదీ అరేబియాలోని అరామ్కో ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించారు. దేశంలోని పౌర మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులన్నింటినీ భారత్ ఖండిస్తోందని అన్నారు. ఇటువంటి దాడులు పూర్తిగా ఆమోదయోగ్యం కాదని, వెంటనే నిలిపివేయాలని ఆయన పేర్కొన్నారు. సౌదీ అరేబియా సార్వభౌమత్వాన్ని రక్షించుకోవడంలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సంఘీభావంగా నిలుస్తుందని జైస్వాల్ తెలిపారు. 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు తెలంగాణ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న 4వ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈరోజు జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఎల్లుండి వరకు హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, విదర్భ, హిమాచల్ ప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత క్రీడాకారులు

0: తో రేపు న్యూఢిల్లీలో సంభాషిస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరిగిన ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి మొత్తం 85 పతకాలను సాధించి 4వ స్థానంలో నిలిచింది. దేశ నాగరికత ప్రయాణం శతాబ్దాల సాంస్కృతిక మార్పిడులు, జ్ఞాన ప్రసారం ద్వారానే రూపుదిద్దుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రివర్గం జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని 5 సంవత్సరాల పాటు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. గత 4 ఏళ్లలో భారత్ 38 అభివృద్ది చెందిన దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నిన్న సౌదీ అరేబియాలో జరిగిన వరుస దాడులను భారత్ ఖండిస్తూ సంఘీభావం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు విందాం

0: ఈనాటి పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మెట్ట వ్యవసాయంలో ఫామ్ పాండ్స్ నిర్వహణ గురించి తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ మురళీకృష్ణ గారి ప్రసంగంతో పాటు జానపద గేయాలు వింటారు.
1: రైతు సోదరులకి నమస్కారం. ఈరోజు మనము మెట్ట వ్యవసాయంలో నీటి కుంటల ఆవశ్యకత, రూపకల్పన మరియు నిర్వహణ గురించి తెలుసుకుందాం. నీటి కుంటలంటే ఫామ్ పాండ్స్ అని అంటారు. భారతదేశంలో పెరుగుతున్న జనాభా నీటి వనరులపై విపరీతమైన ఒత్తిడి తెస్తుంది. తలసరి నీటి లభ్యత 1950 సంవత్సరంలో పోలిస్తే ప్రస్తుతము 80% తక్కువగా ఉందని అంచనా వేయబడుతుంది. దీనికి అదనంగా ప్రస్తుత వాతావరణ మార్పుల కారణంగా వర్షపాతంలో నిలకడలేనితనము మరియు తీవ్రమైన వాతావరణ మార్పుల కారణంగా భారతదేశం తరచుగా వరదలు, కరువులను ఎదుర్కొంటుంది. వర్షాధారిత వ్యవసాయ ప్రాంతాల్లో ఆహార ఉత్పత్తి పెంచడానికి వర్షపు నీటిని సేకరించి మరియు ఆ నీటి ఉపయోగ సామర్థ్యాన్ని పెంచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంటే నీటి ఉత్పాదకత, భూగర్భ జలాన్ని పెంచుటకు మరియు వర్షాధార వ్యవసాయ ప్రాంతాల్లో ఉపరితల నీటి లభ్యత పెంచుటకు, మెరుగుపరచుటకు అనేక పథకాలను భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా నిలకడైన పంట ఉత్పత్తి మరియు సాగు చేయని భూములలో నేలకోతని నియంత్రించడానికి గాను వర్షాధారిత వ్యవసాయ ప్రాంతాల్లో అమలు చేయబడిన ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం అనేది ఒక చాలా ముఖ్యమైన ప్రోగ్రాంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అనేక సమీకృత నీటి నిర్వహణ పద్ధతులు మరియు ఇతర సహజ వనరుల నిర్వహణలో నీటి కుంటలు చాలా ముఖ్యమైనవి. నీటి కుంటలు లేదా ఫామ్ పాండ్స్ లేదా వ్యవసాయ కుంటలు వర్షం పడినప్పుడు పరివాహిక ప్రాంతం నుండి సేకరింపబడిన ఉపరితల ప్రవాహాన్ని నిల్వ చేయడానికి నిర్మిస్తారు. ముఖ్యంగా ఈ సేకరింపబడిన నీటిని పంటల రక్షక తడుల కోసము, పశువుల తాగునీటి వినియోగదారిని, చేపల పెంపకానికి, రసాయనాల పిచికారీలో, చేపల ఉత్పత్తి వంటి వ్యవసాయ అనుబంధ అవసరాలకు కూడా ఉపయోగిస్తారు. వ్యవసాయ భూమిలో లోతట్టు భాగము ఈ పంట కుంటలను నిర్మించుటకు అనువైన ప్రదేశము. వ్యవసాయ భూమిలో ఉపరితల నీటి ప్రవాహాన్ని సేకరించడం కోసం నీరు లోపలికి పంపే మార్గము మరియు నీటి బయటకు పంపే మార్గం మొదలగు నిర్మాణాలు కలిగి ఉంటాయి. ఉపరితల నీటి ప్రవాహం ద్వారా పరివాహక ప్రాంతంలోని మట్టి కుంటలోకి కొట్టుకొని రాకుండా నీరు లోపలికి పంపే మార్గానికి ముందు తగు నిర్మాణం, దీనిని అంటే సిల్ట్ ట్రాప్ అంటారు. ఈ సిల్ట్ ట్రాప్ యొక్క నిర్మాణం చేపట్టవలెను. నేల స్వభావాన్ని బట్టి కుంట చుట్టూ పక్క వాళ్ళను నిర్ణయించుకోను. పంట కుంట సామర్థ్యము, చారిత్రాత్మక వాతావరణం, వర్షపాత వివరాలను ఉపయోగించి కాలానుగుణ నీటి

వ్యూహాన్ని అంచనా వేయచ్చు. కుంటలో నీటి నిలువ నష్టాలు అనగా నీటి ఆవిరి మరియు పంట కుంట నుండి నీరు ఇంకిపోవడం ద్వారా కుంట నిల్వ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. పరివాహక ప్రాంతంలో నేల రకము నీరు లోపలి పొరలలోనికి ఇంకిపోయే గుణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అఖిల భారత సమన్వయ మెట్ట వ్యవసాయ పరిశోధన స్థానాలు వారి ఫలితాల ప్రకారము సగటు వార్షిక వర్షపాతం అనగా సంవత్సర వర్షపాతము 500 నుంచి 750 మిల్లీమీటర్ల మధ్య ఉంటే 250 నుంచి 500 ఘనపు మీటర్ల సామర్థ్యం ఉన్న కుంటలను నిర్మించుకోవచ్చు. సాధారణంగా ఇది తక్కువ వర్షపాతం గల ప్రాంతంగా నిర్ణయించుకోవచ్చు. సగటు వర్షపాతం 750 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే 500 ఘనపు మీటర్ల కంటే ఎక్కువ సామర్థ్యము నీటి కుంటలను నిర్మించుకోవచ్చు. ఈ నీటి కుంటలకు అనువైన ప్రదేశ ఎంపిక అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ నీటి కుంట అనువైన ప్రదేశం యొక్క ఎంపిక స్థానిక నేల పరిస్థితి, ప్రాంతం యొక్క భౌగోళిక లక్షణాలు, స్థలాకృతి, నేలవాలు, ఎత్తుపల్లాలు, పరివాహిక ప్రాంత వైశాల్యము, ఉపరితల ప్రవాహ సామర్థ్యము, వర్షపాత క్రమము మరియు ఇతర గుణాలపై ఆధారపడి ఉంటుంది. సరైన ప్రదేశాన్ని ఎంచుకోవడము కుంటల ప్రణాళికలో చాలా ముఖ్యమైన దశల్లో ఒకటిగా పరిగణింపబడుతుంది మరియు ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లయితే అందులో కొన్ని లోతైన బంకమట్టి నీళ్ళలో నీరు ఇంకే గుణము తక్కువగా ఉండడం వలన పంట కుంటలకు ఈ నేలలు అనుకూలం. ఎర్ర నేలల్లో కుంటలకు లైనింగ్ చేసుకోవడం ద్వారా భూమి పొరల్లోకి చొచ్చుకొని పోకుండా నీటిని చాలా వరకు నియంత్రించుకోవచ్చు. తర్వాత తక్కువ ఖర్చుతో ఎక్కువ నీటి నిల్వ కోసము ఒక స్థాయి సలాకృతి మరియు ఏటవాలు ఇరువైపులా ఉన్న ఇరుకైన పల్లపు ప్రాంతం ఉత్తమం. చిత్తడి ప్రాంతంలో కోరుకున్న పరిణామంలో కుంటను నిర్మించడానికి మట్టిని మరింతగా తవ్వవలసి ఉంటుంది. ఎక్కువ వరద పరిస్థితుల్లో వరద నీరు కుంట యొక్క అలుగు ద్వారా బయటికి పోయే మార్గమును కలిగి ఉండాలి. దీనిని ఓవర్ఫ్లో ప్యాసేజ్ అంటారు. సరైన పరివాహక ప్రాంతము వరద నీటి కుంటల్లోకి అందించే విధంగా మరియు రైతు అవసరాలకు అనువైన ప్రాంతంగా అనుకూలంగా ఉండాలి. అంటే పంట బెట్టకొట్టినప్పుడు ఆ పంటకు అవసరమైనటువంటి లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ అంటే రక్షక తడి ఇచ్చేందుకు అనుకూలంగా ఉండాలి. పంట కుంట ప్రాంతము సులభంగా చేరుకోవడానికి అనువైన ప్రదేశంగా ఉండాలి, అనగా దీనికి రోడ్డు మరియు దారి బాగా ఉండాలి. నీటి పారుదల కోసం ఉపయోగించినట్లయితే గురుత్వాకర్షక ప్రవాహానికి అవకాశం ఉండేలా నీటిని ఉపయోగించే ప్రాంతానికి వీలైనంత దగ్గరగా కుంటను గుర్తించడం మంచిది. ఇతర వ్యవసాయ లేదా పశువుల పెంపకము కార్యకలాపాలకు సమీపంలో కుంటలను ఉంచడం వల్ల అన్ని వ్యవసాయ కార్యకలాపాలను ఏకీకృతం కూడా చేయడం సులభతరం అవుతుంది. ఇక ఈ పంట కుంటల యొక్క నిర్మాణం చూసినట్లయితే దీనిలో వివిధ భాగాల గురించి మనం ఇప్పుడు చర్చిస్తాము. ఇందులో మొదటిది నీరు ప్రవేశ విభాగం, అంటే దీన్ని వాటర్ ఇన్లెట్ అంటారు. పరివాహక ప్రాంతం నుండి నీటి ప్రవాహం ఇన్లెట్ నుండి కుంట లోపలికి చేరుకుంటుంది. ఈ ప్రవాహ వేగం వలన నేల కోతకు గురి కాకుండా చూసుకోవాలి. ఇన్లెట్ యొక్క క్రింది భాగము మరియు పక్క భాగములు కోతకు గురి కాకుండా రాళ్లతో గాని కడప స్లాబ్స్తో కానీ ఆయా భాగాలను పేర్చడము, దీనిని పిచ్చింగ్ వంటివి చేసుకోవాలి మరియు సిమెంటు, ఇసుక, కంకర మిశ్రమాన్ని ఉపయోగించాలి. ఇన్లెట్ నుండి కుంటలో అడుగు భాగం వరకు నేల కోతకు గురి కాకుండా సరైన నిర్మాణము చేపట్టాలి. ఇన్లెట్ యొక్క వైశాల్యము మరియు లోతు పరివాహక ప్రాంతము నీటి యొక్క ప్రవాహానికి సరి అయినదిగా ఉండాలి. తర్వాత రెండవ భాగము అవుట్లెట్, అంటే నీరు బయటికి పోయే మార్గం. కుంట యొక్క అవుట్లెట్ పంట కుంట గరిష్ట సామర్థ్యం పైన మిగిలి ప్రవాహాన్ని బయటికి పంపించడానికి అనువుగా ఉంటుంది. దీని యొక్క పొడవు పరివాహక ప్రాంతం నుండి వచ్చే గరిష్ట ప్రవాహ రేటు మీద ఆధారపడి ఉంటుంది. స్థానికంగా అందుబాటులో ఉన్న రాళ్లు దీని కింద పేర్చడం ద్వారా కింది కాలవ కోతను నియంత్రించవచ్చు. అవుట్లెట్ ద్వారా ప్రవహించే నీటి ప్రవాహము లోతులేని, నెమ్మదిగా మరియు ఏకరీతిగా ఉండే విధానంగా చూసుకోవాలి. ఇది అవుట్లెట్ల కోతకు గురయ్యే అవకాశాన్ని తగ్గిస్తుంది. తర్వాత ముఖ్యమైన విభాగము సిల్ట్ ట్రాప్. సిల్ట్ ట్రాప్ అనే నిర్మాణము నీరు కుంటలానికి ప్రవేశించే ముందు ఏర్పాటు చేస్తారు. పరివాహక ప్రాంతం నుండి నీటి ప్రవాహం ద్వారా కొట్టుకుని వచ్చే మట్టిని నిర్మాణం కొంతవరకు కుంటలో చేరకుండా అవరోధిస్తుంది. దీని వలన పంట కుంట యొక్క సామర్థ్యము కొంతవరకు కోల్పోకుండా ఉంటుంది. సిల్ట్ ట్రాప్లో చేరిన మట్టిని ఎప్పటికప్పుడు పూడిక తీసివేస్తూ ఉండాలి. తర్వాత విభాగము నీటి కుంట లైనింగ్. దీంట్లో పంట కుంటలలో

నీరు భూమి లోపలికి పొరలలోకి ఇంకిపోయే నష్టాల నివారణకు కుంటలకు లైనింగ్ చేస్తారు. దీనివలన నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండి పంటలకు అవసరమైన ముఖ్య దశల్లో రక్షిత తడులను ఇవ్వడానికి పశువుల తాగునీటికి మరియు రసాయన మందుల పిచకారీకి ఉపయోగపడుతుంది. ఇసుక, బంకమట్టి మరియు సిల్ట్ మట్టి నేలలతో పోలిస్తే తేలికపాటి నేలల విషయంలో నీరు ఇంకిపోయే నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఇటుకలు, రాళ్ళు వంటి స్థానిక వస్తువులు, సిమెంటు, కాంక్రీటు మరియు మోర్టార్ని ఉపయోగించడం ద్వారా వివిధ రకాల లైనింగులను నీటి కుంటలకు వేసుకొనవచ్చు. ఇటుకలు మరియు రాళ్లలో కాంక్రీటును ఉపయోగించడం ద్వారా ప్రారంభంలో పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది. అయితే అవి సరిగా వేయబడితే నీరు భూమి పొరల్లోనికి ఇంకిపోవడాన్ని చాలా వరకు సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు. పాలిథిన్ షీట్, హెచ్డిపిఈ షీట్, జీవో మెంబరేన్ షీట్ 300 నుంచి 500 జీఎస్ఎం సాధారణంగా 3 మీటర్ల నుండి 4 మీటర్ల లోతు నీటిని నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. ఇక ఈ వ్యవసాయ నీటి కుంటల నిర్వహణ విషయానికి వస్తే సరైన వాడకము మరియు నిర్వహణ లేకపోవడం వల్ల కుంటలు ఇన్లెట్, అవుట్లెట్, సిల్ట్ ట్రాప్ మరియు కాలువలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. పంట కుంటలకు ఎల్లవేళల మరియు ముఖ్యంగా అధిక వర్షం తర్వాత గమనించాలి. పంట కుంటలోను భారీ వర్షాలు సంభవించినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కుంటల యొక్క భాగాలు అనగా ఇన్లెట్, అవుట్లెట్, సిల్ట్ ట్రాప్ మరియు కుంట పక్క వాలు గోడలను పరిశీలించాలి మరియు అవసరమైన మరమ్మతులను చేపట్టాలి. ప్రతి ప్రవాహం తర్వాత సిల్ట్ ట్రాప్లోని మట్టిని తొలగించాలి. ప్రతి సంవత్సరము ఈ నీటి కుంటలో చేరుకున్న మట్టిని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ పుడిక తీసుకోవాలి. పంట కుంటలో లైనింగ్ షీట్ మరియు లైనింగ్ మెటీరియల్ను ప్రతి సంవత్సరము అవసరం మేరకు మరమ్మతు చేసుకోవాలి. కుంట గట్టులపై పెరిగే కలుపు మొక్కలు మరియు ముళ్ళ చెట్లను క్రమం తప్పకుండా తొలగించాలి. పశువులు మరియు అడవి జంతువులను కుంట లోపలికి రావడాన్ని నిరోధించాలి. దీని కొరకు పంట కుంట చుట్టూ సహజంగా దొరికే వెదురు దొంగలు, ప్లాస్టిక్ లేదా ఇనుప కంచెను ఏర్పాటు చేసుకోవాలి. కలుషితమైన నీరు మరియు ఇతరుల వనరుల నుంచి నీటిపారుదల కుంట నుండి దూరంగా ఉంచి కుంటలో యొక్క నీటి నిర్వహణం కలుషితం కాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఇది అతి తక్కువ వర్షపాతాలు కురిసేటువంటి రాయలసీమ జిల్లాలైన అనంతపూరు, కడప జిల్లాల్లో సుమారు 20 లక్షల ఎకరాల్లో వేరుశనగను వర్షాధార మెట్ట పంటగా సాగు చేస్తారు. పంట విత్తే సమయంలో భూమిలో నుండి పదునుగా విత్తనం బాగా మొలకెత్తి పైరవుతుంది. కానీ పంట ఊడలు దిగే సున్నితమైన దశలో అంటే విత్తిన తర్వాత 35 నుంచి 40 రోజులు వర్షాలు పడకపోతే, నేలలో తేమ లేకుంటే వేరుశనగ పంట ఊడలు భూమిలోనికి దిగక మగ్గిపోతాయి. దీని మూలంగా కాయలు రావు, అంతో ఇంతో కట్టె వస్తుంది, రైతు పూర్తిగా నష్టపోతాడు. మామూలుగా పంటలకు పండ్ల తోటలకు నీరు అత్యవకాశం. పొలాల్లో నీటి కుంటల క్షామాన్ని, దాహాన్ని అధిగమించడానికి ఎంతగానే తోడ్పడుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి అత్యల్ప వర్షపాతం వ్యవసాయ మండల్లో అనంతపూరు, కర్నూలు, కడప జిల్లాల్లో నీటి కుంటల రైతులు పాలిట వరాలుగా మారాయి. నీటి కుంటల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యానశాఖ అనేక రాయితీలు కల్పించి రైతులను ప్రోత్సహిస్తుంది. నీటి కుంటలే లేకుంటే నేటి పరిస్థితుల్లో అత్యల్ప వర్షపాత మండలంలోని చీనీ, బత్తాయి తోటలు చాలా మటుకు వేసవిలో నీరు లేక ఎండిపోయేవి. పండ్ల తోటలున్న ప్రతి రైతు తన పొలాల్లో నీటి కుంటలు ఏర్పాటు చేసుకుని వాటిని వర్షాకాలం, చలికాలంలో బోరు బావుల్లోని నీటి కుంటల్లో నింపుకుని తర్వాత వేసవిలో పండ్ల తోటలకు అధునాతన బిందు సేద్య పద్ధతి మరియు స్ప్రింక్లర్ పద్ధతి అవసరం మేరకు మితంగా అందిస్తూ తోటలను కాపాడుకోవటమే కాకుండా వేసవి పండ్ల తోటల్లో గిరాకీలో లాభాలు పొందుతున్నారు. తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో పంట పొలంలో లోతట్టున ఒక నీటి కుంటను త్రవ్వి కుంటలో నీరు ఇంకిపోకుండా పక్కలకు పోకుండా కుంటల్లో ప్లాస్టిక్ షీట్ పరిచి లేదా మట్టి ప్లస్ సిమెంట్ పూత పూసి వర్షపు నీటిని అందులో సమీకరించుకుని పైరు కీలకమైన దశలో 1-2 మార్లు తుంపర సేద్యం పద్ధతిలో నీరందిస్తే కాయలు బాగా దిగి కట్టె బాగా వచ్చి ఆదాయంతో పాటు పశువులకు పుష్టికరమైన మేత అందుబాటులో వస్తుంది. అంతేకాదు ఈ నీటి కుంటల్లో నీరు వేసవిలో నీటికి కటకటలాడే క్షామ ప్రాంతాలు అనగా కరువు ప్రాంతాల మనుషులకు పశుపక్షాదుల దాహాన్ని తీర్చుతుంది. ఈ విధంగా కుంటలు మెట్ట వ్యవసాయాన్ని ప్రత్యేకించి వేరుశనగ పంటకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నీటి కుంటలు మౌఖికంగా 2 రకాలు. వర్షాకాలంలో పడిన వర్షపు నీరుని పొలం నుండి బయట కొట్టుకొని పోయి వాగులు, వంకలు, నదీల ద్వారా సముద్రంలో చేరే నీటిని పొలంలోని లోతట్టున కుంటలో నిల్వ కట్టుకుని

తర్వాత వర్షాధార పంటలకు సున్నిత దశలో అందించి ఫలసాయం పొందడం. ఇక రెండవ రకమైనటువంటి బావులు బోర్లలోని వాటిని నీటితో అవసరం అంతగా లేని వర్షాకాలం శీతాకాలంలో నీటి కుంటల్లో మోటార్ల ద్వారా నింపి అవసరమైన సమయంలో అంటే వేసవిలో ఆ నీటిని వాడుకొని సత్ఫలితాలు పొందడము, పండ్ల తోటలను ఎండిపోకుండా కాపాడుకోవడం జరుగుతుంది. కొందరు అభ్యుదయ రైతులు సృజనాత్మకతతో బయటికి పారిపోయే నీటిని పొలంలో అనువుగా కాలువలు కట్టి బోరు బావుల్లోకి మళ్లిస్తారు. తద్వారా బోర్లో నీటి మట్టము పెరిగి తదుపరి ఉపయోగించటకు పనికి వస్తుంది. పొలంలో పడిన వర్షపు నీరు పొలం దాటకుండా చర్యలు తీసుకోవాలి. లేని ఎడల పొలం నుండి పారిపోయే నీరు విలువైన మట్టిని తీసుకొని పోవడం వల్ల రైతుకు తీవ్రమైన నష్టము జరుగుతుంది. క్రీడ అంటే కేంద్రీయ మెట్ట పంటల పరిశోధన స్థానం హైదరాబాద్ వారి చొరవతో జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి జాతీయ వినూత్న వ్యవసాయ పథకం ఆర్థిక సహాయంతో చాలా జిల్లాల్లో అనేకమైన నీటి కుంటలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి రైతుల ప్రగతికి ఎంతగానో దోహదపడుతున్నవి. ఆ నీటి కుంటలకు పంపు సెట్లను అమర్చుకుని వేసవిలోను పంటలు ముఖ్యంగా కూరగాయలు పంటల్ని పండించి ఉత్పత్తులు ఉపాధులు పొందుతున్నారు. ఆహార భద్రతకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. నీటి కుంటల్లాగే నీటి కందకాలు పండ్ల తోటల్లో మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా పండించే మామిడి, సపోటా, రేగు, గంగరేగు అనగా సీమరేగు, నేరేడు, ఉసిరి, చింతలాంటి కాపురాని కాపుకొచ్చిన తోటల్లో చెట్లు వేసవిలో నేలలో తగినంత తేమలేక కొన్ని చెట్లు క్షీణించడం లేదా బతికున్న చెట్లు నాసిరకం పండ్లను తక్కువగా కాయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మెట్టలో చెట్లను రక్షించుటకు, వాటి ఉత్పాదక నాణ్యతకు పెంచుటకు చాలా జిల్లాల్లో చెట్ల మధ్య కందకాలు అద్భుతంగా ఉపయోగం. ఈ కందకాల్ని తోట వరుసల్లో రెండు చెట్ల మధ్య 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ లోతు, 4.5 మీటర్ల పొడవున్న కందకాన్ని వర్షాకాలం ఆరంభంలో తవ్వుతారు. ఈ కందకాలు వర్షపు నీటిని పోగు చేసుకుని నీరు నిలువుకునే చిన్న కుంటలుగా పనిచేస్తాయి. వర్షాలు బాగా కురిసినప్పుడు కందకం నీటితో నింపుతుంది. ఒక్కొక్క కుంటకు రమారమి 4,500 నీరు నిలబడుతుంది. ఈ లెక్కన ఒక ఎకరంలో వరుసకు 10 చెట్లుండి 10 వరుసలున్న 90 కందకాలు ఏర్పడతాయి. ఎకరంలోని 90 కుంటల్లో సుమారు 400,000 లీటర్ల నీరు నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది. కుంటలో నీరు చాలా కాలం ఉండి పక్కలకు సీపేజీ వలన పోయి అక్కడ నేలను తడిసి పదునుగా ఉంచుతుంది. ఈ పదునే వేసవిలో చెట్లు వాడిపోకుండా కాపాడుతుంది. చెట్లు చనిపోవు. అంతేకాకుండా ఆ తేమ తగినందువల్ల చెట్లు నిండు సామర్థ్యంతో ఫలసాయాన్ని ఇస్తాయి. 50x40x2.5 మీటర్ల కొలతగల కుంటలో 50 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల సైజున్న నీటి కుంటల్లో దాదాపు 50 లక్షల లీటర్ల నిల్వ సామర్థ్యం ఉంటుంది. ఈ 50 లక్షల లీటర్ల నీటితో వేసవిలో మార్చి, ఏప్రిల్, మే 3 మాసాల్లో అధునాతన బిందు సేద్యము మరియు తుంపర సేద్యము 5 ఎకరాల్లో ఉండి కాపుకొచ్చిన 500 చీనీ చెట్లకు రోజుకు సగటున 110 లీటర్ల చొప్పున నీరు అందించవచ్చు, కరువును అధిగమించవచ్చు. అంటే దగ్గర దగ్గరగా 500 చెట్లకి 110 చొప్పులు x 90 రోజులు అంటే 3 నెలలు 50 లక్షల లీటర్ల వరకు మనము ఈ పంట కుంటల ద్వారా 5 ఎకరాల బత్తాయి తోట, చీని తోటను కాపాడుకునవచ్చు. అలాగే మెట్ట పొలాల్లో లోతట్టును ఏర్పాటు చేసిన 10x10x2 మీటర్ల చిన్న సైజు కుంటల్లో 2 లక్షల నీరు నిల్వ ఉండే సామర్థ్యం ఉంటుంది. ఈ నీటితో తుంపర పద్ధతిలో 10 ఎకరముల వేరుశనగ పంటకు కీలక సమయంలో కాయ ఎదిగి సున్నిత దశల్లో ఇచ్చుకుని మంచి పంటను తీయదు. ఈ విధంగా నీటి కుంటలు పండ్ల చెట్లకు, మెట్ట పంటలకు ప్రాణం పోస్తూ రైతులకు మేలు కలిగిస్తున్నాయి. కావున మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కరువు దుర్భిక్ష ప్రాంతంలో ఈ ఎల్నినో పరిస్థితుల ప్రభావం వలన వర్షపాతం చాలా తక్కువగా ఉంది కాబట్టి రైతులు తమ లోతట్టు ప్రాంతాల పొలాల్లో ఈ యొక్క పంట కుంటలు త్రవ్వుకొని వాళ్ళ యొక్క అత్యంత విలువైన పంటలను కాపాడుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు.

శ్రోతలు, మీరింతవరకు పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మెట్ట వ్యవసాయంలో ఫామ్ పాండ్స్ నిర్వహణ గురించి తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ మురళీకృష్ణ గారి ప్రసంగంతో పాటు జానపద గేయాలు విన్నారు.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో. ముందుగా మహానటి చిత్రం నుంచి చారులతామణి ఆలపించిన గీతం వింటారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం మిక్కీజే మేయర్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో తరువాత పాట జీన్స్ చిత్రం నుంచి సోను నిగమ్ హరిణి ఆలపించిన గీతం వింటారు. సంగీతం అందించిన వారు ఏఆర్ రెహమాన్, సాహిత్యం శివ గణేష్.

చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో తరువాత పాట ఛాంపియన్ చిత్రం నుంచి రామ్ మిరియాల ఆలపించిన గీతం వింటారు. సాహిత్యం కాసర్ లస్యాం, సంగీతం మిక్కిజే మేయర్.

మీరింతవరకు చిత్రకుసుమాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుండి ప్రసారం.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎంజి నందన్ భట్, డాక్టర్ పిటిజి రంగ రామానుజాచార్యులు. వినండి ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వెంకటేశాయ. ప్రపద్యేతం గిరిం ప్రాయ శ్రీనివాసానుకంప్య కంపయ ఇక్షుసారస్రవంచేవ యన్మూర్త్యా శర్కరాయితం. శ్రీవేంకటాద్రినిలయ కమలాకాముక పుమాన్ అభంగుర విభూతి నస్తరంగయతు మంగళం. కలియుగ వైకుంఠం ప్రత్యక్షమైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దివ్యధామమైనటువంటి తిరుమలలో
3: ఇందులో భాగంగా మూడవ రోజు సాయంకాలం స్వామివారు శ్రీ రామచంద్రుని యొక్క అవతారంలో ఆయన ఆ శివధనుర్భంగాన్ని చేస్తూ సీతమ్మను వరించేటటువంటి దివ్య ఘట్టాన్ని మనకి ఆవిష్కరింపజేస్తూ స్వామివారు ఇప్పుడే దక్షిణ మాడా వీధి నుంచి
2: స్వామివారు పశ్చిమ మాడా వీధిలోకి ఇప్పుడే తిరిగారు. స్వామివారి యొక్క దివ్యమంగళ వైభవాన్ని, దివ్యమంగళ విగ్రహ వైభవాన్ని మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది. స్వామి ఆనాడు తాను బ్రహ్మ చేత ఇవ్వబడినటువంటి ఆ వరగర్వంతో అహంకరించినటువంటి రావణాసురుడిని సంహరించడం కోసం తాను ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజమని శ్రీరామచంద్రుడుగా తాను అవతరిస్తానని ఆ దశరథుడు చేసినటువంటి ఆ పుత్రకామేష్ఠి యాగంలో తాను ఒకడు కుమారుడుగా ఉంటే చాలు అనుకుంటే నలుగురుగా వచ్చి అవతరించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అవతారాలలో పరిపూర్ణమైనటువంటి అవతారమైనటువంటి శ్రీరామావతారం. అదిగో ఆ వాహనంలో మనం దర్శించుకోవచ్చు. శ్రీమన్నారాయణుడు శ్రీరాముడుగా అవతరించి సీతమ్మను వివాహం చేసుకునేటటువంటి సందర్భంలో ఆ శివధనుర్భంగం అనేటటువంటి ఆ దివ్య లీలను, దివ్య చేష్టితాన్ని మనకి చక్కగా తెలియజేస్తున్నట్లుగా ఈనాడు ముత్యప పందిరి వాహనంలో స్వామివారు ఊరేగుతున్నారు. ముత్యాలతో అలంకరింపబడినటువంటి ఆ దివ్య వాహనంలో అందమైనటువంటి దివ్యాలంకారములతో నానా విధమైనటువంటి పరిమళ పుష్పముల యొక్క మాలలతో అదేవిధంగా సీతమ్మవారు స్వామివారి మెడలో సమర్పించేటట్లుగా ఉన్నటువంటి వరమాలతో సహా స్వామి యొక్క ఆ పుష్ప దివ్యమైనటువంటి ఆ ముత్యపు పందిరి వాహనం మనకి దర్శనమిస్తోంది. శ్రీరామచంద్రుడిగా తాను అవతరించి రావణ సంహారాన్ని చేసి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, లోక సంరక్షణ అనేటటువంటి ఒక నెపంతో అవతరించినటువంటి అవతారం రామావతారం. ఈ రామావతారం మనకి పూర్వాచార్యులందరూ కూడా ఒక గొప్పదైనటువంటి దీర్ఘ శరణాగతి అని చెప్తారు. అంటే ఆశ్రయించటం, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్షో జనార్దన అన్నట్టుగా శ్రీరామచంద్రుడిగా తాను మనిషిగా అవతరించి, శ్రీరామచంద్రుడిగా అవతరించి తాను తన యొక్క అతి మానుష చేష్టితలను చూపుతున్నట్లుగానే చూపిస్తూ ఆ రావణ సంహారాన్ని చేసినటువంటి దివ్య అవతార వైభవం ఈనాడు మనకి తిరుమల తిరుమాడ వీధులలో శ్రీరామచంద్రుడిగా ఒక పాదాన్ని ముందుకు వంచి మరొక పాదాన్ని వెనకకు ఉంచి ఆ శివధనుర్భంగం చేసేటటువంటి ఘట్టాన్ని మనకి చక్కగా ఆ ముత్యపు పందిరి వాహనంలో చక్కగా మనకి దర్శింపజేస్తున్నారు. స్వామివారి యొక్క వైభవం అద్భుతంగా మూడు రోజులుగా మనం అనుభవిస్తున్నాం వివిధమైనటువంటి వాహనాలలో. ఆ వాహనాలలో ఈనాడు ముత్యపు పందిరి వాహనం అంటారు. ముత్యం అంటే గనక అద్భుతమైనటువంటి శుద్ధ స్వరూపానికి, స్వచ్ఛతకు నిర్మలమైనటువంటి స్వరూపానికి నిదర్శనం ఆ ముత్యం. అటువంటి అనంత కోటి ముత్యాలతో ఏర్పాటు చేయబడినటువంటి ఆ వాహనంలో శ్రీరామచంద్రుడిగా తాను శివధనుర్భంగాన్ని చేస్తూ మనకి దివ్య లీలను దర్శింపజేసేటటువంటి ఈ అవతారం ఈనాటి వాహనంలో మనం సేవించుకుంటున్నాం. సీతమ్మ వారు ఆ వరమాలను

0: స్వామివారి యొక్క మెడలో అలంకరింప చేయటం కోసం తాను సిద్ధంగా ఉన్నటువంటి ఆ ఘట్టాన్ని మనం ముచ్చప్ప మంత్రి వాహనంలో సేవించుకోవచ్చు. అంతేకాదు, మనకి తెలియజేస్తాడు వాల్మీకి, సీతమ్మ చెప్తోందిట అగస్త్య మహర్షి యొక్క భార్యకి, ఆమె అడిగింది ఏమమ్మా నీకు ఎప్పుడు వివాహమైంది అని అడిగితే ఆమె చెప్తోందిట తుల్యశీల వయోవృత్తాం తుల్య అభిజన సంపదాం రాఘవో అర్హతి వైదేహీం తంచేయ మసితే క్షణం అంటాడు వాల్మీకి మహర్షి. ఇద్దరు సమానమైనటువంటి మనస్సు కలిగిన వాళ్ళుట, సమానమైనటువంటి సౌందర్యాన్ని కలిగిన వాళ్ళుట, తుల్యశీల వయ అంతేకాదుట సీతారామచంద్రుల యొక్క వయస్సు కూడా వివాహానికి తగినటువంటి వయస్సు అని చెప్తారు మనకి. అక్కడ చెప్తుంది సీతమ్మ అహల్యతో చెప్తోంది, ఏమని చెప్తోంది, తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారంగా తాను వివాహానికి అంగీకరించినట్లుగా ఆయన అనన్య రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయదా అని సీతమ్మ ఎలాగైతే సూర్యుడే సూర్యుని యొక్క కాంతి విడవకుండా ఎప్పుడు ఉంటాయో అదేవిధంగా నేను శ్రీరామచంద్రుని విడవకుండా ఉంటాను అని చెప్తుందిట. అంతేకాదు తుల్యశీల వయోవృత్తాం తుల్య అభిజన సంపదాం, అభిజన గండగని లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరిది చక్కనైనటువంటి జోడి అని చెప్పేటటువంటి అందమైనటువంటి ఆ జంటట సీరా సీతారామచంద్రుల యొక్క జంట. అందుకని పతి సంయోగ సులభం వయ దృష్వాచ మేపిత అంటే భర్తతో కలిసి ఉండగలిగే యోగ్యమైన సమయాన్ని చూసి మా నాన్నగారు నాకు వివాహం చేశారు అని చెప్తున్న సీతమ్మ. అటువంటి సీతమ్మ వారు శ్రీరామచంద్రునిలో వరమాల వేయటం కోసం సిద్ధంగా ఉన్నటువంటి ఈనాటి ఈ ముచ్చప్ప పందిరి వాహనం యొక్క వైభవాన్ని మనకి ఇంకా అనేక విషయాన్ని తెలియజేశారు నందన స్వామి వారు. అందుకోండి
1: అయ్యా రంగాచార్య గారు, ధన్యవాదాలు. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి దృశ్యావళిని తిరుమల క్షేత్రంలో చూస్తూ ఉన్నాం. ముత్యపు పందిరి వాహనం అంటే సాధారణంగా మలయప్ప స్వామి కృష్ణరూపంలోనే దర్శనం చేయడం ఆనవాయితీ, కానీ ఈనాడు కథ మారిపోయింది. కథ కాస్త ద్వాపరం నుండి త్రేతాయుగానికి మారిపోయింది. ఎందుకు మారిపోయింది అన్నారు, పక్కన దేవేర్లు ఉన్నారు కదా, వారు ఈ వాహన సేవల సందర్భంలో స్వామివారితో ముచ్చటిస్తూ అయ్యా మేము ఈ కలియుగంలో నీ లీలా వైభవాన్ని రోజూ దగ్గరుండి చూస్తున్నాం, కానీ మిగతా అవతారాలలో ఉన్న వైభవాలను మాకు చూపెట్టవా, ఇంతకు ముందైతే కృష్ణస్వామిని బాల్యలీలలు నువ్వు చేశావు, మేము వివాహం తర్వాత నీ దగ్గరికి వచ్చిన వాళ్ళము కాబట్టి నీ బాల్యలీలలను మేము చూడలేకపోయాము అన్నప్పుడు ఒక బకసంహారమో ఇంకొకటో చూపెడుతూ ఉండేవాడు. కానీ ఈనాడు అలా కాదు, స్వామివారు నేరుగా త్రేతాయుగంలో అడుగుపెట్టినట్టున్నారు. రామస్వామిని తలపింపజేస్తూ శివధనుర్భంగ ఘట్టాన్ని చక్కగా మన ముందర ఉంచుతూ ఉన్నారు. ఆ రామాయణంలో ఆ రామచంద్రమూర్తి యొక్క వైభవం ఆ ధనుస్సుతో ముడిపడి ఉంది. ఎందుకంటే రామావతారంలో ఆ రామచంద్రమూర్తి విరిచినా విల్లే, పట్టుకున్నా విల్లే. కాబట్టి కృష్ణావతారంలో భగవంతుడు ఏ ఆయుధాలు లేకుండానే బాల్యావస్థలో అనేక రాక్షసులను మట్టుబెట్టాడు. రామాయణంలో ఆ భగవంతుడు కోదండాన్ని ధరించి సమస్త ధర్మ సంరక్షణకు దీక్షితుడయ్యాడు. ఆ విధంగా దేవతలను అనుగ్రహించడానికే భగవంతుడు ఆయుధాలను పడతారు అని అంటారు. ఎందుకంటే భగవంతుడికి ఆయుధాలతో పని లేదు సుమా, అందుకనే కదా కృష్ణావతారంలో కాళీయ మర్దనం చేసేటప్పుడు ఆయన చేతిలో ఏం ఆయుధం ఉందని, పూతనను సంహరించేటప్పుడు ఆయన చేతిలో ఏం ఆయుధం ఉందని, అదేవిధంగా గోవర్ధనగిరిని ఎత్తడానికి ఆయన ఏ పరికరాన్ని వాడాడని, అదేవిధంగా బకాసురుని చీల్చడానికి రెండు చేతులతోనే కదా చీల్చి విరసేసాడు, ముక్కలు ముక్కలు చేశాడు. ఆ విధంగా భగవంతుడికి ఆయుధంతో పని లేదు. ఆయుధం అనేది ఆయుధాలలో వివిధ దేవతలు అవాహితులై ఉంటారు. ఉదాహరణకి సుదర్శన చక్రం అనుకోండి, సుదర్శనుడు మహాభక్తుడు, స్వామివారి కైంకర్యపరుడు, ఆయన్ని అనుగ్రహించడానికి సుదర్శన చక్రాన్ని భగవంతుడు ధరిస్తాడు, అదేవిధంగా శంఖాన్ని ధరిస్తాడు. ఇవన్నీ కూడా భక్తులను అనుగ్రహించడానికే కాని సర్వసమర్థుడైన సంకల్ప మాత్రము చేత సమస్త బ్రహ్మాండాన్ని సృష్టించి పాలించి వాటిని సంహరించగలిగిన ఉపసంహరించగలిగినటువంటి ఆ స్వామికి ఆయుధాలతో పనేమిటి? ఒక్క సంకల్పము చేత

0: సమస్త సృష్టిని కూడా నడపగలిగిన వాడు, వేల కోట్ల బ్రహ్మాండాలను ఆడించే ఆ బ్రహ్మాండ నాయకుడు తిరుమల క్షేత్రంలో ఈనాడు నవరాత్రి బ్రహ్మోత్సవంలో మూడవ రాజు ముచ్చటగా త్రిపుండ్రాలను ధరించి ఆ స్వామివారు మూడు విగ్రహాల రూపంలో దర్శనమిస్తూ ఉన్నారు. మధ్యలో స్వామివారు, ఒకవైపు శ్రీదేవి అమ్మవారు, ఇంకోవైపు భూదేవి అమ్మవారు. ఈనాటి విశేషం చూడండి, అమ్మవారేమో శ్రీదేవి అమ్మవారేమో సీతమ్మవారిగా అభినయం చేస్తోంది, ఇంకొక వైపు భూదేవి అమ్మవారేమో లక్ష్మణుడిలాగా అభినయం చేస్తోంది. ఆహా, ఏమి అభినయం, ఏమి అభినయం! ఆ స్వామివారి యొక్క దివ్య రూపాన్ని చూసి భక్తులందరూ కూడా పరవశులవుతున్నటువంటి ఈ శుభవేళ తిరుమల క్షేత్రంలో ఆ భగవంతుడు సర్వ విధాల భక్తులను కటాక్షిస్తూ ఉన్నాడు. ముత్యాల పందిరి సమస్త నక్షత్రాలన్నిటినీ కూడా చక్కగా అమర్చి మంటపంలో కూర్చి ఆ మంటపాన్ని తయారు చేశారా అన్నట్టుగా ఉన్నది. అంతటి కాంతి, అంతటి శోభ, అంతటి వైభవం, అంతటి వైచిత్ర్యం ఇవన్నీ కూడా ఈ ముత్యాల పందిరి వాహనంలో మనకు కనపడుతోంది. పందిరి అంటేనే చలవ కోసం చేసేది. ముత్యాలు అనేవి కూడా మన మనస్సుకు శాంతినిచ్చేటువంటి స్వభావం కలిగిన ముత్యములు అన్నారు. నవరత్నాలలో వాటిని పరిగణింపజేశారు. అంటే ఇవి చంద్రుడికి సంబంధించింది. చంద్రుడికి సంబంధించిన, చంద్రగ్రహానికి సంబంధించిన సమస్త దోషాలను పోగొట్టేది అని కూడా పెద్దలు అన్నారు. కాబట్టి ఈనాడు తిరుమల క్షేత్రంలో ఆ శ్రీ వెంకట చంద్రుడు రథవీధుల్లో మాడవీధుల్లో చకచక నడుస్తూ ఉంటే భక్తులందరూ కూడా గోవింద గోవింద అని నామాలను పఠిస్తూ ఉంటే, వేద పండితులు చతుర్వేదాలన్నిటిని కూడా వల్లిస్తూ ఉంటే, జియర్ స్వామి బృందాల వారు ద్వాదశ ఆళ్వార్లు రచించినటువంటి పాశురాలను మనకు అందచేస్తూ ఉంటే, భక్త బృందాలన్నీ కూడా పారవశంతో ఆ స్వామివారిని స్తుతిస్తూ ఉంటే, ఇది చూడడానికి ఒక అద్భుతం, వినడానికి ఇంకొక అద్భుతం, తలుచుకుంటే రోమాంచనం, మిగతా విషయాలను రంగాచార్యులు గారు మనకు అందజేస్తారు.
1: స్వామివారి యొక్క వాహన సేవలో ఈనాడు ఆళ్వార్ల యొక్క పాశురాలలో నాలుగవ ప్రబంధమైనటువంటి పెరుమాళ్ తిరుమజి అంటారు. ఆ పెరుమాళ్ తిరుమజి అనేటటువంటి దాంట్లో పెరుమాళ్ శబ్దానికి శ్రీరాముడు అని అర్థం. శ్రీరాముడి యొక్క సోదరుడు లక్ష్మణుడు. స్వామివారికి పక్కన మనకి వాహనంలో లక్ష్మణుడు దర్శనమిస్తున్నాడు. ఎలా? రెండు చేతులు కట్టుకుని ఉన్నాడు లక్ష్మణుడు. మనకి స్వామివారి యొక్క వాహనం ముత్యపు పందిరి, ముత్యాలతో ఏర్పాటు చేయబడినటువంటి వాహనం. ముత్యము శుద్ధత్వానికి, పరిమళానికి, నిర్మలత్వానికి, పరిశుద్ధత్వానికి నిదర్శనం. అట్లాగే లక్ష్మణుడు కూడా శ్రీరామచంద్రుడికి శుద్ధమైనటువంటి, నిత్యమైనటువంటి ఒక గొప్పదైనటువంటి సేవకుట. అందుకనే చెప్తాడు లక్ష్మణుడు శ్రీరామచంద్రుడితో, ఏమని లంక తాను శ్రీరామచంద్రుడితో అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు, అన్నగారండి నేను మీకు సర్వకాల సర్వావస్థలలో సేవ చేసుకుంటాను, అహం సర్వ కరిష్యామి, జాగ్రత్త స్వపత శక్తి అని అన్నాడు. అంతేకాదు మృద్నంతి కుశకంటకాన్, మీరు ముందు వెళ్ళేటప్పుడు, అమ్మవారు మీరు వెళ్ళేటప్పుడు మీకు ముందు ముళ్ళు గుచ్చుకోకుండా నేను జాగ్రత్త, కుశములు కంటకములు అంటారు, కంటకములు అంటే ముళ్ళు, కుశలంటే గనక దర్బలు రాళ్ళు మొదలైనటువంటివి, ఆ వాటన్నిటిని కూడా తొలగించి మీ మార్గంలో నేను చక్కగా నడిచేలాగా నేను మీకు సహాయం చేస్తాను అంటారు. అంతేకాదు వాల్మీకి ఒక వార్షం చెప్ప ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. అగ్రత ప్రయౌ రామ మధ్యే సీత సుమధ్యమ లక్ష్మణ పృష్ఠతో లక్ష్మణ అనుజగామహ, పృష్ఠతో ధనుష్పాణి లక్ష్మణ అనుజగామ హ అన్నాడు వాల్మీకి. హ అనే శబ్దానికి ఆశ్చర్యం అర్థం. అంటే వాల్మీకికే తెలియలేదుట వాళ్ళ యొక్క ఆ నడక సౌందర్యం. అంటే ముందు అగ్రత ప్రయౌ రామ, ముందు రాముడు వెళ్తున్నాడు, మధ్యలో సీతమ్మ ఉన్నది, వెనకాల లక్ష్మణుడు ఉన్నాడు. ఇందులో గొప్పతనం ఏమిటింది అనుకుంటున్నారట? కాదుట, వాల్మీకి కూడా తెలియని గొప్పతనం ఏమని మనకి పూర్వాచార్యులు చెప్తున్నట. ఆ ముందు శ్రీరామచంద్రుడు అకార వాచ్యుట, మధ్యలో సీతమ్మ ఉకార వాచ్యురాలు, వెనుక ఉన్నటువంటి లక్ష్మణుడు మకార వాచ్యుడు. ఆ ఊ మా కలిపితే ఓం, ఓంకారం అంటున్నారు. కాబట్టి ఒక ఓంకారం నడుచుకుంటూ వెళ్తోందా అన్నట్లుగా చూశాడట వాల్మీకి. అంటే ప్రణవం, ప్రణవ స్వరూపమైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క రూపాన్ని, అదే రూపాన్ని వాల్మీకి దర్శించినట్లుగా ఈనాడు మనం వాహనంలో స్వామివారిని సేవించుకోవచ్చు అంటారు పెద్దలు. అంటే అకార ఉకార మకారములు కలిసే ఆ ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఓ.

0: మకార ఓం అంటే ప్రణవం. ఓం అనేటటువంటిది భగవంతుని యొక్క స్వరూపం. భగవద్గీతలో కూడా ఓం తత్సదితి బ్రహ్మణ త్రివిధ స్మృత, ఓంకారం అంటే సాక్షాత్ పరబ్రహ్మం అని చెప్పాడు, ఆయనే తెలియజేశాడు. అటువంటి ఓంకార స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుడు, ఆయన సర్వరక్షకుడు. మధ్యలో సీతమ్మ ఉంటుందన్నమాట, ఆమె మధ్యవర్తిగా ఉండి ఇటు వెనకాల ఉన్నటువంటి భక్తులను ఆయన వైపు చూసేలాగా చేస్తుందిట. ఆయన వైపు చూసి భక్తులను కాపాడు స్వామి అని ఆయనకి చెప్తుందిట. అటు పక్కన స్వామితో ఆమె వాళ్ళభ్యాన్ని తెలియజేస్తుంది తన యొక్క. ఇటు లక్ష్మణుడు అనేటువంటి వాడు పుత్రుడు, మనందరం కూడా ఆయనకు పుత్రతుల్యులం, సంతానం మనందరం కూడా. మనందరికీ ఆయనను ఆశ్రయించరా అని మనకి తల్లిగా తెలియజేస్తుంది. వీళ్ళని కాపాడరా అని ఆయనకి, భర్తకి, ఆమె భార్యగా తెలియజేస్తుందట. వాత్సల్య వాళ్ళభ్యములు కలిగినటువంటి సీతమ్మ వారిని ఈనాడు మనం అదిగో ఆ ముత్యాల పందిరి వాహనంలో చక్కగా మాల ధరించి చేతిలో మాల ఉంచుకుని ఆయనను ఆశ్రయించడానికి, ఆయనకు వరమాలను వేయటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ దర్శనాన్ని మనం, ఆ వైభవాన్ని మనం సేవించుకోవచ్చు. అందుకోండి నందన్ గారు.
1: అయ్యా చక్కటి తాత్పర్యాన్ని శ్రోతలకు అందజేశారు. తిరుమల క్షేత్రంలో ఆ స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని ఈ సందర్భంలో మీరు ఊహించుకోవచ్చు. తిరుమల క్షేత్రంలో అనేక భక్త సముదాయాలు ఆ స్వామివారి ముందర వెళుతూ ఉన్నాయి. ఒక విశేషం చూడండి, ఎప్పుడైనా సరే ఒక ఊరేగింపు జరిగినప్పుడు నాయకుడు ముందు ఉంటాడు, అనుసరించే వాళ్ళందరూ కూడా వెనక ఉంటారు. కానీ తిరుమలలో దానికి విరుద్ధంగా ఉంటుంది. అనుసరించే భక్తులేమో అందరూ కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, స్వామివారికే వారేమో అందరికన్నా వెనకాల వస్తూ ఉంటారు. చిట్ట చివర ఉండేది ఎవరయ్యా అంటే స్వామివారు. ఎందుకు ఇలా అన్నారు? అయ్యా దీనికి ఒక కారణం ఉంది. మనం తిరుమల క్షేత్రంలో కానీ ఏ గుడిలో కానీ గోపురాల్లో కానీ మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మూలవర్లను చూసేటప్పుడు మనం ఆ స్వామివారికి మన మొహాన్ని చూపెడతాం, నమస్కరిస్తాం, తిరిగి వచ్చేస్తాం. కానీ ఆ భగవంతుడి యొక్క దర్శనం మాత్రము చేత మనకు అనుగ్రహం కలుగుతుంది అనేది నిజమే. కానీ ఇక్కడ అలా కాదట. ఎందుకంటే మనం ఎవరికైనా మన మొహమే చూపెడతాము కానీ వీపును చూపెట్టము. కానీ పెద్దలు ఒక రహస్యాన్ని చెప్పారు. మనం ఎప్పుడూ కూడా పుణ్యాన్ని ముందర ఉంచుకుంటాము, పాపాన్నన్నిటినీ కూడా మూట కట్టుకుని వెనక అలా వీపు మీద పెట్టుకుంటాం. మరి ఆ పాపాలు పోయేది ఎలా అంటే స్వామి అందుకనే ఈ ఉపాయం చేశాడు. వాహన సేవలలో మీరందరూ ముందుండండి, ముందుండండి, ముందుండండి, నేను వెనకాల మిమ్మల్ని చూస్తాను. ఆ విధంగా మీ పాపాలన్నిటినీ కూడా, ఎన్నెన్నో జన్మల నుండి సంచితమైన ఆ సంచిత పాపాల, ఆ సంచితమైన పాపాల సంచిని పటాపంచలు చేస్తాను అని తిరుమల క్షేత్రంలో స్వామివారు వెనకుండి నడుస్తూ ఉంటారు, భక్తులందరూ ముందరికి వెళ్తూ ఉంటారు. అంతేకాదు దేవేరులు మరి ఏం చేస్తూ ఉంటారన్నారు. దేవేరులా స్వామి? వాళ్ళు ఎన్ని బ్రహ్మోత్సవాలు చూసిన వారు. అసలు స్వామివారు తిరుమల క్షేత్రంలో నెలకొన్నప్పటి నుండి, మొట్టమొదట బ్రహ్మగారు బ్రహ్మోత్సవాలను నడిపినప్పటి నుండి, అప్పటి నుండి ఇప్పటిదాకా వేల వేల సంవత్సరాలుగా దేవేర్లు కూడా ఈ ఉత్సవాలను చూస్తూనే ఉన్నారు. ఏమండి ఈ సంవత్సరం కర్ణాటక వాళ్ళు రాలేదేమిటి? అదిగో అండి రాజస్థానం వాళ్ళు ఇదే సంవత్సరం వచ్చారా? అదిగో మణిపూర్ వాళ్ళు ఇప్పుడే డోలు వాయిస్తున్నారా? ఇలా ఒక్కొక్క భక్త బృందానికి సంబంధించినటువంటి ముచ్చటలన్నిటినీ కూడా పక్క పక్కన ఉండే స్వామివారికి అందజేస్తూ, వారు వారు మాట్లాడుకుంటూ అలా ముందుకు వెళుతూ ఉంటారు. మనమంటారా, మనం అనేక రకాలైన వ్యాపారాల్లో మునిగి ఉంటాం. వాళ్లను పలకరించడం, వీళ్లను పలకరించడం, సెల్ఫీ తీయడం, ఫోటోలు తీయడం, వీటితోనే మన బతుకు అయిపోతూ ఉంటుంది. కానీ దేవేర్లు మాత్రం వచ్చిన భక్తులెవరు, రాని భక్తులెవరు, అప్పుడొచ్చిన వాళ్ళెవరు, ఇప్పుడొచ్చిన వాళ్ళెవరు, ఇలా ప్రతి ఒక్కరిని కూడా గుర్తు తెచ్చుకొని వాళ్ళందరినీ కూడా అనుగ్రహించే మహత్తరమైనటువంటి కార్యాన్ని సాధిస్తూ ఉంటారు. తిరుమల క్షేత్రంలో ఆ స్వామివారి యొక్క అలంకారం కూడా అద్భుతమైనది. ఈ స్వామివారి యొక్క అలంకారాన్ని ఎవరు చేస్తారు అన్నారు? స్వామివారి యొక్క అలంకారాన్ని చేయడానికి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రాన్ని ఆగమశాస్త్రం అర్చకులకు ఇచ్చింది. అర్చకులు ఈనాడు స్వామివారిని నేను ఇలా చూడాలనుకుంటారు, ఈ విధంగా స్వామివారిని భక్తులకు చూసే విధంగా ఒక గొప్పదైనటువంటి అవసరాన్ని కల్పించాలి అనుకుంటారు, ఆ సంకల్పాన్ని బట్టి వారు చక్కగా స్వామివారిని అత్యద్భుతంగా అలంకరించి మన ముందర ఉంచుతారు. స్వామివారు బాలుడిలాగా బాలోపచారం అన్నారు. స్వామివారు ఏమి అనరు, ఏ దేని

0: నిషేధించరు. ఎలా బాలకృష్ణుడు యశోదమ్మ వారి దగ్గర అనేక సేవలను చేయించుకున్నాడు, ఒంటికి నూనె పట్టించుకున్నాడు, ఏ విధంగా స్నానాలు వేడి నీళ్లతో చేయించుకున్నాడు, ఆ విధంగానట. కాబట్టి స్వామివారు భక్తులకు అర్చకులకు అటువంటి అవకాశాన్ని ఇస్తారు, దాన్ని బట్టి వారు అలంకారాలు చేస్తారు. ఆ విధంగా ఈనాడు మలయప్ప స్వామివారు తిరుమల క్షేత్రంలో చక్కగా పందిరి కింద చల్లగా ముందుకు వెళుతూ ఉండగా వాతావరణం కూడా అంతే చల్లగా ఉంది. వర్షం లేదు కానీ చల్లతనం మాత్రం అందరినీ స్పృశిస్తోంది. కాబట్టి ఇంతటి చక్కటి చల్లటి వేళ ఆ స్వామివారి యొక్క వైభవాన్ని మన రంగరామానుజాచార్యుల వారు మనకు అందజేస్తారు.
1: స్వామి యొక్క ముత్యాల పందిరి వాహనంలో స్వామి యొక్క దివ్య అలంకారాన్ని చూడటానికి మనకి రెండు కళ్ళు సరిపోవు. దానిని మనం చక్కగా స్మరించుకోవచ్చు. మనకి పూర్వాచార్యులలో ఒక మహానుభావులు ఉన్నారు, వారి పేరు యామనాచార్యులని. వారు ఆ వైకుంఠంలో స్వామి ఎలా ఉంటాడో మనకి వర్ణించి చెప్పారు. ఎలా వర్ణించారు అంటే, ప్రబుగ్ధ ముగ్ధాంబుజ చారులోచనం సువిభ్రమ భ్రూతలముజ్వలాధరం సుచిస్మితం కోమలగండమున్నసం లలాట పర్యంత విలంబితాలకం అని మొదలుపెట్టి 9 శ్లోకాలలో ఆ వైకుంఠంలో స్వామి ఏరా ఉంటాడో మనకి ఇక్కడ వర్ణించి చెప్పారు. అదిగో అదే రూపం మనకి ఈనాడు వాహనంలో కూడా కనబడుతోంది. ప్రబుగ్ధ ముగ్ధాంబుజ చారులోచనం, అందమైనటువంటి నేత్ర సౌందర్యం. ఎలాంటిదట స్వామి నేత్ర సౌందర్యం? భగవద్ రామానుజుల వారు చెప్తారు మనకి, గంభీరాంబ సమద్భూత సమృష్ట నాలర వికర వికసిత పుండరీక దళామళాయతే క్షణ. అంటే ఏంటి, అప్పుడే నీటిలో వికసించేటటువంటి పద్మానికి సూర్యుని యొక్క కిరణాలు లేత కిరణాలు తగలంగానే అది వికసించేటప్పుడు ఉండే ఆ అందం ఎలా ఉంటుందో ఆ అందానికి 1000 రెట్లు అందంట స్వామి నేత్రాలని చెప్తారు. అంతేకాదు సుచస్మిత ఆధరం, ఆయన యొక్క అధర సౌందర్యం అంట. ఆ అధర సౌందర్యానికి విశ్వామిత్రుడు కూడా లొంగిపోయాడట. విశ్వామిత్రుడు అంటే సర్వసంగ పరిత్యాగి బ్రహ్మర్షి. ఆయన కూడా ఆయన ఏం చేస్తున్నాడు, శ్రీరాముడిని నిద్ర లేపాలని వెళ్ళి చూస్తూ ఆయన అధర సౌందర్యాన్ని చూస్తూ మోహించి వండిపోయాడట. ఏమంటున్నాడు, కౌసల్యా సుప్రజారామ అని చెప్పబోయి ఆగిపోయాడట చాలాసేపు. ఆయన యొక్క అధర సౌందర్యానికి మాధుర్యానికి ఆయన అధర సౌందర్య వైభవాన్ని సేవించుకున్నట. అంతేగాదు కోమలగండమున్నసం, అందమైనటువంటి చెక్కిళ్ళు కలిగిన వాడుట. అంతేకాదు ఆధిరాజ్య సూచకం, అనంతకోటి బ్రహ్మాండ నాయకత్వ సూచకమైనటువంటి ఆయన యొక్క కిరీటం, అదిగో సేవించుకుందాం అటువంటి దివ్యమంగళ విగ్రహం యొక్క కిరీటం. అట్లా వర్ణించుకుంటూ ఆ వైకుంఠంలో ఉండే స్వామి రూపాన్ని మనకి ఇక్కడ ముత్యప్ప పందిరి వాహనంలో మనం చక్కగా సేవించుకోవచ్చు ఈనాటి ఈ ఉత్సవాలలో అని మనం స్మరించుకోవచ్చు. అంతేకాదుట ముత్యాలు కనబడుతున్నాయట. ఆ ముత్యాలు ఎలాంటి ముత్యాలు అంటే, చెప్పుకున్నా మనం నిర్మలత్వానికి సేవ, నిజమైనటువంటి సేవాధర్మానికి నిదర్శనం లక్ష్మణుట. సేవ అంటే ఏమిటి, ఏ రకమైన ప్రతిఫలాన్ని ఆశించకూడదు, నేను చేశాను అని అనుకోకూడదు, నాది కాబట్టి చేశాను అనుకోకూడదు. ఈ 3 లక్షణాలు ఉంటే దాన్ని సేవ అంటారు, లేకపోతే అది వ్యాపారం. కాబట్టి వ్యాపారంలో ఏముంటుంది, నేను నీకు ఒకటి ఇచ్చానో నువ్వు నాకు ఒకటి ఇస్తావు, కానీ ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా సేవ చేసినటువంటి వాడే లక్ష్మణుడు. అందుకనే శ్రీరామచంద్రుడు చెప్తున్నాడు సుగ్రీవుడితో ఏమని, లక్ష్మణో లక్ష్మి సంపన్న. నిజమైనటువంటి సంపద ఏంటో తెలుసా, మనకి అష్టవిధ ఐశ్వర్యాలు ఉన్నాయి, ధన కనక వస్తు వాహన పుత్ర దార గృహక్షేత్రములు. దార అంటే భార్య. కాబట్టి ఇవన్నీ అష్టైశ్వర్యాలు అయితే ఈ అష్టైశ్వర్యాలకి కూడా ప్రధానమైనటువంటి ఆభరణం ఏమిటి అంటే కనుక సేవాభావన. అదిగో అటువంటి సేవాభావనని లక్ష్మణుడు పక్కనే నుంచుని శ్రీరామచంద్రుడి దగ్గర ఉండి ఆయనకి సేవిస్తున్నట్టు. అందుకనే అతనిని ఆళ్వార్లు ఏమని పిలుస్తారు తెలుసా, తీతిల్ అడియార్. తీతిల్ అడియార్, అడియార్ అంటే సేవకుడు. తీతిల్ వెతికి చూసినా దొరకనటువంటి దోషం లేనటువంటి గొప్ప సేవకుడుట. రాముడు అడవిలో తాను వెళ్తున్నప్పుడు వనవాసంలో తాను కూర్చుంటే తను రాముడు పాదాల దగ్గర కూర్చుంటాట, రాముడు కింద కూర్చుంటే తాను నుంచుంటాడట, రాముడు పడుకుంటే తాను పాదాల దగ్గర కూర్చునుంటాట. రాత్రల్లా మేలుకునిండేవాట, రాముడు పడుకునేవాడే కాదుట, రాత్రల్లా మేలుకునిండేవాట లక్ష్మణుడు. రాముడు పడుకుంటే అతనికి సేవ చేస్తూ వింజామర సేవ చేస్తూ ఉండేవాడట. అంతటి లక్షణం కలిగినటువంటి ఆ లక్ష్మణ స్వామిని మనం పక్కన సేవిస్తున్నాం. ఈ పక్కన ఉన్నటువంటిది అమ్మవారు, మా సీతమ్మ వారు.

0: ఆ సీతమ్మ లక్ష్మణే, ఆమె ఈ రామావతారంలో సాక్షాత్ మహాలక్ష్మియే, లక్ష్మీదే సీతమ్మగా అవతరించింది అంటారు. కాబట్టి హనుమంతుడు లక్ష్మి, ఆమె సీతమ్మ అని గుర్తుపట్టడానికి తాను ఎలా తనని తాను గుర్తు ఆమెకి తెలియజేయాలి అని చెప్తే, నిజమైనటువంటి వివాహిత అయినటువంటి స్త్రీ తన మామగారి యొక్క గొప్పగాని చెప్పాలి, చెప్పాలట ముందుగా. మీరెవరండి అంటే, నేను ఫలానా వారి భార్యని అని చెప్పకూడదు, ఫలానా వారి నేను కోడలిని అని చెప్పాలట, మామగారిని చెప్పాలట. అట్లాగే లక్ష్మణ హనుమంతుడు కూడా, హనుమంతుడితో కూడా సీతమ్మ ఏం చెప్తుంది, స్నుషా దశరథస్యాహం, దశరథుని యొక్క కోడలిని అని చెప్పిందట ముందు. కాబట్టి ఆమె ఆ రకమైనటువంటి పాతివ్రత్య లక్షణాలు కలిగినటువంటి సీతమ్మ వారు పక్కన నుంచుని మాల ధరించి ఉందిట. ఆ వైకుంఠంలో అదే అమ్మవారు మూడు రూపాలలో ఉంటుందిట, శ్రీదేవి, భూదేవి, నీలాదేవి. ఒక రూపంలో భోగరసం, ఒక రూపంలో లీలారసం, ఒక రూపంలో జ్ఞానరసం అని మూడు స్వరూపాలతో అమ్మవారు ఏం చేస్తుందిట. అటువంటి అమ్మవారు ఈనాడు సీతమ్మవారు వాహనంలో ముత్యాల పందిరిలో మనకు దివ్య దర్శనిస్తున్నారు. అయ్యా నందన్ గారు అందుకోండి.
1: ఎంతో చక్కగా ఈనాటి స్వామివారి యొక్క అలంకార వైభవాన్ని ఆచార్యులు గారు మనకు అందజేశారు. ఆ స్వామివారి యొక్క సందేశం సమస్త కాలాలకు సమస్త దేశాలకు అందబడేది. ఆ స్వామివారి యొక్క ఈనాటి ముత్యపు పందిరి వాహన వైభవాన్ని తెలుసుకోవడంతో పాటు ఆ వాహన సేవా వైభవాన్ని దర్శించడం వలన, లేదా ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వాహన వైభవాన్ని వినడం వలన కలిగే అవకాశం ఏంటి అనేది కూడా మనం ఆలోచిస్తే, ఈనాడు ఆ ముత్యపు అనేది చంద్రుడికి సంబంధించినటువంటి ఒక దివ్యమైనటువంటి మణి. కాబట్టి చంద్రగ్రహానికి సంబంధించిన లేదా చంద్రదశకు సంబంధించిన దోషాలు ఉన్నట్లయితే భక్తులకు తొలగిపోతాయి. చంద్రుడి వలన మనకు చక్కటి శాంతమైన ప్రశాంతమైన మనస్సు ఏర్పడుతుంది. చంద్రుడు మనస్సుకు అధిపతి కాబట్టి మనకు ఏ విధమైనటువంటి దుఃఖాలున్నా దూరం అయిపోతాయి. ఆ విధంగా ఈనాడు ముత్యపు పందిరి వాహనంలో విజృంభిస్తున్న శోభిస్తున్న ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని మనం చక్కగా పొందుదాం. ఆ స్వామివారి యొక్క నేత్రంగా చంద్రుణ్ణి అభివర్ణించారు. ఒకవైపేమో సూర్యుడు ధగధగా మండేవాడు, ఇంకొక వైపేమో చంద్రుడు. అంటే ఆ భగవంతుడు పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలన్నిటినీ కూడా చక్కగా సమన్వయం పరచుకోగలడు. అందువలన ఆ స్వామివారి యొక్క దివ్యానుగ్రహం సమస్త శ్రోతలకు కూడా అందుగాక. రేపు నాలుగవ రోజు స్వామివారు ఉదయాన్నే కల్పవృక్ష వాహనంలో మనకు సమస్త కోరికలను తీర్చబోతున్నారు. కాబట్టి మంగళంతో ఈనాటి వాహన సేవా వ్యాఖ్యానాన్ని ఉపసంహరిస్తున్నాం. వెంకటరమణ గోవింద గోవింద, శ్రేయఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం, శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎంజి నందన్ భట్, డాక్టర్ పిటిజీ రంగరామానుజాచార్యులు, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం శ్రీ ఎస్ బాలసుబ్రహ్మణ్యం, పి శైలజగారు, శ్రీ కె వాసుదేవ కుమార్. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8:35 కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడలో శ్రీ కనకదుర్గమ్మ వారిని కొద్దిసేపటి క్రితం దర్శించుకున్నారు. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం ఎన్ఎస్ఏపీ కొనసాగింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భారత్ ఆసియాన్ దేశాలు శాంతియుత స్వేచ్ఛయుత ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని నిర్మించడంలో ఉమ్మడి ఆసక్తిని కలిగి ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 4వ టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో కనకదుర్గమ్మ వారిని కొద్దిసేపటి క్రితం దర్శించుకున్నారు. అంతరాలయంలో పూజల అనంతరం అర్చకులు రాష్ట్రపతికి వేదాశీర్వచనం ఇచ్చారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న రాష్ట్రపతికి హోంమంత్రి అనిత, స్థానిక ఎంపీ కేశినేని చిన్ని, ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ స్వాగతం పలికారు. అంతకుముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి రాష్ట్రపతి చేరుకున్నారు. గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు కమలేష్ పాస్వాన్, పెంబసాని చంద్రశేఖర్, పలువురు రాష్ట మంత్రులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో రాష్ట్రపతి ఆలయానికి చేరుకున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా రేపు నగరంలో జాతీయ సరస్సు మేళా 2026ను రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం ఎన్ఎస్ఏపీ కొనసాగింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు 5 ఏళ్ల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. ఇందుకోసం 53,428 కోట్ల రూపాయలు కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు ఆ వివరాలను వెల్లడించారు. దివ్యాంగుల పింఛన్ పథకం కింద 79 సంవత్సరాల వయస్సు వరకు నెలకు 375 రూపాయలు, 80 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసున్న వారికి నెలకు 626 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఆయన వెల్లడిస్తూ,
1: दूसरा बड़ा फैसला आज लिया गया है वंचितों को वरीयता, जो हमारे वीक सेक्शंस हैं सोसाइटी के, वल्नरेबल सेक्शंस हैं, उनके लिए सोशल सिक्योरिटी नेट का एक्सपेंशन, इसे 2031 तक बढ़ाया गया है और टोटल 53,428 करोड़ रुपीस का प्रावधान सोशल सिक्योरिटी नेट के एक्सपेंडेड फॉर्म में किया गया है.
0: అలాగే ఐడీబీఐ బ్యాంక్ వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, నూతన పరిశ్రమల అభివృద్దిలో ఐడీబీఐ బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తోందని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. ఇక దేశవ్యాప్తంగా 11,40,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ పీఎల్బీ చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఇందుకోసం 2,009 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించిందని వెల్లడించారు. రైల్వే ఉద్యోగుల అత్యుత్తమ పనితీరును గుర్తిస్తూ ఈ బోనస్ చెల్లించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా భారతీయ రైల్వేల్లో భారీ స్థాయిలో నియామక ప్రక్రియ కొనసాగుతోందని, 65,00,000 పోస్టుల భర్తీకి నియామకాలు చేపడుతున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. భారత్ కెనడా దేశాల ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనాలు చేకూర్చేలా భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమైనట్లు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించారు. ఈ సమావేశంలో భారత్ కెనడా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ముఖ్యంగా వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం, భద్రత, ఇంధనం, విద్య, ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాల విస్తరణ వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై చర్చించినట్లు ప్రధాని పేర్కొన్నారు. భారత్ ఆసియాన్ దేశాలు శాంతియుత స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని నిర్మించడంలో ఉమ్మడి ఆసక్తిని కలిగి ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఆసియాన్ భారత రక్షణ రంగ థింక్ ట్యాంక్ ఫోరంలో ఆయన ప్రసంగించారు. భారత్ ఇండో పసిఫిక్ దార్శనికతలో ఆసియాన్ కీలక స్థానాన్ని కలిగి ఉందని చెప్పారు. ఆగ్నేయాసియా దేశాలతో సమాన భాగస్వామిగా కలిసి పనిచేయడం భారత్ అనుసరిస్తున్న యాక్టీస్ట్ విధానంలో దీర్ఘకాలిక నిబద్దత అని స్పష్టం చేశారు. ఈ ఫోరం ద్వారా ఆచరణాత్మక సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు రాజ్నాథ్ సింగ్ పలు ప్రతిపాదనలు చేశారు. సముద్ర భద్రత, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, సైబర్ ముప్పులు, అభివృద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలపై దృష్టి సారిస్తూ భారత్ ఆసియాన్ సంయుక్త పరిశోధనా ప్రణాళికను రూపొందించాలని సూచించారు.
2: ఫర్ ఇండియా

0: ASEAN is central to our Indo-Pacific vision. India's act-east policy, Sagar and Mahasagar vision, advocate open multipolar cooperation, and we align these approaches through ASEAN-led mechanism. Our act-east policy is a long-term commitment to working with Southeast Asia as an equal partner. Our collective objective should be to build trust, respect for each other's sovereignty, and keep channels of dialogue open.
1: పశ్చిమాసియా దేశమైన సౌదీ అరేబియాలో వరుసగా జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. సౌదీ అరేబియా ప్రభుత్వానికి ఆ దేశ ప్రజలకు సంఘీభావం ప్రకటించింది. న్యూఢిల్లీలో పాత్రికేయుల సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ ఈ విషయంపై మాట్లాడుతూ, నిన్న సౌదీ అరేబియాలోని ఆరామ్కో ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని భారత్ ఖండిస్తోందని తెలిపారు. ఆ దేశంలోని పౌర మౌలిక సదుపాయాలపై జరిగే ఇటువంటి దాడులను ఏమాత్రం ఆమోదించలేమని, వీటిని తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేశారు. సౌదీ అరేబియా సార్వభౌమత్వాన్ని పరిరక్షించే విషయంలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ అండగా ఉంటుందని రణధీర్ జైష్వాల్ పేర్కొంటూ,
2: భారత్ ఆర్ సౌదీ అరేబ్ కే బీచ్ మే కాఫీ ఆవాజాహి హోతీ హై లేకిన్ హమారే జో ఎంబసీ హై వో ఎయిర్లైన్ సే సముదాయ సే ఆర్ జిన్కో జిస్ ప్రకార్ కా జో భీ ఉన్కో మదద్ చాహియే వో కరా రహీ హై ఆర్ హమారా మాన్నా హై కి సిచ్యుయేషన్ అగర్ బెహతర్ హో జాయే తో లోగ్ వాపస్ ఆ సకేంగే ఘర్. కుచ్ జహాజ్ చల్ రహీ హై, హమారే జో భారతీయ జహాజ్ థీ ఉన్ పే డిస్ట్రప్షన్ ఆయా హై లేకిన్ సౌదీ అరేబియా కి తరఫ్ సే జో ఉన్కే హవాయి జహాజీ కంపెనీయా హై వో ఫ్లైట్స్ చల్ రహీ హై.
1: అంతర్జాతీయంగా అంగీకరించిన నియమాల అమలులో మధ్యస్థ శక్తుల మధ్య ఏకాభిప్రాయం, పరస్పర అవగాహన కీలక పాత్ర పోషిస్తాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, బెదిరింపుల ద్వారా ఇతర దేశాలపై తమ నిబంధనలను బలవంతంగా ప్రయోగించే కాలం ముగిసిందని పేర్కొన్నారు. ప్రపంచం నూతన అంతర్జాతీయ వ్యవస్థ వైపు పయనిస్తోందని, అంతర్జాతీయ వ్యవహారాల్లో మరిన్ని దేశాలు విస్తృత పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుత పరివర్తనను క్రమబద్దమైన వ్యవస్థ నుంచి గందరగోళ పరిస్థితులకు మార్పుగా చూడకూడదని, ఇది భిన్నమైన అంతర్జాతీయ వ్యవస్థ ఆవిర్భావ ప్రక్రియగా పరిగణించాలని జైశంకర్ అభిప్రాయం వ్యక్తం చేస్తూ,
3: We now are heading towards is a different kind of order. The shareholding is changing. The board of directors is expanding. There is a much more active shareholders discussion about where the company called Planet Earth is going. And there is a new understanding or a different understanding. May not be very neat, bit messy, but at the end of the day, a combination of what you inherit, self-interest, some degree of what happens if it goes off the rails, that concern. And that's how you evolve the order.
1: ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ప్రపంచ సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థలో వ్యయంతో పాటు విశ్వసనీయత, సైబర్ భద్రతకు ప్రాధాన్యం పెరుగుతోందని చెప్పారు. సెమీకండక్టర్ల రూపకల్పన, తయారీ, తుది ఉత్పత్తుల పరీక్షల రంగాల్లో భారత్ను విశ్వసనీయ భాగస్వామిగా నిలబెట్టడమే లక్ష్యమని తెలిపారు. 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 4వ T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ 15 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. కాగా ఈ సిరీస్లో భారత్ 2 మ్యాచ్లలో విజయం సాధించి ముందంజలో ఉంది. వాతావరణం. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ రాజస్థాన్ ప్రాంతాల్లో శుక్రవారం వరకు ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ అంచనా వేసింది. రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, విదర్భ, హిమాచల్ ప్రదేశ్, కేరళ, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. చెరుకు రైతులు లేవనెత్తిన సమస్యలను పరిశీలించి వారి ఆందోళనలకు తగిన పరిష్కారాలను సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. నీతి ఆయోగ్ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ రమేష్ చంద్ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తారు. కర్ణాటక, మహారాష్ట రాష్ట్రాలకు చెందిన చెరుకు రైతుల ప్రతినిధులు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషులతో సమావేశమైన సందర్భంగా తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము విజయవాడలో శ్రీ కనకదుర్గమ్మ వారిని కొద్దిసేపటి క్రితం దర్శించుకున్నారు. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం ఎన్ఎస్ఏపీ కొనసాగింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భారత్, ఏషియాన్ దేశాలు శాంతియుత, స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని నిర్మించడంలో ఉమ్మడి ఆసక్తిని కలిగి ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 4వ T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5

0: మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
2: బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
1: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
2: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
1: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
2: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
1: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
2: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
1: నిరంతరం కట్టుబడి ఉంది.
2: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
1: ఐఎస్ఐ మార్కును ఉత్పత్తులను ఎంచుకుందాం.
2: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
1: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
2: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
1: భద్రతను నిర్ధారిద్దాం,
2: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం. జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్.
3: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
4: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుంచి సాగర్, ఎంఎం మానసి ఆలపించిన గీతం వింటారు. సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం శ్రీమణి.

0: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టిడి కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877-224-6605 లేదా 224-6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: దసరా సంబరాలు రెట్టింపు చేసుకోండి, ఎస్బీఐ బ్యాంక్ తో సంతోషాలు పంచుకోండి. యోనో యాప్ తో బ్యాంకింగ్ ఈజీగా, గోల్డ్ లోన్ తో అవసరాలు తీరగా, కార్ లోన్ తో కొత్త ప్రయాణం, హోమ్ లోన్ తో సొంతింటి స్వప్నం. ఈ దసరా ఆనందం మీ సొంతం, మీ విజయానికి తోడుగా ప్రతి అడుగులో ఎస్బీఐ.
2: చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో తరువాత పాఠం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం నుంచి నరేష్ అయ్యర్ ఆలపించిన గీతం వింటారు. సాహిత్యం అనంత్ శ్రీరామ్, సంగీతం మిక్కీజే మేయర్.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
2: బిఐఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
3: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
4: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
3: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
4: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
5: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
3: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
4: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
3: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
5: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
3: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30

0: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో చివరి పాట మజ్ను చిత్రం నుంచి నరేష్ అయ్యర్ ఆలపించిన గీతం వింటారు. సాహిత్యం రాంబాబు గోపాల గోసాల, సంగీతం గోపీసుందర్.

0: పాల్గొంటున్నారు. 1000 లేఖలు నాటిక.
1: ఇది వచ్చేసావా? ఈ వారం కూడా పత్రికలో నేను రాసిన విమర్శ అచ్చయింది.
2: ఒక్కటే అచ్చయిందా?
1: ఒక్కటే అంటూ ఒత్తి పలుకుతావే. పత్రికలకి 100,000 మంది అభిప్రాయాలు రాస్తారో నీకేం తెలుసు? అన్నింటిలోనూ 10-12 మందివో సెలెక్ట్ చేస్తారు. అంతమందిలో నాది సెలెక్ట్ కావడం అంటే విశేషం కాదు.
2: ఈ వారం మొత్తం 8 ఉత్తరాలు రాశారో చెప్పండి ముందు.
1: ఉత్తరాలు అంటావేమిటా నీ మొహం? నేనేమైనా నీ తమ్ముడికో చెల్లెలికో రాసి పారేశాను అనుకుంటున్నావేమిటి?
2: ఆహా, మీరు నన్నేం తప్పక్కర్లేదు. నేను మా వాళ్ళకే ఉత్తరాలు రాసుకుంటాను. అయితే ఒకటి, నా ఉత్తరాలు చదివేందుకు మనుషులుంటారు, వాళ్ళు వాటిని చదివి ఆనందిస్తారు. మరి మీ ఉత్తరాలు ఎవరు చదువుతారు?
1: మళ్ళీ అదే మాట, నేను రాసేవి ఉత్తరాలు కాదే.
2: అదేలేండి, విమర్శనాస్త్రాలు. అవి మీరు తప్ప చదివేవాళ్ళు లేరు. ఇంతకీ ఈ వారం ఎన్ని రాశారో చెప్పారు కాదు.
1: ఉండు ఉండు, చెప్తాను చెప్తాను. ఆంధ్ర వీరకి 3, తెలుగు శక్తికి 4, ఇంకా
2: మీరు వారం వారం కట్టల కొద్ది రాసే ఉత్తరాలు. అయ్యో క్షమించండి, విమర్శలు. ఎన్నెన్ని గుర్తుంటాయి? మీ డైరీలో లెక్క ఉంటుంది, చూసి చెప్పండి.
1: సరే సరే, ఈ వారం మొత్తం అన్ని పత్రికలకి కలిపి 30 రాశానే.
2: 30 రాస్తే ఒక్కటి అచ్చయిందన్నమాట.
1: కిందట వారం 2 వచ్చాయి తెలుసా?
2: అయితే అయ్యాయిలేండి, వాళ్ళు మీకేమైనా డబ్బు ఇస్తారా?
1: ప్రతి కళని డబ్బుతో కొలవరే. వేధవ డబ్బుదేముంది? ఎవడైనా సంపాదిస్తాడు, కానీ కీర్తి, కీర్తి అలా కాదే. కీర్తి కాంత అందరినీ వరించదు.
2: మిమ్మల్ని ఏ కాంత వరించేది కాదు, నేను కాబట్టి వరించాను. లేకపోతే ఆ జన్మంతం బ్రహ్మచారిగా ఉందరు.
1: నేను అంతే, ఏదో నేను కాబట్టి.
2: చాలండి, మా నాన్న కాబట్టి నన్ను మీ కట్టబెట్టాడు. అయినా ఇలా అడ్డమైన ఉత్తరాలు రాస్తూ కొంపకుల చేసేవాడికి ఏ వెర్రివాడిస్తాడు?
1: ఇదిగో ఇదిగో, నువ్వు తిరిగి తిరిగి మళ్ళీ నా విమర్శల్ని విమర్శించే స్థితికి రాకు. నేనేం కొంప గొల చేయడం లేదు, చాలా చౌకగా కీర్తి సంపాదిస్తున్నాను, అర్థం చేసుకో.
2: ఈ వారం 30 ఉత్తరాలు, అవే విమర్శలు రాశామంటున్నారు కదా?
1: అవును.
2: పోస్ట్ కార్డుల మీద రాశారా?
1: చాచా, పోస్ట్ కార్డుల మీద రాస్తే మరి కకృతిగా ఉంటుంది. కవర్లలో రాశాను, కవర్లలో.
2: అంటే 120 రూపాయలు అన్నమాట. ఈ లెక్కన నెలకి 500 రూపాయలు కవర్లకు అయిపోతుంది.
1: 480 లెక్కను నేర్చుకో.
2: సరేలేండి, అక్కడితోనే అయిందా? ఎడిటర్ల దృష్టిని ఆకర్షించాలంటూ రంగురంగుల అందమైన ఖరీదైన కాగితాలు, వాటి మీద అక్షరాలు ముచ్చలా రావాలంటూ రకరకాల పెన్నులు, అవేవో ప్రేమలేఖలైనట్లు వాటిల్లో గులాబీ రేఖలు పెట్టి సెంట్లు పూసి మరీ పంపుతున్నారు. అయ్యో, ఈ వెర్రి బాగులు వాడేవడో చాలా ఖర్చు పెడుతున్నాడు, పోనీలే పాపం అచ్చు వేద్దామని ఆ పత్రికల వాళ్ళు జాలిపడి మీ ఉత్తరాలు అచ్చుగుతుంటారు.
1: అయ్యో, నా విమర్శల్లో భాష, విమర్శనాశక్తి అన్ని చాలా బాగుంటాయి కనుక పత్రికలు వేసుకుంటున్నారు.
2: ఏం భాష, కవర్ పేజీ సూపర్, ఫలానా సీరియల్ మీ మన పత్రికకి హైలైట్, రచయితకి 3 చీర్స్, ఎడిటర్స్ కి హ్యాట్స్ ఆఫ్. ఇవేగా ఏ ఉత్తరంలో చూడు ఎవరు రాసిన ఏ మాటలు. ఆ ఉత్తరాలు రాసిన వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ చదవరు. ఇంతటి దానికి మీరు డబ్బులు ఖర్చు పెట్టి పంపడం కూడా ఎందుకు? ఇంట్లోనే మీకు మీరే ఓ కాగితం మీద రాసుకుని చదువుకుంటే పోలా?
1: ఆ ఉత్తరాలేవో నాకే అయ్యుంటాయి. అవునా?
2: మీకే. ఈ రాత ఎవరితో పరిచయం ఉన్నట్టు లేదు.
1: నా అభిమానులు ఎవరో రాసి ఉంటారు ఈ రాతే. ఆశ్చర్యం, ఇలా చూడు, ఈ ఉత్తరం ఎవరు రాశారో తెలుసా?
2: ఎవరు?
1: ఆంధ్ర వీరలో సీరియల్ రాస్తున్న ప్రఖ్యాత రచయిత. నేను రాసిన ఉత్తరం బాగుందని, ఎప్పుడు ఇలాగే రాస్తూ ఉండమని, తాను కూడా మొదట్లో సీరియల్ ఉత్తరాల రచయితనేనని, ఆ అనుభవంతో ఇప్పుడు సీరియల్ నవల రచయితనయ్యానని ఎంతో ప్రోత్సహిస్తూ రాశాడే.
2: నా మోహం, మీలాంటి వాళ్ళు 10 మంది ఉత్తరాలు రాస్తుంటేనే పాఠకులు ఇదేదో గొప్ప సీరియల్ అనుకుంటారని, అంతకంటే ఇంకేం లేదు.
1: అవునులే, ఇంటి వైద్యం వంట పట్టదని నా గొప్పతనం నీకేం తెలుస్తుంది?
2: ఏ సామెతలు ఎలా వాడాలో కూడా తెలియదు. మీరు రచయిత అయిపోతానంటున్నారు, పైగా మీ విలువ నాకు తెలియదు అంటున్నారా?
3: అసలు ఏది ఎక్కడ ఎలా వాడాలో అలాగే వాడితే వీరి ప్రత్యేకత ఏముంటుంది?
2: ఏం గిరీశం ఇలా వచ్చావు?
3: అయ్యో వదినా, నా పేరు గిరీశం కాదు, కామేశం. కామేశం.
2: నాకు నీ మాటలు వింటుంటే కన్యాశుల్కంలో గిరీశమే జ్ఞాపకానికి వస్తాడు, దాంతో నిన్ను ఆ పేరుతోనే పిలుస్తున్నాను. కాక పేర్లో ఏముంది చెప్పు.
3: అవుననుకో, కానీ ఆ గిరీశంగాడు దగుల్బాజీ రకం కదా, నువ్వు ఆ పేరుతో

0: చూస్తుంటే నన్ను కూడా ఆ రకం కిందే జమకడుతున్నట్టుగా.
1: గిరీశం, ఒక్క విషయం గుర్తుంచుకో, గిరీశం పేరున్న వాళ్ళందరూ దగుల్బాజీలు గారు. దగుల్బాజీలు అందరికీ గిరీశం పేరే ఉండక్కర్లేదు. గిరీశం అనే పేరు లేనంత మాత్రాన దగుల్బాజీలు దగుల్బాజీలు కాకుండా పోరు.
0: అయ్యా బాబోయ్, వదినా, నన్ను ఇలా వాయించేస్తున్నావేంటి పూట?
2: ఏమేవ్ ఈ డైలాగ్ ఏదో చాలా బాగుందే. ఒక్క నిమిషం, నన్ను డైరీలో రాసి పెట్టుకోనివ్వు, భవిష్యత్తులో ఎప్పుడైనా వాడుకోవచ్చు. పరిసరాల నుండి ఉత్తేజితులై రాసేవారి రచనలు చాలా బాగుంటాయంటారు. నువ్వే కదా నా పరిసరం, కాబట్టి నీ మాటలతో ఉత్తేజం పొంది.
1: నా తలకాయ్, పరిసరాల నుండి ప్రేరణ పొందడం అంటే కూడా తెలియదు. ఏదో రాసేసి ఏదో అయిపోదాం అనుకుంటుంటారు. ఇంతకీ నాయన గిరీశం, నీ రాకలో ఉన్న పరమార్థం?
0: అబ్బే ఏమీ లేదు, ఊరికినే ఓసారి అన్నగారిని చూసిపోదామని.
1: ఆహా, నీ వంటి మహాత్ములు ఊరకు రారు నాయన.
2: ఇదిగో చూడు, నువ్వు లోపలికి వెళ్ళి తలో గ్లాస్ మజ్జిగ చేసి పట్టుకురా. పాపం ఎండలు పడి వచ్చాడు కూడాను.
1: ఏదో ఉంది కథ. సరే చూద్దాం, అలాగే తెస్తానులేండి.
2: మీ వదిన మజ్జిగ చేసి తీసుకురావడానికి టైం పడుతుంది గాని నిన్ను చూస్తుంటే ఏదో పని మీద వచ్చినట్టుగా ఉంది. విషయం త్వరగా తెలిసి.
0: అన్నయ్య, ఇప్పుడు నీ వయసు ఎంత?
2: హఠాత్తుగా ఇదేం ప్రశ్నరా?
0: మగవాడి సంపాదన ఆడవారి వయసు అడగకూడదంటారు. నేనేమి నీ సంపాదన ఎంత అని అడగలేదుగా.
2: పిన తండ్రి కొడుకువే కదా, నీకు ఆ మాత్రం తెలియదు.
0: అబ్బబ్బా అన్నయ్య, కాలం వృధా చేయకు.
2: సరే సరే సరే, వచ్చే నెలలో అర్ధాయుషు అర్ధ శత జయంతి దాటి మరో 10 వేసుకోవచ్చు.
0: జయంతులు వగైరా పదాలు పోయిన వాళ్ళకి వాడతారనుకుంటా. సరేలే, అయితే నీ వయసు 60 సంవత్సరాలన్నమాట. రచయితేగా నీ వయసు ఎంత?
2: చూడు, నేను వట్టి రచయితని కాదు, విమర్శనా రచయితని. సాహిత్య రంగంలో విమర్శకులకి ఉన్న ఉన్నత స్థానం మామూలు రచయితలకి లేదో.
0: అది నిజమేలే. విమర్శనాలేఖ రచయితగా నీ వయసు ఎంత?
2: 15 సంవత్సరాలు ఉండొచ్చు.
0: అంటే పుష్కరం పావన్నమాట. ఇప్పటికి ఎన్ని ఉత్తరాలు పత్రికల్లో వచ్చుంటాయి?
2: ఎప్పటికప్పుడు డైరీలో రాసి పెట్టుకుంటున్నాను, మొత్తం కూడి చెప్పనా?
0: ఇప్పుడు ఆ పని మొదలు పెడితే నేను చచ్చాను. సుమారుగా చెప్తా చాలన్నయ్య.
2: సుమారు 1116 అయి ఉంటాయి.
1: ఏమిటండి 1116 అంటున్నారు? గిరీశం, ఇదిగో మజ్జిగ పుచ్చుకున్నాయనా. ఏమండి, ఇదిగోండి మీకు కూడా.
2: సరే, అవును అన్నట్లు నీకేదే మరి. వెళ్ళు వెళ్ళు, నువ్వు కూడా లోపలికి వెళ్ళి ఓ గ్లాసులు మజ్జిగ తాగు.
1: నేను వంట ఇంట్లోనే తాగొచ్చానండి. ఆ 1116 సంగతి ఏమిటో చెప్పారు కాదు.
2: అదే అబ్బే ఏం లేదే, మా తమ్ముడు అన్నయ్య పత్రికలో నీ పేరు ఎన్నిసార్లు వచ్చింది అంటేను ఓ 1116 సార్లు వచ్చింది అని లెక్క చెబుతున్నాను.
0: అబ్బా అబ్బా, నీ పేరు గిన్నీస్ బుక్ లోకి ఎక్కించాలన్నయ్య. ఎంత కీర్తి సంపాదించావు చూడు మరి.
1: ఇదిగో నీలాంటి వాళ్ళు ఈయన మొలగ చెట్టెక్కించే ఇలా తయారు చేశారు. 1100 ఉత్తరాలు అచ్చయ్యాయి అంటే 15,000 ఉత్తరాలు రాసుంటారు. అంటే కవర్ల ఖర్చే 60,000 అయిందన్నమాట.
2: 10 సంవత్సరాల క్రితం కవర్ ఖరీదు అంత లేదే.
1: ఆ రోజు 10 రూపాయి, ఈ రోజు 10 రూపాయలు ఒకటేలేండి. ఇంకా కాగితాలు, కళాలు, సెంట్లు, ఉత్తరం పడిందో లేదో చూసుకునేందుకు వారం వారం ప్రతి పత్రిక కొండం. అవి నెలకి 500 రూపాయలైనా అయ్యుంటాయి. 15 సంవత్సరాల పాటు నెలకి 500 అంటే 90,000 రూపాయలు. అమ్మో అమ్మో, అంత డబ్బుంటే వజ్రాల నెక్లెస్, 7 వారాల నగలు చేయించుకుని ఉండేదాన్ని నేను.
0: వదినా, నేను ఈ రోజు నీకు వజ్రాల నెక్లెస్ వచ్చే మార్గమే చెప్పబోతున్నాను.
1: అలాగా, అదేమిటో ముందు చెప్పు నాయన.
0: అన్నయ్య, నీ దగ్గర అచ్చైన నీ ఉత్తరాల కాపీలు ఉన్నాయా?
2: ప్రతిదీ 3 కాపీలున్నాయి.
0: నీకు ముందు చూపు ఎక్కువ అన్నయ్యా. నువ్వు వెంటనే ఓ పని చెయ్యి.
2: ఏమిటది?
0: వాటిలోంచి ఉత్తమంగా ఉన్న ఓ 1000 లేఖలు సెలెక్ట్ చెయ్యి.
2: అలాగే
0: పుస్తకాల షాపులో 1000 వర్డ్స్, 1000 క్వశ్చన్స్ లాంటి పేర్లతో రకరకాల పుస్తకాలు చూసే ఉంటావు. అలాగే నీ ఉత్తరాలని 1000 లేఖలు అనే పేరుతో పుస్తకంగా అచ్చువేద్దాం.
1: నా చిన్నప్పుడు 1000 పడగలు అనే పుస్తకం చదివాను.
0: సరిగ్గా అలాగే 1000 లేఖలు అని వేద్దాం. ఇంతవరకు ఎవరు అలాంటి పుస్తకం అచ్చువేయలేదు. ఆ కారణంగా కూడా నీ పేరుకి ప్రత్యేకత వస్తుంది. నీ యొక్క విమర్శన సాహిత్యం గురించి అన్ని పత్రికల్లోనూ రివ్యూలు వస్తాయి. ఈ రంగంలో కృషి చేసిన మొదటి వ్యక్తిగా నీ కీర్తి దిగంతాలకు వ్యాపిస్తుంది. సభలు, సన్మానాలు, అబ్బో, ఇక నీ జీవితమే మారిపోతుంది. 100 సార్లు పత్రికల్లో పడిన పేరుకి శాశ్వతత్వం వస్తుంది.
2: ఎంత అందంగా ఉందో ఈ ఊహ. ఇన్నాళ్ళ నుంచి నాకు ఈ ఆలోచనే కలగలేదు గిరీశం.
0: అబ్బా అన్నయ్య.

0: నువ్వు కూడా గిరీశం అంటావే?
1: ఆ గొప్ప గొప్ప ఐడియాలు ఇచ్చేవాడు గిరీశమేనయ్యా.
2: పుస్తకం అచ్చువేయడానికి ఖర్చు ఎంత అవుతుందో
0: ప్రచురించుదాం అని మనం నిర్ణయించుకుంటే అవన్నీ పెద్ద విషయాలేం కావు. ఏమన్నా నిదానంగా ఆలోచించి నీ నిర్ణయం చెబుతావా?
1: ఇంకా ఆలస్యం ఏమిటా? నీ బోటి వాడు సలహాలు ఇవ్వక ఇన్నాడు చేయలేదు ఈ పని. ఇంకా క్షణం కూడా ఆలస్యం చేయడానికి వీల్లేదు.
2: ఎంత ఖర్చు అవుతుందో చూడదటండి.
0: ఖర్చు కాదు అదినా, అది పెట్టుబడి.
2: లాభం కోసం చేసే ఖర్చు అయితే పెట్టుబడి.
0: అవును, మనం పుస్తకం అచ్చు వేస్తే ఎంత లాభం వస్తుంది అనుకున్నాం? మనం 1000 కాపీలు అచ్చు వేసాం అనుకో, ఖర్చు సుమారు 40,000 అయిందనుకో, మనకి 100,000 పైగా లాభం వస్తుంది.
2: నిజమే, 100,000 రూపాయలే. అమ్మో,
1: ఈ లెక్కలతో నాకే సంబంధం లేదు. నేను ఈ క్షణం నుండి పుస్తకం అచ్చు వేసే పనిలో ఉండబోతున్నాను. తల తాకట్టు పెట్టేసే డబ్బు తెస్తాను. ఇదే నా నిర్ణయం.

0: ఏం పుస్తకం అచ్చవేయడమో ఏమో, మీ నాన్నగారు కొన్న కారు అమ్మేశారు, మా నాన్న పెట్టిన నగలు తాకట్టు పెట్టేశారు.
1: వదిన, పుస్తకం మీద వచ్చిన లాభం అంతా నీదే కదా. నీకేం కావాలంటే అవి కొనుక్కోవచ్చు.
0: 40,000 అన్నది 60,000 అయ్యింది అచ్చు ఖర్చు.
1: పుస్తకం అందంగా ఉంటేనే ఎక్కువ మంది కొంటారు వదిన. అందంగా తయారవ్వాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాలి. మరి బఠానీలు అమ్మేవాడు రూపాయిలో పెట్టుబడి పెడతాడు, వాడికి వచ్చే లాభం అలాగే ఉంటుంది, రూపాయో పావలో. అదే మేడలు అమ్మేవాడు కోట్లలో పెట్టుబడి పెడతాడు, కోట్ల కోట్లు గడిస్తాడు.
0: అంతేనంటావా?
2: అబ్బబ్బబ్బా, నీకెంతసేపు ఈ ఖర్చు కూడా ఎందుకే? పుస్తకాలు అమ్మగానే నీ డబ్బు నువ్వు తీసేసుకో. అసలు ఏ పని ప్రయోజనాన్ని ఆశించి చేయకూడదే. ఈ పుస్తకం ప్రత్యేకతను గుర్తించాక రేపొద్దున నాకు ఎన్ని సన్మానాలు పేరు ప్రతిష్టలు వస్తాయి చెప్పు. ఆనందానికి ఖరీదు కట్టగలవా? ఇంతటితో ఈ డబ్బు కూడా ఆపేయి. ఇదిగో గిరీశం.
1: అబ్బా అన్నయ్య, కామేశం కామేశం.
2: అబ్బా, అందువల్ల నీకు వచ్చిన నష్టమేం లేదు. అసలు నువ్వు నీ పేరు మార్చేసుకో. గిరీశం అన్న పేరే నీకు పేరు తెస్తుంది.
1: సరేలే, నా పేరు గొడవకేం గాని పుస్తకం అచ్చు కార్యక్రమం అయింది కదా, ఇక పుస్తకావిష్కరణ మహోత్సవం ఏర్పాటు చేయాలి. దానికి ముఖ్య అతిథిగా ఎవరైనా పెద్దవాళ్ళని పిలవాలి. ఈ వార్త పేపర్లో రాయడానికి విలేకరుల్ని ఆహ్వానించాలి.
2: ఇవన్నీ నాకేం తెలుస్తాయిరా? ఏదో వారం వారం ఇంట్లో కూర్చుని పత్రికలు చదివి ఉత్తరాలు రాయడం అంటే చాలా తేలిగ్ గనక చేశాను. మనకి పెద్దవాళ్లతో ఎవరితోనూ పరిచయాలు లేవు. మనం పిలిస్తే వాళ్ళు వస్తారంటావా?
1: అన్నా, నేనుండగా నీకేల బెంగ
2: ఆ ధైర్యం నాకుందనుకో. అయినా నీకు మాత్రం ఏం పరిచయాలు ఉన్నాయి?
1: నువ్వు ఇంకా ఎక్కడో పాతకాలంలో ఉన్నావు. పెళ్లి పనులన్నీ చూడటానికి కేటరర్స్ ఉన్నట్లే, పుస్తకావిష్కరణకి సభలు సన్మానాలు ఏర్పాటు చేయడానికి ప్రత్యేకమైన సాహితీ సంస్థలు ఉన్నాయి.
0: వాళ్ళు ఏమేం చేస్తారా గిరీశం?
1: అబ్బా వదినా, నన్ను చీటికి మాటికి గిరీశం అని పిలిచి మూడంతా పోగొట్టేస్తున్నావు.
0: గిరీశం పుట్టి 100 సంవత్సరాలు అయిందా? అతగాణ్ణి ఇంకా మనం తలుచుకుంటూనే ఉన్నావా? అంతటి ఘనమైన పేరు నీకు పెడితే ఎందుకో బాధ.
1: వాడో దగుల్బాజీ వెదవా.
0: నువ్వు ఊరికే భుజాలు తడుముకోకు.
2: అబ్బా తమ్ముడు, అసలు వ్యవహారంలోకి రా ముందు.
1: సాహితీ సంస్థ వారు పుస్తకాన్ని అందమైన రంగుకాయతల్లో చుట్టి చక్కటి రిబ్బన్ కట్టి పెడతారు, ఇన్విటేషన్లు అచ్చు వేస్తారు, పంచి పెడతారు.
0: ఈ పనులనే మనం చేసుకోలేమా ఏమిటి?
1: ముఖ్య అతిథుల్ని, వారికి కావలసిన పూలదండల్ని, బొక్కేల్ని తెస్తారు, హాలు నిర్ణయిస్తారు, ఉపన్యాసాల్లో ఎవరు ఏం మాట్లాడాలో రాసేస్తారు. ఈ ఉపన్యాసాలు రాసి పెట్టడానికి సాంస్కృతిక సంస్థలో నెల జీతానికి ఓ రచయిత ఉంటాడు. ముఖ్య అతిథి నోట ఆ ఉపన్యాసం వస్తుంటే ఓ ప్రేక్షకులు మైమరచి హర్షధ్వనాలు చేస్తారు.
0: ప్రేక్షకులు అంటే ఎవరు? మనకు తెలిసిన 10 మందే కదా.
1: ఆ జ్ఞానమే వద్దు. సాంస్కృతిక సంస్థ వారు లారీల్లో మనుషుల్ని, అంటే ప్రేక్షకుల్ని కూడా తీసుకువస్తారు. వాళ్ళంతా బాగా ట్రైనింగ్ అయిన వాళ్లే.
0: ఏం ట్రైనింగ్?
1: సభలో ఏ టైంకి ఏ జోకుకి గట్టిగా నవ్వాలి, ఎప్పుడు వాహ్వా అనాలి, ఎప్పుడు ఆపకుండా చప్పట్లు కొట్టాలి, ఇవన్నీ వాళ్ళ చేత రిహార్సల్స్ వేస్తారు. సభ చూస్తే నువ్వే అదిరిపోతావు.
0: ఈ తతంగానికి ఎంత తగలయ్యాలో చెప్పు.
1: 10,000 నుండి ఎంతైనా పెట్టుకోవచ్చు. ఓ 50 దాకా వెళ్తే ఘనంగా జరుగుతుంది. పేపర్లోను టీవీలోను మంచి కవరేజ్ ఇస్తారు. నీకో బిరుదు కూడా ఇప్పించేస్తాన్నాయా?
2: నాకు బిరుదా? ఆహా, ఏమి నా అదృష్టము.
0: ఏమిటి, బిరుదు కూడా ఇస్తారా? ఒక్క పుస్తకం అచ్చైనా ఇస్తారా? నేను ఇంకా చాలా పుస్తకాలు రాసిన వాళ్ళకే ఇస్తారనుకుంటున్నాను.
2: పిచ్చిదానా, రాసిలో ఏమున్నది, వాసిలో ఉంది. కానీ
1: మరొక్క 10,000 ఖర్చు అవుతాయి అంతే.
0: అదన్నమాట కథ.
1: ఉన్న బిరుదుల్లోకి చౌకైంది,

0: విమర్శనా చక్రవర్తి అని ఇస్తారు. ఇంకా సార్వభౌమ, ధురంధర, ప్రవీణ, బ్రహ్మ ఇలా చాలా ఉన్నాయి. అవన్నీ ఇంకా ఖరీదైనవి.
1: ఓ కాగితం మీద రాసిపడేసే దానికి ఇంత ఖరీదేమిటయ్యా?
2: పందికేమి తెలుసు పన్నీటి విలువ అని? నీ మొహం నీకు బిరుదుల విలువేం తెలుస్తుందే.
1: చాలండి చచ్చు ఉపమానాలు. మీరును నేనే పందిలా కనిపిస్తున్నానా ఏమిటి?
0: ఆగండి ఆగండి, ఇంకెలా దారి తప్పుతుంటే ఎలా?
2: గిరీశం, ఆ బిరుదు కూడా ఖాయం చేశాయి. ఇప్పటికీ అంతకంటే డబ్బు లేదు. పుస్తకం అచ్చు వేయడానికి కారు అమ్మేశాను, దాని నగలు తాకట్టు పెట్టేశాను. ఇప్పుడు ఈ ఆవిష్కరణ సభకి
1: ఇల్లు తాకట్టు పెడతారా ఏమిటి?
2: అంతకన్నా మార్గం లేదే.
1: అలాంటప్పుడు ఈ సభ మానేస్తే పోలా?
0: అమ్మమ్మమ్మమ్మ, ప్రధానమైన అంశం ఇదే వదిన. పుస్తకం అచ్చైన విషయం అందరికీ తెలిస్తేనే కదా కొంటారు. పుస్తకం ఖరీదు 200 రూపాయలు పెట్టామా, 1000 కాపీలు అమ్మేస్తే మనకి 2 లక్షలు వస్తాయి.
2: మన ఖర్చు 100 దాటుతోంది కదరా.
0: మిగిలిన 100 లాభమే కదా. అంటే మనకి 100% లాభం అన్నమాట. ఇంత లాభం ఏ వ్యాపారంలో వస్తుంది చెప్పు.
2: అబ్బా, వ్యాపారం ఏమిట్రా, మనం చేస్తున్నది సాహిత్య సేవ.
0: అసలు ఈ పని ఓ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అన్నయ్యా. నీకు బోల్డ్ పేరు, వదిలికి 100 లక్షల డబ్బు. ఇది కాక మీరు పుస్తకం అచ్చు వేయించుకుంటున్న ప్రెస్ లో పనిచేస్తున్న వారు, దండలు తెచ్చేవారు, ఉపన్యాసాలు రాసిచ్చేవారు, అవి చదివేవారు, చప్పట్లు కొట్టే ప్రేక్షకులు, ఇలా ఎందరో నిరుద్యోగులకి ఉపాధి సౌకర్యం కలిగించినందుకు నీకెంతో పుణ్యము, ఇహము పరము కూడా అన్నయ్యా.
2: అవును గిరీశం, నా వల్ల కొందరికి జీవనోపాధి దొరకడం నాకెంతో ఆనందంగా ఉందో.
0: 60,000 ఇచ్చేస్తే
1: ఇల్లు తాకట్టు పెట్టాలిగా.
2: నాకు ఈ వ్యవహారాలు తెలియవు, ప్రయత్నం చెయ్యాలి.
0: నీకు ఆ బెంగక్కర్లేదన్నయ్యా, ఆ సంస్థ వారే తాకట్టు వ్యవహారం కూడా చూసి పెడతారు.
2: ఇదేమిట్రా, ఇది మరీ బాగుందే, పనులన్నీ ఇంత తేలిక చేసేశారా?
0: అవునన్నయ్యా, ఇది కంప్యూటర్ యుగం కదా, అన్ని పనులు యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలట, సింగిల్ విండో విధానం ఉండాలట.
2: అయితే వెంటనే నువ్వు ఆ వ్యవహారం చూడు.
0: అలాగే అలాగే.

0: ఏమిటే, పొద్దుటి నుంచి చూస్తున్నాను, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావే? ఈ పట్టు చీర వేషం అంతా నాకు తెలియకుండా నిన్ను పెళ్లికి ఎవరు పిలిచారబ్బా?
1: నేను ఇవాళ నోవు నోచుకుంటున్నానండి.
0: ఏం నోవు, ఏం తతంగం? నాతో మాట మాత్రమేనా చెప్పలేదే?
1: ఇదంతా మీకోసమేనండి.
0: అన్ని నోవులు పెళ్ళాలు మొగుడు కోసమే చేస్తారని తెలుసు, కానీ మొగుడు ముండా కొడుకు చెప్పి వాడికి మొక్కి చేస్తారేమో కదా.
1: నేను ఇవాళ గ్రామ సరస్వతి నోము నోచుకుంటున్నానండి.
0: అదేం నోవే, నేను ఎప్పుడు వినలేదే.
1: ఈ నోము నేనే మొదలెట్టానులేండి.
0: ఈ నోమేమిటి, దాని ప్రయోజనం ఏమిటి, దీన్ని నువ్వు ఎలా కనిపెట్టావు?
1: మీరు గ్రామ కుంకుమ నోము పేరు విన్నారు కదా.
0: అవును, అదేదో ఇంటింటికి వెళ్లి కుంకుమ పంచి పెడతారనుకుంటా కదూ.
1: అలాగే ఈ నోములో ఇంటింటికి వెళ్లి సరస్వతి రూపాన్ని పంచి పెడతామన్నమాట.
0: నాకు కనపడకుండా సరస్వతి విగ్రహాలు ఎప్పుడు కొన్నావే?
1: భాషాభావం అర్థం కావు, ఈయన ఓ రచయితన అయిపోయాను అనుకుంటాడు. సరస్వతి రూపం అంటే పుస్తకం.
0: ఓహో, అక్షరాభ్యాసానికి పలకా బలపం పంచిపెట్టినట్లు నువ్వు ఈ నోవికి నోటు పుస్తకాలు పంచిపెడతావన్నమాట.
1: నోటు పుస్తకాలు కాదు, అచ్చ పుస్తకాలే.
0: ఏమాత్రం తగలేసేవేమిటి?
1: నేను కొత్తగా ఏమీ తగలేయలేదు, ఇంట్లో ఉన్న వాటిని వదిలించుకుంటున్నాను.
0: ఇంట్లో ఏమున్నాయి?
1: 1000 లేఖలను, 1000 పుస్తకాలు.
0: ఓసిని ఇల్లు గోళ్ళైపోను. 2 లక్షల రూపాయలు ఖరీదు చేసే పుస్తకాల్ని ఫ్రీగా పంచిపెట్టేశావా? జనం ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేస్తారే. నా సర్వస్వం దానం చేశావు కదే, నీకు ఇదేం పోయేకాలమే. సరే, అయింది ఏదో అయిపోయింది. డబ్బుల గురించి నాకెప్పుడు బెంగ లేదు. కనీసం ఆ పుస్తకం స్వీకరించిన వాళ్ళు రసహృదయులైతే చాలు. రసహృదయం లేని వాళ్ళ దగ్గర నా పుస్తకం చేరితే నాకు మనశ్శాంతి ఉండదు.
1: మీరు ఈ కాపీ డైలాగులు మానండి. రసహృదయలో నీరసహృదయలో ఎవరికో ఒకరికి ఇచ్చాను. పుస్తకం అచ్చు వేయించి ఆవిష్కరణ చేయించి కొంప గుళ్ళ చేసిపోయాడు ఆ గిరీశంగాడు. పుస్తకం అమ్మే మార్గం చూపించాడు. పత్రికలో 1000 లేఖల్ని 1000 తిట్లు తిడుతున్నారు. మనమే వెళ్ళి పుస్తకాల షాపుల్లో పెట్టుకోమంటే మహామహా పుస్తకాలను అమ్మడమే కష్టంగా ఉంది, 1000 పునశ్చరణలున్న ఈ పుస్తకం ఎవడు కొంటాడు పొమ్మని తరిమి కొడుతున్నారు వాళ్ళు. ఆ గిరీశంగాడు అరచేతిలో స్వర్గాన్ని చూపించి బతుకు నరకం చేశాడు. కంటికెదురుగా ఉన్న పుస్తకాలు చూడలేక ఈ నోము కనిపెట్టాను. ఈ నోము విజయవంతం అయిపోతే సత్యనారాయణ వ్రతం చేసి

0: ఏమండి ఏమండి, ఇలా రండి, మనకేదో బహుమతి వచ్చినట్టుంది. ఇదిగో ఎవరో గుమ్మలా పడేసి వెళ్ళిపోయారు.
1: ఉండవే ఉండవే, నన్ను చూడండి, అన్నే తెరుస్తాను. మన కాలనీ ప్రెసిడెంట్ నుంచి వచ్చింది, వ్రతానికి బహుమతిగా ఇచ్చారనుకుంటా. ఇది ఇది వెయ్యి వెయ్యి.
0: ఏం వేయమంటారండి? అయ్యో ఇవి మీ 1000 లేఖలు నోము పేరుతో వదిలించుకుందాము అంటే వ్రతం పేరుతో వెనక్కి వచ్చి పడ్డాయి. ఫ్రీగా ఇస్తే ఫినాయిల్ తాగే జనం కూడా ఈ పుస్తకాన్ని తిరగొట్టి పారేశారు, చూసారా?
1: దేవుడు నా ఎందున్నాడే, 2 లక్షలు మళ్ళీ నా చేతికి వచ్చేసాయే. ఎలాగైనా సరే నేను ఈ పుస్తకాన్ని అమ్మి 2 లక్షల రూపాయలు సంపాదిస్తాను.
2: పేపర్లు కొంటాం, పాత పుస్తకాలు కొంటాం, పేపర్లు కొంటాం, పాత పుస్తకాలు కొంటాం.
0: ఇదిగో అబ్బాయి, ఇలారా, మా దగ్గర కొత్త పుస్తకాలు ఉన్నాయి, కొంటావా?
3: ఇలా పడేయండి,
1: పడేయండి. పుస్తకం 200 రూపాయలు అయ్యా.
3: కిలో 2 రూపాయలు అండి. కాగితం బాగుంది గనక 3 రూపాయలు ఇస్తాను.
1: గాడిదకి ఏమీ తెలుసు గంధపు చెక్కల వాసన? చిత్తు కాగితాలు వాడికి ఉత్తమ గ్రంథాలు ఇవేమి తెలుసు.
3: ఏమండో, ఇసొంటి పుస్తకాలు వేల కొద్ది కొన్నాం. చాలా ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నాం, చూస్తున్నాం. తొందరగా ఇయ్యండి.
0: ఇదిగో బాబు, ఈ గోని సంచితో సహా తీసుకుపో. తూకం మాత్రం సరిగ్గా వెయ్యి.
3: తోచక్కర్లేదండి, నా అనుభవం మీద చెప్తున్నాను, ఇవి ఖచ్చితంగా 300 కిలోలు ఉంటాయి. ఇదిగోనండి 900 రూపాయలు.
0: ఊహించని రీతిలో ఆదాయం రావడం అంటే ఇదే కాబోలు.
1: నా పొంత, నా పొంత, వాటి విలువ 2 లక్షల రూపాయలు.
0: చచ్చిన వాడి పెరికి వచ్చిందే కట్నం అని ప్రెసిడెంట్ గారు మనకు నిజంగానే బహుమతి ఇచ్చారండి. పేపర్ అబ్బాయి, నీ మేలు మర్చిపోలేం, వెళ్ళరా నాయన.
3: వస్తానండి.

0: ఏమండి ఏమండి?
1: ఎవరు?
2: విమర్శక చక్రవర్తి విశ్వనాథం గారి ఇల్లు ఇదేనా?
1: అబ్బా, ఈ పిలుపు మనసుకి ఎంత ఆనందంగా ఉందో. నేనే ఆయన, విమర్శక చక్రవర్తి విశ్వనాథాన్ని. అయ్యా రండి కూర్చోండి. ఇంతకీ తమరెవరో?
2: నేను రీసెర్చ్ స్కాలర్నండి. త్వరలోనే డాక్టరేట్ పట్ట పుచ్చుకోబోతున్నాను.
1: ఓహో, మీరు ఏ అంశం మీద పరిశోధన చేస్తున్నారు?
2: తమరి పుస్తకం మీదేనండి.
1: నా పుస్తకం మీద?
2: అదేనండి, మీ స్వీయ రచన 1000 లేఖల మీద.
1: నిజమే?
2: నిజమేనండి. మీరు ఆ పుస్తకం రాయడం వేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
1: ఏదో మీరు నా మీద అభిమానం కొద్దీ.
2: అతి తక్కువ పదాలతో అతి ఎక్కువ పేజీలు నింపడం ఎలా, అతి చెత్త పుస్తకం అచ్చువేయడం ఎలా అనే అంశం మీద రీసెర్చ్ మొదలెట్టానండి. ఎన్నో పుస్తకాలు పరిశోధించాను. ఆఖరికి అత్యంత అనుకూలమైన మీ పుస్తకం దొరికింది. మీ 1000 లేఖలలోని ఒక్కొక్క లేఖలో సుమారుగా 20 పదాలు ఉన్నాయండి. ఆ లెక్కన పుస్తకంలో మొత్తం 20,000 పదాలు అయ్యాయి. వాటిలో హైలైట్ అనే పదం 1116 సార్లు, సూపర్ అనే పదం 2000 సార్లు, త్రీ చీర్స్ అనే పదం 999 సార్లు, హిప్ హిప్ హుర్రే అనే పదం 665 సార్లు, ఇక ఎడిటర్ అనే పదం 845 సార్లు, పదే పదే చదవాలనుంది అని 2000 సార్లు, లైబ్రరీలో దాచుకోదగ్గది అని 1500 సార్లు రాశారన్నమాట. ఇలా ఈ పదాలని తిప్పి తిప్పి పదే పదే 10,000 సార్లు వాడారు.
1: మీరు ఎంత కూలంకషంగా పరిశోధన చేశారండి. నా పుస్తకంలో నా దృష్టిలో పడని ఎన్నో అంశాలు మీరు బయటికి తెచ్చారు. మీ పరిశోధన చాలా గొప్పది. ఇటువంటి పరిశోధనకి నా పుస్తకం పనికి రావడం నాకెంతో ఆనందంగా ఉంది. నా పుస్తకం, నా జన్మ కూడా సార్థకం అయ్యాయి.
2: ఇంతవరకు ఈ సబ్జెక్ట్ మీద ఎవ్వరూ రీసెర్చ్ చేయలేదు సార్, నేనే మొట్టమొదటి వాణ్ణి. అది నాకెంతో గర్వకారణంగా ఉంది. అసలు మొదటి నుంచి

0: నా స్టైలే వేరు సార్. నలుగురు నడిచే దారినే నడవడం, నలుగురు చేసే పనే చెయ్యడం నాకు నచ్చదు. సంథింగ్ డిఫరెంట్, వెరైటీ, కొత్తదనం ఉండాలన్నదే నా సిద్ధాంతం సార్.
1: సరిగ్గా నేను అంతే.
0: అందుకు మీ గ్రంథమే నిదర్శనం సార్. మీరలా 1000 లేఖలు వేయబట్టే నాకు ఓ కొత్తదారి దొరికింది సార్. మరో 10 రోజుల్లో నాకు డాక్టరేట్ ఇవ్వబోతున్నారు. ఆ మర్నాడే నా పరిశోధన గ్రంథ ఆవిష్కరణ ఉందండి. ఆ గ్రంథాన్ని మీకే అంకితం ఇవ్వాలనుకుంటున్నాను సార్.
1: అయ్యో నాకెందుకండి, ఎవరైనా ప్రముఖులకి ఇస్తే బాగుంటుందేమో కదా.
0: ఇవ్వచ్చునండి, అయితే ఓ చిన్న చిక్కు ఉంది.
1: ఏమిటండి అది?
0: ఈ పుస్తకావిష్కరణ వ్యవహారం అంతా ఓ సాంస్కృతిక సంస్థ వారు చూస్తున్నారండి. పుస్తకాన్ని అంకితం పుచ్చుకునేవారు ఆ సంస్థకి 10,000 రూపాయలు ఇవ్వవలసి ఉంటుందండి. సాటి సాహితీవేత్తగా సాహిత్య హృదయంతో మీరు పరిస్థితిని అర్థం చేసుకుని ఆ 10,000 ఇస్తారని.
2: ఇందాకటి నుంచి వ్యవహారం అంతా వింటూనే ఉన్నాను. నాయనా, మా వారి పుస్తకం నీకు ఎక్కడా ఎలా దొరికిందో?
0: కామేశం సాహితీ సంస్థ వారి డిస్కౌంట్ సేల్ లో 200 రూపాయల పుస్తకం 10 రూపాయలకే లభించిందండి. ఈ రోజు నేను ఈ స్థితికి వచ్చానంటే రేపు నా పేరుకు ముందు డాక్టర్ చేరబోతుందంటే వారే ప్రథమ ప్రధాన కారణం. తన కారులో కామేశం గారు స్వయంగా నన్ను మీ ఇంటి దగ్గర ఇప్పుడే దింపి వెళ్లారండి. పరోపకార పరాయణులు.
2: ఈ కామేశం చనేశం గారు మమ్మల్ని ఇంకా వదిలేట్టు లేడు. నాయన నువ్వింకెవరినైనా చూసుకో, మా వారికి ఇలాంటివి గిట్టవు.
0: పుస్తకం రాయడం కంటే అంకితం పుచ్చుకోవడం ఘనమైన విషయం అండి. ఒక గ్రంథరచయిని జీవించి ఉండగానే అతని పుస్తకం మీద పరిశోధన జరగడం, అది పుస్తకం వచ్చిన అనతి కాలంలోనే జరగడం, పరిశోధన చేసిన స్కాలర్ గ్రంథరచయితకే అంకితం ఇవ్వగలగడం, ఇలా మన పుస్తకం ఎన్నో రికార్డులు స్థాపించి చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుందండి.
1: ఈ గ్రంథాన్ని అంకితం చేసుకుని తీరుతాను బాబు. మీ ఇన్విటేషన్ లో నా పేరు వేసేసుకోండి.
0: ఓకే సార్.
1: ఏమే ఆ పట్టాను ఇలా పట్టరా, 10,000 పట్టుకొచ్చేస్తాను. ఏమే చూశావా, కారులో దింపాడు కామేశం నన్ను.
2: సొంత కారు అమ్మించాడుగా.
1: కారు పోతే పోయింది కానీ కార్యక్రమం మాత్రం ఎంత ఘనంగా జరిగిందనుకున్నావు? ఇదిగో శాలువా, దండ, అతగాడి పరిశోధన గ్రంథం.
2: ఉద్ధరించాడండి.
1: మహనీయుల అర్ధాంగులు అందరూ అంతేలేవే. ఇంట్లో ఏగల మోత, బయట పల్లకిల మోతాను. ఈ రోజు సభలో ఏం జరిగిందో తెలిస్తే నీకు నా పేరు ప్రతిష్టలు అర్థమవుతాయే. నా మొదటి గ్రంథం 1000 లేఖల మీద పరిశోధన చేస్తూ ఆ రీసెర్చ్ స్కాలర్ రాసిన పుస్తకం మీద విమర్శన గ్రంథం రాయవలసిందిగా నన్ను కోరారే. నేను ఆనందంతో ఒప్పేసుకున్నాను. మరో 30 రోజుల్లో నేను ఈ పుస్తకం రెడీ చేస్తాను. పుస్తకం అచ్చు కార్యక్రమం అంతా గిరీష్ మీద చూస్తానన్నాడు. 2వ పుస్తకం గనక ఖర్చులో డిస్కౌంట్ ఇస్తానన్నాడు. ఈసారి బిర్దు ఫ్రీ. చూసావా, మంచి పుస్తకం రాస్తే వద్దంటే కీర్తి వచ్చి పడుతుంది.
2: ఈయనకి పిచ్చి పెట్టినట్టుంది. ఇంకా నన్ను ఎవరు చూస్తారు?
3: ఇంతవరకు మీరు 1000 లేఖలు నాటిక విన్నారు. రచన శ్రీమతి గాయత్రీదేవి, నిర్వహణ శ్రీ బేతా సూర్యప్రకాష్, ఇందులో విశ్వనాథం శ్రీ రెండు చింతల రామచంద్రరావు, కామేశం శ్రీ బి పుల్లారావు, రీసెర్చ్ స్కాలర్ శ్రీ బేతా సూర్యప్రకాష్, విశ్వనాథం భార్య శ్రీమతి అద్దంకి కళాప్రభాకర్, ఇంకా శ్రీ ఎం గంగాధర్ పాల్గొన్నారు. ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ పుదుక్కొట్టై ఆర్ రామనాథన్ గారి వయలిన్ వాద్యం వింటారు. నీరజాక్షి కామాక్షి భైరవిరాగం త్రిశ్ర త్రిపుట తాళం.

మీరింతవరకు ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ పుదుక్కొట్టై ఆర్ రామనాథం గారి వయలిన్ వాద్యం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు ఆపాత మధురాలు కార్యక్రమంలో ముందుగా మంచి మనసులు చిత్రం నుంచి సుశీల ఘంటశాల ఆలపించిన గీతం వింటారు. సాహిత్యం దాశరథి, సంగీతం కెవి మహదేవన్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఆపాత మధురాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత పాట సిరివెన్నెల చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన గీతం వింటారు. సంగీతం కెవి మహదేవన్, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

ఆపాత మధురాలు కార్యక్రమంలో చివరి పాట. క్షణక్షణం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర ఆలపించిన గీతం వింటారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఎంఎం కిరవాణి.

మీరింతవరకు ఆపాత మధురాలు విన్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు సమయం 11:15. ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఆకాశవాణి తిరుపతి కేంద్ర ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.

ఇప్పుడు సమయం 11:15. ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఆకాశవాణి